ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలకి శుభోదయం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 29వ తేదీ బుధవారం. 100.2 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం బ్యాండ్లో ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ఇవాళటి ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 56 నిమిషాలు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട സമയം 6 ഗണ്ടലു കാവస్తుంది. మరికొద్ది సేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

అద్వైతామృతాన్ని భరతవర్షంలో చిలికించిన ఆదిశంకరాచార్యులు ఈ మహాగణాధిపతికి పంచరత్నాలతో నీరాజనాలర్పించారు. గణపతి జీవన్ముక్తి ప్రదాత, భక్తుల ప్రార్థనలు ఆమోదించి మోదాన్ని కలిగించే మోదక ప్రియుడు, విఘ్నాలను తొలగించి విజయాలను కలిగించే విఘ్నేశ్వరుడు, దుష్టత్వాన్ని రూపుమాపి తన సహజ క్షమా సహన గుణాలతో శిష్ట మార్గాన్ని అనుభవింపచేసే లంబోదరుడు, ఆర్తిని కడిగి పరమార్థాన్ని

గంధమ చంతలున్ జాజులున్ సంపంగలున్ మంచి చేమంతులున్ మల్లెలున్ మొల్లలున్ తెల్లగన్నేరులున్ పొందలున్ మంచి దుర్వారములు తెచ్చి విఘ్నేశ్వరాని.

ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ గణేష పంచరత్నమాల విన్నారు. ఇంతటితో ఇవాళ ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి భక్తి గీతాలు వింటారు.

ఇయ్యాలటి కార్యక్రమాలు ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, సమయాలు ఈ పొద్దుగల 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన కీళ్లవాతం తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఆయుర్వేద వైద్యులు తాంసి వైద్యాధికారి డాక్టర్ జక్కుల నరేందర్ ప్రసంగం, ఇంకా తెలంగాణ తొలి జ్ఞానపీఠ డాక్టర్ సి నారాయణరెడ్డి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ కవి రచయిత ఎర్రోజు వెంకటేశ్వర్లు ప్రసంగం డాక్టర్ సి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా పునః ప్రసారమవుతుంది. భేటి శీర్షికన పీఎం లోక కళ్యాణ్, పీఎం మత్స్య సంపద యోజన, స్టాండప్ ఇండియా పథకాల గురించి నిర్మల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్తో కే లినిన్ పెట్టిన ముచ్చట వింటారు. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 57వ భాగం చదివి వినిపిస్తారు సుమనస్పతిరెడ్డి, రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు.

5 గంటల 30 నిమిషాలకు కతీందాం పిల్లల కోసం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మనిషిని మార్చేది ఎవరు కథ చదివి వినిపిస్తుంది ఈ వరలక్ష్మి. రచన చంద్రప్రతాప్ కంతేటి. మరొక కథ స్నేహితులు కథల సంపుటి నుండి తగిన శాస్త్రి కథ చదివి వినిపిస్తుంది బి సంధ్యలీల. రచన కన్నెగంటి అనసూయ. 5 గంటల 45 నిమిషాలకు రూపకం కార్యక్రమంలో ఆదివాసీల నిత్య చైతన్య దీప్తి కొమరం భీం రూపకం వింటారు. ఈ రూపకల్పన సుమనస్పతి రెడ్డి దుర్వభూమన్న. 6 గంటల 20 నిమిషాలకు గిరిపదం కార్యక్రమంలో సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్సింగ్ బృందం పాడిన శ్రీకృష్ణుడి పాటలు, ఇంకా చెప్లా నాయక్ తాండాకు చెందిన రాథోడ్ దూల్సింగ్ బృందం పాడిన సేవాలాల్ భజనలు ప్రసారమవుతాయి. గంటల 15 నిమిషాలకు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో తేనెటీగల పెంపకం లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో కేలినిని పెట్టిన ముచ్చట, ఇంకా సమగ్ర సస్యరక్షణలో అంతర పంటల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యలీలతో ఈ వరలక్ష్మి పెట్టిన ముచ్చట వింటారు. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 58వ భాగం చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. 9 గంటల 45 నిమిషాలకు చెవికింపు కార్యక్రమంలో గణేష్ కుమరేష్ స్వర రచనలు వింటారు. ఇక 10 గంటలకు మావా కార్యక్రమంలో గుడియత్తూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మర్సకోల కళావృత్తి బృందం గోండీ భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం 4వ భాగం ప్రసారమవుతుంది. 8 గంటల 40 నిమిషాల కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుగల 8 గంటల 40 నిమిషాల నుంచి 10 గంటల దాకా సింగడి కార్యక్రమానికి, సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల దాకా మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8 గంటల నుంచి 8 గంటల 40 నిమిషాల దాకా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు మనసుకు హత్తుకునే హాయైన పాటలను రాత్రి 10 గంటల 30 నిమిషాలకు మధురిమలో వినుండ్రి. ఇవి ఇవాళ ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింద. సమయం 6 గంటల 45 నిమిషాలు కావస్తుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సీఆర్డీఏపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణ పనుల్లో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనంపై పెంపుపైన ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయంలో నిలిచిపోయిన 8,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వానికి భారంగా మారాయని పేర్కొన్నారు. రియంబర్స్మెంట్ నిధులను దుర్వినియోగం చేసే సంస్థలపై విచారణ కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
1: ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్ గా బ్యాంకు ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కు అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది.
0: ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయనగరంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన రోడ్లు, పార్కింగ్, రవాణా, వేదిక, వైద్య, భోజన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. దేశంలోనే తొలిసారిగా చౌక ధరల దుకాణాల ద్వారా నాణ్యమైన స్టీమ్డ్ రైస్ పంపిణీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, రైతుల నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ కోటాను మరో 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలో ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: కాకినాడ జిల్లాలో దాదాపు ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నులు ఏదైతే మేము ప్రస్తుతం వినియోగిస్తున్నామో అక్కడ ఉన్న ప్రతి రైస్ కార్డు దారు హోల్డర్ కి, కుటుంబానికి, అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా వివిధ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ వీళ్ళందరికీ కూడా త్వరతగ్గుతున మొట్టమొదటిసారి భారతదేశంలో స్టీమ్ రైస్ ని ప్రవేశపెట్టేటట్టు ముందడుగు వేస్తున్నాం. మరొక 20,000 మెట్రిక్ టన్నులు పార్బాయిల్డ్ రైస్ వెరైటీ సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అనుమతి ఇచ్చారు. దాన్ని కూడా మన రైతాంగం.
0: అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో దివ్యాంగులకు ఉచిత మోటరైజ్డ్ స్కూటీలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు.

0: రాష్ట్ర వ్యాప్తంగా 1800 కోనసీమ జిల్లాలో 70 మోటరైజ్డ్ స్కూటీలను దివ్యాంగులకు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజన సంఘాల నాయకులు న్యాయ నిపుణులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి వి అనితతో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని చెప్పారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూ బదిలీ నిబంధనలకు సంబంధించిన అంశాలపై న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించి చట్టపరంగా గిరిజనులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్ర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో కలిసి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటి పరీక్షలు, శుక్లాల శస్త్రచికిత్సలు, ఇతర నేత్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నవజాత శిశువుల కంటి పరీక్షల పైలట్ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా భారతీయులు అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులను పూజించి వారి ఆశీస్సులను అందుకునే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీ 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న నిరసనలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ పలు జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. నియామకాల్లో అవకతవకలు జరిగాయని, అర్హులను పక్కన పెట్టి నియామకాలు చేపట్టారని పార్టీ నాయకులు, మాజీ మంత్రులు ఆర్కే రోజా, పేర్ని వెంకట్రామయ్య విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలుపుతూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తగ్గకుండా మెరుపు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం, క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నల్గొండ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ.
1: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూన్ 25వ తేదీ నుంచి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ ప్రత్యేక పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లిన బీఎల్ఓలు స్థానికంగా ఓటు నిర్దారించుకున్నాక ఓటు మ్యాపింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి గతంలోనే జిల్లా యంత్రాంగం సిబ్బందికి, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా నల్గొండ జిల్లాలో వర్షాల జాడ లేకుండా పోవడం అన్నదాతలను తీవ్ర నిరాశకు గురిచేసింది. అల్పపీడన ప్రభావం కారణంగా అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ జిల్లాలో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులంతా నీరు తక్కువగా అవసరమయ్యే 6 తడి పంటలనే సాగు చేయాలని జిల్లా యంత్రాంగం రైతులకు అవగాహన కల్పిస్తోంది. మండల ప్రత్యేక అధికారులు కూడా గ్రామ సభలు నిర్వహించి ఇదే విషయంపై ప్రచారం నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా జ్వర పీడితుల సంఖ్య పెరిగింది. వాతావరణ పరిస్థితులు మారడంతో జ్వరం, జలుబు, వంటి నొప్పులు, వైరల్ ఫీవర్లతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు జ్వర పీడిత రోగుల సంఖ్య పెరుగుతోంది. వానాకాలం ప్రభావం కావడం, అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో పారిశుద్ధ్యం లోపిస్తోంది. ప్రయాణ సౌలభ్యం కోసం నల్గొండ పట్టణానికి 750 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారి పై నల్లగొండ పట్టణం చెర్లపల్లి సమీపంలో నిర్మించిన భారీ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రహదారుల విస్తరణ, అభివృద్ది పనులు చేపడుతున్నామని అన్నారు. పట్టణ సరిహద్దు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల కోసం 300 కోట్ల రూపాయల వ్యయంతో ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న మరో 290 కోట్ల రూపాయల పనులకు త్వరలోనే మంజూరు వస్తుందని, దీంతో పట్టణంలో తాగునీటి సమస్యను పూర్తిగా నిర్మూలించవచ్చని అన్నారు. కౌమార దశలో ఉన్న బాలికలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను అరికట్టేందుకు అర్హులైన బాలికలంతా వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేయించుకోవాలని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ అన్నారు. నల్గొండ జిల్లాలో 14 ఏళ్లలోపు బాలికలకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందిస్తున్న HPV వ్యాక్సిన్ కేంద్రాన్ని ఇటీవల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన మహిళల కోసం ప్రభుత్వం ఎంతో విలువైన ఈ వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తోందని, దీన్ని 14 ఏళ్లలోపు బాలికలందరూ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ను నివారించవచ్చని అన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి ప్రారంభమయ్యే హైదరాబాద్, చెన్నై హైస్పీడ్ కారిడార్ను నల్గొండ జిల్లా మాల్, మర్రిగూడ, హాలియా, దామచర్ల మీదుగా నిర్మించేందుకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో హైస్పీడ్ రైల్వే లైన్ రావడంతో టూరిజం, వ్యాపార, పారిశ్రామికంగా ఎంతో మేలు జరుగుతుందని, భూముల విలువలు కూడా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి, ప్రజా పరిపాలన ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి గౌరవ్ ఉప్పల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ అమలు తీరును పర్యవేక్షించేందుకు జిల్లా ప్రత్యేక అధికారి హోదాలో ఇటీవల జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరొందిన నాగార్జున సాగర్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా మారాయి. మరో 3 అడుగుల నీటిని వినియోగిస్తే ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకుంటుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 513 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు ఎలాంటి నీటి విడుదల చేపట్టడం లేదు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్ల నీటిని మాత్రమే బయటకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట, కర్ణాటకలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప సాగర్లో నీటి నిల్వలు పెరిగే అవకాశం లేదు. నీటి కొరత కారణంగా కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల చేపట్టకపోవడంతో ప్రాజెక్టు కింద ఆయకట్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అయితే అధికారులు మాత్రం రైతులు పంట మార్పిడి చేసి 6 తడి పంటలను సాగు చేసుకోవాలని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు.
0: ఇంతవరకు నల్గొండ జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకు అందించిన వారు శ్రీ జి రామకృష్ణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపై చర్చను లోక్సభలో ఇవాళ కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ మంత్రిత్వ శాఖల ప్రభుత్వ కార్యదర్శులతో 2వ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిన్న తన నివాసంలో నిర్వహించారు. ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమ, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఈ సమావేశంలో సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంపై ప్రధానంగా ఈ సమావేశంలో దృష్టి సారించారు. మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని, ఒక టీంగా అధికారులు ఉమ్మడి లక్ష్యంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్రమైన ఫలితాలను సాధించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించవలసిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా సాగే పాలన ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, ప్రతి నిర్ణయ విధానానికి కేంద్ర బిందువుగా ప్రజలే ఉండాలని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. దేశంలో మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ స్వదేశీ సాంకేతికతలను అభివృద్ది చేయడంపై, కీలక రంగాల్లో దేశీయ సామర్థ్యాలు పెంపొందించడంపై సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇంధన భద్రత, జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం పౌరుల సంక్షేమంతో ముడిపడి ఉందని పేర్కొన్న ప్రధానమంత్రి, ఆవిష్కరణలు, వేగవంతమైన సామర్థ్యాల పెంపుదల ద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఆవిర్భవిస్తున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, దేశవ్యాప్తంగా ఇదొక ఉద్యమంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, నిరాధారమైన భయాలు, ఆందోళనలను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక రంగాల్లో ముఖ్యంగా ముందుగానే స్పందించేలాగా సమాచార ప్రసరణ ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. కొత్త సవాళ్లను చురుకుదనంతో, ఆవిష్కరణలతో ఎదుర్కొంటూ ప్రభుత్వం ఎప్పుడూ చైతన్యవంతంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేలాగా ఉండాలని ప్రధానమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. కేబినెట్ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖలు, విభాగానికి చెందిన కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మీన్స్ ప్రివెన్షన్ సవరణ బిల్లుపై చర్చను లోక్సభలో ఈరోజు తిరిగి ప్రారంభిస్తారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన కొత్త నిబంధనలను చేర్చారు. కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి రాష్ట ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. బిల్లును సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్, దేశ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వానికున్న నిబద్ధతను కొత్త చట్టం పునరుద్ఘాటిస్తుందన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది మైలురాయి లాంటి చట్టమని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
2: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, A, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
1: ఇటీవలి పేపర్ లీక్ సంఘటనలు పరిగణలోకి తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్వయంగా నిర్ణయించారని డాక్టర్ జితేంద్ర

0: సందర్శించి చెప్పారు. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ, విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ది లేదని, నిజమైన సంస్కరణలు తెచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. కొత్త బిల్లు కేవలం మునుపటి చట్టానికి సవరణ మాత్రమేనని, ఇదొక కంటి తుడుపు చర్య అని ఆయన విమర్శించారు.
1: ये सरकार शिक्षा विभाग को लेकर गंभीर नहीं है, सुधार नहीं लाना चाहिए. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल है.
0: बीजेपी एमपी बांसुरी स्वराज, समाजवादी पार्टी एमपी अखिलेश यादव మొదలైన వారు కూడా చర్చలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సశస్త్ర సీమా బల్ కాంబాటిస్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి పోస్టుల నియామక నిబంధనలు 2026ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను మాజీ అగ్నివీరుల కోసం రిజర్వ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల కోసం 2011లో జారీ చేసిన నియామక నిబంధనలను రద్దు చేసి కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 27వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకం ప్రత్యక్ష నియామకం, డెప్యుటేషన్, రీఎంప్లాయ్మెంట్, రెమ్యునరేషన్ ద్వారా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న షుగర్ డీలర్లపై 7 ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారంలో ఊహాగానాలు లేకుండా నివారించేందుకు సహేతుకమైన ధరలకే చక్కెర నిరంతరంగా మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. షుగర్ డీలర్లందరూ తమ చక్కెర నిల్వలు ప్రకటించాలని ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన పోర్టల్ ద్వారా ప్రతి వారం తమ వద్ద ఉన్న స్టాక్ వివరాలు అప్డేట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరిగిన ప్రభుత్వ అణచివేతలో గత 2 రోజుల్లో మరణాల సంఖ్య 30కి పెరిగింది. అనేక మంది గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ సైన్యం వేలాది మంది శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరపడంతో గత సోమవారం 25 మంది, మంగళవారం నాడు మరో 5 ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ అధికారులు సైన్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో జరుగుతున్న తీవ్రమైన ప్రాణాంతక బలప్రయోగానికి పాల్పడిన వార్తలపై స్వతంత్ర పారదర్శక విచారణ జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ డిమాండ్ చేసింది. ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని, మీడియాకు, స్వతంత్ర పరిశీలకులకు ఆ ప్రాంతంలోకి ప్రవేశం కల్పించాలని పాకిస్తాన్ అధికారులకు అమ్నెస్టీ విజ్ఞప్తి చేసింది. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, కోళికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో ఈరోజు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న రాత్రి 10 జిల్లాలు ఎల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మక రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. 27:49 సమయంలో గమ్యస్థానానికి చేరుకున్న గుల్వీర్ సింగ్ రజత పతకం గెలుచుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కే రాబిన్సన్ స్వర్ణ పతకం సాధించారు. 2026 క్రీడల్లో పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన మాందింగ్ బామ్ జడోమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం ఉండేలాగా తన విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరొక పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 బంగారు పతకం, 5 వెండి పతకాలు, 1 కాంస్యం భారత్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపై చర్చను ఈరోజు లోక్సభలో కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സിനിന്ദ അമ്പട്ടാള സംഗതിലു విద్య విజ్ఞానం ఆరోగ్య సమాచారంతో పాటు గొప్ప వ్యక్తుల పరిచయాలను తెలియజేసేది మన అంబటాల సంగతులు కార్యక్రమం. మరి ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన కీళ్లవాతం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయుర్వేద వైద్యులు తాంసి వైద్యాధికారి డాక్టర్ జక్కుల నరేందర్ ప్రసంగం, ఇంకా తెలంగాణ తొలి జ్ఞానపీఠ డాక్టర్ సి నారాయణరెడ్డి, ఈయన గురించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ కవి రచయిత ఎర్రోజు వెంకటేశ్వర్లు ప్రసంగం. సి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా పునఃప్రసారం అవుతుంది. భేటీ శీర్షికన పిఎం లోక కళ్యాణ్, పిఎం మత్స్య సంపద యోజన, స్టాండప్ ఇండియా పథకాల గురించి నిర్మల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంగోపాల్తో కే లెనిన్ పెట్టిన ముచ్చట వింటారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి మన అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనవ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం పౌర్ణమి, ఉత్తరాషాఢ నక్షత్రం. వాతావరణ సూచన: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ఓ మోస్తారు వర్షం పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్ గాను నమోదయ్యింది. గాలిలో తేమ 92% గాను, గాలి గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంతకు మించి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: అందరికీ నమస్కారం. నా పేరు కె రాజశేఖర్. నేను వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో కీటక విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం సోయాబీన్ పంట కొంత చీడపీడలకు గురి కావడం జరిగింది. సో ముఖ్యంగా అధికంగా వర్షాలు పడ్డప్పుడు ఈ యొక్క కాయకుళ్ళు కాండం విరిగి పడిపోవడం అనేది జరిగింది. కానీ మళ్ళా కొంత యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అధిక వర్షాలప్పుడు వచ్చిన తెగుళ్లు అనేది తగ్గడం అనేది జరిగింది. మళ్ళా ఈ వర్షాలు లేకపోవడం, ఉష్ణోగ్రతలు, డే టెంపరేచర్స్ ఎక్కువ కావడం వల్ల సోయాబీన్ లో మొట్టమొదటిగా సమస్య పల్లాకు తెగులు సమస్య. సో ముఖ్యంగా పల్లాకు తెగులు అనేది వైరస్ కు సంబంధించింది కాబట్టి మరి దాన్ని రాకుండా నివారించాలంటే అక్కడక్కడ జొన్న, మొక్కజొన్న రెండు వరుసలు, అది సమగ్ర సస్యరక్షణలో భాగంగా కొంత అక్కడ కొన్ని మొక్కలు వేసుకున్నా కూడా ఈ యొక్క తెల్లదోమ అనేది వాటిపై వాలి ఇవి వైరస్ ను వ్యాప్తి చేయకుండా కాపాడుకోవచ్చు. అదొకటి. తర్వాత పసుపు రంగు జిగురు డబ్బాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైటు పెట్టాలి. దాని తర్వాత ఒకవేళ పసుపు కలర్ లో వచ్చిన మొక్క ఒకటి నుంచి రెండు మూడు మొక్కలు కనబడిన వెంటనే పీకి కాల్చివేయాలి. కాల్చివేసిన వెంటనే వైరస్ వ్యాప్తి చేయకుండా

0: కాపాడు కోవచ్చు.
1: సోయాబీన్ పంటలో పల్లాకు తెగుళ్ల నివారణకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఇది మన బాస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మరి ఈ రోజుకి ఉన్న ప్రత్యేకతను గురించి చరిత్రలో ఇవాళ చూస్తే ప్రముఖ పారిశ్రామికవేత్త జేఆర్డి టాటా జయంతి, ప్రముఖ కవి సాహితీవేత్త డాక్టర్ సి నారాయణరెడ్డి జయంతి, నటి రాశి పుట్టినరోజు, ప్రముఖ నటుడు సంజయ్ దత్ పుట్టినరోజు, ఇంకా ప్రముఖ గాయకుడు అనూప్ జలోటా పుట్టినరోజు, అట్లనే నటుడు కృష్ణుడు పుట్టినరోజు. ఇవాళ గురు పౌర్ణిమ గురు పౌర్ణిమ ఈరోజు అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇవాళ భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త తొలి విమాన చోదకుడు అయిన జేఆర్డి టాటా జయంతి. ఇయ్యాల 1929లో భారతదేశంలోనే మొట్టమొదట పైలట్ లైసెన్స్ పొందిన ఈయన 1932లో భారతదేశపు తొలి వాణిజ్య విమాన సేవలను టాటా ఎయిర్లైన్స్ పేరుతో ప్రవేశపెట్టాడు. అయితే ఇది 1946లో ఎయిర్ ఇండియాగా రూపాంతరం చెందింది. తర్వాత కాలంలో ఈయన భారతదేశపు పౌర విమానయాన పితామహుడిగా ప్రశంసించబడ్డాడు. 34 ఏళ్ల వయసులో టాటా వ్యాపార సంస్థలకు పెట్టుబడిదారి సంస్థ అయిన టాటా సన్స్ సంస్థకు చైర్మన్ బాధ్యతలుగా చేపట్టి 1911 వరకు ఈయన ఆ పదవిలో కొనసాగాడు. 1992లో భారతరత్న పురస్కారం అందుకున్నాడు. ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో ఈయన 6వ స్థానంలో ఎంపికయ్యాడు.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: VIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. సాధారణంగా మనకు వచ్చే ఆరోగ్య సమస్యల్లో కీళ్లవాతం ఒకటి. ఈ కీళ్లవాతం వలన కూర్చోవడం, నడవడం, వంగడం వంటి వాటితో బాధపడుతూ చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేరు. అయితే ఈ కీళ్లవాతంకి ఆయుర్వేద వైద్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పానం పదిలం శీర్షికన కీళ్లవాతం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయుర్వేద వైద్యులు తాంసీ వైద్యాధికారి జక్కుల నరేందర్ ప్రసంగంను.
9: ఆయుర్వేదంలో సుమారు 80 రకాల వాత వ్యాధుల గురించి వివరించడం జరిగింది. అందులో మనం ఈరోజు 3 ముఖ్యమైనటువంటి కీళ్లవాతాలు రాకుండా మనం ఏమేమి పాటించాలి వాటి గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో మొదటిది సంధివాతం. సంధివాతం అంటే మోడర్న్ మెడిసిన్ లో ఆస్ట్రియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆమవాతము అంటే రుమాటిక్ ఆర్థరైటిస్, గౌట్ వాతరక్తము అని అంటారు. దీంట్లో సంధివాతం అనేటువంటిది మనకు ఎముకలలో కాల్షియం అనేటువంటి తగ్గడం వల్ల వస్తుంది. మిగిలిన 2 రకాలైనటువంటి వాతాలు మనం అసంబద్ధమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించడం వల్ల వస్తున్నాయి. దాంట్లో వాతరక్తం గాని తర్వాత ఆమవాతం గాని సరి అయినటువంటి ఆహార విహారాలు అనేటువంటివి పాటించినట్లయితే ఈ 2 రకాలైనటువంటి వాతాలను కూడా మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనకు ఈ వాత వ్యాధులు అనేటువంటివి రాకుండా ఉండాలంటే అందరం ఖచ్చితంగా 4 రకాలైనటువంటి నియమాలను మనం పాటించాలి. అందులో మొదటిది బరువును నియంత్రించుకోవడం, వెయిట్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. రెండవది సరి అయినటువంటి వ్యాయామాన్ని చేయాలి. మూడవది సరి అయిన ప్రమాణం

165 సెంటీమీటర్లు ఉన్నాడు అనుకోండి, అతని ఐడియల్ వెయిట్ ఎంత ఉండాలంటే 65 కేజీలు. ఇప్పుడు 65 కేజీల కన్నా 1 కేజీ అనేటువంటిది ఎక్కువ పెరిగినా గానీ అతని మోకీళ్ల మీద 5 రెట్ల బరువు అనేటువంటిది పడుతుంది. కాబట్టి ఈ బరువు అనేటువంటిది పడడం వల్ల మనకేమవుతుంది, ఎముకల లోపల నొప్పి వాపు అనేటువంటిది సంభవించి ఈ ఆర్థరైటిస్ అనేటువంటి వచ్చే ఆస్కారం అనేటువంటిది ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా బరువుని నియంత్రించుకోవాలి. తర్వాత రెండవది, సరి అయినటువంటి వ్యాయామాన్ని చేయాలి. ఈ కీళ్ల వాతంలో మేజర్గా ఏమవుతుందంటే జాయింట్స్ లోపల కదలికలు అనేటువంటివి తగ్గుతాయి. కాబట్టి మనం తేలికపాటి వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి. వ్యాయామంలో మనము ముఖ్యంగా సైక్లింగ్ అండ్ వాకింగ్ అనేటువంటిది చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు ఎటువంటి ఈ ఆర్థరైటిస్ గాని ఇలాంటి కీళ్ల నొప్పులు మనకు దరిచేరవు. తర్వాత ఒకవేళ మనం ఆర్థరైటిస్ తో బాధపడుతున్నా గాని మనం ఖచ్చితంగా వాకింగ్ అనేటువంటిది చేయాలి. ఎందుకు అనంటే వాకింగ్ చేయడం వల్ల, సైక్లింగ్ చేయడం వల్ల మనకు మోకీళ్ల మధ్యలో ఉండేటువంటి సైనోవియల్ ద్రవం అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాకింగ్ అనేటువంటిది నొప్పులున్న వాళ్ళు చేయాలి. కాకపోతే ఈ స్క్వాట్స్ అని అంటారు, స్క్వాట్స్ అంటే ఏంది, గుంజీలు తీయడం అనేటువంటివి మాత్రం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే గుంజీలు తీసేటప్పుడు మనము కీలు అనేటువంటిది 90 డిగ్రీల కన్నా ఎక్కువ అంచడం వల్ల మనకు ఈ పటెల్లో ఫీమోరల్ కంపార్ట్మెంట్లో ఒత్తిడి అనేటువంటిది ఎక్కువ పడడం వల్ల నొప్పి అనేటువంటిది పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము స్క్వాట్స్ అంటే గుంజీళ్ళు అనేటువంటివి ఈ నొప్పులు ఉన్న వాళ్ళు చేయకూడదు. తర్వాత కొందరు అధికమైనటువంటి బరువు ఉంటారు, బరువు ఉండి వాళ్ళు పద్మాసనం అనేటువంటి చేయడానికి ప్రయత్నిస్తారు, అలాంటివి కూడా మనము చేయకూడదు. దీని ద్వారా కూడా మనకు ఈ పటెల్లో ఫీమోరల్ కంపార్ట్మెంట్ లో మనకు ప్రెజర్ అనేటువంటిది పెరిగి మనకు నొప్పి అనేటువంటిది వచ్చేటందుకు ఆస్కారం ఉంటుంది. స్తబ్దమైనటువంటి జీవన విధానాన్ని మనం మానేయాలి. అంటే ఒకే చోట కూర్చొని ఎక్కువగా ఉండకూడదు, కంప్లీట్ గా రెస్ట్ అనేటువంటిది కూడా తీసుకోకూడదు. ఎందుకు అని అంటే ఖచ్చితంగా మనకు ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేటువంటిది పెరగాలి అంటే మనం కీళ్ల యొక్క కదలికలు అనేటువంటివి చేస్తూ ఉండాల్సిందే. తర్వాత మూడవది, సరి అయిన మోతాదులో నీళ్లు తాగడం. చాలా మంది ఈ నీళ్లు తాగడాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా నీళ్లు అనేటువంటివి సరి అయిన మోతాదులో తాగాలి. ఎందుకు తాగాలి అనంటే నీళ్లు అనేటువంటివి తాగడం వల్ల శరీరం లోపల జీవక్రియలు అనేటువంటివి సరి అయిన రీతిలో జరిగి మనకు ఈ కీళ్ల చుట్టూ ఉన్నటువంటి కండరాల లోపల జీవక్రియల వేగం అనేటువంటిది పెరిగి కండరాలు ఉత్తేజితమై, కండరాలు బలవర్ధకమై కీళ్ల వాతం అనేటువంటి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు మనం గమనిస్తే రుమాటిక్ ఆర్థరైటిస్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. మనము సరైన మోతాదులో నీళ్లనేటువంటి తాగినట్లయితే ఈ యూరిక్ యాసిడ్ అనేటువంటిది మూత్రం ద్వారా బయటకు పోవడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. నాలుగవది, సరి అయినటువంటి ఆహార నియమాలు అనేటువంటివి పాటించాలి. మరి ఈ కీళ్ల వాతం రాకుండా ఎటువంటి ఆహారాలను మనం తీసుకోవాలి? వీటిని మనం గమనించినట్లయితే మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా 2 రకాల పదార్థాలు అనేటువంటివి ఉండేటట్లు చూసుకోవాలి. దాంట్లో మొదటిది సల్ఫర్ యాపో కాంపౌండ్స్, రెండవది యాంటీ ఆక్సిడెంట్స్. ఈ సల్ఫర్ యాపో కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే ఇవి మన మోకాళ్లలో గుజ్జు ఏర్పడడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ ను కూడా పెంచుతుంది. రెండవది యాంటీ ఆక్సిడెంట్స్. మనము రోజువారీ చేసేటటువంటి పనుల వల్ల మనం గుర్తించలేనంతగా ఎముకల లోపల చిన్న చిన్న చిన్న చిన్న పొలుసులు అనేటువంటివి రాలుతూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు కొత్తవి తయారవుతూ ఉండాలి. దీన్ని మనం ఏమంటామంటే రీమోడలింగ్ ప్రాసెస్ అని అంటాం. ఈ రీమోడలింగ్ ప్రాసెస్ అనేటువంటిది జరగాలి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి అవసరం. కాబట్టి ఖచ్చితంగా మనం తినే ఆహారంలో ఈ సల్ఫర్ యాపో కాంపౌండ్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఉండేలాగా చూసుకోవాలి. మరి ఇవి ఏవి తింటే మనకి దొరుకుతాయి అనేది మనం చూస్తే మేజర్గా పిండి పదార్థాల్లో మనకు బ్రౌన్ రైస్ మరియు ఓట్స్, వీటిని తీసుకున్నట్లయితే మనకు ఈ సల్ఫర్ యాపో కాంపౌండ్స్ అనేటువంటివి దొరుకుతాయి. తర్వాత కూరగాయల్లో

0: బ్రకోలీ, క్యాబేజీ వీటిని ఎక్కువగా తీసుకోవాలి. మనకు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి పండ్లల్లో ఎక్కువగా ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, నిమ్మ, నారింజ, కమలా పండ్లు, వీటి లోపల యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ తర్వాత స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వీటి లోపల కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి విరివిగా లభిస్తాయి. మనము ఇంకా చూసినట్లయితే ఇప్పుడు ఉసిరికాయ అనేటువంటిది ఉంటుంది. ఈ ఉసిరికాయను కూడా మనం డైలీ తిన్నట్లయితే మనం యాంటీ ఆక్సిడెంట్స్ పొందవచ్చు. ఇప్పుడు ఈ ఉసిరికాయను డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేకపోతే మనకు ఆమ్లా చూర్ణ అని, తర్వాత ఆమ్లా క్యాండీ అని, ఆమ్లా చట్పట అని, తర్వాత చ్యవన్ప్రాష్ లేహము, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రూపాలలో మనకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. కాబట్టి వీటిని మనం డైలీ తినడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మనకు తిప్పతీగ అనేటువంటిది ఒక మంచి ఆయుర్వేదిక్ ఔషధం అనేటువంటిది ఉంటుంది. ఈ తిప్పతీగనే గిలోయ్ అని అంటారు. ఈ గిలోయ్ అనేటువంటిది మనకు మార్కెట్లో గిలోయ్ గన్వటి అని, తర్వాత అశ్వగంధతో కలిసి గిలోయ్ అశ్వగంధ టాబ్లెట్స్ అని దొరుకుతున్నాయి. వీటిని కూడా వాడినట్లయితే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి మన శరీరంలో ఎక్కువ పొందడానికి అవకాశం ఉంటుంది. సుగంధ ద్రవ్యాలలో మనకు అల్లము, వెల్లుల్లి, పసుపు వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి దొరుకుతాయి. మరి మాంసాహారులు వేటిని తీసుకున్నట్లయితే కీళ్ళు అనేటువంటివి ఆరోగ్యంగా ఉంటాయి, కీళ్ళ వాతం అనేటువంటిది తగ్గించుకోవచ్చు. అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి పదార్థాలు, ముఖ్యంగా చేపలు, వీటిని తీసుకున్నట్లయితే మనకు కీళ్ళ యొక్క ఆరోగ్యం అనేటువంటిది మెరుగుపడుతుంటుంది. తర్వాత మనం అందరం చేసే తప్పేందంటే ఈ గ్రీన్ టీ అనేటువంటి తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి పెరుగుతాయి. అదే మనము ఈ పాల ఛాయ తాగినట్లయితే ఆ పత్తిలో ఉండేటువంటి నికోటిన్ అనేటువంటి పదార్థం వల్ల కీళ్ళ లోపల అరుగుదల అనేటువంటిది పెరిగే ఆస్కారం ఉంటుంది. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఇవి మనం ఎక్కువగా తీసుకోవాలి. ఆల్మండ్, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ అనేటువంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే కీళ్ళ లోపల కాల్షియం అనేటువంటిది పెరిగి మనకు నొప్పులు అనేటువంటివి తగ్గే ఆస్కారం ఉంటుంది. ఓట్స్ మరియు రాగి వీటి లోపల కాల్షియం అనేటువంటిది ఎక్కువ మోతాదులో ఉంటుంది, కాబట్టి వీటిని కూడా తీసుకోవాలి. మనము వంటకు వాడేటటువంటి నూనెలలో ముఖ్యంగా మనం ఆలివ్ ఆయిల్తో వంట చేసుకుంటే ఈ కీళ్ళవాతం అనేటువంటి సమస్య నుంచి మనం బయటపడచ్చు. ఎందుకు అంటే ఆలివ్ ఆయిల్లో ఒలియో కాంతాల్ అనేటువంటిది ఉంటుంది. ఇది సేమ్ మనకు పారాసెటమాల్ ఎట్లనైతే వర్క్ చేస్తుందో అదే విధంగా ఈ ఒలియో కాంతాల్ అనేటువంటిది పనిచేస్తుంది. కాబట్టి ఆలివ్ ఆయిల్ అనేటువంటిది మనం వంటలో కనుక యూజ్ చేసినట్లయితే మనకు నొప్పులు అనేటువంటివి తగ్గే ఆస్కారం ఉంటుంది. మనం ఛాయలో గ్రీన్ టీ అనేటువంటిది తాగడం ఉత్తమం. ఎందుకనంటే గ్రీన్ టీ లోపల యాంటీ ఆక్సిడెంట్స్ విరివిగా లభిస్తాయి. వాతం నొప్పులతో బాధపడేటటువంటి వాళ్ళు ఎటువంటి మాంసాహారాన్ని తీసుకోవాలి? దీంట్లో మనం చూసినట్లయితే ఎరుపు రంగులో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి మాంసాన్ని మనం తీసుకోవద్దు. ఎందుకు అంటే వీటి లోపల ప్యూరిన్ అనేటువంటిది ఉంటుంది. ఈ ప్యూరిన్ అనేది యూరిక్ యాసిడ్ లెవెల్స్ని పెంచి మనకు వాతాన్ని పెంపొందిస్తుంది, నొప్పులను, వాపుని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఎటువంటి జంతు సంబంధమైనటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. మనకు చేపలు, వీటి లోపల ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే మనకు ఈ కీళ్ల లోపల ఉన్నటువంటి వాపుని తగ్గిస్తాయి. కాబట్టి మనము ఎక్కువగా చేపలు వీటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మద్యపానాన్ని ఖచ్చితంగా మానేయాలి. ఎందుకు అంటే ఈ మద్యపానం తాగడం వల్ల రక్తం లోపల యూరిక్ యాసిడ్ అనేటువంటిది పెంచుతుంది. దీని ద్వారా గౌట్ ఆర్థరైటిస్ అనేటువంటి సమస్య వచ్చేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
1: ఇంతవరకు పానం పదిలం శీర్షికన కీళ్లవాతం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయుర్వేద వైద్యులు, తాంసీ వైద్యాధికారి జక్కుల నరేందర్ ప్రసంగంను విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీస్

0: ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన బాస, మన యాస, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా. శ్రోతలు, అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. తెలంగాణ తొలి జ్ఞానపీఠ డాక్టర్ సి నారాయణరెడ్డి, ఈయన గురించి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్, కవి, రచయిత ఎర్రోజు వెంకటేశ్వర్లు ప్రసంగం. డాక్టర్ సి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం పునఃప్రసారం అవుతుంది.
2: బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ సి నారాయణ రెడ్డి. నా పేరు కవి, ఇంటి పేరు చైతన్యం, ఊరు సహజీవనం, తీరు సమభావం అంటూ నిరంతర చైతన్య సుధలను కురిపిస్తూ సమభావాన్ని, సహజీవనాన్ని కోరుకున్న కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. వీరు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా, ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని హన్మాజీపేట గ్రామంలో 29 జూలై 1931 నాడు మల్లారెడ్డి బుచ్చమ్మ దంపతులకు జన్మించారు. ఈ ఊరు కవులు, కళాకారులు, విద్యావేత్తలకు ఆలవాలమైంది. హన్మాజీపేట, సిరిసిల్ల, కరీంనగర్లలో పాఠశాల స్థాయి విద్యను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత సినారే హైదరాబాదులో ఉన్నత చదువులు చదివారు. వీరు ఉర్దూ మీడియంలో చదివారు, తెలుగు ఐచ్ఛిక విషయం మాత్రమే. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చేసి అదే విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకుగా పనిచేస్తూ ఆధునిక ఆంధ్ర కవిత్వము, సాంప్రదాయంలో ప్రయోగములు అనే అంశం మీద పిహెచ్డి సిద్ధాంత గ్రంథాన్ని నూతన కోణంలో ఆవిష్కరించారు. తెలుగు కవిత్వ పరిశోధకులకు, జిజ్ఞాసకులకు ఈ గ్రంథము ఎంతో ఉపయోగపడ్డది, ఆధార గ్రంథమైంది. ఇదే ఓయూలో పనిచేస్తూ రీడర్గా, ప్రొఫెసర్గా పదోన్నతుల్ని పొందారు సి నారాయణ రెడ్డి గారి కుటుంబం. సి నారాయణ రెడ్డి సుశీల గారితో వివాహం జరిగింది. అన్యోన్య దంపత్యానికి గుర్తుగా వీరికి 4 ఆడపిల్లలు జన్మించారు. వారి పేర్లు గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి అనే పవిత్ర నదుల పేర్లు పెట్టారు. సినారే గారికి పెద్ద కూతురు గంగతో ఎంతో అనుబంధం ఉంది. అందువల్లనే తన పుస్తకాల్లోని 6 సంపుటాన్ని గజల్ను అంకితంగా ఇచ్చారు. సి నారాయణ రెడ్డి గారికి పదవులు వాటంత అవే వచ్చి పూలమాలల అలంకరించబడ్డాయి. వాటిలో అధికార భాష సంఘం అధ్యక్షులు, తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు, రాజ్యసభ్యులు, చివరి వరకు తెలంగాణ సరస్వత పరిషత్ అధ్యక్షులు, ఇలా ఎన్నో పదవుల్ని అలంకరించి ఆ పదవులకు వన్నె తెచ్చారు. ఏ పదవిలో ఉన్నా సమయపాలన, నిజాయితీకి పెద్దపీట వేసేవారు. ఆ సంస్థలకు బహుముఖీనమైన గుర్తింపు వచ్చేలా కృషి చేసేవారు. ఎన్ని పదవులు చేపట్టినా తన సాహితీ వ్యాసంగానికి ఎక్కడా విరామం ఇవ్వలేదు. ఏదైనా రాయందే ఈ క్షణాన్ని పోనీయను, కళాన్ని పిండేయందే కాలాన్ని కదలయనియను అని ప్రతిజ్ఞ చేసిన ప్రతిభాశాలి, కవిత్వ దిశాలి సినారే. అలాంటి సి నారాయణ రెడ్డి గారి సాహిత్య ప్రస్థానాన్ని విహంగ వీక్షణం చేద్దాం. సినారే నోటి వెంట 8వ తరగతిలోనే ఒకనాడు ఒక నక్క ఒక అడవిలోపల పుట్టకోసరమిటో పోవుచుండే అంటూ అలవోక శీసపత్య పాదాలు జాలువారాయి. ఛందస్సుకు సంబంధించిన మెలకువలను పాఠశాలలో బోధించే గురువైన దూపాటి వెంకట రమణాచార్యుల వద్ద నేర్చుకున్నారు. పాఠశాల స్థాయిలోనే వచన కవితలు, గేయాలు, పద్యాలు రాయడం ప్రారంభించారు. ఇంటర్ చదువుతున్న సమయంలో జనశక్తి పత్రికలో శ్రీ నారాయణ రెడ్డి గారి మొదటి కవిత ప్రచురించబడింది. ఇది మొదలుకొని ఇంతే.

అన్నట్టుగా తెలుగు సాహిత్యంలో బహు ముఖ్యమైన ప్రజ్ఞతో బహు ప్రక్రియల్లో ప్రత్యేక ముద్రను చాటుకున్నారు. శ్రీ నారాయణ రెడ్డి గారు ప్రహ్లాద చరిత్ర వంటి పద్యనాటికలను, ఎన్నో పద్యాలను, నవన పువ్వు, అజంతా సుందరి వంటి గేయ నాటికలను, నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, రుచిచక్రం వంటి గేయ కావ్యాలను రాశారు. కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం కావ్యాలు సినారాయకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. నాగార్జున సాగరంలో బౌద్ధ కథ వర్ణింపబడింది. రామప్ప తరతరాల వెలుగు గేయ రూపకాలు రాశారు. రామప్ప గేయ రూపకం ఆకాశవాణి నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి పొందింది. అది జాతీయ భాషల్లోకి అప్పుడే అనువదించబడింది. రామప్ప రూపకంలోని ప్రసిద్ధ గీతం ఇది.

ఉన్నవి అంటూ పాట సాగుతుంటుంది. దీనిలో దట్టమైన అడవిలో ముండ్లవలే ముములకు కూర్చుంటాయని, కదలలేవు మెదలలేవు, మనుషుల్లా పెదవి విప్పి మాట్లాడలేవని అంటారు. అంతేకాకుండా పాపాలు చేసే మనుషుల కంటే శిలలే నయమని ఒక గొప్ప చురక అంటిస్తాడు. ఈ పాటను అమరశిల్పి చక్కెర చిత్రంలో చిత్రీకరించారు. కవయ క్రాంతదర్శిన అంటారు ఆలంకారికులు. సినారే క్రాంతదర్శి అని చెప్పవచ్చు. ఎప్పుడో రాసిన రామప్ప రూపకంలోని రామప్ప గొప్పతనాన్ని, శిల్ప నైపుణ్యాన్ని చక్కగా వర్ణించారు. ఇప్పుడు రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు రావడం రామప్ప రూపకానికి సార్థకత చేకూరిందని చెప్పవచ్చు. సమదర్శనం, ప్రపంచ పదులు అనే ముక్తకాలు కూడా రాశారు. వీటిలో ప్రపంచ పదులు ఒక విశిష్టమైనటువంటి ప్రయోగవంతమైన ముక్త కవ్యం. నిర్దిష్టమైన గేయగతిలో 5 పాదాలుగా ధారాశుద్ధిగా సాగిపోయే మాతృ సందస్సులో చేసిన విశిష్ట ప్రయోగం ప్రపంచ పదులు. ఇవి మౌక్తిక ముక్తకాలు అనవచ్చును. వీటిలో కవి పరిశీలన, అనుభవ శాలీనత, తాత్వికత కనిపిస్తాయి. ప్రపంచ పదులని చదివితే మోడు వారిన జీవితాల్లో ఆశా చిగురు ఎగురించడం ఖాయమని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఏ రాపిడి లేకుండా వజ్రమెలా మెరుస్తుంది, ఏ అలజలి లేకుండా సంద్రమెలా నిలుస్తుంది, నడిపించే చైతన్యం లేని నడవదు ఈ సృష్టి, ఏ ప్రేరణ లేకుండా నాదమెలా పలుకుతుంది, ఏ స్పందన లేకుండా హృదయమెలా బతుకుతుంది అని ఒక ముక్తకం. ఓ రాయి రత్నంగా మారాలంటే ఎన్నోసార్లు రాపిడిని పొందాలి. లోపల ఎన్నో అలజడులతో ముందుకు సాగుతుంది కడలి. ఒక అర్థవంతమైన కర్ణపేయమైన నాదం పుట్టాలంటే ఎంతో శ్రమ అవసరం. చలనం లేని గుండె జీవోచ్ఛ్వాసంతో సమానమే కదా. నడిపించే చైతన్యం లేకుండా ఈ సృష్టి నడవదు కాబట్టి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగితేనే సమాజంలో రత్నంలా గౌరవించబడతారని సందేశాన్నిచ్చారు. చేతగాని తనముంటే జాతగాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు అని ప్రబోధిస్తాడు. ఇంతేగాక అక్షరాల గవాక్షాలు, మధ్యతరగతి మందహాసం, మంటలు మానవుడు, నడక నా తల్లి, ఉదయం నా హృదయం, కవిత నా చిరునామా వంటి వచన కవితా సంపుటాలను వెలువరించారు. భూమిక, మట్టి, మనిషి, ఆకాశం దీర్ఘకావ్యాలు కూడా రాశారు. విశ్వంబర అనే సమగ్ర వచన కావ్యాన్ని రచించారు. దీని రంగస్థలం విశ్వంబర. ఇతివృత్తం తేదీలతో, నిమిత్తం లేని, పేర్లతో అవసరం లేని మనిషి కథ. దీనిలో మనకు ప్రముఖంగా మానవతావాదం కనిపిస్తుంది. దీనిలో మానవుడే కథానాయకుడు. గుహ నుండి మహలు దాకా, నడక నుంచి రోదసి నౌకదాకా, దివిటీల నుంచి

0: విద్యుత్ దీపాల దాకా, అమ్ముల నుంచి అణ్వస్త్రాల దాకా అనే కవితా ఖండికలో వాక్యం రసాత్మకం కావ్యంలా ఒక్కొక్క వాక్యంలో ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు జరుగుతున్న మార్పుల్ని సమర్థవంతంగా వివరించారు సినారే. అల్పార్థాల్లో అనర్థార్థాన్ని జొప్పించడం అనేటువంటి దానికి ఇది ఉదాహరణగా చెప్పవచ్చు. అందువల్లనే దీనికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. దాదాపు 4000 సినీ గీతాలు రాశారు, కొన్ని అనువాదాలు చేశారు. వ్యాసవాహిని సమీక్షణం, మా ఊరు మాట్లాడింది, తెలుగు కవిత, లయాత్మకత వంటి వ్యాసంపుటాలను ప్రచురించారు. ముచ్చటగా 3 వారాలు, మలేషియాలో తెలుగువాణి మొదలైన యాత్రా చరిత్రలు కూడా రాశారు. రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు, పోతూ పోతూ రాస్తాను వపు వాడే వరకు అని ఎప్పుడో రాసినటువంటి కవిత వీరి జీవిత చిరమానంకం వరకు కూడా రాస్తూ రాస్తూనే 12 జూన్ 2015 నాడు తన యొక్క కవన శ్వాసను విడిచారు. కాలాన్ని కత్తిరించుకొని సాహిత్య చరిత్రలో నిలిచిపోయే పనులెన్నో చేసినటువంటి మహాకవి సినారే. సినారే ఈ తరానికి స్ఫూర్తి ప్రదాత, విఖ్యాత కవితా విజేత.
1: ఇంతవరకు తెలంగాణ తొలి జ్ఞానపీఠ డాక్టర్ సి నారాయణరెడ్డి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్, కవి రచయిత ఎర్రోజు వెంకటేశ్వర్లు ప్రసంగం విన్నారు. డాక్టర్ సి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం పునఃప్రసారం అయ్యింది.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు, అంబటల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం భేటీ శీర్షికన పీఎం లోక కళ్యాణ్, పీఎం మత్స్య సంపద యోజన, స్టాండప్ ఇండియా పథకాల గురించి నిర్మల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ తో కేలినిని వెట్టిన ముచ్చటను.
3: ప్రధానమంత్రి లోక్ కళ్యాణ్ మేళా, అట్లాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాలకు సంబంధించి, బ్యాంకుల ద్వారా అందిస్తున్న ఆర్థిక చేయూతకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు మనతో పాటు నిర్మల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బి రామ్ గోపాల్ గారు ఉన్నారు. వారిని అడిగా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రామ్ గోపాల్ గారు.
4: నమస్కారం అండి.
3: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మరొక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, మరి ఈ యోజనకు సంబంధించిన వివరాలని తెలియజేస్తారా?
4: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద భారతదేశంలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలందరికీ లబ్ధి చెందాలనే ఉద్దేశంతో భారతదేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, మత్స్య శాఖ బ్యాంకుల అనుసంధానంతో ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ క్రెడిట్ కార్డు, కేసీసీ కార్డ్స్, ఇది 2 లక్షల రూపాయల దాకా ఇవ్వమని ఆదేశాలున్నాయి. దీని ప్రకారం ప్రస్తుతము మన నిర్మల్ జిల్లాలో ఈ అంత నదీ పరివాహక ప్రాంతమే, గోదావరి ఉంది, ఇటువైపు కడెం ప్రాజెక్టు ఉంది, తో మత్స్యకారుల కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈ లోకేశ్వరము, కడెము, లింగాపూరు ఈ ప్రాంతాల్లో మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు. వాళ్లకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది బ్యాంకుల ద్వారా. ముఖ్యంగా చాలా మందికి ఖాతాలు ఎస్బీఐ, టీజీబీ, యూబీఐలోనే ఉన్నాయి. ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, ఎందుకంటే మా కుటుంబాలు ఒక 7,000 కుటుంబాలు ఉంటాయి. 7,000కు ఇప్పుడు ఉదాహరణకు కడెంలో

0: తీసుకుంటాము, దసూరాబాదు కడము. ఈ ఏరియాలో ఈ ప్రాంతాల్లో ఎస్బీఐ టీజీబీనే ఉన్నాయి. సో వేరే బ్యాంకులో వాళ్ళకి అకౌంట్ లేవు. సో ఆ రెండు బ్యాంకుల మీద కొంచెం ప్రెషర్ పడడం వల్ల కొంచెం ఆలస్యం అవడం వాస్తవమే. తర్వాత లోకేశ్వరం ఉంది, లోకేశ్వరంలో కూడా మత్స్యకార కుటుంబాలు చాలా ఉన్నాయి. సో ఒక్కొక్క కుటుంబానికి రెండు రెండు మూడు మూడు కేసీసీ లోన్స్ అయినా కూడా కొంచెం డిలే అయ్యే అవకాశం చాలా ఉన్నాయి. కొంచెం వేరే బ్యాంకుల్లో కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మన నిర్మల్ జిల్లాలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది, తర్వాత నెక్స్ట్ కెనరా బ్యాంక్ ఉంది, దాంట్లో అకౌంట్స్ ఉన్నా కూడా బాగుంటుంది. కానీ బట్ ప్రస్తుతానికి ఈ మూడు బ్యాంకుల్లోనే ఎక్కువగా ఈ మత్స్య సంపద వస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది 2 లక్షల దాకా. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే వీళ్లకు వలలు కొనడానికి, తర్వాత చిన్న చిన్న పడవలు కొనడానికి, తర్వాత చేపలు పట్టడానికి సంబంధించిన సామాగ్రి కావాలి, దానికి ఎరా అంటారు, దానికి సంబంధించిన ఆహార వస్తువులు ఉంటాయి, వాళ్ళకు దానికి సంబంధించిన కొనడానికి ఈ కేసీసీ రుణాలు పెట్టింది. దేశమంతా బాగానే ప్రస్తుతం అది క్యాంపెయిన్ నడుస్తుంది అది కూడా.
1: అయితే మీరు అన్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసినట్లయితే నిర్మల్ జిల్లాలో ఈ మత్స్యకారులు, మత్స్యకారుల కుటుంబాలు అధికంగానే ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న, మత్స్యకారులకు వ్యక్తిగతంగానే కాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో కొన్ని మత్స్య సహకార పారిశ్రామిక సంఘాలు కూడా ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ఈ ఏదైతే మత్స్య యోజన, ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ఏదైతే ఉందో, దీని ద్వారా వ్యక్తిగతంగా ప్రయోజనం పొందవచ్చా, అంటే సహకార సంఘాల వారిగా కూడా ప్రయోజనాలు పొందవచ్చా, అయితే వ్యక్తిగతంగా అయితే ఎంతవరకు సహాయం అందుతుంది, ఈ సహకార సంఘంగా అంటే ఈ మత్స్యకారులు పారిశ్రామిక సహకార సంఘంగా ఏర్పడి వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో, అట్లాంటి సంఘాలకు ఎంత మేరకు రుణ సదుపాయం అందే అవకాశం ఉన్నది?
0: ప్రస్తుతానికి బ్యాంకులు వ్యక్తిగతంగానే ఇస్తున్నాయి, సహకార సంఘాలకి ఇంతవరకు ఇవ్వలేదు. అది ఏం గైడ్ లైన్స్ దాకా ఏం లేదు. మాకు మనందరికీ ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ గైడ్ లైన్స్ ఇస్తుంది, దాని ప్రకారం ఉంది. ప్రస్తుతానికి వ్యక్తిగతంగా ఇస్తున్నారు. అది కేసీసీ చెప్పాను ఇప్పుడు ఇంతకుముందు 2 లక్షల రూపాయల దాకా రుణ సౌకర్యం దొరుకుతుంది. అది కూడా క్యాష్ లిమిట్ పెంచుకుంటూ పోతారు, మాక్సిమం 2 లక్షల రూపాయలు. మొదటి విధంగా 20,000 30,000 దాన్ని బట్టి కట్టిన దాన్ని బట్టి లిమిట్ అనేది పెరుగుతూ వెళ్తుంటుంది.
1: అంటే ఒకసారి వ్యక్తిగతంగా ఈ మత్స్య సంపద యోజన కింద లబ్ధిదారుడు రుణం పొందిన తర్వాత దాన్ని తిరిగి చెల్లించిన క్రమాన్ని మీద మళ్లీ ఇచ్చే పరిస్థితి ఆధారపడి ఉంటుంది.
0: అవునండి, ఒకసారి తిరిగి చెల్లించిన తర్వాత అంటే మామూలుగా క్రాప్ లోన్ ఎలా ఇస్తామో అదే క్రాప్ లోన్ లో కూడా అంతే కదా. మరి అమౌంట్ పెరుగుతూ వెళ్తుంటుంది, ఇచ్చే రుణ పరిమితి పెరుగుతుంటుంది, అదే ఇది కూడా అంతే. మాక్సిమం 2 లక్షల దాకా ఉంది.
1: అంటే ఇప్పుడు ఈ చెల్లింపులకు నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉందా?
0: రన్నింగ్ అకౌంట్ అండి. కాల పరిమితి అంటే మనం వాళ్ళు క్రాప్ లోన్ టూ క్రాప్ సీజన్స్, దీన్ని కూడా అంతే. వాళ్ళకి ఇప్పుడు సెప్టెంబర్ లో వీళ్ళది చేపలు పట్టడం అవన్నీ యాక్టివిటీ నడుస్తుంది 6 నెలలు. 6 నెలల తర్వాత మీరు కట్టిన తర్వాత మరి పెంచుకుంటూ పోతారు.
1: ఇంకా ఈ లోక కళ్యాణ్ మేళా, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కాకుండా ఇంకా మొన్నటి వరకు ఈ జన సురక్ష పథకానికి సంబంధించిన అమలు కార్యక్రమం కూడా కొనసాగింది కదా, మరి దానికి సంబంధించి సమాచారం ఇస్తారా?
0: ప్రధానమంత్రి ఇది కూడా జన సురక్ష ప్రోగ్రామ్ అనేది చాలా చక్కగా జరిగిందండి. మన అద్భుతంగా తర్వాత సక్సెస్ఫుల్ గా 3 నెలల సాచురేషన్ క్యాంప్ జరిగింది. దాంట్లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన 3 పథకాలు ఉన్నాయి. దాంట్లో ప్యూర్ గా యాక్సిడెంటల్ పాలసీస్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అతి తక్కువ రుసుముతో గ్రామాల్లో ఉన్న అసంఘటిత కార్మికులు, తర్వాత చాలా బిలో పావర్టీ లైన్, చాలా తక్కువ ఆదాయం ఉన్న వాళ్లకు ఈ చాలా చక్కని పథకము. ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయలు, ఈ 18 నుంచి 70 సంవత్సరాలు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం 18 నుంచి 50 సంవత్సరాలు. ఇది మామూలుగా సాధారణ మరణానికైనా కూడా 2 లక్షల రూపాయలు. మన జిల్లాలో దాదాపు 150 పైన క్లెయిమ్లు వచ్చాయండి. అలాగే అటల్ పెన్షన్ యోజన కూడా చాలా మటుకు పెన్షన్ సౌకర్యంలో వాళ్లను చేర్పించాం మెంబర్స్.
1: ఇకపోతే ఈ స్టాండప్ ఇండియాకి సంబంధించిన కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి, దీనికి సంబంధించి ఏ రకంగా ఆర్థిక సహాయం అందజేస్తున్నారు, వాటి వివరాలు చెప్తారా?
0: స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది ఎస్సీ అండ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అండి. ఇది 1 కోటి రూపాయల దాకా సాయం చేస్తుంది. దీంట్లో కూడా అంటే 35% దాకా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ పథకంలో ఏంటంటే బ్రిక్ ఇండస్ట్రీ అంటే ఇటుక గాని, తర్వాత కొంచెం ఒక మోస్తరు 50 లక్షల పైన ఉన్న ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఉన్న దానికి ఇవి కూడా సహాయ సహకారాలు ఇస్తున్నాయి. బ్యాంకులు ఏదైనా కానీ ఏదైనా చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు. ఇటుకనే కాదు, చాలా ఉంటాయి కదండి, దీనికి సంబంధించింది, నిత్యావసరాలకు సంబంధించింది, చిన్న సైజు

0: రైస్ మిల్లులకు పెట్టుకుంటూ కూడా పెట్టుకోవచ్చు. స్టాండప్ ఇండియాలో చిన్న కోటి రూపాయలకు లోపు వచ్చే రైస్ మిల్స్ ఉంటాయి, రైస్ మిల్ లో కూడా పెట్టచ్చు స్టాండప్ ఇండియాలో. ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కదండి, ఆడవాళ్లకు తర్వాత ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకే వస్తుంది, నార్మల్ వాళ్ళకి కాదు.
1: అయితే ప్రధానంగా బ్యాంకుకు సంబంధించి చూసినట్లయితే బ్యాంకుల ద్వారా రుణ సహాయం అంటే తప్పనిసరిగా బ్యాంక్ కన్సెంట్ కావాలి అని అంటుంటారు. అంటే వీళ్లకు కే ప్రభుత్వం పథకమైన బ్యాంకుల అనుసంధానం ద్వారానే రుణ సహాయం అందుతుంది. అయితే వీటికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రుణాన్ని అందజేసేటప్పుడు మరి ఏదైనా పూచీకత్తు అవసరమా అడుగుతారా, లేదా బ్యాంక్ కన్సెంట్ తీసుకుని రావాల్సి ఉంటుందా? ఈ విషయంలో లబ్ధిదారులు ఎలాంటి విషయాల మీద జాగ్రత్త తీసుకోవాలి, ఎట్లా?
0: ఇది స్టాండప్ ఇండియా పథకంలో ఏ విధమైన పూచీకత్తు అవసరం లేదండి, ఎందుకంటే అది కొల్లాటరల్ ఫ్రీ లోను. ఏంటంటే యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ కావాలా, దురుపయోగం కాకూడదు. ఎందుకంటే మనకు ఎవరికైనా లబ్ధిదారుకి ఇస్తే లబ్ధిదారునికి ఆయన ఆయనకు ప్రగతి కావాలా, ఆయన జీవనోపాధి కావాలా, తర్వాత ఇంకో ఒక 10 మందికి ఉపాధి కల్పించాలా. ఇది చాలా మటుకు ఈ స్కీము దురుపయోగం అవుతుంది. ఆ దురుపయోగం కాకుండా చూసుకునే బాధ్యత బ్యాంకర్ది కాబట్టి బ్యాంకర్ కూడా కొంచెం బాగా మంచి లబ్ధి పొందుతారని సెలెక్ట్ చేసుకుని ఇస్తాడు. ఇక తర్వాత ఇప్పుడు ఏ స్కీమ్ అయినా కానీ ఆన్లైన్ అండి, ఆన్లైన్ లో మామూలుగా పోర్టల్స్ ఉంటాయి, ఆ పోర్టల్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు పిఎం విశ్వకర్మ అయినా కూడా, పిఎంఈజీపీ అయినా కూడా, ఈ డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్ నోడల్ ఆఫీసర్ కేవీఐసి వాళ్ళు ఆన్లైన్ లో వెళ్తుంటే వాళ్ళంతా స్క్రూటిలైజ్ చేసి ఇండస్ట్రీస్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఒకవేళ యూనిట్ పెడితే ఇది వయబుల్లా కాదంటే ఈ యూనిట్ నడుస్తుందా లేదా, బాగుపడతారా లేదా లబ్ధిదారులు, తర్వాత ఇది ఏదైనా కంపెనీ నడిచి బ్యాంకుకు రుణం చెల్లించబడుతుందా లేదా. ఎందుకంటే అల్టిమేట్ గా బ్యాంకర్ కు ఇప్పుడు ఏంటంటే రుణం ఫెయిల్ అయితే మటుకు బ్యాంకర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. ఎందుకంటే అన్ని జాగ్రత్తగా చూసుకుని ఇవ్వాలా. చిన్న చిన్న ఏదో వ్యవసాయ రుణాలు అయితే ఏం ఇబ్బంది ఉండదు, వ్యవసాయ రుణాలకేమి అంత ఇదిగా చూడదు, కానీ ఇవి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. చూసుకుని ఇస్తారు, ఇస్తున్నారు కూడా చాలా మటుకు, చాలా బ్రాంచ్ మేనేజర్స్ కూడా చాలా మంది చాలా యాక్టివ్ గా ఉన్నారు. నేను కూడా యాజ్ లీడ్ బ్యాంక్ మేనేజర్ గా నేను కూడా మీటింగ్ లో అవి పెట్టేసి వాళ్ళకు ప్రతి వాళ్ళకు గైడ్ చేస్తున్నాను.
1: చాలా సంతోషం రామ్ గోపాల్ గారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కార్యక్రమాలు ఏదైతే లోక కళ్యాణ్ మేళా, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, జన సురక్ష బీమా ఇలాంటి పథకాలకు సంబంధించిన వివరాలను, అట్లాగే వాటి అమలులో లీడ్ బ్యాంక్ తీసుకుంటున్న చొరవను, వీటన్నింటిని గురించి సవివరంగా తెలియజేసినారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశాలతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ ఉద్దేశాలు నెరవేరాలని, ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ వీటికి సంబంధించిన వివరాలను సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: ఇంతవరకు భేటీ శీర్షికన పిఎం లోక కళ్యాణ్, పిఎం మత్స్య సంపద యోజన, స్టాండప్ ఇండియా పథకాల గురించి నిర్మల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ తో కేలేనిని వెట్టిన ముచ్చట విన్నారు. శ్రోతలు మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్లీ మళ్లీ వినాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇంతటితో ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో పానంపదిలం శీర్షికన క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వైద్యుడు డాక్టర్ శిరీష్తో కేలినిని వెట్టిన ముచ్చట, ఇంకా న్యాయం చట్టం శీర్షికన మహిళా రక్షణ చట్టాల గురించి మహిళా న్యాయవాది లలితారెడ్డితో జీ జ్యోతి పెట్టిన ముచ్చట, అలాగే ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వ యువకర్త శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఎస్ రాజవర్ధన్ ప్రసంగం. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

రామరాజు దళం రంగూను పారిపోయే ప్రయత్నంలో ఉంది. ఇందుకు డబ్బు కూడా వసూలు చేస్తోంది. 1923 జనవరిలో ఒక్కసారిగా ఈ మాట మన్యమంతా పాకింది. బలంగా వ్యాపించిన వదంతి. పెద్దగడ్డపాలెం, లింగాపురం ఓటమి తరువాత రామరాజు దళం కదలికలు ఎక్కడా కనిపించలేదు. అయినా పోలీసులు గాలింపు మాత్రం ఆపలేదు. ఆ ఓటమితో రామరాజు దళం ఇప్పుడే కోలుకునే ప్రసక్తి లేదని మాత్రం అంతా అంగీకరించారు. అదే కొంచెం ధైర్యాన్నిచ్చింది. కానీ రంగూన్ పలాయనం మీద భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఈ మాటకు పోలీసు యంత్రాంగంలో కొందరు సంబరపడినా, కొందరు చిన్న రుజువైనా దొరికితే తప్ప నమ్మలేము అని చెప్పేశారు. సంబరపడిన వాళ్లకంటే ఆ వదంతిని వదంతిగానే చూస్తే మంచిదని చెప్పిన వాళ్లే ఎక్కువ. కొంచెం ఆలోచించిన మీదట అయినా ఆ మాటని నమ్మడమెలా అనిపించింది అందరికీ. రామరాజును, కొండదళం సభ్యులను పట్టించిన వారికి బహుమతులంటూ, గ్రామాల మీద సామూహిక శిక్షాశుంకం అంటూ హిగిన్స్ అట్టహాసంగా ప్రకటన వెలువరించిన 2-3 రోజులకే పెద్దవలస పోలీసు శిబిరంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. మలబార్, బళ్ళారి స్పెషల్ పోలీసు బలగాలు ఉన్న 7 పాకలకు నిప్పంటుకుంది. ప్రాణనష్టం లేకపోయినా ఆస్తి నష్టం ఎక్కువగానే జరిగింది. ఆ మరునాడే నర్సీపట్నం పోలీసు శిబిరంలో నీళ్లు కల్తీ అయ్యాయి. కానీ ఆ మాట వదంతి కాక నిజమైతే? ఈ శంక కూడా ఉంది. ఇన్ని బలగాలు ఇక్కడే ఉండి కూడా వాడు తప్పించుకుపోతున్నప్పుడైనా పట్టుకోలేకపోతే అది ఉద్యమాన్ని అణచలేకపోవడం కంటే పెద్ద అవమానం. అందుకే ముందు జాగ్రత్త చర్యలు మాత్రం తీసుకున్నారు. మన్యం సరిహద్దుల్లో నిఘా పెంచేశారు. ఆ నది, ఈ నది అని లేకుండా అన్ని రేవుల దగ్గర కాపలా పెట్టారు. కొండల్లోకి పోయి గిరిజనులతో మాటామంతీ కలుపుతూ వాళ్లకి సారా కళ్ళూ పోయిస్తూ కొండదళం ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు సిఐడీలు కొందరు. అప్పుడే గూడెం ప్రాంతంలో 16 మందితో రామరాజు కనిపించాడని సమాచారం అందింది. 1923 ఆరంభంలో కొండల్లో తిరుగుతున్న బలగాలు తక్కువేమీ కాదు. 665 మంది కానిస్టేబుల్స్ గాలింపు పనిలో ఉన్నారు. వాళ్ల మీద 73 మంది హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు. 81 సార్జెంట్లు పర్యవేక్షణ సాగిస్తున్నారు. ఇంకా 3 పోలీస్ సూపరింటెండెంట్లు, 2 డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్లు, 6 ఇన్స్పెక్టర్లు, 28 సబ్ ఇన్స్పెక్టర్లు కొండల్లో తిరుగుతూనే ఉన్నారు. సిఐడీలు పోయిస్తూ ఉంటే కొండవాళ్లు తాగుతూనే ఉన్నారు. కొండదళం ఆచూకీ మాత్రం చెప్పడం లేదు. శ్రీరామరాజు ఉద్యమం మొదలైన తరువాత మోగల్లులో వారి ఇంటికి ఎదురుగా కొన్ని అడుగుల దూరంలోనే చిన్న డేరా వెలిసింది. 2-3 పోలీసులు నిరంతరం ఉండేవారు. నిఘా. కుటుంబ సభ్యుల మీద, ఆ ఇంటికి వచ్చిపోయేవారి మీద ఓ కన్నే సుంచమని గోదావరి కలెక్టర్ ఉత్తర్వులిచ్చాడు. ఉత్తరాలు, కొత్త మనుషులు ఎవరు వచ్చినా పరీక్షగా చూస్తున్నారు. అప్పుడప్పుడు హఠాత్తుగా సింహద్వారం దగ్గరకు వచ్చి ఇంట్లోకి తొంగిచూస్తూ ఎవరికోసమో వెతుకుతూ ఉండేవారు. ఎందుకొచ్చారని అడిగితే కొద్దిగా మంచినీళ్లు కావాలని సాకు పెట్టేవారు. శ్రీరామరాజు దస్తూరి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని, ఉత్తరమో రాసిన కాగితాలో చూపించమని అడుగుతూ ఉంటారు. శ్రీరామరాజు పినతండ్రి రామకృష్ణరాజు డిప్యూటీ కలెక్టర్ హోదాకు వచ్చినా కూడా ఆ ఇంటి ముందు నిఘా వేయడానికి పోలీసులు వెనుకాడలేదు. మోగల్లులో అల్లూరివారి ఇల్లంటే రామకృష్ణరాజుగారి ఇల్లే. 1923 జనవరి నెల. ఆ డేరాలోనే వెళ్లాడాయన. దగ్గర బంధువు. సూర్యనారాయణమ్మ గారి అల్లుడికి బాగాలేదని కబురొచ్చిందని, రుస్తుంబాధ వెళ్లాలని అనుమతి కోరాడు అతడు. సూర్యనారాయణమ్మ, సత్యనారాయణరాజు ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసులు అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు. ఇప్పుడు మాత్రం పెద్దగా ప్రశ్నలు వేయకుండానే అనుమతించారు పోలీసులు. దంతులూరి రామచంద్రరాజుగారి 3 కొడుకు వెంకటపతిరాజుకి ఇచ్చి పెళ్లి చేశారు. రుస్తుంబాధ కుగ్రామం, నరసాపురం సమీపంలోనే ఉంది. సూర్యనారాయణమ్మ వెళ్లిన 4 రోజులకే కింద పెట్టారు వెంకటపతిరాజును. కన్ను మూశాడు అల్లుడు. ఆ రోజు సంక్రాంతి, 14వ తేదీ. తల్లడిల్లిపోయిందామె. సీత పరిస్థితి చెప్పేదేమో.

పాతికేళ్లకే కూతురికి వైధవ్యం ప్రాప్తించడం చూసి తట్టుకోలేకపోయింది సూర్యనారాయణమ్మ. కొడుకు చంటివాడు, వాడికోసమైనా గుండె రాయి చేసుకోమని కూతురికి చెబుతూనే ఆమె కన్నీరు మున్నీరుగా విలపించేది. ఈ విషయం చిట్టిబాబుకు తెలియాలని ఆ తల్లి మనసు ఆరాటపడింది. చెల్లెలంటే ఎంతో ప్రేమ, బావ అంటే ఎంతో ఇష్టం. కృష్ణదేవిపేటలో కొద్దికాలం బావతో కలిసి చిట్టిబాబు వ్యవసాయం కూడా చేశాడు. కాని అతడి పేరు చెబితేనే నొసలు చిట్లిస్తున్నారు ఇంట్లో. పేరు తలచడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు. ఉత్తరం రాద్దామంటే ఎక్కడికని రాయాలి? రాసినా పోలీసులు చూస్తే అదో రగడ, మనిషి వెళ్తే ఇంకా గొడవ. ఒకవేళ కబురు తెలిసినా కొడుకు ఇక్కడికి వస్తే ఎంత ప్రమాదం! పోలీసులు పట్టుకోవడం ఖాయం. సత్యనారాయణరాజుతో కలిసి 4 రోజులు ఆ ఇంట్లో ఉండి కూతురు ఆలనా పాలనా చూసుకుందామని కోరికగా ఉన్నా అందుకు మనసు అంగీకరించడం లేదు. ఆ ఇంటి ముందు కూడా పోలీసులు నిఘా పెడితే అప్రతిష్ట. కూతురు దుఃఖాన్ని చూడలేక, విజయాల వారి ఇంట్లో ఉండలేక ఆమె మళ్లీ చెల్లెలు ఇంటికి కొవ్వాడ వెళ్ళింది.

ಸೂರ್ಯೋದಯ ವೇಳ. ಮೂಲತೋ ಬ್ರಹ್ಮರೂಪಾಯ ಮಧ್ಯತಶ್ಚ ಮಹೇಶ್ವರಂ ಅಗ್ರತಃ ವಿಷ್ಣುರೂಪಾಯ ತ್ರ್ಯೈಕರೂಪಾಯ ತೇ ನಮಃ. ರತ್ನಗಿರಿ ಕೊಂಡಲ ಪಕ್ಕ ನುಂಚಿ ಸಾಗುತ್ತಿದ್ದ ಪಂಪಾ ನದಿ ಪಲಸಗಾ ಪ್ರವಹಿಸ್ತೋಂದಿ. ಮೋಕಾಲು ಲೋತು ಕೂಡ ಲೇನಿ ಆ ನೀಟಿಲೋನೇ ಸ್ನಾನಂ ಮುಗಿಂಚಿ ಭಕ್ತಿಗಾ ಕಳ್ಳು ಮೂಸುಕೊನಿ ಈ ಶ್ಲೋಕಂ ವಲ್ಲಿಸ್ತುನ್ನಾಡು ಚೆರುಕೂರಿ ನರಸಿಂಹಮೂರ್ತಿ. ರತ್ನಗಿರಿ ಮೀದ ಉನ್ನ ಶ್ರೀ ವೀರವೆಂಕಟ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿನಿ ದರ್ಶಿಂಚುಕೋದಲಚಿ ದೂರ ಪ್ರಾಂತಾಲ ನುಂಚಿ ವಚ್ಚಿನ ವಾಳ್ಳು ಕೂಡ ನದಿಲೋ ಸ್ನಾನಂ ಚೇಸ್ತುನ್ನಾರು. ನರಸಿಂಹಮೂರ್ತಿ ದೈವದರ್ಶನಂ ಕೋಸಂ ವಚ್ಚಿನವಾಡು ಕಾದು, ಆ ಊರಿವಾರಿ ಅಲ್ಲುಡು. ಅಸಲು ಊರು ಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾಲೋನೇ ರಾಮಚಂದ್ರಪುರಂ ದಗ್ಗರ ದಂಗೇರು. ಮುಂದು ರೋಜನೇ ಅತ್ತವಾರಿಂಟಿಕಿ ವಚ್ಚಾಡು. ಶ್ಲೋಕಂ ಪೂರ್ತಯ್ಯಾಕ ಕಳ್ಳು ತೆರಿಚಿ ಚೂಶಾಡು ನರಸಿಂಹಮೂರ್ತಿ. ಜನಮಂತಾ ಪರುಗುಲು ತೀಸ್ತುನ್ನಾರು ಊರಿವೈಪು. కొందరు మళ్లీ వచ్చి స్నానం చేయవచ్చునన్నట్టు బట్టలు కట్టేసుకుని సంచులు తీసుకుని పరుగు అందుకుంటున్నారు. ఆయన కూడా వెంటనే గట్టుమీదకు వచ్చి పరుగులు తీస్తున్న ఒక యువకుణ్ణి ఆపి అడిగాడు. ఏమైంది, ఎందుకా పరుగులు? అల్లూరి శ్రీరామరాజు గారు వచ్చారటండి అన్నాడు ఆ యువకుడు. ఏమిటి, అల్లూరి శ్రీరామరాజే? రెట్టించి అడిగాడు నరసింహమూర్తి. ఆయనేనంటండి, పోలీస్ స్టేషన్ కాడ ఉన్నారంటండి అనేసి పరుగులు అందుకున్నాడు అతడు. నిజమే, రామరాజు మొదట పోస్టాఫీసుకు వెళ్ళాడు, తరువాత పోలీస్ స్టేషన్కు వెళ్తున్నాడని తెలిసింది. ఇంటికి వెళ్ళిపోయి పొడిబట్టలు కట్టేసుకుని 5-5 నిమిషాల్లో స్టేషన్ దగ్గరకొచ్చి పడ్డాడు నరసింహమూర్తి, చేతిలో డైరీ, జేబులో కలంతో. రంగూన్ పారిపోతున్నాడని ప్రచారం చేశారేమిటి పోలీసులు? రత్నగిరి ప్రయాణం అంటే రంగం పలాయనం అనుకున్నారేమో వెర్రోళ్ళు, మనసులోనే అనుకున్నాడాయన. గర్భగుడి ముందు ముఖమంటపం గుర్తుకొస్తోంది. హారతులు అందుకుంటున్న మూల విరాట్ ముందు నిలబడి ఉన్నట్టు చేతులు జోడించి భక్తి పారవశ్యంతో చూస్తున్నారు సబ్ఇన్స్పెక్టర్ కూర్చునే ఆ గదిలోపలికి. మనుషులను కొద్దిగా తప్పించుకుని మునివేళ్ల మీద లేచి తను కూడా చూశాడు మూర్తి. ఎస్ఐ కూర్చునే కుర్చీలో కూర్చుని ఉన్నాడాయన. ఖద్దరు నిక్కరు, దానిమీద ఎర్రటి ఖద్దరు చొక్కా వేసుకునున్నాడు. ఆయనే రామరాజని అర్థమయ్యింది. అందమైన ముఖం, దానిమీద చక్కని చిరునవ్వు, ఆరోగ్యవంతమైన శరీరం. గెడ్డమే కాదు, జుట్టు కూడా బాగా పెరిగింది. చేతిలో పేము బెత్తం, కాళ్లకు చెప్పుల్లేవు. పక్కనే పంచమీద కోటుతో పహెల్వాన్లా ఉన్న మనిషే మల్లుదొర అని అర్థమైంది. అతడు రామరాజు పక్కనే వినయంగా నిలబడున్నాడు. అతడి పక్కనే ఉన్నాడు మరో మనిషి, గంతన్నా అని తర్వాత తెలిసింది. ఇంకో 10 మంది వరకు ఒక పక్కగా నిలబడున్నారు. ఎవరికీ పైన ఆచ్ఛాదనం లేవు, కాళ్లకు చెప్పులు లేవు. తుపాకీ, విల్లు, కత్తి, గొడ్డలి, ఏదో ఒక ఆయుధం ఉంది అందరికీ. అనుమానం తీరని మల్లుదొర స్టేషన్ అంతా తిరిగి చూశాడు. నిజమే, సబ్ఇన్స్పెక్టర్ చెప్పినట్టు ఆయుధాలు స్టేషన్లో లేవు. ఆ వివరాలే రామరాజుకు చెప్తున్నాడు ఎస్ఐ. రామరాజు, ఎస్ఐ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు. కుర్చీలో నుంచి లేస్తున్న రామరాజుకు ఎస్ఐ చేతులెత్తి నమస్కరించాడు. ఆ 2 చేతులు పట్టుకుని లాలనగా ఏదో చెప్పాడు రామరాజు. తర్వాత ఆయన బయటకొచ్చాడు. అప్పటికే 200-300 మంది చేరిపోయారు. అందరికీ నమస్కరిస్తూ రామరాజు మెట్లదారి వరకు వచ్చాడు. తాను స్నానం చేయవలసిందని, మళ్లీ కలుసుకోవచ్చునని చెప్పి అక్కడే ఉన్న సత్రంలోకి వెళ్లాడు. రాత్రంతా నిద్ర లేకుండా ప్రయాణం చేసొచ్చారు. ఈ మధ్య ఒక్క స్టేషన్లో కూడా ఆయుధాలు లేకుండా జాగ్రత్త పడుతోంది ప్రభుత్వం. ఇదే నిరుత్సాహపరుస్తోంది. చొక్కా జేబులో నుంచి గడియారం తీసి చూసుకున్నాడు రామరాజు. అప్పటికే సమయం 7 గంటలైపోతోంది. అక్కడున్న కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచించడం మొదలుపెట్టాడు రామరాజు. అప్పుడే లోపలికి వచ్చి చేతులు జోడించన్నాడు నరసింహమూర్తి. నమస్కారం. ఆ నిస్త్రాణ, చిరాకు ఎక్కడికి పోయాయో మరి, మళ్లీ చక్కని చిరునవ్వుతో అన్నాడు రామరాజు. నమస్కారం. తను ఎవరో చెప్పాడు మూర్తి. రాక కారణం కూడా చెప్పాడు. మూర్తి అంటే ఎవరో తెలియదు. అయినా ఎదురుగానే ఉన్న మరో కుర్చీలో కూర్చోబెట్టి
తన ఉద్దేశ్యం, తన పంథ, ఆలోచన అన్నింటి గురించి ఓపిగ్గా సమాధానం చెప్పాడు రామరాజు. తరువాత అరగంట సేపు స్నానం చేశారాయన. కొద్దిసేపు జపం చేసుకున్నాడు. ఆ పైన సబ్ఇన్స్పెక్టర్, పోస్ట్ మాస్టర్, డిప్యూటీ తహసీల్దార్ ఆహ్వానాల మేరకు వాళ్ల ఇళ్లకు వెళ్లాడు రామరాజు. అక్కడికి అనుసరించారు జనం. ఆ ఇంటి ఇల్లాళ్ళు ఆయన కాళ్ళు స్వయంగా కడిగారు. చాలామంది కొత్త బట్టలిచ్చారు. కొందరు డబ్బు కూడా చేతిలో పెట్టారు.

0: ఇంతవరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 57వ భాగంను చదివి వినిపించారు సుమనస్పతి రెడ్డి. రచన గోపరాజు నారాయణరావు. రేపు పొద్దుగల్ల 8:30 నవలతో కార్యక్రమంలో 58వ భాగం వింటారు.
1: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సింగిడి సినిమా పాటల హరివిల్లు. మనం ఎన్నో పాటలను వింటాం, కానీ అందులో కొన్ని పాటలు మాత్రమే మనసుకు నచ్చుతాయి. ఇక మరికొన్ని పాటలు మన నిజ జీవితానికి దగ్గరి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది కదా. మరి మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేయండి 10 గంటల దాకా. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్

08732 అనే కోడ్ని జత చేసి 295081 మరొక నంబర్ 2300081 సింగరి కార్యక్రమంలో ముందుగా విందాం ముత్యాల ముగ్గు సినిమాలో నుంచి ఈ పాట.

0: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: శ్రోతలు సింగడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారానే కాకుండా మీరు వినాలి అనుకున్న పాటలను ఉత్తరాల ద్వారా కూడా కోరవచ్చు. ఆ పాటలను పొద్దుగల 8:45 ప్రసారమయ్యే సింగడి కార్యక్రమంలో, సాయంత్రం 5 ప్రసారమయ్యే మాట చెప్పుండ్రే పాట అయినుండ్రే కార్యక్రమంలో మేము చదివి పాటలను వినిపిస్తాం. మీరు ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, స్టేషన్ డైరెక్టర్ విద్యానగర్ 50401.

ఇప్పుడైతే ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమారి, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీళ్ళు ఘర్షణ సినిమా నుంచి ఏ చిలిపి కణులు అనే పాటను కోరిండ్రు. మరి వారు అడిగిన ఆ పాట వచ్చేస్తుంది, విందాం.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరు? లావణ్య. కొంచెం నీ వాయిస్ బాగా స్లోగా వినిపిస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడతావా? లావణ్య, ఎక్కడి నుంచి?
1: చించోలి, మలక్ చించోలి, తిరుమల డిస్ట్రిక్ట్.
0: ఓ, ఏం చేస్తుంటావు?
1: బీడీల్
0: బీడీలు చేస్తుంటావా? మంచి ఎఫ్ఎం లో పాటలు పెట్టుకుంటా అటు బీడీలు చేస్తావా అన్నట్టు?
1: అవును, మీ రేడియో వింటాం. మా మమ్మీ, నేను, మదర్, నేను, మా బ్రదర్.
0: రోజుకు ఎన్ని చేస్తావు మరి?
1: రోజుకు 700
0: అయినన్ని కదా.
1: అవును,
0: అయితే బీడీలు చేసే వాళ్ళకు ఎక్కువసేపు కూర్చుండడం వలన నడుము నొప్పి, మెడ నొప్పి ఎక్కువ వస్తాయంటారు. కాబట్టి కొంచెం చిన్న చిన్నపాటి ఎక్సర్సైజులు ప్రొద్దున ఎప్పుడు వీలుంటే అప్పుడు, టైంను బట్టి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకుంటా మిగతా పని చేసుకోవాలా కదా.
1: ఓహో,
0: మరి చెప్తాడొచ్చు కదా మీకు చిన్న చిన్న జాగ్రత్తలు.
1: అవును, చెప్పాడు.
0: వర్షం పడుతుందా మీకు అటు మరి?
1: అవును, పడుతుంది. మీకు
0: పడుతుంది.
1: పేరేంటండి?
0: నా పేరు రమాదేవి.
1: అవునా,
0: ఏ పాట వింటావు లావణ్య ఈ రోజు మరి?
1: రాజ్య సినిమాలో ఏదో ఒక రాగం.
0: మరి ఎవరిష్టం వాళ్ళిద్దరిట్లో? వెంకటేష్ అంటే ఇష్టమా సౌందర్యనా?
1: నాకా వెంకటేష్.
0: అన్ని సినిమాలు చూస్తావా వెంకటేష్?
1: అవును, వెంకటేష్ అంటే చూస్తా. సౌందర్య లేదు కదా ఇప్పుడు.
0: అవును,
1: అప్పుడు ఉండే.
0: వెంకటేష్ గారి సినిమాలు అంటే కొంచెం ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాయి, మంచిగా చూడాలనిపిస్తుంది కదా.
1: అవునవును, అన్ని చూస్తా.
0: ఎక్కువ ఏ సినిమా నచ్చింది మరి వెంకటేష్ నటించిన సినిమాలలో?
1: వెంకటేష్ రాజానే.
0: రాజానే నచ్చిందా? ఎన్ని సార్లు చూసిండ్రు సినిమాను?
1: 5 సార్లు
0: చూసిండ్రు. మరి లాస్ట్ కు ఒక సీన్ వస్తుందా, సీన్ వచ్చేటప్పుడు ఏడ్చిండ్రా లేదా మరి? లాస్ట్ కు వస్తుంది కదా ఒక సీన్, సౌందర్య గారు అవార్డు తీసుకుంటాడు ఆ పాటకి. సరే లావణ్య, చాలా మంచిగా మాట్లాడినావు. నువ్వు అడిగిన పాట వస్తుంది, విందామా మరి?
1: సరే, ఓకే.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు నీకు.
1: థ్యాంక్ యూ.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు మరొక కలర్ లైన్లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే. నమస్కారం అండి.
1: నమస్కారం మేడం.
0: మీ పేరు?
1: నా పేరు వజ్రపొచ్చన. నేను వికలాంగ సంక్షేమ శాఖ సంఘం వైస్ ప్రెసిడెంట్. మళ్ళీ తర్వాత నేను మావల గ్రీన్ వ్యాలీలో వాచ్మెన్ డ్యూటీ చేస్తాను.
0: ఓహో, ఇంకా
1: పాటిద్దామని చేశాను మేడం.
0: మరి ఎప్పుడు నైట్ షిఫ్టా మాని ఎప్పుడు చేస్తారు మీరు?
1: డే నైట్ మేడం. నాది
0: రిన్ అంటే మొత్తం అక్కడనే
1: ఇక్కడనే వండుకోలా తినాలి ఉండాలి.
0: మరి ఇప్పుడు వర్షం పడుతుంది కదా, కొంచెం రాత్రికి అంటే చీకటి చీకటి, మళ్ళీ కొంచెము చెట్లు అవన్నీ జిబురు జిబురు ఉంటాయి కదా.
1: అట్లనే భయపడను మేడం.
0: భయపడరు, ధైర్యంగా ఉంటారు అన్నట్టు.
1: అవును మేడం.
0: అంటే
1: సపోర్టింగ్ దుర్గామాత ఉంది.
0: అవును, దుర్గా టెంపుల్ కి దగ్గరే కదా అది.
1: అవును మేడం. మందిర్ ముందర సైడ్.
0: ఆహా, వచ్చిన మరి ఏ పాట వినిపిస్తావు మాకు మా శ్రోతలకు?
1: సూర్యవంశం నుంచి రోజావే రోజావే అన్న పాట ఉంది మేడం.
0: అవును,
1: ఆ పాట ఇవ్వండి.
0: మీకు మంచిగా కాలక్షేపం అవుతుంది రేడియో తోటి కదా, అటు డ్యూటీ చేసుకుంటా ఇటు పాటలు వినుకుంటా.
1: ఇప్పుడు ఇక్కడ ఉంటాను సింగల్ గా.
0: అవును,
1: ఉండరు అయితే మనకు ఏదైనా ఒక టైం పాస్ కావాలి కదా మేడం.
0: అవును, మీకు తోడుగా ఉంటుంది అన్నట్టు మీకు ఆకాశవాణి కదా. సరే బొచ్చన్న, నువ్వు
1: మీ నోటి వచ్చిన వాళ్ళే మాకు ఆశీర్వాదాలు మేడం.
0: అయ్యో, మా ఆశీర్వాదాలు ఎందుకండి, మీ ఆశీర్వాదాలు ఉండాలి మా పైన, మనందరి పైన దేవుడు ఆశీర్వాదాలు ఉండాలా. అయ్యో చాలా ధన్యవాదాలు బొచ్చన్న, మంచిగా మాట్లాడినావు. నువ్వు అడిగిన పాట వస్తుంది, విందామా మరి?
1: ఓకే మేడం.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మరి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐ

0: PF, MIDH, NHB, NRLM, NULM, Stand Up India, Mudra, CGT, MSC.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ని సంప్రదించగలరు.
2: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 295081 మరొక నంబర్ 2300081 నంబర్లకు ఫోన్ చేయండి 10 గంటల దాకా. నేను పుట్టక ముందే నెత్తి మీద నీలితెర, కాళ్ల కింద ధూళిపొర, ఆ తెరకు అద్దిన అద్దాల బిల్లల్లో మినుగురులు కనురెప్పలు మిట్కరించాయి అంటూ కావ్యాన్ని ప్రారంభించి మనిషిని కావ్య నాయకునిగా, ప్రకృతిని కథ నేపథ్యంగా, కామ క్రోధ లోభ మదం ఆత్మశోధనం, ప్రకృతి శక్తుల వశీకరణం వంటి మనిషి యొక్క విభిన్న ప్రవృత్తులను ఎన్నింటినో స్పృశిస్తూ సినారే మలిచిన అద్భుత గేయ కావ్యం విశ్వంభర. ఆదిమ దశ నుండి ఆధునిక దశ వరకు మనిషి ప్రస్థానాలను, మానసిక ప్రవృత్తులను, ఆలోచనలను అన్నింటినీ ప్రస్తావిస్తూ సినారే సాగించిన అద్భుత కావ్యం విశ్వంభర. సాహిత్యంలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న 2వ తెలుగు రచన ఇది. సినారేగా పేరుగాంచిన సింగిరెడ్డి నారాయణరెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేటలో 1931 జూలై 29 పుట్టారు. శ్రోతలు, సింగిడి కార్యక్రమంలో సినారే గురించి మాట్లాడుకుంటా పాటలు విందాం. ఇప్పుడు సూత్రధారులు సినిమా కోసం సినారే రాసిన ఈ పాటను ఎస్పి శైలజ గారు పాడారు.

శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకుంటా పాటలు వింటున్నాం. మట్టి మనిషి, ఆకాశం, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకులు, భూగోళమంత మనిషి, మనిషి చిలక వంటి అనేక గేయ కావ్యాలు, కవితా సంపుటాలు, గేయ నాటికలు, వ్యాసాలు రాసిన సినారే మంటలు మానవుడు కావ్యానికి 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు 1988లో జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అని సరసాన్ని పలికించినను, గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం అని మైత్రి భావాన్ని స్పృశించినను, మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని భక్తి పార్వశ్యాన్ని ఉలికించిన, అమ్మను మించి దైవమున్నదా అనే మాతృ భావోద్వేగాన్ని కదిలించినను, అది ఆయనకే చెల్లుతుంది. అలాంటి సినిమా పాటలను 1962 నుండి 2011 దాకా తెలుగు చలనచిత్ర రంగానికి అనేకం అందించిన సినారే పార్శీ సాహిత్య ప్రక్రియ అయిన గజల్ను తెలుగులో రాశారు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో పాటు మరెన్నో అవార్డులను పొందిన సినారే 2017 జూన్ 12న ఈ లోకం విడిచి తెలుగు సాహిత్య లోకానికి ఒక తీరని లోటును మిగిల్చారు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా ఆయన కలం నుండి జాలువారిన 20వ శతాబ్దం నుండి ఈ పాట

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సర్కొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. వర్షాకాలంలో అరికాళ్ల పగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆడోళ్ళు ఎక్కువగా నీళ్లలోనే రోజువారీ పనులు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కాళ్ల పగుళ్లను చిన్న చిన్న చిట్కాలతో పాదాల పగుళ్ళ నుంచి ఉపశమనం పొందవచ్చు. వర్షాకాలంలో షూ వేసుకోవద్దు. నీటిలో నాని ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్లిప్పర్స్ కానీ శాండిల్స్ కానీ వేసుకోవాలి. వర్షంలో తడిసిన, వర్షపు నీటిలో నడిచిన ఇంటికి రాగాలనే పాదాలను శుభ్రమైన నీటితో కడిగి పదన లేకుండా తుడవాలి. ముఖ్యంగా కాళ్ళి వేళ్ల మధ్య, చేతి వేళ్ల మధ్య తుడుచుకొని రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె కానీ లేదా మాయిశ్చరైజర్ కానీ రాసుకోవాలి. ఇంకా ఇంటిలోనే పెడిక్యూర్ చేసుకోవాలి. దీనికోసం ఒక చిన్న టబ్లో గోరువెచ్చటి నీళ్లు పోసి దానిలో నిమ్మరసం, హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసి బాగా కలిపి అందులో పాదాలు పెట్టి స్క్రబ్తో శుభ్రం చేయాలి. గోర్లను శుభ్రం చేసుకోవడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ను వాడాలి. మరీ ముఖ్యంగా షుగర్తో బాధపడుతున్న వారు పాదాల పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకితే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. భారతీయ సంప్రదాయానికి హైందవ సంస్కృతికి మూలాధారం వేదం. వేదాన్ని ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం అని నాలుగు భాగాలుగా విభజించిన మహనీయుడు వ్యాసుడు. సత్యవతి పరాశర మహర్షుల సంతానమైన వేదవ్యాసుణ్ణి తొలి గురువుగా భావిస్తాం. అతని జన్మదినమైన ఆషాఢ శుద్ధ పౌర్ణమి అంటే ఇయ్యల్లా గురు పౌర్ణమి జరుపుకుంటున్నాం. వ్యాసుడు మహాభారతాన్ని జయ సంహితగా రాశాడు. మహాభారతాన్ని పంచమ వేదంగా భావిస్తాం మనం. గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మయే శ్రీ గురువే నమః అనే శ్లోకంలో గురువుకు మనమిచ్చే ఉన్నత స్థానం కనబడుతుంది. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేవారే గురువులు. ప్రతి గురువును పూజించ

పాలించడం మన కర్తవ్యం. పురాణ పురుషులైన రాముడు విశ్వామిత్రుని వద్ద, శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద, అలాగే అర్జునుడు ద్రోణిని వద్ద, ఛత్రపతి శివాజీ సమర్థ రామదాసు వద్ద విద్యను అభ్యసించి తీర్చి దిద్దబడిన వారే. అందుకే పిల్లలకు మన పురాణ ఇతిహాసాలు, చరిత్రల పట్ల అవగాహన కల్పిస్తే మహనీయుల చరిత్ర తెలిసి వారి బాటలో తమ జీవితాన్ని కొనసాగిస్తారు. గురువును పూజించుకోవడం భారతీయ సంస్కృతిలోని గొప్ప సాంప్రదాయం. మహర్షి వ్యాసుడు దయనం చేసిన గోదావరి తీరాన్నే వ్యాసపురి అంటే బాసరగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నెలకొన్న చదువుల తల్లి సరస్వతి క్షేత్రంలో గురు పౌర్ణమి నాడు ప్రణవనాదమైన ఓంకారాన్ని తొలి అక్షరంగా పలకపై రాసి అక్షరాభ్యాసం చేయిస్తారు తల్లిదండ్రులు తమ పిల్లలకి. శ్రోతలు, ఇయ్యల గురు పూజోత్సవం సందర్భంగా మనం కూడా మన గురువులను ఒకసారి యాది చేసుకుందాం.

0: శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి మరొక కలర్ లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు చెప్తారా మాకు?
1: మాది కోదాడ మేడం. నా పేరు ఇస్తూరుపాచారి.
0: ఏం చేస్తుంటారు?
1: టైలరింగ్ మేడం.
0: ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు?
1: అంటే ఒక 1990 మేడం.
0: 1990 నుంచి? ఎక్కడ నేర్చుకున్నారు మీరు అప్పుడు?
1: అప్పట్లో మా గురుగారు వెంకటేశ్వర్లు అని నేను కోట నేర్చుకున్నాడు.
0: మరి మీరు అక్కడ నేర్చుకున్నారు, మీరు ఇప్పటి వారు అప్పటి నుంచి నేర్చుకుని నుంచి కుడుతున్నారు? అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు ఎంత మందికి నేర్పించారు?
1: నేను ఒక 30 మంది నేర్పించాను.
0: మరి వాళ్ళు కలిసినప్పుడు సంతోషంగా అనిపిస్తుందా మీకు?
1: అనిపిస్తుంది
0: కదా. నేర్చుకు అంటే విద్యనే కాదు, ఏదైనా కానీ నేర్పించిన గురువు కానీ కనిపిస్తే మనకు సంతోషంగా అనిపిస్తుంది కదా. అంతే. అంటే వాళ్ళు నేర్పించడం వల్లనే మనము ఒక ఏదో ఒక పొజిషన్లో అయితే ఉండగలుగుతాం కదా, మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం. కొంచెం రేడియోకి దూరంగా వస్తారా విశ్వరూపాచారి గారు, డిస్టర్బెన్స్ వస్తుంది. కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర ఉండి మాట్లాడండి. ఇప్పుడు మంచిగా వినిపిస్తుంది మీ వాయిస్. మీ ఇప్పుడు మీకు అంటే షాప్ ఉందా, టైలరింగ్ షాపు? ఇంట్లోనే కుడుతున్నారా? మరి ఇప్పుడు మీ చేతి కింద ఎంత మంది ఉన్నారు? ఓహో, అంటే మీరు నేర్చుకున్నప్పటికి ఇప్పుడు వచ్చినప్పటికి చేంజ్ బాగా వచ్చింది కదా. కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి, కొత్త కొత్త అంటే అలంకారాలు కానీ ఏవైనా కానీ బ్లౌజ్ కూడా, అంటే స్టిచ్చింగ్ కి, బ్లౌజ్ అనే కాదు ఏదైనా స్టిచ్చింగ్ కి కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. మరి మీరు అవి కొత్త మోడల్స్ వచ్చినప్పుడు ఎట్లా చేస్తారు? చాలా మంచిగా మాట్లాడినారు విశ్వరూపాచారి గారు. మరి ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓ సరేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, విందామా మరి.
1: ఓకే మేడం,
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మీకు. అన్ని వింటారా రేడియో ప్రోగ్రామ్స్? అన్ని అంటే ఆకాశవాణి కేంద్రం, ఇంకా మళ్ళీ మిగతాయి కూడా వింటారా? అవును, అన్ని రకాలుగా మంచి టైం పాస్ అవుతుంది అన్నట్టు మీకు. సరేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, విందామా మరి.
1: ఓకే మేడం,
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇదిగో చిరిగిన లేదా పాత పడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
6: ఇది మన బాస, మన యాస, మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872 అనే కోడ్ని జత చేసి 29581 మరొక నంబర్ 230081 ఈ నంబర్లకు ఫోన్ చేయండి 10 గంటల దాకా. రూపంలో రాజసం, ఉట్టిపడే గాంభీర్యం, గాండ్రింపు ఓ గర్జన, పరుగులో మేటి, వేటలో దానికదే సాటి, అదే పెద్ద పులి. అడవి అనగానే మనకు పెద్ద పులి గుర్తుకు వస్తుంది. దానెదురుగా నిలబడడం ఒక సాహసం. దాన్ని చూడగానే పై ప్రాణాలు పైన్నే పోతాయి. బొబ్బిలిగా పిలువబడి అడవికి రారాజు పెద్ద పులి. పేరులోనే పెద్దరిక ముంచుకున్న ఈ వన్యప్రాణి పరిరక్షణ ఇప్పుడు అవసరంగా మారింది. అడవులుంటేనే పెద్ద పులి జాతి మనుగడ ఉంటుంది. అయితే పులులు రక్షణ బాధ్యతగా చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. పులులు సంరక్షణపై అవగాహన కలిగించడానికి ప్రపంచవ్యాప్తంగా July 29 అంటే ఇయ్యాళ్ళ అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకుంటున్నాం. 2010 రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జరిగిన పులుల సంరక్షణ సమావేశంలో ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రకటించబడింది. పులులు సహజ ఆవాసాలను పరిరక్షించే విధంగా వ్యవస్థను ప్రోత్సహించడం, పులి సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇది మీ మామనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సినీ నటి రాశి పుట్టినరోజు ఇయ్యాల. బాలనటిగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. చెన్నైలో పుట్టిన రాశి తమిళ సినిమా అయిన మంత్ర అనే సినిమాలో నటించింది. నటిగానే కాకుండా సీను, సముద్రం, వెంకి వంటి సినిమాల్లో కొన్ని ప్రత్యేక గీతాలలో నటించింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నీకోసం, పెళ్లి పందిరి, ఏవండి పెళ్లి చేసుకోండి, శుభాకాంక్షలు, పండుగ, సుప్రభాతం, గిల్లి కజ్జాలు ఇలా ఎన్నో సినిమాలలో నటించింది రాశి. మరి సింగడి కార్యక్రమంలో ఇప్పుడు విందాం నీకోసం సినిమా నుంచి ఈ పాట.

0: శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి సింగిడి కార్యక్రమం సమాప్తం. ఈ పూట ఫోన్ గెలవని శ్రోతలు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు, రాత్రి 10:30 మధురిమలో మనసుకు హత్తుకునే హాయన పాటలను ఇనుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో డాక్టర్ బి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్పై అవగాహన గురించి ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు డాక్టర్ ఎల్వికే రెడ్డి రిజిస్టర్, డాక్టర్ వై వెంకటేశ్వర్లు డైరెక్టర్ స్టూడెంట్ సర్వీస్, ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. శ్రోతలు, మీరు ఫోన్ చేసి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మీరు ఫోన్ చేసిన ఫోన్ నంబర్లు 040 అనే కోడ్ని జత చేసి 232402 మరొక నంబర్ 232408853 ఇంకో నంబర్ 295509923 నంబర్లకి ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది.
1: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో విద్యార్థులపై జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ అప్పట్లో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు సంధించారు. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థులు, ప్రజాస్వామ్య పరిరక్షకులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా కిషన్ రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 11,56,915 ఇళ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వర్షం పరిస్థితులను అధికారులతో సమీక్షించిన మంత్రి, జీహెచ్ఎంసీ, పోలీసులు, ట్రాఫిక్, హైడ్రా బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక నేత్ర వైద్య సేవలను బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ చెప్పారు. ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు చెప్పారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టేందుకే రాష్ట ప్రభుత్వం జలసిరి కార్యక్రమం చేపట్టిందని మంత్రి సీతక్క చెప్పారు. ప్రస్తుతం ఎల్నిన్యో వర్షాభావ పరిస్థితుల్లో బీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం కింద నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం చేపట్టామన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సశస్త్ర సీమా బల్ కాంబాటిస్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి పోస్టుల నియామక నిబంధనలను నోటిఫై చేసింది. దీని ప్రకారం ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను మాజీ అగ్నివీరులకు రిజర్వ్ చేస్తారు. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేవారు.

అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పులుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అంతరించిపోతున్న పులుల సంరక్షణపై అవగాహన పెంచడం, వాటి సహజ ఆవాసాలను రక్షించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. 2010లో రష్యాలో జరిగిన సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. మన దేశంలో 1973లో ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్ ద్వారా పులుల సంరక్షణకు ప్రత్యేక చర్య చేపట్టగా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక పెద్ద పులులు ఉన్న దేశంగా భారత్ కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ప్రకటించిన కార్యక్రమం మరికొన్ని క్షణాల్లో. ఆకాశవాణి సమయం 10:03. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై అవగాహన గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, మరొక ఫోన్ నెంబర్ 2955-0923. ఈ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్ గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, అలాగే స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. మీరు వారితో మాట్లాడి మీ సందేహాలను కానీ సమస్యలను కానీ సరైన సమాధానం పొందాలనంటే మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0852, మరొక నంబర్ 2324-0853, 2324-0853, ఇంకొక నంబరు 2955-0923. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి, ఎల్వికే రెడ్డి గారు అలాగే వెంకటేశ్వర్ గారికి
2: ధన్యవాదాలండి.
1: ఈ నిత్య జీవితంలో రెగ్యులర్ అకాడమిక్స్ అంటే స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళి చదువుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు, లేదా ఉద్యోగరీత్యా స్థిరపడి తర్వాత జీవితంలో తర్వాత దశలో చదువుకొని డిగ్రీలు సంపాదించుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ ఓపెన్ యూనివర్సిటీ విధానం ప్రవేశపెట్టారు. ఈ ఓపెన్ యూనివర్సిటీలో ప్రస్తుతం అడ్మిషన్స్ తీసుకోవాలంటే కావలసిన ముఖ్య అర్హతలు ఏమిటి?
2: రమేష్ గారు, ఇప్పుడు మీరు అన్న మాట నిజం. అంటే ఒక రెగ్యులర్ ప్రాసెస్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి చదువుకోలేని వాళ్ళ కోసం సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటైందన్నమాట వాస్తవం. కానీ కాలక్రమేణా రెగ్యులర్గా కన్వెన్షనల్ కాలేజీ సాంప్రదాయ విద్యా సంస్థలకు వెళ్ళి చదువుకునే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వస్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, గతంలో ఉద్యోగాలుండి ప్రమోషన్ల కోసం ఓపెన్ యూనివర్సిటీని ఆశ్రయించేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మా స్టూడెంట్ యావరేజ్ వయసు, సగటు వయసు 20 సంవత్సరాల లోపే. అందుకని సంప్రదాయ విద్యార్థులకు వెళ్ళలేని, ఆర్థిక పరిస్థితి లేని కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ ఉండే వాళ్ళందరూ కూడా మా విశ్వవిద్యాలయానికి వస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అర్హతలు అంటే, డిగ్రీలో బిఏ బీకామ్ బీఎస్సీలో చేరాలంటే తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ రెగ్యులర్గా కావచ్చు, లేదంటే ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ కావచ్చు, లేదా 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏదైనా 2 సంవత్సరాల కోర్సు, ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఇటువంటిది పాస్ అయిన వాళ్ళకి మాత్రమే. ఇక్కడ నేను ఇంత ప్రధానంగా ఎందుకు ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నానంటే, గతంలో అంటే 2020 వరకు యూజీసీ ఒక అవకాశం కల్పించుండేది. అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా సరే మేము నిర్వహించే అర్హత పరీక్షలో అర్హత సాధిస్తే వాళ్ళకి డైరెక్ట్గా డిగ్రీ అడ్మిషన్ ఇచ్చే ప్రొవిజన్ ఒకటి ఉండేది, అవకాశం.
1: ఎలిజిబిలిటీ టెస్ట్
2: అని ఒక అంటే ప్రవేశ పరీక్ష కాకుండా అర్హత పరీక్ష. 2020 నుంచి ఆ విధానానికి తీసేశారు, ఆ విధానాన్ని స్వస్తి చెప్పేశారు. ఇప్పుడు ఎవరైనా సరే 2020 నుంచి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత ఉన్న వాళ్ళు మాత్రమే డిగ్రీలో చేరడానికి అర్హులు. మేము డిగ్రీతో పాటు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, బీఈడి, బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్, ఇంకా కొన్ని డిప్లొమాలు, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా అందిస్తున్నాం. సో పీజీలో చేరాలనుకుంటే ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. ఈ అన్ని వివరాలు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి.
1: మీ వెబ్సైట్ గురించి ఒకసారి తెలియజేస్తారా?
2: యూనివర్సిటీ వెబ్సైటు 3 W's, www.braou.ac.in, ఇది ఒక యూనివర్సిటీ వెబ్సైట్. రెండోది, మేము అడ్మిషన్లు కూడా ఆన్లైన్లో చేస్తున్నాం. ఆన్లైన్ online.braou.ac.in, ఇందులో కూడా అడ్మిషన్లు చేసుకోవచ్చు. అది పోర్టల్. ఇంకొక పోర్టల్ కూడా ఉంది, BRAOU ఆన్లైన్, ONLIE ఆన్లైన్ .in. ఒక వెబ్సైటు, రెండు పోర్టల్స్ ఉన్నాయి. విద్యార్థులకి సౌకర్యవంతంగా ఉండటం కోసం ఈ పోర్టల్లో కానీ వెబ్సైట్లో కానీ మా విశ్వవిద్యాలయం అందించేటటువంటి అన్ని కోర్సులు, వాటి అర్హతలు, దాని ఫీజులకు సంబంధించిన వివరాలు, దాని డ్యూరేషన్, కాల వ్యవధి, అన్ని వివరాలు వెబ్సైట్లో పొందుపరిచాం. విద్యార్థులకు ఇంకా మేము సౌకర్యం కోసమని హెల్ప్ డెస్క్ ఉంది, కాల్ సెంటర్ ఉంది, వీటి నుంచి కూడా విద్యార్థులు డీటెయిల్స్ తీసుకునే అవకాశం ఉంది.
1: ఆ హెల్ప్ డెస్క్ గురించి తెలుసుకునే ముందు ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో, హలో,
3: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారండి?
3: నా పేరు కరీముల్ అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను.
1: ఓకే, చెప్పండి కరీముల్ గారు.
3: సార్, ఈ ఎంఎస్సి సైకాలజీ కోర్సు లేదంటారు, మరి అడ్మిషన్స్ ఈ సంవత్సరం ఉండవా సార్?
2: లేదండి, అది కేంద్ర ప్రభుత్వం నుంచే మెడికల్ రిలేటెడ్ కోర్సులు, అంటే సైకాలజీని కూడా మెడికల్ రిలేటెడ్లో చేర్చడం వల్ల ఆ సైకాలజీని కూడా 2025 నుంచి నిలిపివేశారు. సో సైకాలజీ సంబంధితమైనటువంటి కోర్సులు ఏవి డిస్టెన్స్లో ఆఫర్ చేయడానికి లేదు కాబట్టి మేము కూడా ఆ కోర్సును ఆపేశాం.
3: అంటే ఇగ్నోలో కనిపిస్తుంది సార్, మనం ప్రాస్పెక్ట్లో చూపిస్తాను కదా ఎంఏ సైకాలజీ.
2: ఇగ్నో ఒక ఏమంటామంటే కంప్లీట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ అది. వాళ్ళకి మాకు, మాది రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయం, మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అవి నిలిపేయాల్సి వచ్చింది కాబట్టి నిలిపేసామండి.
3: సార్, ఇంకో డౌట్ ఏంటంటే, మరి ఇది బ్రిడ్జ్ కోర్సు 1 ఇయర్ చేసి వస్తే సైకాలజీలో ఫ్యూచర్ అడ్మిషన్ తీసుకోవచ్చు, వచ్చే అవకాశం ఉంది కోర్స్ అని అంటారు, మరి అది ఎంతవరకు నిజం సార్?
2: మీరు మిత్రమా, ఒక చిన్న విషయం గమనించాలా, ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడుకునే అంశాలకి విశ్వవిద్యాలయం బాధ్యత వహించదు. విశ్వవిద్యాలయ వెబ్సైట్ చెప్పాము, పోర్టల్ చెప్పాము, అందులో అన్ని వివరాలు ఉన్నాయి. మాకు మొత్తం 135 స్టడీ సెంటర్లు, అధ్యయన కేంద్రాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. తెలంగాణలో ఏ అధ్యయన కేంద్రానికి వెళ్ళినా సరే మీకు అన్ని వివరాలు అందిస్తారు, అక్కడ మా సిబ్బంది ఉంటారు. మీరు అట్లా తెలుసుకోవాలి తప్ప ఎవరో బయట వాళ్ళు అనుకునేవి అటువంటివి పెట్టుకొని మీరు మోసపోవద్దు, నష్టపోవద్దు.
1: మరొక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో
4: సార్, నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
4: సార్, ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి, అడ్మిషన్స్ గురించి కదా సార్?
1: అవునండి, మీరు ఎవరు మాట్లాడుతున్నారు
4: సార్? మా పేరు రమేష్ సార్, చల్వాయి నుండి సార్, ములుగు డిస్టిక్.
1: చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి.
4: సార్ మాది డిగ్రీ 2009 కంప్లీట్, అంటే కంప్లీట్ గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. 2009 ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు నేను. అయితే దాని గురించి ఇప్పుడు సిట్టింగ్ మాకు ఏమన్నా అవకాశం ఉంటుందా సార్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి?
5: రమేష్ గారు
4: సార్, సార్
5: మీరు మీ యొక్క సిలబస్ తో సహా పాస్ అయినటువంటి మెమోలతోని యూనివర్సిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తే మా యూనివర్సిటీ సిలబస్కు మీకు 70% ఏమైనా మ్యాచ్ అయితే దాని ప్రకారము డిపార్ట్మెంట్ కన్ఫర్మేషన్ వచ్చేసిస్తే మీకు లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ ఇస్తాం. కాబట్టి మీరు ముందుగా మీ సిలబస్ పాస్ అయిన మెమోలతో మీరు మా యూనివర్సిటీ డిపార్ట్మెంట్కు మీ సిలబస్ సబ్మిట్ చేయండి, అప్పుడు కన్ఫర్మేషన్ తర్వాత అడ్మిషన్ ఇచ్చేస్తాం.
2: మీరు రమేష్ గారు 2 ఇయర్స్ ఎక్కడ చదివారు డిగ్రీ?
1: మీరు హెల్ప్ డెస్క్ వివరాలు వివరిస్తే ఒకవేళ ఇంకా ఏమైనా.
2: యూనివర్సిటీలో హెల్ప్ డెస్క్ ఉంది, దాని నంబర్లు చెప్తాను, శ్రోతలు ఎవరైనా నోట్ చేసుకోవచ్చు, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆ హెల్ప్ డెస్క్ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. అట్లాగే కాల్ సెంటర్, అంటే వితౌట్ పేమెంట్ ఫ్రీ కాల్స్, ఆ కాల్ సెంటర్ కూడా ఉంది. కాల్ సెంటరు 8 నుంచి 6 వరకు పనిచేస్తుంది. కాల్ సెంటర్ నెంబరు 1800599901 నేను కాల్ సెంటర్ నెంబర్ ఇంకోసారి రిపీట్ చేస్తాను, 1800-599-0101. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే యూనివర్సిటీకి సంబంధించిన అన్ని వివరాలని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది కాల్ సెంటర్ నెంబరు. తర్వాత హెల్ప్ డెస్క్ వచ్చి 040 హైదరాబాద్ కోడ్ యాడ్ చేస్తూ 2368-0222-2368-0444-2368-0333-2368-0555 ఈ నెంబర్లో కూడా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
1: తర్వాత శ్రోత నాగారి నుంచి సునీత గారి లైన్లో ఉన్నారు. హలో
6: నమస్తే సార్, నా పేరు సునీత. నేను నాగారం నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి చెప్పండి అమ్మా, మీ ఏ వివరాలు కనుక్కోవాలనుకుంటున్నారు? రిజిస్ట్రార్ గారు అలా స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు, చెప్పండి.
6: సార్, నేను 10 ఇయర్స్ బ్యాక్ టెన్త్ ఓపెన్ టెన్త్ కంప్లీట్ చేశాను. ప్రెసెంట్ నేను హౌస్ వైఫ్. అయితే నేను ఓపెన్ డిగ్రీ చేద్దామని అనుకుంటున్నాను. మీ సేవా సెంటర్స్ కి అట్లా వెళ్తే ఇంటర్ కంప్లీట్ చేశాకనే డిగ్రీ చేయాలి అని అంటున్నారు. అంటే డైరెక్ట్ ఓపెన్ డిగ్రీ చేయడానికి ఎలిజిబుల్ కాదా సార్? నేను
2: లేదమ్మా, మీకు ఓపెన్ స్కూల్ సొసైటీ అని ఇంటర్మీడియట్ కూడా ఆ సొసైటీ వాళ్ళు ఇస్తారు. మనకి గవర్నమెంట్ స్కూల్స్ జూనియర్ కాలేజీలు సెంటర్లు ఉంటాయి, అక్కడ మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి. కాకపోతే ఓపెన్ స్కూల్లో ఇంకొక ప్రొవిజన్, ఒక అవకాశం కూడా ఉంది. మీరు టెన్త్ అయిపోయి చాలా కాలం అయింది కాబట్టి ఒక సంవత్సరంలోనే ఆ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత మా దగ్గర మీరు డిగ్రీ చేరొచ్చు.
6: అంటే ఇప్పుడు కంపల్సరీ డిగ్రీ చేయాలంటే ఇంటర్ కంపల్సరీ?
2: ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలమ్మా.
6: ఇది నియర్ బై మాకు సెంటర్స్ ఎక్కడ ఉంటాయి సార్? మాకు తెలీదు. ఓపెన్ ఇంటర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రెజెంట్ నేను వర్కింగ్ ఉమెన్.
2: మా మీరు మీ దగ్గర ఉన్న హై స్కూల్లో కానీ జూనియర్ కాలేజ్లో కానీ అడిగితే వాళ్ళ దగ్గర ఆ సమాచారం ఉంటుంది. ఓపెన్ స్కూల్ సొసైటీ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తారు.
6: ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.
2: సో ఇక్కడ సార్ మనం ప్రొఫెషనల్ కోర్సెస్ గురించి మాట్లాడాము ఇందాక, ఎంబీఏ ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అని. ఇప్పుడు మనమేమో ఇంటర్మీడియట్ అయిపోతే డిగ్రీలో చేర్చుకుంటాం, డిగ్రీ అయిపోతే పీజీలో చేర్చుకుంటాం. కానీ ప్రొఫెషనల్ కోర్సుకి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది, ప్లస్ సర్టెన్ ఎలిజిబిలిటీస్, సర్టెన్ కండిషన్స్ అపెక్స్ బాడీస్ నుంచి మనకు ఉంటుంది, నేషనల్ బాడీస్ నుంచి. సో ఎంబీఏ చేరాలి అని అంటే మనకి రెగ్యులర్ కాలేజీలో లాగే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. అంటే స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ఒక యూనివర్సిటీకి అప్పు చెప్పి నిర్వహిస్తారు. అది క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మేము ఎంబీఏలు సీట్ ఇస్తాం, ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కూడా. కానీ అది రాయలేకపోయారు ఏదో కారణాల వల్ల, ఆ పరిస్థితి తెలియలేదు, రాయలేదు. మేము ఒక ఎంట్రన్స్ కండక్ట్ చేస్తాం, బీఆర్ఏఓయూ ఎంట్రన్స్ టెస్ట్ అని కండక్ట్ చేస్తాం వేరే ఇయర్. ఆ టెస్టు 23rd ఉంది. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది, అది కూడా ఆన్లైన్లోనే. గ్రాడ్యుయేట్స్ పెట్టుకొని రాస్తే, ఎంట్రన్స్ రాస్తే, మేము కండక్ట్ చేసే ఎంట్రన్స్ రాస్తే అందులో క్వాలిఫై అయినా సరే మెరిట్ ప్రకారం ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. ఎందుకంటే హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ప్రెస్టీజియస్ కోర్సు, అది బాగా అబ్రాడ్లో కూడా డిమాండ్ ఉన్నది. మేము అపోలో హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, అదర్ హాస్పిటల్స్ తోటి ఎంఓఏ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆ కోర్సులు రన్ చేస్తున్నాం. ఈ ఎంట్రన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఆ కోర్సులు చేరొచ్చు. అట్లాగే బీఈడి, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కావాలంటే బీఈడి ఖచ్చితంగా ఉండాలి. ఎడ్జిటల్గా ఉంటారు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు జాయిన్ అవుతారు, డైటో లేకపోతే టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు. వాళ్ళకి ప్రమోషన్స్ కోసమని బీఈడి చేయాలి. వాళ్ళు రెగ్యులర్ కాలేజీలో చేయలేరు కాబట్టి మా దగ్గర ఉండే బీఈడిలో 500 సీట్లు ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా 10 కేంద్రాల్లో సెంటర్స్ ఉన్నాయి. సో దానికి కూడా మేము ఎంట్రన్స్ పెడుతున్నాం. ఆ ఎంట్రన్స్ 2nd ఉంది, దాని దరఖాస్తు గడువు అయిపోయింది. సో ఆ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు కూడా మేము బీఈడిలో మెరిట్ ప్రకారం సోషల్ రిజర్వేషన్స్ పాటిస్తూ సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. ఇది ప్రొఫెషనల్ కోర్సెస్ గురించి. ఇంకా చాలా డిప్లొమాలు ఉన్నాయి, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
1: మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
7: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్
7: సార్. ఇది అంటే ఏమేం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకుందామని చేశాను సార్.
2: అమ్మా, మేము బిఏ బీకామ్ బిఎస్సీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ అని చెప్పాము. దాదాపు 20 సబ్జెక్టులలో ఆ బీఏలో బీకామ్లో అట్లాగే బిఎస్సీలో సబ్జెక్టులు ఉన్నాయి. మనకి రెగ్యులర్ కాలేజీలో ఏముంటాయి, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, అట్లాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, ఎర్త్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇట్లా అన్ని సబ్జెక్టులు ఉన్నాయి మా దగ్గర. బ్యూటీ ఏంటి ఓపెన్ యూనివర్సిటీలో అని అంటే, మీరు ఏ కాలేజీలో అయినా డిగ్రీ చేస్తే బిఏ హెచ్ఈపి, బిఏ ఇంకోటి అని ఫిక్స్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మా దగ్గర స్టూడెంటే ఆప్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏవైనా 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో చిన్న నిబంధన ఏంటంటే, అందులో 3 సబ్జెక్టులు ఒకే ఫ్యాకల్టీకి సంబంధించి ఉండాలి. అంటే బీఏలోకి వచ్చేటివా, బీకామ్లోకి వచ్చేటివా, బీఎస్సీలోకి వచ్చేటివా, ఆ పరిధిలోకి వచ్చేటివి 2 సబ్జెక్టులు పెట్టుకొని 3rd సబ్జెక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని

0: అవకాశం ఉంటుంది.
1: ఓకే సార్.
0: ఒక్కసారి
1: బీటెక్ చేసిన వాళ్ళకి యూజ్ ఉంటుందా సార్? అంటే మన కొంచెం యాడ్ ఆన్ ఉంటుందంటారా
2: మీరు? ఇప్పుడు ఏ ఏ ప్రోగ్రామ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారమ్మా మీరు? బీటెక్ కంప్లీట్ అయితే ఎంఏ ప్రోగ్రామ్ లో ఏదైనా జాయిన్ కావచ్చు. ఆ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కూడా జాయిన్ కావచ్చు. ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, హిస్టరీ కానీ, సోషియాలజీ కానీ, ఎకనామిక్స్ కానీ. ఇవి ఇప్పుడు ఎంబీఏలో జాయిన్ అనుకుంటే ఐసెట్ అన్న క్వాలిఫై కావాలి. మా యూనివర్సిటీ బ్రౌజ్ సెట్ ఒకటి కండక్ట్ చేస్తుంది, అదన్న క్వాలిఫై అయితే మీకు అంబేద్కర్ యూనివర్సిటీ లో ఎంబీఏ అడ్మిషన్ కూడా పొందవచ్చును. ఇప్పుడు ఐసెట్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తామా. ఇప్పుడు మా యూనివర్సిటీ ఈ సంవత్సరం ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది, మీరు అప్లై చేసేస్తే అది క్వాలిఫై అయితే రెండు అవకాశాలు ఉన్నాయి, ఎంబీఏ జనరల్ ఆర్ ఎంబీఏ హెచ్ఎస్సిఎం హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లో జాయిన్ కావచ్చు. మీరు బీఆర్ఏఓయు ఆన్లైన్ .in సైట్ లో అప్లై చేసుకుని క్వాలిఫై అయిన తర్వాత మా దగ్గర డైరెక్ట్ అడ్మిషన్ ఎంబీఏ తీసుకోవచ్చు. ఈ నెల 30 వరకు, ఈ నెల చివరి వరకు ఉందమ్మా. ఒకసారి
0: రెండు రోజుల లోపల దరఖాస్తు పెట్టాలి,
2: సైట్ చూడండి ఒకసారి.
3: ఇవాళ రేపు మర్నాడు ఈ మూడు రోజుల్లో మీరు ఆ వెబ్సైట్ ని యాక్సెస్ చేసి దానికి సంబంధిత వివరాలు తెలుసుకుని ప్రాపర్ గా అప్లై చేసినట్టయితే మీకు పరీక్షకు ఎలిజిబిలిటీ ఉంటుంది. వెంకటేశ్వర్లు గారు
2: సార్ చెప్పండి.
3: ముఖ్యంగా ఈ ఫీజ్ పేమెంట్ అంటే ప్రస్తుతం ఉండే ఆన్లైన్ విధానంలో ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ పేమెంట్సే జరుగుతున్నాయి. ఈ లేదంటే డిడి పేమెంట్ ఇవ్వాలా, డిజిటల్ పేమెంట్ ఇవ్వాలా, లేదంటే క్యాష్ ఇవ్వచ్చా? ఈ ఫీ పేమెంట్ విధానాన్ని కొంచెం తెలియజేయండి.
2: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే విద్యార్థి ముందుగా మీ సేవా కేంద్రాల్లో కానీ మా యూనివర్సిటీ కేంద్రంలో కానీ వెళ్ళినట్టయితే కంపల్సరీ ఆన్లైన్లోనే బీఆర్ఏఓయు ఆన్లైన్ .inలోనే అప్లికేషన్ జనరేట్ చేసుకొని అది ప్రింట్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ కూడా తీసుకొని ఆ సెంటర్ పోతే కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే అది స్టూడెంట్ మీ సేవలో కానీ డెబిట్ కార్డుతో క్రెడిట్ కార్డుతో కానీ ట్యూషన్ ఫీజు పే చేయవచ్చు. ఎక్కడ కానీ డీడీలు కానీ క్యాష్ కానీ ఎక్కడ కూడా అనుమతించబడదు.
3: డిజిటల్ పేమెంట్స్
2: మొత్తం
0: గూగుల్ పే ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారానే పేమెంట్ చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్లు అలో చేయము, ఎక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అలో చేయము, మొత్తం డిజిటల్ పేమెంట్సే ఉంటాయి. అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే, ఫిజికల్గా అప్లికేషన్ ఫిల్అప్ చేయడం కానీ అప్లికేషన్ ఎవరికైనా ఇవ్వటం కానీ ఏమీ ఉండదు. విద్యార్థులు ఎక్కడైనా సరే వాళ్ళ ఇంట్లో నెట్ ఉంటే వాళ్ళే అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదంటే నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకొని ఆధార్లో ఎస్ఎస్సి సర్టిఫికెట్లో ఒకటే రకమైన పేరు ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకొని ఒకవేళ లేకపోతే మార్పు కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆధార్ లింక్ చేస్తుంది అన్నిటికీ, అందులో ఒక పేరుండి సర్టిఫికెట్లో ఇంకో పేరుంటే రేపు ఉత్తరోత్తర ఉద్యోగాలు అప్పుడు కూడా సమస్య అవుతుంది. కాబట్టి ఎస్ఎస్సి ప్రకారము ఇంకో రకంగా ఆధార్లు కూడా పేరు మార్చుకునేటట్టుంటే అది చాలా సులువుగానే ఉంటుంది. అదే ప్రకారం నేను ఇందాక చెప్పాను అపార్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోవాలి, ఒక యూనిక్ పర్మనెంట్ నంబర్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. దానికోసం కూడా ఏంటంటే డీజీ లాకర్ అని కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి అపార్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళకి ఒక యూనిక్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత డెబ్బు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో పోర్టల్కి వెళ్ళి ఈ అపార్ ఐడిని ఎంటర్ చేస్తే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ఐడి ఒకటి వస్తుంది. నిజానికి ఈ దేశంలో డిస్టెన్స్ యూనివర్సిటీస్లో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఈ అపార్ ఐడి క్రియేషన్ దాంట్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలబడింది. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన అధికారులకి శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా మాకు అప్పచెప్తే పోయిన సంవత్సరం మేము శిక్షణ కూడా ఇచ్చాం. అంటే స్టూడెంట్ అపార్ ఐడి 70 క్రియేట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ పోర్టల్కి వచ్చి ఆ ఐడి నెంబర్ని టైప్ చేసిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాలి. సో దరఖాస్తు ఆన్లైన్, పేమెంట్లు ఆన్లైన్, ఎక్కడ నగదు ఇవ్వడం కానీ డీడీలు ఇవ్వడం కానీ ఇంకోటి కానీ ఆ ప్రస్తావన ఎక్కడ లేదండి. రెండవది మా డైరెక్టర్ గారు ఇంకొక చిన్న మాట కూడా చెప్పమని నేను అడుగుతున్నాను మీ తరఫున. అంగన్వాడీ టీచర్లకి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి మా దగ్గర, డిప్లొమా కానీ సర్టిఫికేట్ కానీ, దాని గురించి ఒకసారి వివరిస్తే బాగుంటుంది.
2: ఈ సంవత్సరం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ దాని మీద ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నాం. అది స్పెషల్గా అంగన్వాడీ టీచర్ల కోసం ఇస్తున్నాం సార్. దాన్ని ఏమంటామంటే ఫౌండేషన్ స్టేజ్ అంటాం దాన్ని. అంటే వీటితో పాటుగా ఎర్లీ డిప్లొమా కూడా ఒకటి ఉంది, అదేమో జనరల్ ఇంటర్మీడియట్లో ఉంది ఎర్లీహుడ్ చైల్డ్ హెయిర్ ఎడ్యుకేషన్. ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ మొత్తం ప్రత్యేకంగా అంగన్వాడీ టీచర్ల కోసం రూపొందించడం జరిగింది. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వీళ్ళకు ప్రత్యేకంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం సార్.
3: మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో
4: సార్, నమస్కారం సార్.
3: నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సార్ ములుగు సార్, రమేష్ సార్
3: చెప్పండి.
4: సార్ నాది 2006-09 డిగ్రీ చేశాను సార్. నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్, ఫైనల్ ఇయర్ కొన్ని మా డాడీ చనిపోవడం వల్ల కొన్ని ఎగ్జామ్స్ రాశాను, కొన్ని రాయలేదు సార్. దానివల్ల డిగ్రీ

0: ఏమో లేకపోయింది నాకు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సార్, బీకామ్ కంప్యూటర్స్, కాకతీయ యూనివర్సిటీ భద్రాచలం సార్, ప్రైవేట్ స్కూల్ కాలేజ్ నుంచి. అయితే మాది ఇప్పుడు అది కంప్లీట్ చేయాలనుకుంటున్నాం సార్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా. ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేయగలగచ్చా సార్?
1: రమేష్ గారు, మీ పాస్ అయినటువంటి సిలబస్, మెమోలన్నీ కూడా మా యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ లో కన్సర్న్ డిపార్ట్మెంట్, కామర్స్ డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చేయండి. హైదరాబాద్ లో ఆ రెగ్యులర్ సిలబస్, మా సిలబస్ 70% ఈక్వలెన్స్ ఉంటే ఆ పేపర్లు మాత్రం ఎగ్జామ్షన్ ఇస్తాము, మీకు డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తాం. కానీ డిపార్ట్మెంట్ కన్సర్న్ ఫైనల్ చేసేసిన తర్వాత ఇస్తాము. అది లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ అంటాం, దాంట్లో ఫిట్ అవుతారా లేదా అనేది డిపార్ట్మెంట్ ఫైనల్ చేసిన తర్వాత మీకు అడ్మిషన్ ఇచ్చి దాన్ని పూర్తి చేసేటువంటి అవకాశం కల్పిస్తాం.
2: వెంకట స్వామి గారు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో హలో
3: హలో,
2: నమస్తే వెంకట స్వామి గారు, చెప్పండి.
3: సార్ నమస్తే సార్, ఇప్పుడు పాప ఇప్పుడే బిఎస్సి అగ్రికల్చర్ అంటే రీసెంట్ పాస్ అవుట్ అయింది. సో ఆమె యాక్చువల్ గా దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ కు ఆలోచన ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పీజీ డిస్టెన్స్ లో చేద్దామని డిసైడ్ అయినాము సార్. అది అప్లికేషన్ వరకు వచ్చి అయింది. అప్లికేషన్ దగ్గర ఇప్పుడు 10th class సివిల్ లివింగ్ సర్టిఫికేట్ అంటే ఓన్లీ మన బోనఫైడ్ సర్టిఫికేట్ అనే సార్?
4: కాదండి, మీకు ఎక్కడ ఆగిందంటే ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆగిపోయిందా?
3: ఆగలేదు, అక్కడికి వచ్చాను. అయితే 10th class లివింగ్ సర్టిఫికేట్ ఏందనే కానీ కూడా నేను అక్కడ ఆపాను.
4: 10th class లివింగ్ సర్టిఫికేట్ అనేది మా దగ్గర ఏమి అడగమండి. మీరు BRAYU వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో ముందు ఆ ఫీల్డ్స్ అన్ని, పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఈ డీటెయిల్స్ అని అడుగుతుంది అప్లికేషన్ లో. అవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి అంతే. 10th class లివింగ్ సర్టిఫికేట్ అని ఏమి అడగరు. పాప అగ్రికల్చర్ బిఎస్సీ చదివిందని చెప్తున్నారు మీరు. అగ్రికల్చర్ బిఎస్సీ సర్టిఫికేట్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి, తర్వాత ప్రింట్అవుట్ తీసుకుని నియర్ బై సెంటర్, ఇక్కడ స్టడీ సెంటర్ మీరు ఆప్ చేసుకున్నారు ఆ సెంటర్కి, లేదా హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉండే ఆఫీస్కి వస్తే అక్కడ ఆథరైజేషన్ చేస్తారు ఒరిజినల్స్ వెరిఫై చేసిన తర్వాత. దెన్ మీకు ఒక మీ మొబైల్కి, రిజిస్టర్డ్ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ అని. తర్వాత మీరు మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళిపోయి ఫీ ఆన్లైన్లో పే చేసేయచ్చు. ఆ సర్టిఫికేట్లు అనేది ఏమి అడగరండి, మీరు జస్ట్ సబ్మిట్ చేసేటప్పుడు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అంతే.
3: అప్లోడింగ్ కార్డ్ కి వచ్చే వరకే ఫస్ట్ కాలం ఏమో 10th class లీవింగ్ సర్టిఫికేట్ ఉంది, నెక్స్ట్ మార్క్ సర్టిఫికేట్ ఉంది, ఇంకోటి మూడు సర్టిఫికేట్లు అది చూజ్ అప్లోడ్ చేయమంటున్నారు.
4: ఎస్ఎస్సి పెట్టండి, అగ్రికల్చర్ బిఎస్సి పెట్టండి, స్కాన్ చేసి టీసీ పెట్టండి సరిపోతుంది, పెట్టి ఆన్ అప్లోడ్ చేసేసేయండి.
3: 10th class లీవింగ్ సర్టిఫికేట్ అంటే మెమోనా బోనఫైడ్ అనే కన్ఫ్యూజన్
4: పెట్టండి. ఏం కాదు, మీరు మెమో పెట్టండి, ఒరిజినల్స్ వెరిఫై చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తారు, ఆ ప్రాబ్లం ఏం లేదు.
3: ఇప్పుడు మేము స్టడీ సెంటర్కి వెళ్ళి ఒరిజినల్ సబ్మిట్ చెక్ చేయొచ్చా? ఎందుకంటే మా పీజీ కాలేజ్ దగ్గర ప్యారడైజ్
4: అక్కడ. మీరు ఏ స్టడీ సెంటర్ పెట్టుకున్నారో ఆ సెంటర్కి వెళ్ళండి.
3: మనకు బిఆర్ మనకు జూబ్లీ సాల్వ్ అవసరం ఏం లేదు,
4: అక్కర్లేదు.
3: ఓకే, థ్యాంక్ యూ.
2: ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు లైన్ కలవక మీ అనుమానం తీరలేనట్టయితే హెల్ప్ డెస్క్ నెంబర్లు చెప్పారు, ఒకసారి ఆ నెంబర్లు మరొకసారి వివరించండి.
4: రిపీట్ చేస్తాను సార్, కాల్ సెంటర్ నెంబర్ వచ్చి 1800 599 01 01. రిపీట్ ది నెంబర్, 1800 599 01 01. ఇది కాల్ సెంటర్ నెంబరు. యూనివర్సిటీలో ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది ఈ కాల్ సెంటర్కి. ఏ అనుమానంగా నివృత్తి చేసుకోవచ్చు, వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ అక్కడ అందజేస్తారు. అట్లాగే హెల్ప్ డెస్క్ కూడా ఉంది, హెల్ప్ డెస్క్ నెంబర్లు వచ్చేసి 040 యాడ్ చేసి
2: 23 680 333 1 2 3 6 8 0 3 3 3 1 2 3 6 8 0 4 4 4 1 0 0 4 4 4 1 జత చేయాలి. సో తర్వాత టైంలో అయినా సరే పని వేళల్లో మీకు ఏదైనా అనుమానం కానీ ఏదైనా సందేహం కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నెంబర్లకు ఫోన్ చేసి తగిన వివరాలు పొందవచ్చు. సమయం ఉన్నప్పుడే మీరు అప్లికేషన్ పెట్టుకుని విత్ ఇన్ నిర్ణీత సమయంలో అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీకి సంబంధించిన అన్ని వివరాలకి, అర్హత పరీక్షలకి అవకాశం దొరుకుతుంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత చేస్తే యూనివర్సిటీ వారు కానీ మీరు కానీ ఏమి చేయడానికి ఉండదు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అమ్మా.
5: సార్ అయితే నేను 10th పాస్ అయ్యాను సార్, చాలా రోజులు అవుతుంది. ఇంటర్ అడ్మిషన్ తీసుకున్నాం కానీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయలేదు.
2: మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారమ్మా?
5: సార్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ మల్లెల మండల్ సార్.
2: చెప్పండి.
5: అయితే ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేయాలనుకుంటే ఎలా
1: అమ్మా? ఇప్పుడు కంపల్సరీ

0: సెంటర్లలో కూడా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు అడ్మిషన్లకు నేరుగా. సో ఇది విద్యార్థులకి డైరెక్ట్గా మేము అట్ ఎవర్ డోర్ స్టెప్ అని చెప్తుంటాం మా నినాదం, ఎడ్యుకేషన్ అట్ ఎవర్ డోర్ స్టెప్ అని. సో పుస్తకాలు నేరుగా ఇంటికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఈ సర్వీసెస్ సిఎస్సి వాళ్ళతో అవగాహన ఒప్పందం చేసుకుంటే ప్రతి గ్రామంలో కూడా మాకు ఒక కేంద్రం ఉన్నట్టుగా ఉంటుంది. సో ఆ రకంగా కూడా విద్యార్థులకి
1: ఏ రకంగా అయితే మీ సేవా కేంద్రాన్ని వెళ్తారో అలాగే సిఎస్సి సెంటర్స్ వెళ్ళి
0: అంతే
1: వారికి కూడా వెబ్సైట్ తో అనుకూల అనుసంధానం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా
0: చేసుకునే అవకాశం ఉంది.
1: ఓపెన్ యూనివర్సిటీ సందర్భ విషయంగా మనం తీసుకునే కోర్సులకు యొక్క ట్రైనింగ్ కానీ అంటే క్లాసెస్ కానీ ప్రాక్టికల్స్ కానీ ఎలా నిర్వహిస్తున్నారు?
2: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు చివరి అయిన తర్వాత అక్టోబర్ ఎండింగ్లో కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో మేము మా స్టడీ సెంటర్లలో క్లాసులు డైరెక్ట్గా కండక్ట్ చేస్తాము. దాంట్లో ఆప్షనల్స్కి ఒక 6 కండక్ట్ చేస్తాము, లాంగ్వేజ్ ఒక 4 క్లాసులు కండక్ట్ చేస్తాము. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టేసేస్తాము. ఆ తర్వాత మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత సెకండ్ సెమిస్టర్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తాం. అంటే కంపల్సరీ మా స్టడీ సెంటర్లో మినిమం స్ట్రెంత్ ఉంటే ఆ తరగతులు ఆ స్టడీ సమయం ఏ స్టూడెంటు ఏ స్టడీ సెంటర్ అయితే ఆప్ట్ చేసుకుంటాడో ఆ స్టడీ సెంటర్లో క్లాసులకు అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
0: అంటే రమేష్ గారు ఇక్కడ ఏంటంటే మీరు అడిగారు దూర విద్య కదా అని, యూజీసీ డెబ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ప్రకారం ఒక ప్రోగ్రామ్కి ఎన్ని గంటల క్లాసులు చెప్పాలి డిస్టెన్స్లో అనే నిబంధన ఉంది. ఆ నిబంధనకు లోబడి అన్ని గంటల పాటు ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన క్లాసులు ఆదివారాలు 2 శనివారాల్లో నిర్వహిస్తాం, అది తప్పనిసరి. దాంతోపాటు ఆడియో లెసన్సు, వీడియో లెసన్సు, టెలికాన్ఫరెన్సింగు, ప్లస్ యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు. యూట్యూబ్ ఛానల్స్లో కూడా మా లెసన్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. విద్యార్థులకి సాంప్రదాయ అంటే కన్వెన్షనల్ కాలేజీల కంటే కూడా అదనపు సమాచారం ఇస్తున్నాం. ఒకటి, రెండోది పుస్తకాలు ఇస్తాం మేము. ఆ పుస్తకాలు కూడా ఎట్టుంటాయంటే టీచర్ క్లాస్లో పాఠం చెప్తుంటే మనకి ఎంత అవగాహన కలుగుతూ ఉంటుందో ఈ పుస్తకంలో పాఠం చదువుతుంటే అంతే అవగాహన కలిగేటట్టుగా సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ అని అంటాం. విద్యార్థి చదువుకుంటూ ఉంటే టీచర్ పాఠం చెప్తున్నట్టే అనిపించేట అనుభూతి కలిగేటట్టుగా తయారైనటువంటి పాఠాలు ఇస్తాం, ప్రింటెడ్ బుక్స్ ఇస్తాం, ప్లస్ రేడియో లెసన్స్ అందుబాటులో ఉంటాయి. టెలివిజన్లో మన టీశాట్ నుంచి మేము టెలికాన్ఫరెన్స్ జరుగుతుంది, బోత్వే కొంత పాఠం చెప్పిన తర్వాత అనుమానం నివృత్తి చేసుకోవచ్చు, ప్లస్ యూట్యూబ్ ఛానల్లో వెళుతున్నాయి. ఆల్ ఇండియా రేడియోలో కూడా ఎవ్రీడే క్లాసెస్ పాఠాలు బోధించేటటువంటి కార్యక్రమం ఒకటి నడుస్తుంటుంది, రికార్డింగ్ ప్రోగ్రామ్. సో ఇది మల్టిపుల్, ప్లస్ ఇప్పుడు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తాం యూనివర్సిటీలో, ఎల్ఎంఎస్కి వెళ్తున్నాం. అందులో కంప్లీట్ మెటీరియల్ వెళ్తుంది స్టూడెంట్స్కి, అంతా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.
1: హైదరాబాద్ నుంచి సురేందర్ గారు లైన్ లో ఉన్నారు. హలో,
3: హలో సార్, నేను డిప్లొమా ఈసీఏ బీటెక్ ఈసీఏ సార్, ప్రైవేట్ ఏదో కాలేజీలో పనిచేస్తున్నాను ల్యాబ్ అసిస్టెంట్ గా. ఇప్పుడు నేను కొంచెం ఆ సాఫ్ట్వేర్ సైడ్ ఎంబెడెడ్ సిస్టమ్ కానీ నేర్చుకొని మీ దగ్గర ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా, హార్డ్వేర్ సైడ్ పోవాలా, మీ సాఫ్ట్వేర్
1: లైన్ కట్ అయిందండి. శ్రోతల కొందరి కోసం మరొకసారి ఈ హెల్ప్ డెస్క్కి సంబంధించిన నెంబర్లు తెలియజేస్తున్నాను. పనివేళల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల లోపు కాల్ సెంటర్ నంబరు 1800-599-0101, 1800-599-0101 ఈ నెంబర్కి ఫోన్ చేసి అనుకోవచ్చు. ఇది కాకుండా హైదరాబాద్ ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23680222, అలాగే 23608033, మరొక నంబరు 23608044. ఇది యూనివర్సిటీ హెల్ప్ డెస్క్ నెంబర్లు. శ్రోతలు మాకు ఫోన్ చేయాలనుకుంటే ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చేయవలసిన ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, 23240853, 29550923 ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు.
0: ఇంకో రమేష్ గారు, ఇంకొక మాట ఏంటంటే మేము ఏదో ఊరికే బిఏ బీకాం కాదు, నైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నాం, నైపుణ్యాల పెంపు కోసం,
1: స్కిల్ డెవలప్మెంట్.
0: ఎందుకంటే ఓపెన్ యూనివర్సిటీ అంటే ఏదో ఆదివారం క్లాసులు పెట్టి సర్టిఫికేట్ ఇస్తారనే ధోరణి ఆలోచన ఉంటుంది చాలా,
1: అది అపోహ.
0: మేము రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్తో ఎంఓయూ చేసుకున్నాం. అక్కడ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది, భోజన వసతి, వసతి భోజనము ప్లస్ వసతి ఉచితంగా ఇచ్చి విద్యార్థులకి ఆటోమొబైలు, మొబైల్ సర్వీసింగ్స్, టీవీ సర్వీసింగ్స్, తర్వాత ఎలక్ట్రికల్, సోలార్ ఫెన్స్, ఇది పవర్, వీటన్నిటి మీద అక్కడ శిక్షణ ఇచ్చేటట్టుగా మా విద్యార్థుల కోసం ఒక ఒప్పందం చేసుకున్నాం. దాంతోపాటు మహిళల కోసం మేము వీహబ్ ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పనిచేసేటట్టు వీహబ్, అక్కడ వాళ్ళకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు లేదా ఏదైనా సంస్థలు పెట్టాలనుకుంటే మార్కెటింగ్ ఎలా, ఫైనాన్స్ చేసుకోవడం ఎట్లా, స్టార్ట్అప్స్

0: వేసుకోవడానికి ఎట్లా అనే దాని మీద వాళ్ళు లోతుగా శిక్షణ ఇస్తారు. వాళ్ళకి తర్వాత బ్యాంకుల నుంచి రుణం సదుపాయం పొందే అవకాశం కల్పిస్తారు. అటువంటి వాళ్ళతోటి మేము ఎంఓయు చేసుకున్నాం. మా విద్యార్థులు అయితే వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు. రాసి అని కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండేటటువంటిది మన రియల్ ఎస్టేట్ సారీ రూరల్ సంబంధించినటువంటివి, అట్లాగే రిటైల్ షాప్స్కి సంబంధించినటువంటివి ఆ స్కిల్ వాళ్ళకి. వాళ్ళతోటి మా విద్యార్థులు మా దగ్గర రిజిస్టర్ చేసుకుంటే 18 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ లోపు ఉన్న వయసున్న వాళ్ళకి నెలకి 7,500 నుంచి 22,000 రూపాయలు ఒక స్టైఫండ్ లాగా ఇచ్చి, అంటే వాళ్ళు ఒక 5 రోజులు అక్కడ రిటైల్ షాప్స్లో పనిచేస్తారు, 6వ రోజు 7వ రోజు మా దగ్గర క్లాసులకు రావచ్చు, దీనికోసం నెలకు ఒక 7,000 నుంచి 20,000 వరకు పే చేసేటట్టుగా వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నాం. అంబేద్కర్ ఉపనిషత్తులో రిజిస్టర్ చేసుకున్న ఏ విద్యార్థి అయినా సరే రాశిలో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మా దగ్గరే స్కిల్ కోర్సులు కొన్ని ఉన్నాయి. ఇంకోటి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా మేము ఒక సెంటర్ ఏర్పాటు చేసాం యూనివర్సిటీలో. ఈ జర్మన్ పాటు జర్మన్ కొరియన్ ఇతరతర లాంగ్వేజ్లకు సంబంధించి కూడా లాంగ్వేజ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసాం. షార్ట్లీ అంటే కొన్ని వారాల్లోనే అందులో కూడా అడ్మిషన్లు చేసుకునే అవకాశం ఉంటుంది. మా విద్యార్థులు చేసుకోవచ్చు, ఇతరులు కూడా అందులో అడ్మిషన్ తీసుకొని లాంగ్వేజ్, ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళాలి, జపాన్కో లేకపోతే జర్మనీకో ఇంకో చోటుకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ నేర్చుకోవాల్సింది తప్పనిసరి. అది అదే ఇక్కడే నేర్చుకొని వెళ్ళడానికి కూడా మేము ఒక ఒప్పందాలు చేసుకున్నాం. అందులో కూడా మేము తర్ఫీదు ఇస్తే అవకాశం మా యూనివర్సిటీలో కల్పిస్తున్నాం విద్యార్థులకు.
1: కొత్తగూడెం నుంచి సతీష్ గారు లైన్లో ఉన్నారు. హలో
2: సార్, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ సతీష్.
2: సార్ అయితే నేను ఇంటర్ 92-93 నాకు ఇంటర్ కంప్లీట్ అయింది, కాకపోతే ఫెయిల్ అయినాను. ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేయొచ్చు సార్ దాని గురించి?
3: సతీష్ గారు మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు కాబట్టి వెంటనే ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయినా కంపల్సరీ మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేయండి. రెగ్యులర్ గా చేయలేకపోతే ఓపెన్ ఇంటర్ కూడా ఉంటుంది కాబట్టి ఓపెన్ ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత అంబేద్కర్ ఓపెన్స్ లో డిగ్రీ జాయిన్ కావచ్చు. దీనికి ఏజ్ లిమిట్ లేదు, అంబేద్కర్ ఓపెన్స్ కి ఏజ్ లిమిట్ ఏమి ఉండదు, ఏ వయసు వారైనా చదివి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇందాక సార్ చేసిన దాంట్లో సార్ ఇప్పుడు వీటితో పాటుగా స్కిల్ ప్రోగ్రాంలో టీసీఎస్ వాళ్ళతో కూడా అంబేద్కర్ యూనివర్సిటీ జాబ్ ఎచీవర్ ప్రోగ్రామ్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశాం. అంటే మా అంబేద్కర్ యూనివర్సిటీ చేరినటువంటి విద్యార్థి ఆ టీసీఎస్ ప్రోగ్రాంలో చేరినట్లయితే వాళ్ళకి ఏంటంటే ఆ స్టూడెంట్కు ఒక చిన్నపాటి టెస్ట్ పెట్టి అతను దేంట్లో ఫిట్ అవుతాడు, అతను ఫినాన్స్లోనా ఆ తర్వాత మార్కెటింగ్లోనా హెచ్ఆర్లోనా అనేటువంటి విషయాన్ని ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు టెస్ట్ చేసి ప్రతి సెమిస్టర్లో ఒక ఆన్లైన్ కోర్సు ఇచ్చేసేసి 3 ఇయర్స్ ప్రోగ్రాంలో మొత్తం కూడా ఆ టెస్ట్ కంప్లీట్ అయితే టీసీఎస్ సంబంధించినటువంటి కంపెనీలో వాళ్ళు ఒక ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా అంబేద్కర్ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ నుంచి మేము ఎంఓయు పెట్టుకున్నాము, కొంతమంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: అంటే కేవలం ఒక డిగ్రీ సంపాదించుకోవడము అకాడమిక్ క్వాలిఫికేషన్ పెంచుకోవడమే కాకుండా వృత్తి నైపుణ్యాలతో పాటు వారికి ప్లేస్మెంట్ కలిగే అవకాశాలు కూడా అంబేద్కర్ యూనివర్సిటీలో చేరి శిక్షణ పొందినట్లయితే అవకాశాలు ఉన్నాయంట.
3: ఉపాధి పొందడానికి నైపుణ్య శిక్షణ కూడా మేము కల్పిస్తున్నాం.
1: మరొక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో.
4: హలో
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను సూర్య అండి, చార్మినార్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి
4: సార్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఓపెన్ యూనివర్సిటీలో?
3: వినండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక స్టూడెంట్కు అంటే జనరల్గా రెగ్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మా రిజిస్టర్ గారు చెప్పారు ఏమిటి అంటే ఒక చాయిస్ బేస్డ్ ద్వారా మీరు బీకామ్ స్టూడెంట్ అనుకుందాం, బీకామ్ స్టూడెంట్స్లో జనరల్ ఒక సబ్జెక్ట్ ఒక పబ్లిక్ అడ్మిషన్ ఒక చదువుకోవచ్చు, మనమే అంతకుముందు అటువంటి అవకాశం లేకుండా ఉండే. కానీ అంబేద్కర్ ఓపెన్స్లో బీఎస్సీ స్టూడెంట్స్ 2 సైన్స్ సబ్జెక్టులతో పాటుగా ఒక లాంగ్వేజ్ కానీ ఒక సోషల్ సైన్స్ కానీ తీసుకుని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది.
4: ఫర్ ఎగ్జాంపుల్
3: మీరు ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు
0: మీరు అడిగిన ప్రశ్న సరిగా అర్థం కాలేదండి, ఏంటి అది?
4: మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సిస్టమ్ ఎంతవరకు ఉపయోగపడుతుందండి?
0: అది విద్యార్థికి ఉన్న ఆసక్తిని బట్టి ప్లస్ అతనికున్న అవకాశాలు అవసరాలను బట్టి కదా మల్టిపుల్ ఎగ్జిట్ ఎంట్రీ అనేది. సో ఇప్పుడు క్రెడిట్ ట్రాన్స్ఫర్ పాలసీ ఒకటి తీసుకుంటున్నాం, క్రెడిట్ ట్రాన్స్ఫర్ పాలసీలో ఆ సిలబస్ కోయిన్సైడ్ అయితే వాళ్ళకి ఆ క్రెడిట్స్ ఇక్కడ ఇచ్చేసి డిగ్రీ ఇచ్చే అవకాశం మా దగ్గర కూడా ఉంది, ఆ పాలసీ తీసుకుంటున్నాం మేము. ఇంకోటి ఏంటంటే ఏదండి మీరు వెబ్సైట్ తీసుకుంటే అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ అన్ని డీటెయిల్స్ చర్చించలేము కదా. మీరు వెబ్సైట్ లో డీటెయిల్స్ చూస్తూ ఉండండి, మేము అప్డేట్ చేస్తుంటాం. ఇక్కడ
4: అడ్మిషన్ ఇంతకుముందు

0: ఏం
1: ఇంతకుముందు చెప్పినట్టుగా హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఫోన్ చేసిన, సార్ చెప్పిన వెబ్సైట్ డీటెయిల్స్కి మీరు లాగిన్ అయినా కానీ మీ దగ్గర ఉండే సమాచారంతో వాటిని సరిపోల్చుకొని ఎక్కడైనా మీకు అనుమానం ఉన్నట్లయితే మీరు వెళ్ళి నేను సంబంధిత స్టడీ సెంటర్స్ కానీ జూబ్లీహిల్స్లో ఉన్న యూనివర్సిటీ ఆఫీస్కి కానీ లేదా ఫోన్లో కూడా మీ అనుమానం నివృత్తి చేసుకోవచ్చు. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
2: హలో, నమస్తే సార్.
1: నమస్తే అమ్మా.
2: నేను, నా పేరు లక్ష్మి సార్, కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి లక్ష్మి గారు.
2: సార్, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ లో మరి లా డిగ్రీ కూడా ఉంటుందా సార్?
3: లా డిగ్రీ లేదమ్మా, బార్ కౌన్సిల్ యాక్సెప్ట్ చేయలేదు, ఒప్పుకోలేదు. అందుకని రెండోది దాంట్లో ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి. మేము ఇప్పుడు బిఎస్సిలో రకరకాల సబ్జెక్టులకి ల్యాబ్ ఉంది, చేయిస్తున్నాం, కానీ లా డిగ్రీకి అవకాశం లేదు. డిస్టెన్స్ లో ఆఫర్ చేయడానికి అవకాశం లేదు
1: ప్రస్తుతానికి, లేదు, భవిష్యత్తులో వస్తే అప్పుడు చూద్దాం.
2: ఓకే సార్, అందుకోసమే చేశారు సార్. థ్యాంక్ యూ సార్.
1: వెంకటేశ్వర్లు గారు, ముఖ్యంగా ఈ అపార్ గురించి ఒకసారి చెప్పండి. అపార్ ఐడి, డిబ్ ఐడి అన్నారు.
0: అపార్ ఐడి అనేది ఆల్రెడీ ప్రతి విద్యార్థి అతని యొక్క అకాడమిక్ సంబంధించిన దాంట్లో, పర్ఫార్మెన్స్ దాంట్లో ప్రతి విద్యార్థి, రెగ్యులర్ విద్యార్థి కానీ ముందు కంపల్సరీ ఇటీవల కాలంలో అతను క్రియేట్ చేసుకోవాలి, నెంబర్ క్రియేట్ చేసుకోవాలి. అయితే డెబ్ ఐడి అనేది ఓన్లీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరోలోనే ఉంటుంది. అది ఎక్కడైతే దూర విద్యలో జాయిన్ అయిందాం అనుకుంటే అతను కంపల్సరీ డెబ్ ఐడి క్రియేట్ చేయమని యూజీసీ నుంచి, అతని డెబ్ నుంచి మనకు ఆదేశాలు ఉన్నాయి.
3: విద్యార్థి ప్రగతి మొత్తం, వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు, వాళ్ళ సర్టిఫికేట్లు అన్నీ డీజీ లాకర్ అనే ఒక పోర్టల్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఆ పోర్టల్లో అప్లోడ్ చేయాలి అన్ని యూనివర్సిటీలు. దానికోసం వాళ్ళకు ఒక యూనిక్ నెంబర్ క్రియేట్ చేసుకోవడమే అపార్ ఐడి అనేది. సో ఆధార్లో ఉండే పేరు ప్రకారమే పేరుని బేస్ చేసుకొని విద్యార్థికి సంబంధించిన కొన్ని వివరాలు నమోదు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక యూనిక్ నెంబర్ వస్తుంది, మనకు ఆధార్ నెంబర్ ఉన్నట్టుగా. సో ఈ అపార్ ఐడి యూనిక్ నెంబర్లోనే డీజీ లాకర్ అని మనం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే వాళ్ళ స్టూడెంట్ వెళితే ఉద్యోగం వచ్చింది అనుకోండి మన దేశంలో ఎవరికైనా, ఆ సర్టిఫికేట్ని మళ్ళా ఏ యూనివర్సిటీ విద్యాసంస్థ అయితే సర్టిఫికేట్ ఇచ్చిందో వాళ్ళకి పంపి వాళ్ళకి ఒక లెటర్ రాసి జెన్యూనిటీ అని తీసుకుంటూ ఉంటారు. సో ఈ డీజీ లాకర్లో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం వల్ల ఎవరికి వాళ్ళు అక్కడే చెక్ చేసుకునే అవకాశం ఒకటి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ నిబంధన విధించింది.
1: పెరుగుతున్న సాంకేతిక ఆధునికత అపార్ ఐడితో పూర్తి వివరాలు అందుబాటులో,
0: సర్టిఫికేట్ తీసుకుని పోవాల్సిన అవసరం లేదు, ఆ నెంబర్ చేయగానే అతని యొక్క వివరాలన్నీ దాంట్లో.
1: వాసుదేవాచారి హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. హలో.
4: హలో,
1: నమస్తేనండి, చెప్పండి
4: సార్. నమస్తే రమేష్ గారు, మీకు కూడా, అందరికి అక్కడ ఉన్న నమస్తే అండి. ముఖ్యంగా ఎల్బికే మా పాత మిత్రుడు వాసుదేవాచారి జర్నలిస్ట్.
3: సార్ నమస్కారం, బాగున్నారా? చెప్పండి చెప్పండి.
4: బాగున్నా, బాగున్నా ఎల్బి గారు. ఎల్బి గారు, ముఖ్యంగా మన ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన కోర్సెస్ అన్ని కూడా రియల్లీ చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ కోర్సెస్ అండి. వేరే అదర్ దెన్ యూనివర్సిటీస్ కంటే కూడా, దీనికంటే కూడా ఇంత చక్కటి కోర్సెస్ మెయింటైన్ చేస్తున్నారు. అదే దృష్టికి వస్తుంది కదా, ప్రచారం అనేది కాస్త మనకు తక్కువ ఉందని చెప్పేసి
1: ఆ క్రమంలోనే ఈ పని చేస్తున్నాం సార్. అందరికి అందుబాటులో రావాలి దూర విద్య, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి, నిష్ణాతులై స్కిల్ డెవలప్మెంట్స్ కూడా తెచ్చుకొని ఉపాధి కూడా పొందే అవకాశంగా ప్రయత్నం చేస్తున్నాం.
3: వాసు గారు ఎటు ప్రస్తావించారు కాబట్టి ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు మా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు కెనడాలో ఉన్నారు. అంటే కోల్ మన కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ ఉంది కదా, ఆ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారు. ఆల్రెడీ కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ తోటి మేము మా యూనివర్సిటీ ఒక ఎంఓయు చేసుకుంది పోయిన సంవత్సరం నవంబర్లో. సో వాళ్ళతో ఈ టీచర్స్ ట్రైనింగ్ గురించి కానీ లేదంటే స్కిల్స్ తర్వాత ఎల్ఎంఎస్ ఏఐ రిలేటెడ్ వాటికి సంబంధించి వాళ్ళతోటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని మొత్తం తెలంగాణకు కూడా సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసుకున్న ఎంఓయులో భాగంగా అక్కడ ఇంకో కొంత లోతుగా అధ్యయనం చేయడం కోసం విసీ గారు అక్కడికి వెళ్ళారు 3 డేస్ బ్యాక్. ఇందాకే మాకు వాట్సాప్ లో కూడా డీటెయిల్స్ పెట్టారంటే యూనివర్సిటీ ఏదో అక్కడే ఉండి అట్టే కాకుండా ఇట్ ఈస్ విస్తరిస్తోంది, ప్లస్ అందరికి అందుబాటులోకి వచ్చేటట్టుగా చేస్తున్నాం. మీరు ఇంకోటి చెప్పారు కాబట్టి ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో చెప్పాలి. లాస్ట్ ఇయర్ నుంచి అంటే 2025 నుంచి మేము కోయా, గోండు వంటి ట్రైబల్స్, ప్రిమిటివ్ ట్రైబ్స్ వాళ్ళకి ప్లస్ ట్రాన్స్జెండర్ వాళ్ళకి, వికలాంగులకి ఉచితంగా డిగ్రీని అందిస్తున్నాం. విత్ ఎలాంటి ఫీజు తీసుకోకుండా అడ్మిషన్ ఇస్తున్నాం, వాళ్ళకి డిగ్రీ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం.
4: మంచిదండి, ఏమైనా ఆదివాసులకు వాళ్ళకి చేరు చేయడం అనేది
3: పోయిన సంవత్సరమే పెట్టిన మొదటి సంవత్సరంలోనే దాదాపు 400 పైన అడ్మిషన్లు తీసుకున్నారు
1: ఆదివాసులు. కానీ ఆదిలాబాద్ నుంచి శిరీష గారు లైన్ లో ఉన్నారు. హలో.
5: హలో సార్,
1: నమస్తే అమ్మా, చెప్పండి.
5: సార్, ముందుగా మీకు గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ మార్నింగ్, వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు.
3: ధన్యవాదాలు అమ్మా, మీకు కూడా చెప్పండి అమ్మా.
5: సార్, నేను బిఎడ్ కంప్లీట్ చేశాను సార్, ఓపెన్ లో ఎంఎడ్ చేద్దాం అనుకుంటున్నా.

0: ప్రస్తుతానికి ఎంఎడ్ లేదమ్మా, మొదట్లో ఉండేది. మళ్ళా ఎన్సిటిఈ వాళ్ళు అభ్యంతరం చెప్పి డిస్టెన్స్లో ఎంఈడి వద్దన్నారు. మేము ప్రయత్నం చేస్తున్నాము, ఒకవేళ వస్తే మీరు ఎంఈడి చేసుకోవచ్చమ్మా.
1: మీకు ఎప్పటికప్పుడు వెబ్సైట్ని చూస్తూ అలాగే ఏదైనా అనుమానం వస్తే ఇంతకుముందు చెప్పిన హెల్ప్ డెస్క్ నంబర్లు 1800-599-0101 కానీ, లేదంటే 0400 STD కోడ్ జత చేసి 236-80-222, 236-80-333, 236-80-444 ఈ నెంబర్లకు ఫోన్ చేసి కనుక్కోవచ్చండి. హలో
0: సార్, ఇంకొకటి ఏంటంటే మేము ఇప్పుడు కొత్తగా కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ కోసం కూడా యూజీసీకి ప్రపోజల్ ఇచ్చాం. వాళ్ళతోటి ఇంటర్ఫేస్ మీటింగ్ అంతా అయిపోయింది, మా డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసాం. వాళ్ళు అంటే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు, ఇంకా అఫీషియల్గా రావాలి
1: అప్రూవల్.
0: సో కొత్త కోర్సెస్ కూడా ఏంటంటే ఎంఎస్డబ్ల్యూ ఒకటి, జియోగ్రఫీ ఒకటి, ఎంఏ ఎడ్యుకేషను. ఇప్పుడు దాకా మేము బీఈడి ఇస్తున్నాం, ఇప్పుడు ఎంఏ ఎడ్యుకేషను. ఎంఏ ఎడ్యుకేషన్లో స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ స్కూల్ టీచర్స్ ఎస్పెషలీ. అంటే స్టేట్ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము వాళ్ళందరినీ వాళ్ళకి ఈ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్స్ని కూడా చేయబోతున్నాం. ఇది అందరికి ఉపయోగకరంగా ఉండేటటువంటి కోర్సులు. త్వరలో మాకు ఉత్తర్వులు వస్తాయి, అది అనుమతి వస్తుంది, మేము ఆ కోర్సును కూడా ఆఫర్ చేయబోతాం.
1: కామారెడ్డి నుంచి విశాల్ గారు లైన్లో ఉన్నారు, కాల్ కట్టేనట్టుంది.
2: ఇంకొకటి సార్, విసి చక్రపాల్ సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మేము డిగ్రీ వాళ్ళకు ఆన్లైన్ కోర్సులో కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇటీవల యూజీసీ వాళ్ళు ఒకటి ఇంటర్ఫేస్ ఒక విజిట్ కూడా జరిగింది, దాంట్లో మాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బీఏలో, ఆ తర్వాత బీకామ్, ఆ తర్వాత ఎంబీఏలో కూడా వాళ్ళు ఆన్లైన్ కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. అది రాగానే ఇమ్మీడియట్లీ మళ్ళీ విద్యార్థులకు సమాచారాన్ని అందిస్తాం.
1: ఎల్వికరెడ్డి గారు, ముఖ్యంగా ఏదైనా ఒక సంస్థ రన్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఒక ప్రాజెక్ట్ అండర్టేక్ చేసినప్పుడు కొన్ని కొన్ని అడ్డంకులు ఏర్పడుతుంటాయి, కొన్ని కొన్ని గ్రీవియన్సెస్ వస్తుంటాయి. ఈ గ్రీవియన్స్ రిడ్రెసల్ కోసం మన దగ్గర, అంటే నాకు ఈ సమస్య ఉంది అని చెప్పడానికి, సమస్యకు ప్రాబ్లం ట్రబుల్ షూటింగ్ కోసం ఏదన్నా ఒక,
0: మా దగ్గర గ్రీవియన్స్ రిడ్రెసల్ సెల్ ఉంది, దానికి ఒక కమిటీ ఉంది, ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నారు. రెండోది, విద్యార్థులు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైనా సరే మాకు మా ఎగ్జామినేషన్ కంట్రోలర్ అందరి ఆఫీసర్ల పరిపాలన ఉండే ఆఫీసర్ల మెయిల్ ఐడీలన్నీ మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మాకు రెగ్యులర్గా ఏ రోజుకి ఆ రోజు మెయిల్స్ వస్తాయి, వాళ్ళ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేసి వాటిని సమస్యను పరిష్కరించి మళ్ళీ మేము తిరుగు సమాధానం కూడా మెయిల్ ద్వారా పంపిస్తున్నామండి. అది ఉంది. అంబెడ్స్మెన్ కూడా ఉన్నారు మాకు, ఒకవేళ గ్రీవెన్స్ ఎక్కడైనా కాకపోతే వాళ్ళు అంబెడ్స్మెన్ కూడా పంపడానికని ఉండేటట్టుగా ఏర్పాటు చేసాం. అంత ఇవన్నీ ఉన్నాయి.
1: కామారెడ్డి నుంచి మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో
3: నమస్కారం సార్.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
3: కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను సార్, విఠల్.
1: చెప్పండి విఠల్ గారు.
3: సార్ ఇప్పుడు బిఎల్ఐసి కోర్సు ఉంది కదా సార్, దానికి ఎంట్రెన్స్ కండక్ట్ చేస్తారా సార ప్రజెంట్?
2: ఈ సంవత్సరం నుంచి ఎంట్రన్స్ అనుకున్నాము, కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇమీడియట్లీ ఈ రోజు ఓపెన్ చేశాము. మీరు డైరెక్ట్గా డిగ్రీలో 50% మార్కులు జనరల్ క్యాండిడేట్స్కి ఉండాలి, ఆ తర్వాత మిగతా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కు 45% ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ దరఖాస్తు చేసేసుకుని ఆ సమీపంలో నిజామాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, వరంగల్లో కానీ, హైదరాబాద్లో రెండు సెంటర్లలో ఎక్కడైనా మీరు అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో మీరు అన్నట్టుగా
0: బిఎల్ఐసికి లిమిటెడ్ స్టడీ సెంటర్స్ ఉన్నాయండి, ఎందుకంటే అక్కడే మేము ఎక్కడైనా స్టడీ సెంటర్ పెట్టాలంటే ఆ కోర్స్ అక్కడ ఉండాలి. సో అందుకని లిమిటెడ్ సెంటర్స్ ఉన్నాయి. మీరు వెబ్సైట్లో చూడండి ఎక్కడెక్కడ ఆ సెంటర్లు ఉన్నాయో, ఆ సెంటర్లలో మీరు వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకొని, ఎందుకంటే మీకు 50% ఉంటేనే సీట్ అలాట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, ఉందా లేదా పాస్ అయ్యారా లేదా అని చూడాలి వాళ్ళు. అందుకని మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఏ స్టూడెంట్ అయినా ఏ అడ్మిషన్ కోసమైనా, అది డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత ఆ దరఖాస్తు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సర్టిఫికెట్లు, ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్ అన్నీ సెట్ తీసుకోవాలి. దానికి సంబంధించిన ఒరిజినల్స్ ఆధార్ కార్డ్తో సహా తీసుకెళ్లి ఆ అధ్యయన కేంద్రంలో వాళ్ళకు చూపిస్తే మా సిబ్బంది ఉంటారు. వాళ్ళు చూసిన తర్వాత ఒరిజినల్స్ వెరిఫై చేసి మీకు ఇచ్చేస్తారు. మా వాళ్ళు ఒరిజినల్స్ తీసుకోరు. ఎక్కడ ఇచ్చేసిన తర్వాత మీ అప్లికేషన్ నెంబర్ని యూనివర్సిటీ పోర్టల్కి మెసేజ్ పంపిస్తారు వాళ్ళు. పోర్టల్ ఇమీడియట్గా స్టూడెంట్కి యూ ప్రొసీడ్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ ఫీ అని మెసేజ్ వెళుతుంది, వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే. సో అందుకని మీరు ఆ అప్లికేషన్ పెట్టగానే ఆ సెంటర్కి వెళ్ళాలి, వెరిఫై చేయించుకోవాలి, తర్వాత ఫీజు పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత మీకు ప్రింటెడ్ రిసీట్ కూడా వస్తుంది, ఆ రిసీట్ మీద అడ్మిషన్ నెంబర్ కూడా ప్రింట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఆ ఫీ రిసీట్ మీ దగ్గర జాగ్రత్త పరచుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్ ద్వారా మీ కమ్యూనికేషన్స్ వెళ్తూ ఉంటాయి. రెండోది వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తాం, క్లాసులు ఎప్పుడు జరుగుతున్నాయి, ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి, వాటి షెడ్యూల్స్ వ్యవహారం అంతా కూడా

0: వెబ్సైట్లో అప్డేట్ చేస్తుంటాం, దాన్ని మీరు ఫాలో కావాలి. ప్లస్ అధ్యయన కేంద్రాల్లో కూడా స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్స్ తయారు చేసి ఆ గ్రూప్స్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. మీరు వాళ్ళతో టచ్లో ఉంటే మీకు క్లాసుల గురించి, ప్రాక్టికల్స్ గురించి, పరీక్షల గురించి సర్వ సమాచారం అందుబాటులో ఉంటుందండి.
1: రిజిస్ట్రార్ గారు, ఒకసారి మన వెబ్సైట్ గురించి మరొకసారి శ్రోతలకు తెలియజేస్తే, ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా వారికి కావాల్సిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు అందుబాటులోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: రమేష్ గారు, యూనివర్సిటీ వెబ్సైటు www.3w అయిన తర్వాత ఒక డాట్ braou.ac.in, ఇది యూనివర్సిటీ వెబ్సైటు. ఈ వెబ్సైట్లో మా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటర్స్ గురించి, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ మెయిల్ ఐడీలు, అంటే కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, స్టూడెంట్స్ డైరెక్టర్ కావచ్చు, మా అకాడమిక్ డైరెక్టర్ గారు కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు, వీసీ గారు కావచ్చు, వాళ్ళందరి మెయిల్ ఐడీలు ప్లస్ మొబైల్ నెంబర్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మేము ఏ ఏ కోర్సులు, ఇప్పుడు మీకు చెప్పాను నేను బీఏ, బీకామ్, బీఎస్సీ అని, బీఏలో ఏమున్నాయి సబ్జెక్టులు, అట్లాగే బీకామ్లో ఏమున్నాయి, బీఎస్సీలో ఏ సబ్జెక్టులు ఉన్నాయి, ఒక విద్యార్థి ఏ స్టడీ సెంటర్ని ఎంపిక చేసుకోవచ్చు, ఆ స్టడీ సెంటర్ నెంబర్లన్నీ అక్కడ మొత్తం లిస్ట్ అంతా వస్తుంది, స్టడీ సెంటర్ ఎంపిక చేసుకునే అవకాశం స్టూడెంట్కే ఉంటుంది. మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని కేంద్రాలు నడుపుతున్నాం మేము,
1: సమగ్రమైన సమాచారం ఉంటుంది,
0: మొత్తం సమాచారం ఉంటుంది.
1: కరీంనగర్ నుంచి రాజు గారు లైన్లో ఉన్నారు. హలో అజయ్ గారు.
2: అజయ్ సార్.
1: సార్ చెప్పండి.
2: సార్ నమస్కారం. సార్
1: నమస్తే.
2: సార్ అయితే నా డౌట్ ఏమంటే సార్, మా బ్రదర్ ఒక 16-18 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్ అటెండర్ చేస్తున్నాడు సార్. హలో
0: చెప్పండి చెప్పండి.
2: అయితే సార్ అయితే ఆయన
0: హలో కట్ అయింది.
1: వాళ్ళు
0: సో ఇది అన్ని సమగ్రంగా వివరాలు ఉంటాయి. మేము ఆర్మీ సెంటర్లో కూడా మాకు అధ్యయన కేంద్రం ఉందండి, మన సికింద్రాబాద్లో ఉండే ఏఓసీలో ఉంది, అట్లాగే సిఆర్పిఎఫ్ హెడ్ క్వార్టర్స్లో కూడా మా స్టడీ సెంటర్ పెట్టాం. అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళకి ఫీ కన్సెషన్ తోటి అందిస్తున్నాం. అట్లాగే జైల్లో, సెంట్రల్ ప్రిజన్ చెర్లపల్లిలో ఉచితంగా ప్రిజనర్స్కి విద్యను అందిస్తూ ఉన్నాం. ఇవన్నీ యూనివర్సిటీ చేస్తుంది. ఈ మొత్తం వివరాలన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయి. వెబ్సైట్లో ఏ కోర్సులు చేరాలంటే అర్హత ఏంటి, దాని డ్యూరేషన్ ఎంత, ఒకవేళ ఆ నిర్దేశిత డ్యూరేషన్లో 3 ఏళ్లలో లేదా 6 ఏళ్లలో కోర్సు పూర్తి చేయలేకపోతే ఏం చేయాలి, రీఅడ్మిషన్ ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ప్లస్ పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్లు ఏం తీసుకోవాలి, సర్టిఫికేట్ తీసుకోవాలంటే మళ్ళీ ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ సర్టిఫికెట్ కోసం ఎంత ఫీజు పే చేయాలి, ఆ దరఖాస్తుకు సంబంధించిన వివరాలు ఆ దరఖాస్తులు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అక్కడే ఫిల్ చేసి అక్కడే అప్లికేషన్ ఆన్లైన్లోనే పెట్టేసుకుని స్టూడెంట్ సర్టిఫికెట్లు కూడా తీసుకునేటటువంటి అవసరం. అంటే ఎగ్జిట్ నుంచి ఎంట్రీ వరకు ఆల్ సర్వీసెస్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అది కూడా అంటే వెబ్సైట్ అనగానే మన విద్యార్థులకు కొంత భయం ఉంటుంది, అరే ఎట్లా మనకు రాదు కదా అని. కాదు, మనం ఏటీఎం కార్డు తీసుకెళ్ళి ఏటీఎం సెంటర్లో పెడితే మీకు ఇంగ్లీషా, తెలుగా, హిందీనా, డబ్బులు డ్రా చేసుకుంటారా, డబ్బులు డిపాజిట్ చేస్తారా, స్లిప్ కావాలా అని గైడ్ చేస్తుంది ఏటీఎం మిషన్. సో మన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కూడా అట్లాగే మా వెబ్సైట్ గైడ్ చేస్తుంది స్టూడెంట్కి, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అడ్మిషన్ అప్లికేషన్ పెట్టచ్చు, ఇక్కడ క్లిక్ చేస్తే డిగ్రీ అప్లికేషన్ పెట్టచ్చు, ఇక్కడ క్లిక్ చేస్తే పీజీ అడ్మిషన్ అప్లికేషన్ పెట్టచ్చు, ఇక్కడ క్లిక్ చేస్తే డిప్లొమా సర్టిఫికేట్ అడ్మిషన్ తీసుకోవచ్చు, ఇట్లా మీరు సబ్మిట్ చేయండి, చెక్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి అనేది. ప్లస్ నేను ఇందాక చెప్పాను 3 ఆప్షనల్స్లో 2 ఒకే ఫ్యాకల్టీ నుంచి తీసుకోవాలి. సపోజ్ బీఏ అనుకోండి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మిషన్, పొలిటికల్ సైన్సు, జర్నలిజం, ఇట్లాంటి సబ్జెక్టులు 2 తీసుకొని ఒక మ్యాథ్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, ఇంకోటి కానీ లేదా ఇవన్నీ తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే కామర్స్లో 2 సబ్జెక్టులు కంపల్సరీగా అక్కడే తీసుకొని 3వ సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా స్టూడెంట్ తప్పు చేయకుండా, పొరపాటు చేసే అవకాశం ఇవ్వకుండా విద్యార్థికి మా వెబ్సైట్ గైడ్ చేస్తూ పోతుంది.
1: ఆన్లైన్ అప్లికేషన్స్ ఇవ్వచ్చు వివిధ కోర్సులకు అన్నారు కాబట్టి, ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఈమెయిల్ ఆన్లైన్
0: ఇవన్నీనండి. నేను చెప్పినట్టుగా online.braou.ac.in, onlinee.braou.ac.in, ఇది పోర్టల్. ఈ పోర్టల్లోకి వెళ్తే స్టార్టింగ్లోనే అడ్మిషన్ నోటిఫికేషను, ప్రాస్పెక్టర్సు, అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ, యూజీ, డిప్లొమా అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్లో ఇప్పుడు ఇంకొక సులువైన మార్గం కూడా ఉంది విద్యార్థులకి. సపోజ్ డిగ్రీ విద్యార్థి డిగ్రీ చేరాలనుకోండి, ఆయన పోయిన సంవత్సరం, ఈ సంవత్సరంలోనూ, అంతకుముందు సంవత్సరంలోనూ ఇంటర్మీడియట్ పాస్ అయ్యింటే ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ నెంబర్ టైప్ చేస్తే ఆయన డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా అప్పీర్ అయిపోతాయి. మళ్ళీ విద్యార్థి అన్ని టైప్ చేయాల్సిన పని లేదు. అప్పేర్ అయితే అందులో అడ్రస్ కానీ, ఎందుకంటే ఇల్లు మారేంటారు, అడ్రస్ మార్చుకోవచ్చు, ఫోన్ నెంబర్ ఏమైనా మార్చుకోదలుచుకుంటే మార్చుకోవచ్చు, మెయిల్ ఐడీలు ఏమైనా మార్చుకోదలుచుకుంటే, ఇట్లా కొన్ని అంశాలు అంటే తండ్రి పేరు, తమ పేరు, తల్లి పేరు లాంటివి, డేట్ ఆఫ్ బర్త్ లాంటివి కాకుండా
1: బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది.
0: మిగతా

0: ఇన్ఫర్మేషన్ ఏదైనా మార్చుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ గమనించాల్సిందంటే విద్యార్థులు ఎవరైనా బద్దకం వేసో ఇంకో కారణంతో ఎవరికైనా అప్పచెప్పద్దు. ఎందుకంటే అందులో అపార్ ఐడి క్రియేట్ చేస్తారు, తర్వాత ఇక్కడ పేరుతారు, ఇక్కడెక్కడైనా పేర్లు తప్పులు స్పెల్లింగ్లు తప్పులు చేస్తే అవి అట్లాగే రికార్డ్ అవుతాయి. సో అందుకని జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆన్లైన్ అనేటప్పటికి ఇంకొక ఫెసిలిటీ కూడా ఏముంటుందంటే చేసి సబ్మిట్ చేయడానికంటే ముందే మళ్ళీ మార్పులు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి
1: ఫైనల్ చెక్
0: చేసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకుంటే వాళ్ళకు ఒక యూనిక్ నెంబర్ ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది అప్లికేషన్ మీద, వీళ్ళ ప్రమేయం లేకుండా. ఆ నెంబర్ని ఉపయోగించి మళ్ళీ ఫీజు పే చేయడానికి అవకాశం ఉంటుంది.
2: ఇంకొకటి,
1: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను కొత్తగూడెం నుంచి అండి, భద్రాద్రి జిల్లా. నా పేరు వెంకటేశ్వరరావు.
1: చెప్పండి వెంకటేశ్వరరావు గారు.
3: ఈ ఓపెన్ యూనివర్సిటీలో 2019 అడ్మిషన్ ఫైనల్ ఇయర్ లో ఒక సెమ్ ఆగిపోయింది. ఆగిపోతే ఇప్పుడు దాన్ని ఫీజు కట్టడానికి రీఅడ్మిషన్ తీసుకోవాలని అంటున్నారు. అది
2: అవునండి. అవునండి వెంకటేశ్వరరావు గారు, ఒక్కసారి డిగ్రీలో అడ్మిషన్ వచ్చిన తర్వాత మా దగ్గర 6 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. ఏమైనా మిగిలినట్లయితే వాటికి మళ్ళీ ఒక 3 ఇయర్స్ మళ్ళీ అవకాశం ఇచ్చేస్తాము. కాబట్టి ఓన్లీ పాస్ అయిన సబ్జెక్టు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఫెయిల్ అయినటువంటి సబ్జెక్టు ఉన్నాయో వాటి వరకే రీఅడ్మిషన్ ఇస్తాము. వాటిని రాబోయేటువంటి 1-2 సెమిస్టర్లలో అది కంప్లీట్ చేసుకునే అవకాశం మీకు ఉంది. కాబట్టి ఎవరైనా ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చేసి యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్లో మీకు రీఅడ్మిషన్ ఇచ్చి పంపించేస్తాం.
3: అంటే యూనివర్సిటీ అంటే హైదరాబాద్
2: జూబ్లీ హిల్స్. అవునండి, జూబ్లీ హిల్స్లో.
0: ఒక్క రీఅడ్మిషన్కి సంబంధించిన విషయాలను ఇంకా ఆన్లైన్ చేయలేదండి. అంటే ఇక్కడ ఆన్లైన్ చేస్తాం కానీ స్టూడెంట్కి అర్హత ఉందా లేదా అని వాళ్ళు చూసుకోకుండా, సబ్జెక్టు పాస్ అయినవి ఫెయిల్ అయినవి చెక్ చేసుకోకుండా చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని వివరాలు ఇక్కడ హైదరాబాద్లో ఉండే జూబ్లీ హిల్స్లో ఉన్న యూనివర్సిటీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి విద్యార్థి కానీ విద్యార్థి తరఫున ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు నేరుగా వచ్చి ఇక్కడే అన్ని చెక్ చేసుకొని ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి రుసుము చెల్లించి రీఅడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. అది ఆన్లైన్ చేయడం వల్ల విద్యార్థి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి చేయకుండా చేస్తున్నాం. దానికి కూడా పేమెంట్ మాత్రం ఆన్లైన్లోనే చేయాలండి, దానికి కూడా క్యాష్ కానీ డీటెయిల్ కానీ ఉండవు.
1: రెడ్డి గారు, మీరు స్టడీ మెటీరియల్ గురించి చెప్తూ చదువుతుంటేనే ఒక క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సు, ఎదురుగా గురువు కూర్చొని చెప్తున్నట్టుగా సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ కింద మీరు చెప్తున్నారు కదా, ఇలాంటి మెటీరియల్ తయారు చేయడానికి ఏ రకమైన సర్వీసెస్, ఏ రకమైన విద్యావేత్తలను కానీ లేదంటే ప్రొఫెషనల్స్ని ఎలా మీరు అనుసంధానం చేసుకొని సమన్వయం చేసి ఇలా అందరికీ ఉపయోగపడే, దూర విద్యలో ఉండి కూడా ఒక సామాన్యమైన విద్య ఎలా అభ్యసించి నిష్ణాతులు అవుతారో అలా అవడానికి?
0: రమేష్ గారు, మీరు చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మనము నిజాం కాలేజీలో చేస్తే నిజాం కాలేజీలో పనిచేసే టీచర్లు మాత్రమే పాఠాలు చెప్తారు. మా విద్యార్థులకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, ఉర్దూ మానవ యూనివర్సిటీలో నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, కాకతీయ రాష్ట్రంలో ఉండే అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, రాష్ట్రంలో ఉండే అన్ని డిగ్రీ కాలేజీల ఆచార్యులు, అధ్యాపకులు మా విద్యార్థులకి పాఠాలు చెప్తారు అక్కడక్కడ అందుబాటులో ఉండేటట్టు. అదే రకంగా దేశంలో ఉండే వివిధ విశ్వవిద్యాలయాల, ఇక్కడున్న వివిధ విశ్వవిద్యాలయాల కళాశాలల అధ్యాపకులతోటి మేము పాఠాలు రాయిస్తాం. అంటే ఆయా అంశాలలో నిష్ణాతులైన వాళ్ళని ఎంపిక చేసుకొని ఆ పాఠ్యాంశాలు రాయిస్తాం. మాకు ఒక ప్యాటర్న్ ఉంది పాఠం ఎట్లా రాయాలి అని. ఆ ప్యాటర్న్ని అనుసరించి అదే ప్రకారంగా పాఠాలు రాయించేటటువంటి ఉంది. అంటే ఒక మనకి ఏమంటాం, ఒక తెలుగు అకాడమిక్ కానీ ఇంకో దానికి కానీ ఒక స్టైల్ షీట్ అంటాం కదా, ఆ స్టైల్ షీట్ ఒకటి మాకుంది. ఆ స్టైల్ షీట్ని అనుసరించే మా దగ్గర పాఠాలు రాస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మీకు మనకి ఆకాశవాణి గురించి అనుకున్నామండి, ఆకాశవాణి అంటే ఈ పాఠం చదివితే ఏం తెలుసుకుంటాము అనే ప్రశ్న ఒకటి వస్తుంది ముందర. సో ఏం తెలుసుకుంటామంటే ఆకాశవాణి ఎప్పుడు ఏర్పాటైంది, దాని పురోగమనం ఎలా జరిగింది, ఈ అంశాలు మనం నేర్చుకుంటాము అనే 4 పాయింట్లు, ముఖ్యమైన పాయింట్లు అక్కడ పెట్టి
2: దాని నుంచి లక్ష్యాలు ముందు తెలుసుకుంటారు. ఫస్ట్ పేజీలోనే విద్యార్థి ఏం చేస్తాడు, మొదటి ఇంట్రడక్షన్లోనే ఆ పాఠం చదివితే ఏమేమి గ్రహిస్తాడు అనేది ముందునే తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా సీనియర్ ఉపాధ్యాయుల చేత అంబేద్కర్ యూనివర్సిటీ పాఠ్యాంశాలు రాయిస్తుంది.
1: చాలా సంతోషం ఎల్వికే రెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు ఒక తేజవంతమైన, జ్ఞానవంతమైన సమాజం కోసం నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు విద్యాపరంగా ఏ ఏ వర్గాలలో ఇక విద్య చేయడం, విద్య నేర్చుకోవడం

0: చదువుకోవడము అనేది ఇంకా అవసరం లేదు, వీలు పడదన్న సమాజ వర్గాల పట్ల కూడా. మీరు అన్నారు ఇంతకుముందు ఆదివాసులకు కానీ, ప్రిజనర్స్కి కానీ, ఎక్కడ ఏ సమాజంలో ఏ మూలనున్నా కానీ విద్యావంతులయ్యే
1: అవకాశం
0: కలగజేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సమయాభావం వల్ల ఇంకా ఫోన్ కాల్స్ చేసుకోలేము. శ్రోతలందరికీ మరొకసారి విన్నవిస్తున్నాము.
1: ఇంకొకటి సార్, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మామూలుగా ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థి కూడా సామాజిక శాస్త్రాలు చదువుకోవచ్చు, సోషల్ సైన్స్. దానికి బీటెక్ స్టూడెంట్ కానీ, బీఎస్సీ స్టూడెంట్స్ కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, హిస్టరీ కానీ, సోషియాలజీ కానీ, జర్నలిజం కానీ, ఈ కోర్సులు అన్నిటి కూడా ఎనీ డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ కూడా సోషల్ సైన్స్ చదివే అవకాశం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కల్పిస్తుంది.
0: ప్రతి ఒక్క సబ్జెక్టు ఇంటర్ డిపెండెంట్గా ఉంటుంది కాబట్టి నేర్చుకున్న ప్రతి విద్య మనని మరింత జ్ఞానవంతులను చేస్తుంది. శ్రోతలకి మరొకసారి హెల్ప్ డెస్క్ నెంబర్లు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఫోన్ కలవకపోయినా సరే ఈ నెంబర్లతో మీరు సంప్రదించి ఖచ్చితంగా
1: అడ్మిషన్
0: మీరు తీసుకోవచ్చు. అంతకంటే ముందు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అడ్మిషన్స్ 7వ తేదీ చివరి తేదీ. 7వ తేదీలోపే ఈ చెప్పబోయే పోర్టల్ www.breou.ac.in లేదా online.breou.ac.in పోర్టల్ని సందర్శించి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే టోల్ ఫ్రీ నెంబరు 1800-599-0101, అలాగే 0400 ఎస్టీడీ కోడ్ జత చేసి 2368-0222, 2368-0333, 2368-0444 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలండి ఎల్వికే రెడ్డి గారు, వెంకటేశ్వర్ గారు మా స్టూడియోస్కి వచ్చేసి శ్రోతలకు మంచి ఇన్ఫర్మేషన్ అందజేసినందుకు.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతున్న అడ్మిషన్స్పై ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారు, స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు, కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 11:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగభరత్ ఠాకా తనను కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. విక్రమ్ 1 రాకెట్ విజయం భారత అంతరిక్ష రంగానికి కొత్త గుర్తింపు తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. అమెరికాలోని నార్త్ కారోలైనా రాష్ట్రం ర్యాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ప్రవాస తెలంగాణలతో సమావేశమయ్యారు. ప్రపంచంలో ఎక్కడున్నా మాతృభూమిని మరవద్దని, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విపాది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు ఈ ఉదయం గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం రాష్ట్రంలో సమృద్ది వర్షాలు కురవాలని, పాడి పంటలు పండాలని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వరుణ పూజ నిర్వహించారు. ఆల్మట్టి నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి వస్తున్న వరద జలాలను వృధా కాకుండా జూరాల, నెట్టంపాడు, భీమా రిజర్వాయర్లో నిల్వ చేసి చెరువులు, కుంటలు నింపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామక ప్రక్రియలో భాగంగా మరో 500 పోస్టుల ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం 1192 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయినట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ చెప్పారు. బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా తెలంగాణకు చెందిన లార్డ్ ఉదయ్ నాగరాజ్ ఎన్నిక కావడం పట్ల బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఢిల్లీలో ఘనంగా సన్మానించారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి హౌస్ ఆఫ్ లార్డ్స్ ఎన్నిక కావడం గర్వకారణమన్నారు. ఈ ఉదయం హనుమకొండ సహా 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్ సహా 21 జిల్లాల్లో 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి భక్తి సంగీత కార్యక్రమంలో మీరు వినండి శ్రీమతి వంకాయల సుష్మా కిరణ్మయ్య గారిచే భక్తి గీతాలు. వయలిన్ సహకారం బి పవన్ సింగ్ గారు, మృదంగ సహకారం సిహెచ్ రామకృష్ణ గారు.

ఏకవీర చిత్రం నుంచి కేవి మహాదేవన్ స్వర కల్పనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరికొద్ది క్షణాల్లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వింటూ ఉండండి

శ్రోతలకు నమస్కారం. ఈరోజు ప్రముఖ సాహితీ విరాణమూర్తి జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త పద్మభూషణ్ డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి 95వ జయంతి. ఈరోజు

వ్యాసపూర్ణిమ. వారు జన్మించింది వ్యాసపూర్ణిమ కావడం విశేషం. కవిగా, ఆచార్యునిగా, అధికార భాష సంఘం అధ్యక్షులుగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, రాజ్యసభ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి చైర్మన్గా, సారస్వత పరిషత్ అధ్యక్షులుగా డాక్టర్ సీనారాయణరెడ్డి గారు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. అయినప్పటికీ తెలుగు వారందరికీ సినారేగా తన సినీ గీతంతోనే సన్నిహితులయ్యారు. రసజ్ఞుల గుండెల్లో నిండిపోయారు. తెలుగునాట ఆయన పాట వినని రోజు ఉండనే ఉండదు. కవిగా వారు పాటకే ప్రాధాన్యమిచ్చారు. పాట మాట తన రెండు కళ్ళుగా చెప్పుకున్నారు. పాటకు దండం పెడతా అన్నారు. అంతేకాదు, ఎన్ని తెన్నుల కైదకన్నా విహరించినను పాటలోనే నాదు ప్రాణాలు కలవందు అని 1960లోనే తన హృదయాన్ని ఆవిష్కరించి మనసులోని మాటను మనవి చేశారు. ఆకాశవాణి వివిధ భారతి అంటేనే పాటల తోట. ఈరోజు డాక్టర్ సీనారాయణరెడ్డి గారి తోటలో విహరించి వారి రసరమ్య గీతాలను ఆస్వాదిద్దాం. మనల్ని రసలోకాలకు తీసుకెళ్లడానికి డాక్టర్ సినారేపై, సినీ గీత సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్యులు, సినారే గారి పూర్వ విద్యార్థి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ డాక్టర్ టి గౌరీశంకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. కాళిదాస్ కవిత్వానికి మల్లినాథ సూర్యవలే, సినారే గారి సినీ గీతాలకు సుమధుర వ్యాఖ్యానం చేసిన గొప్ప సాహితీవేత్త శ్రీ గౌరీశంకర్ గారితో ముచ్చటిస్తూ సినారే గారి జినీ జీవన ప్రస్థానం గురించి మనం తెలుసుకుందాం. అలాగే మన స్టూడియోలో సాహిత్య అకాడమీ డైరెక్టర్ శ్రీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి శ్రీ బాలాచారి గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. మధ్యే వారు కూడా తమ యొక్క మనసులోని మాటలు మనవి చేస్తారు. మాటా పాట మిళితం చేస్తూ సినారే గారి ఎంపిక చేసిన కొన్ని గీతాలతో మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మరి ఆకాశవాణి వివిధ భారతి పక్షాన మీకు స్వాగతం. శ్రోతలను కూడా సినారే పాటతోనే పలకరించి స్వాగతించి విషయంలోకి వెళ్దాం.

0: సార్, నిజంగా ఈరోజు వసంతాలు పోచిన రోజే. సినారే అనే ఒక మహాకవిని మన తెలుగు జాతికి అమ్మవారు ఇచ్చారు, తెలుగు సరస్వతి ఇచ్చారు అని చెప్పొచ్చు. పుట్టినరోజు అందరికీ పండుగనే, కానీ పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అని అన్నారు వారే. తను పుట్టింది ఎందుకో తెలుసుకుని తన జీవిత లక్ష్యాన్ని చేరుకుని తెలుగు భాషకు వెలుగు చూపించారు. డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి పాటల ప్రయాణం ఎలా మొదలైంది, తొలిపాట తాలూకు శైలి, కవిత్వం, ప్రయోగాలు ఎలా అలరించాయి మీరు చెప్తే మాకు సంతోషం అవుతుంది సార్. మీకు స్వాగతం.
1: తప్పకుండా. అందరికీ నమస్కారం. ఆచార్య డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి స్మృతికి ముందుగా నివాళి అర్పిస్తూ మనం కార్యక్రమంలోకి వెళతాం. ఇవాళ ఇందాక మనం భలే మంచి రోజు, పసందైన రోజు అనే పాట విన్నాం. నిజంగా ఈరోజు భలే మంచి రోజు, చాలా పసందైన రోజు. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇంతకుముందు శ్రీ రామారావు గారు అన్నట్టుగా ఇవాళ గురు పౌర్ణమి రోజు. ఆయన జన్మించింది తిథి ప్రకారంగా గురు పౌర్ణమి, తేదీ ప్రకారంగా జూలై 29. సాధారణంగా తిథులు తేదీలు ఒకటిగా రావు, అది ఎప్పుడో ఎక్కడో ఒకసారి చాలా అరుదుగా వచ్చేటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ ఈ రెండు కలిసి వచ్చాయి. కాబట్టి ఇవాళ నిజంగా భలే మంచి రోజు, నిజంగా గురువు గారికి ఇది అక్షర నీరాజనం గీతావళితో సమర్పిస్తున్నాం. ఇది చాలా సమంజసంగాను సముచితంగా ఉంది. ఇక భలే మంచి రోజు గురించి ఒకటి రెండు విషయాలు మనం చెప్పుకుందాం. ఈ పాట సార్వకాలికమైనటువంటిది. సార్వకాలికం అంటే కొన్ని కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే, కొన్ని సన్నివేశాన్ని

పాటకి సంబంధించి మాత్రమే అవి అక్కడ సరిపోతాయి. మిగతా ఆ పాటని అన్ని సందర్భాలకి మనం వాడుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఈ పాట అన్ని సందర్భాలకి, అన్ని కాలాలలో, అన్ని వేళల్లో సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి అన్ని కాలాలకు పనికొచ్చేటువంటి పాట ఈ పాట. కానీ ఇక్కడ కథాపరంగా సన్నివేశం చూస్తే, ఒక తల్లి తన కొడుకు, పెద్ద కొడుకుని వివాహం చేసుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. అతను వివాహం పట్ల అంత సుముఖంగా ఉండడు. కొన్నాళ్ల తర్వాత ఒక అమ్మాయిని చూసి నచ్చి ప్రేమించి నాకు తగిన అమ్మాయి దొరికింది అనే సంతోషంతో ఆ సంతోషాన్ని వ్యక్తపరిచేకునేటువంటి పాట ఈ పాట. కాబట్టి భలే మంచి రోజు, పసందైన రోజు అని అంటూ అక్కడ చివరిలో కన్న తల్లి ఆశలన్నీ నెరవేరే రోజు అని అంటారు. అంటే తల్లి ఇన్నాళ్ల బట్టి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోంది, కానీ ఇవాళ నేను చేసుకోబోతున్నానని. ఇందులో ఒక క్లైమాక్స్ ఏమిటంటే, చివరికి తాను నచ్చిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తన తమ్ముడు ప్రేమించినటువంటి అమ్మాయి. కాబట్టి ఇది ఈ పాటలో ఉన్న విశేషం.

0: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను. కాలమని కావ్యంలో చెక్కిన అక్షరశిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ.
1: చాలా బాగా వివరించారండి. అయితే మన తొలిపాట, నారాయణ రెడ్డి గారు తొలిపాటకు ఏ చిత్రం ద్వారా ప్రవేశించారు సినీ రంగంలో?
2: తొలిపాట 1962 గులేబకావళి కథ సినిమా వారు రాసినటువంటి సినిమా పాటలండి. సింగిల్ కార్డ్ అని సినిమా పరిభాషలో చెప్పుకుంటారు. ఆ సినిమాలో దాదాపు 12 పాటలు నారాయణ రెడ్డి గారి చేతే రామారావు గారు రాయించుకున్నారు. అందులో మొట్టమొదటి రోజు నారాయణ రెడ్డి గారు స్టూడియోలో కూర్చొని కలం పట్టి కాగితం మీద రాసినటువంటి పాటలు పల్లవులు 2. మొట్టమొదట ఆయన రాసినటువంటిది అలల కలలపై తేలెను మనసు మల్లెపూవై అనే పాట పల్లవి ఒకటి రాశారు. రెండవది నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అనేటువంటి పల్లవి రాశారు. ఈ 2 పల్లవులు మర్నాడు మొట్టమొదటిగా జోసెఫ్ కృష్ణమూర్తి గారు సంగీత దర్శకులు, వారు నన్ను దోచుకొందువటే అనేటువంటిది ముందుగా రికార్డు చేయటం వల్ల ఆ చరిత్రలో నారాయణ రెడ్డి గారి తొలిపాట ఏది అనగానే నన్ను దోచుకొందువటే అనే పాట మనకు స్థిరపడిపోయింది.
1: నిజంగానే సార్, ఆయన నన్ను దోచుకుంది ఒకటి అంటే ప్రజల హృదయాలను కూడా దోచుకున్నాడు. తర్వాత ఆ రోజుల్లో భావకవిత్వం అంటే కృష్ణశాస్త్రి గారే స్ఫురించేవారు. బిఎన్ రెడ్డి గారైతే తమ చిత్రాల్లో దేవులపల్లి వార్తను రాయించుకునేవారు. మరి నారాయణ రెడ్డి గారు కూడా భావకవితా స్పర్శతో రాసిన పాటల్లో ముఖ్యంగా మీరు దేన్ని ఉదాహరిస్తారు? అది చాలా ప్రాచుర్యం పొందినటువంటి పాట అయితే.
2: పగలే వెన్నెల అండి. పగలే వెన్నెల అనేటువంటిది భావకవిత్వ ఛాయలు కలిగినటువంటిది. అక్కడ నాయకుడు, ఇద్దరు నాయికల మధ్యలో ఈ పాట చిత్రీకరించబడింది. ఇది నారాయణ రెడ్డి గారు ముందుగా ఈ పాట రాసి బిఎన్ రెడ్డి గారికి చూపించారట. ఆయన మొట్టమొదట రాసినటువంటి పల్లవి ఏమిటంటే, కదిలే ఊహకు కనులుంటే ఆ కనులకు కూడా మనసుంటే పగలే వెన్నెల అవుతుంది ఈ జగమే ఊయల అవుతుంది అని ఈ 4 పంక్తులు పల్లవి గారు చూపించారట. అప్పుడు బిఎన్ రెడ్డి గారు చూసి, ఆయన మహా గొప్ప మేధావి కదా, ఆయన పెన్నుతో కొన్ని కింద అండర్లైన్ చేశారట. ఇది ఇది ఇది అని కొన్ని పదాలు చేసి మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని నారాయణ రెడ్డి గారికి ఇచ్చారట. అప్పుడు నారాయణ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఆలోచించి మతించి దాన్ని కొంచెం మార్చి ఆ చివరి 4 పాదాల్లో చివరి పంక్తులు ముందు, ముందు పంక్తులు చివరిగా వచ్చి మనకప్పుడు పగలే వెన్నెల జగమే ఊయల కదిలే ఊహలకు కనులుంటే అనేటువంటి పాటగా మనకు స్థిరపడిపోయింది.

0: ఒక్కొక్క పాట వెనుక అంత చరిత్ర ఉంటుంది గౌరీశంకర్ సార్, చాలా బాగా చెప్పారు మీరు. అయితే నారాయణ రెడ్డి గారు ప్రకృతి వైపు చూస్తే ప్రణయ గీతి పాడతారు, అలాగే వస్తువుని ఎన్నుకుంటే కూడా వైవిధ్యం చూపిస్తాడంటారు. పూల మీదనే కాదు రాళ్ల మీద కూడా రాసిన ప్రతిభామూర్తి అంటారు. మరి వస్తువు వైవిధ్యాన్ని చూపించిన పాటల్లో ముఖ్యంగా అమరశిల్పి జక్కన్న చిత్రంలోని పాట గురించి.
1: ఏ కన్నులు దాగెనో అనేటువంటి పాట మొట్టమొదట ఇదే ఆకాశవాణి కేంద్రం ద్వారా రామప్ప అనేటువంటి సంగీత రూపకంలో నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట అండి. ఆ పాటను సినిమా కోసం అని చెప్పి ఇక్కడ అమరశిల్పి జక్కన్న సినిమా కోసమని దీన్ని తీసుకోవటం జరిగింది. అది సంగీత రూపకంలో ఉన్నటువంటి బాణీని బాలగుమ్మి విశ్వనాథం గారు స్వరపరిచారు. కానీ నారాయణ రెడ్డి గారిలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే ఆయన సంగీతజ్ఞులు, సంగీతం తెలిసిన వారు కాబట్టి ఆయన ఈ పాటకి ఒక బాణి కూరిస్తే, బాలగుమ్మి విశ్వనాథం గారు సంగీత రూపకానికి మరొక బాణి కూరిస్తే, ఇది మళ్ళీ సినిమా కోసం మరి మరొక బాణిలో తయారయ్యి మనకు ఆ ట్యూను ఈ రకంగా మనకి ప్రచారంలోకి వచ్చింది.

0: యుగళ గీతాలు రాయడంలో పాత్ర మనస్తత్వాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాశారని ఏకవీర చిత్రలోని తోటలో నారాజు పాట ద్వారా తెలుస్తుంది కదా సార్?
1: అవునండి.
0: ఇద్దరు జ్ఞానపీఠ కవులను కలిపిన ఈ చిత్రానికి నారాయణ రెడ్డి గారు మాటలు కూడా రాశారు. మరి ఇందులో నాడు నేడు అనే పదాలు కూడా మనకు వినిపిస్తాయి. ఈ పాట నా ఉద్దేశంలో నాడే కాదు నేడు కూడా ఆపాత మధురం అని అంటారు. ఈ పాట గురించి చెప్పండి.
1: ఈ పాట నిత్య నూతనమైనటువంటిది. ఈ పాటలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అది నారాయణ రెడ్డి గారే చెప్పారు, ఇది ఉర్దూ గజల్స్ ప్రక్రియలో ఆ ఛాయలతో రాసినటువంటి పాటగా ఆయన చెప్పుకున్నారు. ఇది సాహిత్యపరంగా కూడా గొప్ప పదబంధాలు కలిగినటువంటిది. రసరమ్యం అపరంజి కళలు అనేటువంటి చాలా అపురూపమైనటువంటి ఆయన పదప్రయోగం చాలా విశిష్టంగా ఉంటుంది. తర్వాత ఈ పాటలో పాటలాధర అనేటువంటి ఒక మాటను ఆయన వాడారు. పాటలాధరము అనేటువంటిది చాలామంది దాని అర్థం ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. ఇక్కడ పాటలాధరము అంటే అధరము అంటే పెదవి. పాటలము అనేటువంటిది ఒక ఎర్రని పువ్వు, దాన్ని కలిగొట్టు పువ్వు అని అంటారు. కాబట్టి కలిగొట్టు పువ్వు అంటే మామూలుగా పెదవుల్ని దొండపండుతో ఇతరత్ర కవి సమయాలు ఉంటాయి. ఇక్కడ పాటలాధర అనేటువంటి ఒక కొత్త పదప్రయోగం చేశారు. తర్వాత ఇది కళ్యాణి రాగంలో దీన్ని స్వరపరిచారు మహాదేవన్ గారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే, ఆ నాయిక నాయకుణ్ణి మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా తోటలో చూస్తుంది. ఆ మనసులో ముద్రించుకుపోయినటువంటి చిత్రాన్ని ఆ కొలనులోని నీటిలో చూస్తుంది. ఆ నీటిలో ప్రతిబింబం, తన మనసులో ఉన్నటువంటి ప్రతిబింబం, నాయకుడు వెనకాల పొదల వెనక ఉండి ఆ ప్రతిబింబం నీళ్లలో ప్రతిబింబిస్తుంటే పాడినటువంటి పాట. ఆ భావమంతా కూడా చాలా అద్భుతమైనటువంటి పద కుంభనంతో రాసినటువంటి పాట, ప్రజాదరణ పొందినటువంటి పాట.
2: నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని.
3: ఇప్పటి నా దృశ్య జీవితం కొన్నేళ్లకు తెరమరుగైపోయినా నేను జీవిస్తూనే ఉంటాను, కాలమని కావ్యంలో చెక్కిన అక్షర శిల్పంలా అన్నారు మన సినారి. ఆధునిక యుగకర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతిని పురస్కరించుకుని స్వరాక్షర నీరాజనం సమర్పిస్తున్న వారు తెలంగాణ సాహిత్య అకాడమీ.
0: ఈరోజు మన స్టూడియోలో సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి గారు కూడా మనతో ఉన్నారు. వారు డాక్టర్ సినారాయణ రెడ్డి గారి పాటలను మాటలను వింటూ ఆస్వాదిస్తూ తన మనసులోని మాటను ఆవిష్కరించడానికి సంసిద్ధంగా ఉన్నారు సార్, చెప్పండి.
4: వివిధ భారతి ప్రేక్షకులకు, సాహితీ మిత్రులందరికీ కూడా నమస్కారం. ముందుగా సినారే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ సాహిత్య అకాడమీ క్రమం తప్పకుండా సాహితీమూర్తులందరి యొక్క జయంతుల్ని నిర్వహిస్తున్నాము. మహాకవి దాశరథి, సినారే, అలాగే కాళోజీ లాంటి మహామహులైనటువంటి జయంతుల్ని నిర్వహిస్తున్నాము. వారి జయంతి సందర్భంగా వారి యొక్క సాహిత్య స్ఫూర్తిని మనము రేపటి తరాలకు అందించడానికి, ఇప్పుడున్నటువంటి తరము స్ఫూర్తి పొందడానికి నిరంతరం నిర్వహిస్తున్నాము. అందులో ఈరోజు సినారే గారి జయంతి కావడం, దాంతో పాటు మరి సినారే గారు అనగానే ఒక్క సాహితీవేత్తలకే కాక ప్రజలందరికీ కూడా చాలా దగ్గరగా అయినటువంటి మాధ్యమం పాట. సినిమా పాటలో దాశరథి తర్వాత సినారే గారే చాలా దగ్గరగా ప్రజలకు దగ్గరయ్యారు. ఒక తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్ తెలుగు ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా వారు దగ్గరయ్యారు. మరి అటువంటి సినారే గారి జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. అలాగే సాహిత్య అకాడమీ వీరి యొక్క ప్రత్యేక కార్యక్రమం కింద వారు గజల్ ప్రక్రియలో చాలా నిష్ణానితులు. గజల్ గానలహర అనేటువంటి ప్రోగ్రాం కూడా రవీంద్ర భారతిలో ఇప్పుడు సైమల్టేనియస్గా నిర్వహిస్తున్నాము. ఆ సందర్భంగా ఒక తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా నాకు వారి జయంతిని ఈ విధంగా జరిపించేటువంటి అవకాశం రావడం అనేటువంటిది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారంటారు, కవిత్వం మనిషిని మనిషిగా నిలబెట్టే జీవన శక్తి. అట్లా తెలుగు సాహిత్యానికి ఒక ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహాకవి. ముఖ్యంగా ఆయన కవిత్వంలో మానవతా దృక్పథము, సరళమైనటువంటి గంభీరమైనటువంటి భాష, తర్వాత సందేశాత్మకమైనటువంటి మాటలు పాటలు, అదేవిధంగా సంగీతాత్మకమైనటువంటి పదాల యొక్క ప్రయోగము, ప్రకృతి ప్రేమ సమాజము శాంతి సాంప్రదాయాలు ఆధునికత కలబోత ఇట్లా ఇటువంటి ప్రత్యేకతలు ఉన్నటువంటి కవి ఒక్కరే. అందుకోసమే ఇన్ని యుగకర్త, ఆధునిక సాహిత్యంలో యుగకర్తగా మనం అందరం భావిస్తుంటాము. మరి వారు తెలంగాణ నుంచి ఒక జ్ఞానపీఠ అవార్డుని మన తెలంగాణ కిరీటంలో పెట్టినటువంటి ఒక గొప్ప సాహిత్యవేత్త. అదొకటే కాకుండా వారు పాలనా ద్రష్టులు, వీసీగా చేశారు, ఆచార్యులుగా డిపార్ట్మెంట్లో చేశారు, రాజ్యసభ మెంబర్గా చేశారు, సాంస్కృతిక మండలి చైర్మన్గా చేశారు. ఇట్లా వారి పాలనని కూడా మనం చూసాము. ఇటువంటి మహనీయునికి మనం ఈరోజు స్మరించుకోవడము, వారి జయంతిని ఈ విధంగా నిర్వహించుకోవడము తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా నేను గర్వపడుతున్నాను. నాకు అవకాశం వచ్చినందుకు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, వారి జయంతిని ఈ విధంగా జరిపించే అవకాశం నాకు పాలనా పరంగా వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ధన్యవాదాలు.
0: చాలా సంతోషం సార్. మీరు పూనుకొని ఈ విధంగా ఆకాశవాణి మాధ్యమం ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేయడం అనేది కూడా చాలా సంతోషం. మనం మళ్ళీ తిరిగి నారాయణరెడ్డి గారి పాటలతోటికి వచ్చేస్తే, నారాయణరెడ్డి గారికి రకరకాల అంశాలపై పాటలు రాసే అవకాశాన్ని ఆయా నిర్మాత దర్శకులు ఇచ్చారు. వారు అందుకున్న అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు. అలా పాటకు పట్టం కట్టి పాటను 10 కాలాల పాటు చేసేలా నారాయణరెడ్డి గారు చేశారు. ముఖ్యంగా బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు కాకుండా మానవ సంబంధాలపై ఒకవైపు వేదాంత ధోరణి, మరొక వైపు తార్కిక ధోరణి, రెండు మిళితం చేసి తాత మానవుడు చిత్రం కోసం రాసిన పాట మీరే చెప్పాలి సార్.
1: తప్పకుండా. ఈ పాట తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసి వదిలివేసి వెళ్ళిపోయేటువంటి పిల్లలకు ఒక కనువిప్పు లాంటి పాట. ఈ పాట సన్నివేశం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ తల్లి చనిపోయిందని కొడుకుకి చెప్పినా తెలిసినా అతను కనీసం చివరి చూపు కూడా చూడడానికి రాకుండా ఉంటాడు. ఇక్కడ సన్నివేశం ఏమిటంటే, ఆ తల్లి శవయాత్ర వెళుతూ ఉంటే సరిగ్గా ఆ పక్క నుంచి ఆ కొడుకు భార్య చుట్టం ఒక షష్ఠి పూర్తి ఉత్సవం చేసుకుని ఆ ఊరేగింపు వస్తూ ఉంటుంది. ఈ రెండు పక్క పక్కన ఉంటాయి. అంటే జీవితంలో ఈ పాటలో నారాయణ రెడ్డి గారు అయ్యో తల్లి చనిపోయింది అనేటువంటి ఒక వేదనను వ్యక్తం చేయలేదు. అది సార్వకాలీనమైనటువంటి ఒక వేదాంత తత్వాన్ని, ఇందాక చెప్పినట్టుగా తాత్వికతను ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క అంశం ఆయన దీంట్లో వ్యక్తపరిచారు. మొదటి దాంట్లో ఆయన తాత్వికతను చెప్పారు. రెండవ చరణంలో నైరాశ్యం చెప్పారు. అంటే ఈ జీవితం అంతా ఇంతే అనేటువంటి ఒక నైరాశ్యం చెప్పారు. మూడవ చరణంలో ఒక వేదాంత ధోరణిని చెప్పారు. కాబట్టి మనిషి జీవితం ఎలా ఉంటుంది, మానవుడు ఎలా ప్రవర్తిస్తాడు.

అంటే తెర వెనుక ఈ పాటను కంపోజ్ చేశాక ఘంటసాల గారితో పాడిద్దాం అనుకున్నారట. కానీ ఘంటసాల గారు అప్పుడు అస్వస్థులయ్యారట. అప్పుడు రామకృష్ణ గారితో పాడించారు. అయితే రామకృష్ణ గారు భయపడ్డారు. వారు ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి, నాకు ఈ పాట పాడే అవకాశం వచ్చింది, మీరు ఆశీర్వదించండి అంటే, పర్వాలేదు నాన్న, రికార్డింగ్ టైం వరకు నేను వచ్చేస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆ రికార్డింగ్ టైంకి ఇచ్చేసి ఆ పాటను ఎలా పాడాలి, అందులో ఉండే ఆ యొక్క భావాన్ని ఎలా అభివ్యక్తీకరించాలి అని చెప్పడమే కాకుండా, ఈ పాటలో అనుబంధం, ఆత్మీయత అని ఒక బేస్ వాయిస్ వినిపిస్తుంది, అది ఘంటసాల గారిదే.

0: ఒకసారి గంభీర వాతావరణం నుంచి మనం కాస్త ప్రశాంత వాతావరణకు రావాలంటే హుషారు అనే పాట విన్నాం సార్. నాకైతే హైదరాబాద్ పైన మట్లో మాణిక్యం చిత్రం కోసం నారాయణ రెడ్డి గారు రాసిన రిమ్ జిమ్ హైదరాబాద్ పాట గుర్తుకొస్తుంది. మీరేమంటారు?
1: నారాయణ రెడ్డి గారి పాటలో

పోయేటువంటి పాటలను రాసినటువంటి పాట హైదరాబాద్ రిక్షా. ఈ సన్నివేశం ఏమిటంటే, ఆ కథానాయకుడు రిక్షా కార్మికుడు. ఆ రిక్షా కార్మికుడు హైదరాబాద్ వాస్తవ్యం. ఆ రిక్షాను జీవనోపాధి కోసం నగరం అంతా తిరుగుతూ ఉంటాడు. ఈ సన్నివేశం ఇది చెప్పగానే గురువు గారు మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా పరిచయం చేస్తూ ఇందులో దాగి ఉన్న ఒక గొప్ప విషయం ఏమిటంటే, హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక. హిందువులు ముస్లింలు కలిసి సోదర భావంతో ఉండేటువంటి ఒక భావాన్ని ఇందులో చెప్పారు. తర్వాత సోషలిజం కూడా చెప్పారు. సోషలిజం ఏమిటంటే, ఒక పక్కన మహానగరాల్లో ఒక పక్కన సంపన్నుల భవంతులు ఉన్నాయి, మరొక పక్కన మురికివాడలు ఉన్నాయి. కాబట్టి నగర జీవితం ఏ విధంగా ఉంది అనేటువంటి ఒక భావాన్ని కూడా, సోషలిజాన్ని కూడా ఈ పాటలో మనకు కనబడుతుంది. మత సామరస్యం కనబడుతుంది. చివరిగా ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యం అంటే ఏమిటంటే, పేదవాడైనంత మాత్రాన జీవితంలో నిరాశతో కృంగిపోకూడదు, సాధించాలనే ఒక పట్టుదలతో ముందుకు వెళ్లాలని ఎన్ని రకాల భావాలను కలిపి రాసినటువంటి అద్భుతమైనటువంటి పాట ఈ పాట.

కరకు నేలను గుర కలువినర చెత్తు తగ్గులు తొలిగే రోజు చెత్తు తగ్గులు తొలిగే రోజు ఎప్పుడు.

అద్భుతమైన పాట అండి. గతంలో ఎమ్మెల్యే చిత్రంలో ఆరుద్ర గారు కూడా రాశారు ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం, కానీ ఆయన చాలా చారిత్రక కథనంలోకి వెళ్లారు. ఇది మీరు అన్నట్టు చాలా హుషారుగా హెచ్చు తగ్గుల యొక్క అంతరాన్ని కూడా వినిపించింది. అలాగే నారాయణ రెడ్డి గారి పాటలు ముఖ్యంగా పాత్రల స్వభావం కాకుండా సన్నివేశాన్ని కూడా తెలుసుకుంటారు. ముఖ్యంగా ఒక విచిత్రమైన సన్నివేశం నిర్దోషి చిత్రంలో శోభనం రాత్రి సన్నివేశం. శోభనం పాటలు అంటే ఎవరైనా ఏదో ఒక ప్రణయ గీతాలు రాస్తుంటారు. అక్కడ ఆయనకు ఒక చిక్కు సమస్య ఏర్పడింది ఏంటంటే ఆ హీరోయిన్కి ఇష్టం ఉండదు శోభనం. అప్పుడు హీరో

0: ఆ నాయకుడు తన మనోవేదనను తెలుపుకోవాలి, అది సన్నివేశం. అప్పుడు ఆయన ఇంకొక చిక్ ఏంటంటే ఘంటసాల గారు ట్యూన్ ఇస్తాడు, తానననానా అంటాడు. అది శోభనం నాటి రాత్రి, అతనికి నాయకులో నాయకునిలో విషాదం ఉంటుంది, అందులో ట్యూన్ ఉంటుంది. అంటే గాలిడివాడు తీగ మీద నడిచినట్టు. అయినప్పటికీ నారాయణ రెడ్డి గారు నిభాయించారు. ఇప్పుడు ఆ పాట గురించి మనం మీరు చెప్తే వినాలని ఉంది సార్.
1: తప్పకుండా అండి. ఇక్కడ కథానాయకుడు అదే పోలిక ఉన్నటువంటి, అంతకు పూర్వం మరొక స్త్రీతో వివాహం జరిగి బిడ్డను కన్నటువంటి సందర్భం ఉంటుంది. అదే పోలికతో ఉన్న కథానాయకుడు మరొక అమ్మాయిని వివాహం చేసుకుని వాళ్ళు ఇద్దరి మధ్య ఆ మొదటి రాత్రి సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారు. ఇక్కడ నాయకుడికి తాను ఇష్టపడని స్త్రీతో వివాహం జరిగి ఆ రోజు మన ఆ అమ్మాయిని కలుసుకోవలసినటువంటి సన్నివేశం. కానీ మానసికంగా అతను సిద్ధంగా లేడు, ఎందుకంటే అతను మనసు ఆమె పట్ల లేదు కాబట్టి. దీన్ని ఎలా పాటలో మలచాలి అన్నప్పుడు ఇక్కడ నారాయణ రెడ్డి గారు మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా అనే దానికి ముందు ఆయన ఏం రాశారట, ఆ ద్విత్వ నకారం ఏదైతే ఉందో ఉన్నారా విన్నారా, ఆ ద్విత్వ నకారం బదులుగా చూశారా చెప్పారా అని ముందు రాశారట. ఇందాక మీరు చెప్పినట్టుగా మౌనముగా చూశారా, తర్వాత కథయే చెప్పారా, చూడటము చెప్పటము అనేది కూడా ఇక్కడ సరిపోతుంది. కానీ ఇక్కడ రాగపరంగా దీన్ని సాగదీసేటప్పుడు అది కొంచెం వినడానికి అంత అనుకూలంగా లేదు అని దీన్ని మార్చి విన్నారా ఉన్నారా అన్నారట. ఇక్కడ ఇంకొక విశేషం చెప్పుకోవాలి. ఆ చరణంలో పలుకగలేక పలుకగా లేక అని ఆ గాని మళ్ళీ ఇక్కడ దాన్ని కొంత సాగదీస్తారు, అంటే రాగపరంగా. ఆ సాగదీయటంలో తర్వాత పదములు రాక పదములే రాక అనేటువంటిది, పదములు రాక పదములే రాక అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ నాయిక మంచం దగ్గర ఉంటుంది, ఆ పూలతో అలంకరించినటువంటిది. నాయకుడు కొంచెం దూరంలో ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఇక్కడ పదములు అంటే ఆయన మాటలతో చెప్పలేకపోతున్నాడు, పదములు అంటే అడుగులు అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి శ్లేషలో నారాయణ రెడ్డి గారు శ్లేషను ప్రయోగించటంలో సిద్ధహస్తులండి. ప్రతి మాటలో రెండేసి అర్థాలు వచ్చేటువంటిది. కాబట్టి చెప్పలేకపోతున్నాడు, ముందుకు అడుగు వేసి ఆమెను తాకలేకపోతున్నాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక సంఘర్షణను చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట.

0: సరే ఈ పాటలను ఉకెత్తు. సినారా గారి పల్లె పలుకుబళ్ళతో రాసిన జానపద గీతాలు ఒకెత్తు. మరి ఒక్కసారి ఆలోచిస్తుంటే నాకైతే అమ్మమాట చిత్రం కోసం నారాయణ రెడ్డి గారు రాసిన మాయదారి సిన్నోడు నా మనసి లాగేసిండు అన్న పాట జ్ఞాపకం చాలా స్మృతి పథంలోకి వస్తుంది సార్.
1: అవునండి, అమ్మమాట అనే సినిమాలో ఇంకా చాలా పాటలు ఉన్నాయి. మాస్టారు మాస్టారు అని ఇంకా రకరకాల పాటలు, ప్రశ్న జవాబు ఇలా చాలా పాటలు ఉన్నప్పటికీ కూడా అమ్మ మాట అనగానే ప్రతి సినిమా పాటను ప్రేమించేటువంటి ప్రతి వ్యక్తిలో మెదిలేటువంటి పాట మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు. మొదట్లో చెప్పుకోవాలంటే ఇందులో మూడు విశేషాలు ఉన్నాయి. ఒకటేమిటంటే నారాయణ రెడ్డి గారు అప్పుడప్పుడే తెలంగాణ

మాండలిక పదాలు పాటల్లో చోటు చేసుకున్నటువంటి సందర్భంలో చాలా వరకు ఆయన కరీంనగర్ వాస్తవ్యుడు. కరీంనగర్ ఆయన పుట్టిన ఊరు కాబట్టి తెలంగాణ మాండలిక పదాలను ఎక్కువగా ప్రయోగించటం ఈ పాటలో ఒక ప్రత్యేకత. రెండవది, ఆ రోజుల్లో ఇప్పుడు మనం ఈ పరిభాషలో చెప్పుకోవాలంటే సినిమాల్లో ఐటమ్ సాంగ్ అని చెప్పుకుంటున్నాం. ఇలా ఐటమ్ సాంగ్స్ గా ఆ రోజుల్లో జ్యోతిలక్ష్మి అలాంటి కొంతమంది నటీమణులు ఆ రకమైనటువంటి పాత్రలకి వారు పేరు పెట్టింది. అది జ్యోతిలక్ష్మి గారి పైన చిత్రీకరించింది. ఇక మూడవది ఏమిటంటే, ఎల్లారీశ్వరి మత్తెక్కించే గండు స్వరంతో పాడినటువంటి పాట. ఈ మూడు పాటలు ఈ పాటకి బాగా పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఇక సన్నివేశ పరంగా, ఆ సాహిత్య పరంగా రెండు మాటలు చెప్తానండి. సన్నివేశ పరంగా ఏమిటంటే, ఒక అమ్మాయికి అబ్బాయికి నిశ్చితార్థం జరుగుతుంది. సాధారణంగా పెళ్ళైన తర్వాత మనం ఇప్పుడు ఏమిటంటాం, ట్రీట్ అంటాము, విందు పెట్టుకుంటాం. కానీ ఇక్కడ సన్నివేశం ఏమిటంటే, నిశ్చితార్థం అయిన తర్వాత వాళ్ళు ఒక సంపన్న కుటుంబం ఒక షో అరేంజ్ చేస్తారు, ఒక పార్టీ ఇస్తారు. ఆ పార్టీలో ఒక నర్తకి వచ్చి ఆ స్టేజ్ మీద నాట్యం చేస్తూ ఈ పాట పాడుతుంది. ఈ పాటలో ఏమిటంటే, భవిష్యత్తు సూచకంగా కొన్ని మాటలు చెప్పారు. అంటే అబ్బాయిలు అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కొంతవరకు వెళ్లి పెళ్లి దాకా వచ్చేటప్పటికీ జారుకుంటారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి సుమా. అక్కడ సన్నివేశం ఇంకా వాళ్ళకి పెళ్లి కాలే, నిశ్చితార్థం అయ్యింది కాబట్టి అక్కడ అన్యాపదేశంగా వాళ్ళని హెచ్చరిస్తున్నది. కాబట్టి అబ్బాయితో జాగ్రత్త అమ్మా, పెళ్లి ఇదిగో పెళ్లి అదిగో పెళ్లి అని దాటవేస్తున్నాడు అనేటువంటి భావం ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ ఆ అత్తగారిని కూడా హెచ్చరించేటువంటి ఒక మాట కూడా ఆయన అందులో ప్రయోగించారండి. పాట వింటే మనకు తెలుస్తుంది, పాట వినండి.

0: ఎల్లారేశ్వరి గారి స్వరం అంటేనే భాస్వరం అని అనేవారు నారాయణ రెడ్డి గారు. అద్భుతమైనటువంటి జానపదం అది. నారాయణ రెడ్డి గారు అసంఖ్యాకమైన యుగళ గీతాలు రాశారు. వారి యుగళ గీతంలో ఒక ప్రత్యేకతను కలిగి ఉండేటువంటి యుగళ గీతం మీకేం స్ఫురిస్తుంది సార్? ఇప్పుడు
1: నారాయణ రెడ్డి గారు పాట రాసేటప్పుడు కేవలం సన్నివేశాన్ని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకునే కాకుండా సాధ్యమైనంత వరకు మన నేటివిటీ అంటే మన దేశీయతను, మన నేలను, మన సంస్కృతిని, మన చారిత్రక

0: విశేషాలను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తారు. అలాంటి పాటల్లో ప్రముఖంగా చెప్పుకోదగినటువంటిది ఆడవే జలకమ్ములాడవే అనేటువంటి పాట విచిత్ర కుటుంబంలోది. ఇది సన్నివేశం ఏమిటంటే, ఆ కథానాయకుడు ఉన్నత చదువుల కోసం రష్యా వెళ్తాడు. రష్యాలో అక్కడ ఆ రష్యా అమ్మాయి ఒక అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుని, ఒక రష్యన్ యువతిని పెళ్లి చేసుకుని తన తెలుగింటికి, తెలుగు నేలపైకి తీసుకొస్తాడు. వాళ్ళ కాపురం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోవాలంటే పెళ్ళైన తర్వాత హనీమూన్ అంటాం కదా, అలాగా ఆ అమ్మాయిని తీసుకుని మొత్తం మన తెలుగు నేలను చూపించాలి. ఇక్కడ నారాయణ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం దొరికింది. డైరెక్టర్ గారు చెప్పగానే తెలుగు నేలను పరిచయం చేయాలి అంటే తెలుగు గొప్పతనాన్ని చెప్పాలి, తెలుగు నేల గొప్పతనాన్ని. అంటే సాధారణంగా ఇక్కడ చెప్పాలి అన్నప్పుడు ఏవో చారిత్రక విశేషాలు, ఏదో 1000 స్తంభాల గుడో, లేకపోతే చార్మినారు, ఇలాంటి కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు చూపొచ్చు. కానీ నారాయణ రెడ్డి గారి దృష్టిలో జీవనదులు చాలా ముఖ్యం. అందుకే వాళ్ళ అమ్మాయిలకి నదీ పేర్లు పెట్టుకున్నారు ఆయన. నదియే మానవ జీవితానికి, సంస్కృతికి, నాగరికతకు అది మూలం కాబట్టి నదులు చెప్పాలి అని ఆయన ఇక్కడ 3 నదుల్ని ఆయన ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క నదిని పరిచయం చేశారండి. మొట్టమొదట గోదావరి నది గురించి మొదటి చరణంలో చెప్పారు. 2వది కృష్ణానది గురించి 2వ చరణంలో చెప్పారు. 3వది తుంగభద్ర నది గురించి 3 చరణాల్లో చెప్పారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ చిత్రీకరణ కూడా ఆ దర్శకులు, నిర్మాతలు ఆయా నదుల్లోకి వెళ్లి దీన్ని చిత్రీకరించారండి. సాధారణంగా ఇది ఎవరు గమనించరు. మామూలుగా అయితే ఒకే నదిలోనో లేకపోతే సముద్రం ఒడ్డునో ఏదో సెట్టింగ్ వేసేసి ఇదిగో పడవ, ఇదిగో నది అని చూపించి చిత్రీకరించవచ్చు, ఆహా ఓహో అనుకుంటాం. కానీ అక్కడ వాళ్ళని కూడా మనం మెచ్చుకోవాలి. ఆ పవిత్రత, ఆ శాంటిటీ కోసం గోదావరి నదిలో మొదటి చరణం, మళ్ళీ కృష్ణానదిలో 2వ చరణం, తుంగభద్రలో 3వ చరణం. ఇక్కడ 3 తరాలు కూడా చారిత్రకంగా గోదావరి నది అంటే రాజరాజ నరేంద్రుడి వంశాన్ని, ఆ తర్వాత కృష్ణానది అనేటప్పుడు నాగార్జునుడి యొక్క నాగార్జున కొండ బౌద్ధ మతాన్ని, తర్వాత చివరిలో తుంగభద్ర నాడినప్పుడే రాయల యుగాన్ని, అక్కడ సమరాన్ని, ఇట్లా 3 రసాలను పోషిస్తూ చాలా అద్భుతమైనటువంటి పాట అండి. ఇది ఎప్పటికీ నిలిచిపోయేటువంటి పాట.
1: ఇంత చక్కగా వివరించారు సార్ మీరు ఆ పాట. అందుకొరకు వ్యాఖ్యానం విశేష ప్రతిపత్తి అంటారు. ఒక వ్యాఖ్యానం వినడం వల్ల, అందులో ఉన్న విశేషాలను తెలియడం వల్ల ఆ పాట పైన మనకు మరింత అభిమానం, ప్రేమ కలుగుతుంది. చాలా చక్కగా వివరించారు సార్. ఇప్పుడు ఆ పాట కొంత మనం ఆస్వాదిద్దాం.

0: సార్, ఒక చిత్రం హిందీలో విజయవంతమైతే మళ్ళీ తెలుగులో పునర్నిర్మించినప్పుడు సాధారణంగా హిందీలో వాడిన ట్యూన్స్నే వాడతారు. కారణం ఏంటంటే హిందీలో చాలా ప్రఖ్యాతిగాంచుతాయి. అలాగా జంజీర్ చిత్రాన్ని నిప్పులాంటి మనిషి చిత్రం పేరుతో తీసినప్పుడు అందులోని యారీ హై మాన్ మేరీ యార్ మేరీ జిందగీ అనే గీతాన్ని స్నేహం వస్తువుగా నారాయణ రెడ్డి గారు ఆ మీటర్లో అద్భుతంగా రాశారు. ఆ అంశం గురించి చెప్పండి సార్.
1: తప్పకుండా. అనువాద చిత్రాలు అన్నప్పుడు హిందీ నుంచో తమిళ నుంచో తెలుగులోకి అనువాదం రెండు రకాలండి, డబ్

చేయటం అనేది యథాతథంగా ఒక పద్ధతి, తిరిగి మళ్లీ ఈ నటులతో పునర్నిర్మించడం అనేది ఒక పద్ధతి. ఇక్కడ ఈ అనువాద చిత్రాల్లో పాటలు రాసేటప్పుడు హిందీ సినిమాలను తెలుగులోకి మార్చి రాసేటప్పుడు హిందీ భాష మీద ఉర్దూ భాష మీద బాగా పట్టున్నటువంటి సినిమా కవుల్లో నారాయణ రెడ్డి గారినే ముందుగా వాళ్ళు ఎన్నుకునేవాళ్ళు. ఎందుకంటే నారాయణ రెడ్డి గారు బిఏ వరకు ఉర్దూ మీడియంలో చదివారు కాబట్టి ఉర్దూ భాషా సాహిత్యంతో పరిచయం గాఢంగా ఉంది కాబట్టి ఆయననే చేతే రాయించేవారు. అలాంటి వాటిల్లో చాలా పాటలు ఉన్నాయి. ఇందాక మనం జంజీర్ సినిమా, మనం నిప్పు లాంటి మనిషి సినిమాలో ఈ భావన అయితే ఇక్కడ రెండు రకాలు. హిందీ పాటల్ని తెలుగులోకి తీసుకునేటప్పుడు కేవలం రాగాన్ని మాత్రమే తీసుకుని భావము సన్నివేశం వేరే పెట్టినటువంటి పాటల్ని ఒక రకంగా వింగడించవచ్చు, భావము రాగము కలిసినటువంటివి ఒక రకంగా వింగడించవచ్చు. ఒకటి ఉదాహరణకి మనకు పారస్మణి అని ఒక హిందీ సినిమాలో హస్త ఉవాను రాణి చెహరా అని ఉంది, అది గుడిగంటల్లో నీలికన్నుల నీడలలో నంచేశారా తెలు, రాగం మాత్రమే తీసుకున్నారు కానీ భావం ఎక్కడా సమత్యానికి సంబంధమే లేదు. కానీ కొన్ని పాటలు ఇప్పుడు యుగంధర్లో డాన్ సినిమాలో కైకే పాను బనారస్ వాళ్ళ, అది యుగంధర్లో రాగాన్ని తీసుకున్నారు కిళ్ళి అని, అంటే మనం ఇక్కడ తెలుగులో కిళ్ళి అంటాం పాన్ అని, ఆ భావాన్ని రాగాన్ని తీసుకున్నారు. అట్లాగే అన్నదమ్ముల అనుబంధం యాదవంకి బారాతిలో అది కూడా ఈనాటి ఆనాటి హృదయాల ఆనంద గీతం అది కూడా భావం. అటువంటి పరంపరలో ఇంకా చాలా ఉన్నాయి. ధర్మ అనే ఒక సినిమా కూడా హిందీ తెలుగులో చేసేప్పుడు నారాయణ రెడ్డి గారు మేడలో ఉన్న చిలకమ్మ, ఇలాంటివన్నీ నారాయణ రెడ్డి గారు భావము రాగము అట్లాంటి సార్ పరంపరలో ఈ స్నేహమేరా జీవితం అనేది కూడా అదే తీసుకుని ఇక్కడ రాగంలో మాత్రం ఆ సాకి అనేటువంటిది ఒకటి, సాకి అనే సంప్రదాయం మనకు ఉర్దూ గజల్స్లో ఉంటుంది, అది తెలుగులో సాకితో మొదలుపెట్టి రాశారు. ఇక్కడ రాగపరంగా కూడా మధ్యలో మీకు మూడు రకాల విభిన్నమైనటువంటి రాగఛాయలు ఇందులో కనబడతాయి. మామూలుగా ముస్లిం సోదరులు మసీదులో నమాజ్ చదివేటప్పుడు ఉండేటువంటి ఆ బాణీ ఏదైతే ఉందో అది మధ్యలో దాన్ని కూడా చేర్చి ఆ రకంగా తీసుకున్నారు. అక్కడ యారి అంటే స్నేహము స్నేహితుడు అనేటువంటి భావాల్ని అచ్చంగా తెలుగులోకి స్నేహము స్నేహితుడు అనేటువంటి మాటలతోనే యథాతథంగా భావాన్ని రాగాన్ని తీసుకుని దాన్ని బలవంతం చేసినటువంటి ఒక ప్రసిద్ధమైన పాట అండి ఇది.

0: సార్, ఇలా పాటల గురించి చెప్పుకోవాలంటే ఎన్నో రకాల శైలులు, ఎన్నో రకాల భావాలు, ఎన్నో పదచిత్రాలు అనంతంగా ఉన్నాయి. నారాయణ రెడ్డి గారి పాటల్లో ఈల పాటలు, జోల పాటలు,
1: లాలి
0: పాటలు కూడా ఉన్నాయి కదా సార్. మరి స్వాతి ముత్యం చిత్రంలోని వటపత్ర సాయికి వరహాల లాలి పాట మాకేమనిపిస్తుంది, ఒక వాగ్గేయకారుని శైలిలో ఉన్నది అనిపిస్తుంది సార్.
1: అవునండి, మీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఒక మంచి మాట అన్నారు, మనం పాటల తోటలో విహరిద్దామన్నారు. ఇందాక మీరు అన్నట్టుగా నారాయణ రెడ్డి గారి పాటల గురించి మాట్లాడుకోవాలి అంటే, ఆయన 62 నుంచి మొన్న మొన్నటి వరకు ఒసేయి రాములమ్మ వరకు కూడా రాసిన పాటల్లో 3000 పైచిలుకు పాటలు రాశారు. కాబట్టి పాటల తోటలో విహరించడం అనే దానికి మనం ఈ గంట వ్యవధి సరిపోదు, కొన్ని రోజులు, కొన్ని తరాలు, కొన్ని వారాలు, నెలలు పడుతుంది. అలాంటి విషయంలో ఇప్పుడు వటపత్ర సాయి గురించి మనం చెప్పుకునేటప్పుడు మీరే అన్నారు, ఇది వాగ్గేయకారుల ఛాయలున్నటువంటిది. అందులో మనకి వాగ్గేయకారులు అన్నమయ్య వస్తాడు, రామదాసు వస్తాడు, త్యాగరాజు వస్తాడు. కాబట్టి ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క వాగ్గేయకారుణ్ణి ప్రతిఫలింపచేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి పాట ఇది. సంప్రదాయబద్ధమైనటువంటి పాట, చాలా సంప్రదాయవాదులకు, అటు సామాన్యులకు కూడా చాలా దగ్గరలో ఉన్నటువంటిది. సాహిత్యపరంగా, సంగీతపరంగా ఇది కచేరీల్లో ఒక వాగ్గేయకారుని సంకీర్తనను పాడుకునే స్థాయిలో రచించినటువంటి పాట ఇది.
0: చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఆ పాట విందాం.

0: సార్, అలనాటి లక్షాధికారి నుండి, అంటే మబ్బులో ఏముంది మనసులో ఏముంది, జానపద ధోరణి రాసిన పాట, మనం వినిపించిన అమ్మ మాట వరకు, మాయాదారి చిన్నోడి వరకు, నారాయణ రెడ్డి గారు సందర్భం వచ్చినప్పుడల్లా తన కలం ద్వారా పల్లె పరిమళాలని వెదజల్లుతూనే ఉన్నారు. అయితే 1998 ప్రాంతంలో విడుదలైన వసీరాములములో మళ్లీ అలాంటి అద్భుతమైనటువంటి జానపద పరిమళం భూయిష్టమైనటువంటి పాటను టైటిల్ సాంగ్ గా రాశారు. ఆ పాట గురించి చెప్పండి సార్.
1: తప్పకుండా అండి. ఆ సినిమా కథాపరంగా కూడా తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలను ఎదుర్కొనేటువంటి ఒక

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మన ఇళ్లలో పెద్దవాళ్ల నుంచి ఎన్నో మంచి మాటలు సామెతల రూపంలో ఒక్కో వాక్యంలో వింటూనే ఉంటాం. పెద్దగా ఎక్కువ చెప్పడం కూడా ఏముండదు, గబుక్కన ఒక సామెత అనేస్తారనమాట, ఒక మాట అనేస్తారు. అసలు ఆ మాటల్లోనే, ఆ సామెతల్లోనే అసలు జీవితం ఏంటి, ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, ప్రవర్తించకూడదు, ఇలాంటి గొప్ప సంగతులన్నీ అలా విని ఇలా వదిలేయకుండా ఆలోచించడం స్టార్ట్ చేస్తే కొన్నిటినైనా ఫాలో అవ్వగలం. సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? చెప్తాగా వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం చైతన్య స్ఫూర్తి టైం. యాక్చువల్ గా బతుకుంటే బలశక్తినైనా బతకొచ్చు అన్న సామెత చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా వాడే పెద్దవాళ్ళు వాడే మాటల్లో సామెతలు ఇది ఒకటి అనమాట. అంటే జీవితంలో అన్నిటికంటే లైఫే ముఖ్యం, ప్రాణానికి మించి విలువైంది ఏదీ లేదు అని అర్థం వచ్చేలా ఉంటుంది ఈ వాక్యం. మరి మనలో ఎంతమంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటాం అండ్ ఆ వాక్యానికి తగినట్టుగా మనం జీవించాలని ఆశిస్తాం, ఆరాటపడతాం. మరి ప్రాణం మీదకి వచ్చిన సిచ్యుయేషన్స్ లో ఇలా చెప్పేవాళ్ళు, అంటే ఎలాగైనా బతికి బయటపడితే చాలు, మనం ఎలాగైనా బతికేయచ్చు అని. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ లో ప్రాణం తీసుకునే టైంలో చెప్పాల్సి వస్తుంది. ఎంత డిఫరెన్స్ కదా. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 FM. ప్రాణం విలువ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉద్యోగం, జాబ్ బ్రతకడానికి ఒక ఆధారం మాత్రమే కదా, లైఫ్లో ఒక పార్ట్ అంతే. కానీ ఈ మధ్య దాదాపు రోజు ఎక్కడో చోట ఉద్యోగం పోయిందనో స్ట్రెస్ వల్ల ప్రాణం తీసుకున్నారన్న వార్తలు చూస్తూనే ఉన్నాం. జీవించడానికి జాబే కానీ జాబే జీవితం కాదు కదా. రోజుకు 14 నుంచి 16 గంటలు పని, టార్గెట్స్, డెడ్ లైన్స్, లక్షల్లో వచ్చే శాలరీ కోసం ఇవన్నీ భరించినా సైకలాజికల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ మేమున్నామంటూ రెడీ అయిపోతాయి. మరి వీటన్నిటిని ఓవర్కమ్ చేసినా జాబ్ పోయిందనుకోండి, అప్పుడు తీసుకునే డిసిషన్స్ ఫలితం ఎలా ఉంటున్నాయో మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అంటే ఒక ప్రాణం, కుటుంబం విలువ, ఒక ఉద్యోగం అంతేనా? కాదు కదా. ఆఫీస్లో మీరు కాకపోతే ఇంకొకరు, కానీ కుటుంబంలో అమ్మ, నాన్న, భర్త, భార్య, పిల్లలు, వీళ్ళకి ఇంకెవరు? ఆలోచించండి. బతకడానికి ఒక ఉద్యోగం పోతే ఇంకోటి, లేదంటే స్వయం ఉపాధి కల్పించుకుని గౌరవంగా బతకొచ్చు. లక్ష లక్షల శాలరీస్, లగ్జరీస్ ఉంటేనే లైఫ్ కాదు కదా, ప్రశాంతత ఉంటే చాలు. సో వర్క్ స్ట్రెస్ ఎక్కువైనా ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు. లైఫ్ కోసం జాబ్ అంతేకాని జాబే లైఫ్ కాదు. ఏమంటారు?

సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 కు ఈట్ ఫిట్ తో. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.

0: వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీస్ చర్య అంశంపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్బంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ అంశంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్బంగా జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు నిరసన ప్రకటించడంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమాపేశం ప్రారంభమైనప్పుడు క్లాస్కోలో జరిగిన 23వ కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్ అథ్లీట్ గుల్వీర్ సింగ్ లను సభాపతి ఓం బిర్లా అభినందించారు. దేశ కీర్తి ప్రతిష్టలను నిమడింపచేసిన క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు సభ తరఫున ఆయన అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులకే చెందుతుందని, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడానికి ఇది సభ్యులకు అత్యంత ముఖ్యమైన సమయమని స్పీకర్ చెప్పారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగిస్తున్నారని, ఇది తగదని ఆయన ఆరోపించారు. సభ కార్యకలాపాలకు ఒక అడ్డు తగలడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్దమని కూడా ఓం బిర్లా అన్నారు.
1: प्रश्नकाल के बाद इस चर्चा में भाग लीजिए. आप माननीय सदस्यों के हक को नहीं मार सकते, ये तरीका उचित नहीं है. आप अगर सदन को व्यवधान करना चाहते हैं, नियोजित तरीके से गतिरोध पैदा करना चाहते हैं, ये संसदीय परंपराओं के अनुरूप नहीं है. सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है.
0: గందరగోళం కొనసాగడంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభ సమక్షంలో తమ పత్రాలనుంచారు. బొగ్గు గనులు, ఉక్కుపై సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను సభకు సమర్పించారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ చేపట్టారు. ఢిల్లీలోని సిపిఐఎం ప్రధాన కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించి జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యకుడు ఐసీ ఘోష్పై చర్యలు తీసుకోవడాన్ని సిపిఐఎం ఎంపీ జాన్ బ్రిటస్ లేవనెత్తారు. ఈ అంశానికి సమాధానమిస్తూ సభలో సభానాయకుడు జేపీ నడ్డా, ఇది సాధారణ శాంతి భద్రతల సమస్య అని, ఏ విద్యార్థి అయినా అటువంటి కార్యకలాపాలకు పాల్పడి చేతిలోకి చట్టాన్ని తీసుకుంటే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా క్లాస్ రూమ్ నుంచి అరెస్ట్ అయ్యానని జేపీ నడ్డా తెలియజేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను వినిపిస్తూ ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు బిల్లులోని నిబంధనలపై మాట్లాడకుండా సంబంధం లేని రాజకీయ అంశాలను లేవనెత్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు విమర్శించారు. విద్యార్థుల ఆందోళన డిమాండ్ల మేరకే ఈ సవరణ తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం పరీక్షా వ్యవస్థపై విద్యార్థుల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
2: आज हम उम्मीद करते हैं राहुल गांधी जी और बाकी लोग बिल पे बोले. इतना महत्वपूर्ण बिल पे चर्चा हो रहे हैं और वो इधर उधर का बात करके भटकाने के लिए और राजनीतिकरण करके वो ध्यान भटकाना चाहते हैं. इतना अच्छा बिल लाया है और एग्जामिनेशन को लेकर के कोई और सजेशन है तो सजेशन दे सकते हैं कांग्रेस पार्टी. इतना महत्वपूर्ण बिल है और बिल पे नहीं बोलते हैं, ये ठीक बात नहीं है.
0: హోర్ముజ్ జలసంధిలో ఇటీవల అనేక నౌకలపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే నిలిచిపోవాలని స్పష్టం చేసింది. యునైటెడ్ నేషన్స్ లో భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణకు తాత్కాలిక విరామం తర్వాత ఆందోళనకరమైన స్థాయిలో మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయని, పరస్పర దాడులు పెరిగాయని చెప్పారు. ఈ నెల రోజుల్లో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్ గెలాక్సీ ఎంటీఆర్

బహియా, ఎంటీ మొంబాసా వంటి పలు నౌకలపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా స్వేచ్ఛగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకాయానం వాణిజ్యం సాగేలాగా దేశాలన్నీ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో రెండవ ఉన్నతస్థాయి సమాపేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న అధ్యక్షత వహించారు. ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఆయన సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంపై మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం పెంచడం, అధికారులందరూ ఒకే ఉమ్మడి లక్ష్యంతో పనిచేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్ర ఫలితాలు సాధించేందుకు అడ్డంకులు తొలగించాలని ఆయన చెప్పారు. సాంకేతికత పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఎదురవుతున్న సైబర్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, ఇదొక దేశవ్యాప్త ఉద్యమంగా పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ రోజు గురు పౌర్ణమి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతిలో గురువులు జ్ఞానాన్ని, విలువలను, సత్ప్రవర్తనను బోధించే మార్గదర్శక దీపాల వంటి వారని ఆయన పేర్కొన్నారు. గురువులు కేవలం విద్యనందించడమే కాకుండా సత్యం, కర్తవ్యం, సేవా మార్గంలో నడిచేలాగా ప్రజలను ప్రేరేపిస్తారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యక్తులు మెరుగైన మానవులుగా ఎదిగేందుకు మార్గనిర్దేశం చేసే ప్రతి ఒక్కరూ గురువులతో సమానమైన గౌరవానికి అర్హులని రాధాకృష్ణన్ చెప్పారు. గురు పౌర్ణమి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువు కేవలం జ్ఞానం అందించడమే కాకుండా శిష్యుల్లో సానుకూల శక్తిని నింపుతూ గొప్ప ఆలోచనలతో, సత్ప్రవర్తనతో వారిని తీర్చిదిద్దుతారని మోదీ పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్బంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ పులుల సంఖ్యలో 70% భారత్ ఇప్పుడు ఆవాసంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రకృతితో మమేమక్కమై జీవించే దేశంలో శతాబ్దాల నాటి సంస్కృతి నుంచి భారత దేశ పులుల సంరక్షణ ప్రయత్నాలు ప్రేరణ పొందాయని, ప్రజల సమిష్టి సంకల్పంతో అవి బలపడ్డాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. పెద్ద పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, సంరక్షకులను ఆయన అభినందించారు. నాణ్యత లేని వంటనూనెలు ఉపయోగించడం, ఆహార నాణ్యత సరిగా లేకపోవడం వంటి పలు నిబంధనల ఉల్లంఘన కారణంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ హోటల్ లైసెన్స్ను భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఈఐ రద్దు చేసింది. ప్రజా ఆరోగ్య హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లైసెన్స్ను తక్షణమే 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆహార భద్రతా నియంత్రణ సంస్థ సోషల్ మీడియాలో తెలియజేసింది. తప్పును సరిదిద్దుకుని అన్ని నిబంధనలు పాటించేందుకు హోటల్కు 15 రోజుల గడువును కూడా మంజూరు చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో ఏషియన్ గేమ్స్ కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మకంగా రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన జదుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం వచ్చే విధంగా విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరో పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 స్వర్ణం, 5 రజతాలు, 1 కాంస్య పతకంతో భారత్ పాయింట్ల పట్టికలో నిలిచింది. విశేషాలు మరొకసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీసు చర్య అంశంపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ రోజు గురు పూర్ణిమ సందర్బంగా ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు పాట వినిపిస్తాను, ఆ తర్వాత చెప్పుకుందాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధార్తి 102.8 FM. ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. మరి ఏం చేయాలి? ఇదంతా నేచురల్ అని అనుకోకండి. కొన్ని పదార్థాలని మన డైలీ ఫుడ్ లో భాగంగా చేసుకుంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యల్ని అలా దూరంగా ఉంచొచ్చన్నమాట. ఈ మాట అనేది నిపుణులు. మరి అవేంటో చెప్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ఏజ్తో వచ్చే హెల్త్ ఇష్యూస్ ని ఎలా మనం తగ్గించుకోవచ్చు, వాటిని అలా దూరంగా ఉంచేయచ్చంటే కొన్ని ఆహార పదార్థాలని మన డైలీ ఫుడ్ లో భాగంగా చేసుకుంటే అది పాసిబుల్ అని చెప్తున్నారు నిపుణులు. మరి అవేంటో మీకు చెప్తానన్నాను కదా ఇందాక. వాటిలో ఫస్ట్ వచ్చేది చిరుధాన్యాలు. నియాసిన్, రైబోఫ్లేవిన్, విటమిన్ ఈ వంటి పోషకాలు చిరుధాన్యాల్లో ఎక్కువగా ఉంటాయట. అంతేకాదు వెయిట్ లాస్ కి హెల్ప్ చేసే ఫైబర్ తో పాటు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రోటీన్స్ కూడా వీటిలో ఉంటాయట. సో ఆలస్యం చేయకుండా చిరుధాన్యాలు కూడా మీ డైలీ ఫుడ్ లో భాగంగా ఉండేలా చూసుకుంటే బెటర్. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి క్యారెట్. విటమిన్ ఏ పుష్కలంగా దొరికే క్యారెట్లు చర్మాన్ని మృదువుగా మార్చి బ్లాక్ స్పాట్స్, మొటిమెలు, రింకిల్స్ లాంటి సమస్యలను తగ్గిస్తాయంటారు పోషకాహార నిపుణులు. మరి ఇంతకు మించిన బ్యూటీ ఏముంటాయి చెప్పండి? అంటే మనకి మార్కెట్ లో దొరికే ఆర్టిఫిషియల్ కెమికల్స్ వాటి కంటే కూడా మనకి సహజ సిద్దంగా ప్రకృతిలో దొరికే కూరగాయలు ఇవన్నీ కూడా మనం డైలీ ఫుడ్ లో భాగం చేసుకున్నాం అనుకోండి, ఎంచక్క ఆరోగ్యంగా అందంగా మెరిసిపోవచ్చు. ఇంకా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ మీకు చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో మరో సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఈట్ ఫిట్ టైం. మరి ఏజ్ తో పాటు వచ్చే హెల్త్ ఇష్యూస్ ని తగ్గించుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలని మనం డైలీ ఫుడ్ లో భాగంగా చేసుకోవాలి. వాటిలో కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి యాపిల్. అసలు ఇది మనం చెప్పక్కర్లేదు, చిన్నప్పటి నుంచి వినేదే రోజుకు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ దూరంగా ఉంచవచ్చు అనేది. సో అంత హెల్దీ అనమాట. మరి అన్ని సీజన్లలో దొరికే సూపర్ ఫుడ్ ఇది. ఇందులో సి విటమిన్, బి విటమిన్, కే విటమిన్లు ఉండి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ ను బలోపేతం చేస్తాయట. మరి ఒక యాపిల్ తీసుకుని తింటే బెటర్ కదా, చాలా రోగాల్ని మనం దూరం చేసుకోవచ్చు. ఇంకా ఫుడ్ ఐటమ్స్ చెప్తాను, వింటూ ఉండండి.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఏస్తో వచ్చే హెల్త్ ఇష్యూస్ ని దూరం చేసుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలని మన డైలీ రొటీన్ లో భాగంగా చేసుకుంటే చాలా బెటర్ అని చెప్తున్నారు నిపుణులు. అవేంటో మీతో షేర్ చేసుకుంటున్నారు. మరి నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పెరుగు. ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయని చెప్తున్నారు నిపుణులు. సో అందుకే మన పెద్దవాళ్లు మన భోజనంలో అంటే పర్టికులర్ గా సౌత్ ఇండియన్ భోజనంలో అయితే పెరుగు కంపల్సరీ. ఎన్ని రకాల కూరలున్నా విందు భోజనాలున్నా కొంచెం పెరుగును తింటేనే అదేదో కంప్లీట్ అన్నట్టుగా ఫీల్ అవుతాం అనమాట. సో అంత దూరపు ఆలోచన అయితే పెద్దవాళ్ళకి పెరిగిని మన ఆహారంలో భాగంగా చేయడంలో. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి చేపలు. యాక్చువల్ గా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఈ చేపలు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండి ఇమ్యూనిటీ శక్తిని పెంచడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది అనేది నిపుణుల మాట. సో ఇవన్నీ కూడా మనకి అందుబాటులో మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలే. డైలీ ఫుడ్ లో తీసుకున్నాం అనుకోండి ఫిట్ గా హెల్తీగా హ్యాపీగా ఉంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని ఊరికే అన్నారా మన వాళ్ళు, ఫాలో అయిపోవాలంతే ఏమంటారు.

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు.
1: సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 కు షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఢిల్లీలో ఈ ఉదయం ఏఐసీసీ రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ఉద్యమాలు ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ వైఖరిని గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్టంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయ్యాయి. భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని పేర్కొన్నారు. జ్ఞానంతో పాటు విలువలు సద్గుణాలు బోధించే గురువుల సేవలు అమూల్యమని కొనియాడారు. విలువలతో కూడిన భావి తరాలను తీర్చిదిద్దేందుకు గురువులకు అభినందనలు తెలియజేస్తూ గురువుల పట్ల కృతజ్ఞత వినయం అభ్యాసాన్ని అలవర్చుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరాభవన్లో ఈ ఉదయం టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఏఐసీసీ రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, త్వరలో రానున్న ఎన్నికలకు పార్టీ బలోపేతం వంటి కీలక అంశాలపై నేతలు విస్తృతంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాల్లో విద్యార్థులపై జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ అప్పట్లో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు సంధించారు. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థులు ప్రజాస్వామ్య పరిరక్షకులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా ప్రస్తావించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విద్యార్థుల పట్ల అనుసరించిన వైఖరిని ప్రజలు మర్చిపోలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకా ముఖ్యమంత్రిని కలిశారు. విక్రమ్-1 రాకెట్ విజయవంతమైన ప్రయోగంపై వారు వివరించారు. ఈ సందర్భంగా స్కైరూట్ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందిస్తూ ఈ విజయం భారత అంతరిక్ష రంగానికి కొత్త గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో ఏరోస్పేస్ అంతరిక్ష సాంకేతిక రంగాల అభివృద్దికి ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని స్పష్టం చేశారు. రాష్టంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రీసర్వేపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్టం ర్యాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ప్రవాస తెలంగాణీయులతో సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్దిలో ప్రవాస భారతీయుల పాత్రపై చర్చించారు. ప్రపంచంలో ఎక్కడున్నా మాతృభూమిని మరవద్దని, రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ వేదిక ద్వారా మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా దిల్సుఖ్ నగర్లోని శ్రీ సాయిబాబా ఆలయంలో బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ, గురుదేవుని దివ్య కృప మనందరి జీవితాలను జ్ఞానం వినయం కరుణతో ప్రకాశింపజేయాలని ఆకాంక్షించారు.

జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ధర్మపురి రహదారిలో ఆకుసాయిపల్లి సమీపంలోని లో లెవెల్ వంతెనపై వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నాగారం అక్షయపల్లి రహదారిపైన వరద నీరు చేరడంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. నిర్మల్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులకు భారీగా వరద నీరు చేరింది. పలుచోట్ల రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా సూచించారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సగటున 26.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లో లెవెల్ కల్వర్టులు వంతెనల వద్ద రాకపోకలను జిల్లా యంత్రాంగం నిలిపివేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో సగటున 41.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహారాష్టలో భారీ వర్షాలతో ప్రాణహిత నదికి వరద పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ కె హరిత అధికారులను అప్రమత్తం చేశారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెన్నూర్, కోటపల్లి, జైపూర్, తాండూర్, జన్నారం మండలాల్లో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో ఈ ఉదయం వరకు 640.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో నిన్నటి నుంచి సగటున 30.9 మిల్లీమీటర్ల వర్షపాతం, హనుమకొండ జిల్లాలో సగటున 31.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి వస్తున్న వరద జలాలను వృధా కాకుండా జూరాల, నెట్టెంపాడు, భీమా రిజర్వాయర్లలో నిల్వ చేసి చెరువులు, కుంటలు నింపేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో నీటి కొరత తలెత్తే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి డివిజన్ల పరిధిలోని గనుల్లో భారీగా నీరు నిల్వ ఉండడంతో యంత్రాల కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో సుమారు 32,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డన్ వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గిన తర్వాత నీటిని తొలగించి దశల వారీగా ఉత్పత్తిని పునఃప్రారంభిస్తామని సింగరేణి అధికారులు తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్, హన్మకొండతో సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరితో సహా 13 జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వ్యాస పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని రాష్ట మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వరంగల్లోని భద్రకాళి ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 150 క్వింటాళ్ల కూరగాయలు, పళ్లతో భద్రకాళి అమ్మవారిని శాకాంబరీ మాతగా అలంకరించారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దమ్మక్క శోభయాత్రను వైభవంగా నిర్వహించారు. భద్రాద్రి రాముడికి తొలి పూజలు చేసిన గిరిజన మహిళ దమ్మక్కను స్మరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దమ్మక్క చిత్రపటంతో ఆలయ గిరి ప్రదక్షిణలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలులో అక్రమాల వ్యవహారంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డిని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో ఈ ఉదయం ఏఐసీసీ రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమాపేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ఉద్యమాలు, ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ వైఖరిని గుర్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్టంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 1:21 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. మరొక పాట విందాం ముందు, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్డ్.

ఇద్దరూ ఇద్దరే సినిమా నుంచి సిరివెన్నెల గారి కలం నుంచి జాలవరిన ఒక ఆణిమిత్తం లాంటి పాట వినేశాం. ఎన్నిసార్లు వినే కదా, హాట్ టచింగ్ గానే ఉంటుంది ఈ పాట కదా. ఎంత చక్కగా ఆవిష్కరించారో తండ్రి కొడుకుల అనుబంధాన్ని. యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే తండ్రి ఫస్ట్ హీరో, గురువు. తండ్రిని చూస్తేనే పెరుగుతారు. అండ్ అంతేకాదు, క్లాస్ రూమ్ లో పాటలు చెప్పే టీచర్స్ మాత్రమే కాదు, మన మంచికి అభివృద్ధికి తోడ్పడే ప్రతి ఒక్కరూ కూడా గురువులే కదా. కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిందే. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్, టైమ్ విత్ మీ ఆర్జే లక్ష్మి. తరాలు మారిన కొన్ని అస్సలు మారు కదా. ఆవకాయ, మామిడి పండ్లు, ఇరానీ చాయ్, హైదరాబాద్ దమ్ బిర్యానీ, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే మీ నేస్తాం. ఎంత బిజీగా ఉన్నా సరే అందరు వింటూ ఉంటారని మాకు తెలుసు అనుకోండి. మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీనా మొబైల్స్ తో, ఇక మొదలెడదామా షో టైమ్ ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. మొన్ననే అయిపోయింది ఫిఫా వరల్డ్ కప్, సో దానికి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాను. ఫిఫా వరల్డ్ కప్ లో అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్ కు ఇచ్చే అవార్డు ఏంటి? మరోసారి వినండి, ఫిఫా వరల్డ్ కప్ లో అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్ కు ఇచ్చే అవార్డు ఏంటి? ఆలోచించండి. ఆన్సర్స్ రైకర్ పెట్టిన వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం ఓ ఎవర్ గ్రీన్ మెలోడీ ఆన్ ద వే.

ముందడుగు సిరిమని చొక్క హాల్ టైమ్ హిట్ సాంగ్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైమ్ టైమ్. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఫిఫా వరల్డ్ కప్ లో అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్ కి ఇచ్చే అవార్డు ఏంటి అని. మామూలుగా వీళ్ళని మన వాళ్ళ ఆన్సర్ నిజంగా చాలా వచ్చినాయి. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను, వీలైనంత వరకు అందరి పేరు చదవడానికి ట్రై చేస్తున్నాను. ఎంఎస్ఆర్సీ మూర్తి, ఆర్కే రాకేష్, ఫరీద్, చేర్ల వెంకటేష్, సుగుణ, పొల్లేపల్లి శ్రీనివాస్, భోగ మార్కండేయ, అనిత, బాలకృష్ణ, బ్రహ్మయ్య, దస్తగిరి, మహమ్మద్ జైనుద్దీన్, పంతాడు శ్రీనివాసరావు, సావిత్రి, ప్రేమ్నాథ్, కళావతి, శ్రీపతి బాబు, ఆడపు సంతోష్ కుమార్, చంద్రమోహన్, శోభారాణి అండ్ ఇంకా చోడువరపు నాగేశ్వరరావు, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ కృష్ణకుమారి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ గోల్డెన్ బూట్. ఎస్, ఎక్కువ గోల్స్ కొట్టిన ఆటగాడికి ఇచ్చే అవార్డు గోల్డెన్ బూట్ అనమాట. యాక్చువల్గా ఈసారి ఈ అవార్డు ఫ్రాన్స్ టీమ్ కెప్టెన్ ఎంబెపాకు దక్కిందనమాట. ఎన్ని గోల్స్ కొట్టారంటే 10 గోల్స్ 4 అసిస్ట్లతో ఈసారి అగ్రస్థానంలో నిలిచాడు ఎంబెపా. సో ఆ తర్వాత అర్జెంటీనా స్టార్ మెస్సీ కూడా ఉన్నాడు. అండ్ ఇంకో విశేషం ఏమిటంటే 2022లో గోల్డెన్ బూట్ అవార్డు దక్కించుకున్న ఎంబెపే మళ్లీ సెకండ్ టైం కూడా అదే అవార్డు తీసుకోవడం ఒక విశేషంగానే చెప్పుకోవాలి. సో ఇదన్నమాట గోల్డెన్ బూట్ గురించిన ఒక ఇన్ఫర్మేషన్. మరి రైటర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్.

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. మరిక చక్కగా పాట వినేశారు. నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా అడిగేస్తున్నాను. ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు అందుకున్న ఈ దిగ్గజ తెలుగు కవులు ఎవరు? మరోసారి వినండి, ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు అందుకున్న దిగ్గజ తెలుగు కవులు ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ రాకపోయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను మరో ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్. ఎంజాయ్ దిస్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న, పురస్కారం గెలుచుకున్న దిగ్గజ తెలుగు కవులు ఎవరు అని. చాలా మంది ఒక ఆన్సరే పంపించారు, అంటే మార్నింగ్ ప్రోగ్రామ్ విన్నారు కాబట్టి ఈజీగా పంపించేశారు. నేను అడిగింది మాత్రం ఇద్దరు దిగ్గజ కవులు ఎవరు, తెలుగు కవులు ఎవరు అని. సో అలా ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు మాత్రమే చదివేస్తున్నాను. కాచిరాజు, శ్రీరామ్ నరేందర్, వెంకట నర్సయ్య, పానుగంటి రవిగౌడ్, పొల్లపల్లి శ్రీనివాస్, మహమ్మద్ జైనుద్దీన్, రావూరి భరద్వాజ, కృష్ణకుమారి, మురహరి యశోద, మధుకర్, బ్రహ్మయ్య, తిరుమలయ్య, చిలుక నారాయణ, అనసూయ, ఎంఎం శాస్త్రి, సుగంధి, గుండురాజు, వేమూరి భరద్వాజ్, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ హ్యాండ్ సిరీస్ విశ్వనాథ సత్యనారాయణ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ ఇద్దరు జ్ఞానపీఠ పురస్కారాన్ని గెలుచుకున్న దిగ్గజ తెలుగు కౌరు అన్నమాట. విశ్వనాథ సత్యనారాయణ గారికి 1000 పడుగులకి పురస్కారం లభించింది. ఇక డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి విశ్వంభర అనే కావ్యానికి లభించింది జ్ఞానపీఠ పురస్కారం. సో అరుదుగా లభించిన పురస్కారం అది. సో

అందుకనే మనం గర్వంగా చెప్పుకునే సందర్భం. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అన్నప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఓ ఆల్ టైమ్ హిట్ డ్యూట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

తలంబ్రాలు సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ ఆల్ టైమ్ హిట్ మెలోడీ వినేశాం. నిజంగా పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా, అద్భుతమైన పాట. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైమ్ టైమ్. మరి నెక్స్ట్ క్వశ్చన్ కి టైం కూడా అయింది, అడిగేస్తున్నాను. కళా తపస్వి కె విశ్వనాథ్ సినిమాలంటే మన తెలుగు సినిమాకి ఒక గుర్తింపులాగా అనుకుంటాం.

అంటే తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే సినిమాలు తీయడమే కాకుండా కళల పట్ల అంటే సంగీతం సాహిత్యాల పట్ల తనకున్న మక్కువని ప్రతి సినిమాలో చూపించారు కె విశ్వనాథ్ గారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనం అన్ని సినిమాలు ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు, అందరూ ఇష్టపడే క్లాసిక్స్. సో సినిమాలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా ఒక కామన్ పాయింట్ అన్ని సినిమాల్లో కూడా? ఆలోచించండి, అర్థమైంది నా క్వశ్చన్? సో ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాల్లో ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు మీకు క్లూ లాగా కొన్ని సినిమాల పేరు చెప్తాను మీకు, సిరివెన్నెల, సాగర్ సంగమం, శంకరాభరణం, ఇంకా స్వాతిముత్యం, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఒక కామన్ పాయింట్ ఉంటుంది సినిమాలో. ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ వెంటనే వాట్సాప్ 2042324 0852.

ఆహుతి సినిమా నుంచి ఒక సూపర్ సాంగ్ వినేశాం అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైమ్ టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమాల్లో అంటే పర్టికులర్ గా కొన్ని సినిమాల పేర్లు కూడా నేను మెన్షన్ చేశాను, సో ఆ సినిమాలు మీకు కామన్ గా కనిపించే పాయింట్ ఏంటి అని. చాలా మంది పంపించిన ఆన్సర్ విశ్వనాథ్ గారి సినిమాలన్నీ ఎస్ లెటర్ తో స్టార్ట్ అవుతాయని. అఫ్ కోర్స్ అది కూడా కరెక్టే, కానీ ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రిలేటెడ్ కాదు. అండ్ కొంతమంది అయితే కళలు శాస్త్రీయత సంప్రదాయాలు ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తాయని, అది కూడా కరెక్టే, ఆల్రెడీ నేను చెప్పాను మీకు. సో అది ఆన్సర్ ఎలా అవుతుంది చెప్పండి. ఒక్కరు మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారు, ఇద్దరన్నమాట. అదేంటంటే ప్రతి సినిమాలో ఒక విషాదం కలిగిన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అని. విషాదం అనే మాట మనం తీసేస్తే కంపల్సరీగా ప్రతి సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు సిరివెన్నెల, సాగర్ సంగమం, శంకరాభరణం, స్వాతిముత్యం, శృతిలయలు ఇవన్నీ కూడా ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేది ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది స్టోరీ. ఆ తర్వాత అంటే ప్రెసెంట్ గా ఉండి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ కూడా అలాగే ఉంటాయి. సో అదే రైట్ ఆన్సర్. ఇదంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలిసి ఉండాల్సిన అవసరం లేదు, కాకపోతే ఎంతవరకు అబ్జర్వ్ చేశారు అనేది కనుక్కోవడానికి అడిగిన క్వశ్చన్ మాత్రమే. మరి పంపించిన వాళ్ళు ఎవరంటే కార్తీకాచార్య ఒకటి అండ్ ఇంకోటి దమ్మోజి వెంకటాచారి, వీళ్ళిద్దరు పంపించారు. వీళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను కళా తపస్వి విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన స్వర్ణకమలం సినిమా నుంచి ఈ మెస్మరైజింగ్ సాంగ్.

0: సమయం 2 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ఇంగ్లీష్ లో వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: హమలో కి పుర్జోర్ మరమ్మత్ కి హై ఔర్ కహా హై కి బైన్ అల్అఖ్వామి آبی گزرگاہوں کے راستے تجارت بحال کی جانی چاہیے. پاکستان کے قبضے والے جموں کشمیر میں پاکستانی فوج کی وحشیانہ کارروائی کے

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ ఇవాళ మన శక్తిశీలి. యాక్చువల్గా వాళ్ళ ఆమె పేరెంట్స్ ఇద్దరు కూడా డయాబెటిక్స్. తనకు కూడా ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటిక్ కావడంతో చక్కెర ఉన్న టీ తాగలేక, తాగకుండా ఉండలేక చాలా అవస్థపడింది. మరి అప్పుడే డిసైడ్ చేసుకుంది చక్కెర లేని టీ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని, అంటే అనుకుందనమాట. కానీ దేశంలో ఎక్కడా దొరకలేదు. మరి అప్పుడే తను డిసైడ్ చేసుకుంది ఏమని చెప్తా ఈ పాట తర్వాత.

శక్తిశీలి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా డయాబెటిక్స్ కూడా తాగగలిగేలాగా షుగర్ లేని టీ ఆల్టర్నేటివ్స్ ఏమైనా దొరుకుతాయేమో ఇండియాలోని చూసింది, కానీ దొరకలేదు. అప్పుడే డిసైడ్ చేసుకుంది, కానీ అందులో ఆ కార్యాచరణ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తనకు తెలియలేదు. కొన్ని రోజులు జపాన్ లో ఉంది, అక్కడ స్వీట్ లేని హెర్బల్ టీలు ఎక్కువగా దొరకడం గమనించింది. ఆ ఇన్స్పిరేషన్ తో ఇండియాలో కూడా ఇలాంటి హెల్దీ టీలను అందించాలనుకుంది. మరి ఆ ఆలోచనకు ప్రయత్నానికి రూపమే టీ ఫిట్. చెప్పుకుందాం మరిన్ని కబుర్లు జ్యోతి భరద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇక జపాన్ లో చూసిన తర్వాత అక్కడ హెర్బల్ టీలు ఎక్కువగా దొరకడం చూసిన తర్వాత ఆ ఇన్స్పిరేషన్తోనే ఇండియాలో కూడా ఇలాంటి హెల్దీ టీలను అందించాలనుకుంది. ఆ ప్రయత్నానికి ప్రతిరూపమే టీ ఫిట్ అనే ఒక స్టార్టప్ కంపెనీ. టీ ఫిట్ అయితే స్టార్ట్ చేసింది కానీ మొదట్లో ఇబ్బంది పడింది జ్యోతి. వ్యాపారం గురించి తెలీదు, మ్యానుఫ్యాక్చరింగ్ అవగాహన లేదు, అయినా వెనుకడుగు వేయలేదు, భయపడలేదు, పట్టుదలతో అన్ని తెలుసుకుంది. ముడి పదార్థాల ఎంపిక నుంచి ప్రోడక్ట్ రెడీ అయ్యే వరకు అన్ని నేర్చుకుంది. మరి ఆ తర్వాత ఏమైంది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాలు తరగని ఆనందం, అలయించే సంపూర్ణ వినోదం. ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరిక టీ ఫిట్నెస్ స్టార్ట్ చేశారు, వ్యాపారం గురించి ఓనమాలు రావు తెలీదు, అయినా సరే అన్ని నేర్చుకున్నారు, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. జీరో షుగర్, అన్స్వీటెడ్ రసాయనాలు లేని ప్రీమిక్స్ టీ రకాలను మార్కెట్లోకి తీసుకొచ్చారు ఎట్టకేలకు. మరి వీటి తయారీకి 14 రకాల ఆయుర్వేద మూలికలను వాడారు. సరే మరి ఇదంతా చేశాక టీ నచ్చిందా జనాలకి, సక్సెస్ అయిందా, మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి.

శక్తిశీలి వింటున్నారు ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. ముంబైకి చెందిన ఆంటర్ప్రెన్యూర్ జ్యోతి భరద్వాజ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఎట్టికెళ్లకు కష్టపడింది, టీ ఫిట్ స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసింది అండ్ ప్రొడక్ట్ని కూడా బయటకు తీసుకొచ్చింది. మరి సక్సెస్ అయిందా అంటే బిజినెస్లో డెడికేషన్, హార్డ్ వర్కింగ్తో పాటు టైమింగ్ కూడా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. ఆ టైం కూడా కలిసి వచ్చింది జ్యోతికి. అండ్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ హెర్బల్ టీని కోవిడ్ టైంలో ప్రారంభించడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది జనం నుంచి. చాలా మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులతో వచ్చారు. జ్యోతి బ్రాండ్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అండ్ మీకు తెలుసా, విదేశాలకు టీ ఫిట్ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, కోట్ల వ్యాపారంగా మారింది. అంతేకాదండి, వెల్నెస్ బెవరేజ్ బ్రాండ్గా పేరును సంపాదించుకుంది. చూసారా, ఒక తనకు వచ్చిన ఒక చిన్న సమస్యని సొల్యూషన్గా వెతికితే అది తనకే కాదు ఎంతో మందికి ఉపయోగపడే విధంగా తయారైందనమాట. సో ఎవరైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అందరికీ వస్తుంటాయి. ఆ ప్రాబ్లం గురించి ఆలోచించి బాధపడుతూ కూర్చుంటే సొల్యూషన్ ఉండేసరి కదా బాధే మిగులుతుంది. సో ముందుకు వెళ్తే ఇలా సక్సెస్ అవ్వచ్చు, ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా కూడా ఉండొచ్చు అనమాట. అండ్ టైం కూడా 2 గంటల 58 నిమిషాలు దాటింది కాబట్టి లక్ష్మికి కూడా సెండ్ ఆఫ్ టైం కూడా వచ్చేసింది అనమాట. సో హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి 2. కాకపోతే మీకు ఒక పాట వినిపిస్తాను అండ్ విత్ దిస్ సాంగ్ లక్ష్మి సైనింగ్ ఆఫ్ ఆర్ టుడే.

అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 3 గంటలు. స్టే ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. सखी सहेली कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఈ పొద్దుమట్ల కార్యక్రమాలకు స్వాగతం. ఇప్పటి వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సొంత కార్యక్రమాలను వింటారు. ఈ కార్యక్రమాలను మీరు 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో వినొచ్చు. స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 1 నిమిషంగా వస్తుంది. మరికొద్దిసేపట్లో మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. 5:30 కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మనిషిని మార్చేది ఎవరు కథ, ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి తగిన శాస్తి కథలను వింటారు. 5:45 రూపకం కార్యక్రమంలో ఆదివాసీల నిత్య చైతన్య దీప్తి కొమరం భీం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవే కాకుండా మీ మదిని దోచే ఎన్నో కార్యక్రమాలున్నాయి. గా వివరాలు 6:05 ఇయాల్టీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

మాట చెప్పుండ్రి, పాట అయినుండ్రి. మీ మాటలు మీకోసం పాటలు. మాటలతో మాయ చేస్తూ మైమర్పించే పాటల్ని నచ్చు ఈ కార్యక్రమంలా. వెంటనే 08732 కోడ్ని జత చేసి 29508 మరొక నంబర్ 2300081 నంబర్లకు ఫోన్లు చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకానే ఉంటది. ఆలస్యం చేయకుండా ఫోన్లు చేసుడు షురు చేయండి. ఇప్పుడు మీకోసం ఆనంద్ చిత్రం నుండి పాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. చూడాలని ఉంది చిత్రం నుండి ఏ మహానగరి పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేష్, సరోజిని, మాయా వీరు కోరుతున్నారు. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఉత్తరాల ద్వారా పాటల్ని అడగాలనుకుంటే మీరు ఉత్తరాలు పంపించాల్సిన మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ఇది ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్. మీరు పంపిన ఈ ఉత్తరాలు పొద్దుగల సింగిడి కార్యక్రమంలో, అట్లనే పొజ్జామట్ల మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో చదివి మీరు అడిగిన పాటల్ని వినిపిస్తాం. ఇప్పుడు చూడాలని ఉంది చిత్రం నుండి పాటను విందాం.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యాపలగూడ నుండి. పేరు బాబన్న. ఏం చేస్తుంటారు? ఏంటి? సరిగ్గా వినిపించట్లేదు. ఏ పాట విందని చెప్పండి. పాట ఏది వింటారు? పాట చెప్పండి. పాట ఏది వింటారు? లక్ష్మి చిత్రం నుండి ఏదైనా ఒక పాటనా? పాట వస్తుంది, విందాం మరి. శ్రోతలు, మీరు కూడా ఇట్లానే ఫోన్లు చేసి మాట్లాడి మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872 ఈ కోడ్ని జత చేసి, 2958 మరొక నంబర్ 2300081.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మాట చెప్పండి, పాట నుండి కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
2: హలో, నమస్కారం అండి.
1: నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: నా పేరు రవీందర్ రావు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: ఏం చేస్తుంటారు రవీందర్ రావు గారు?
2: నేను డిగ్రీ కాలేజ్ గా లెక్చర్ గా చేసి రిటైర్ అయ్యానండి.
1: ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు అవునా?
2: అవునండి.
1: వర్షం పడుతుందా మరి హైదరాబాద్ లో?

0: పడుతుందండి, రాత్రి నుంచి పడుతూనే ఉంది.
1: జరంత హైదరాబాద్ లో ఉండేటోళ్ళు జాగ్రత్తగా ఉండాలా?
0: ఏమంటారు,
1: హైదరాబాద్ లో ఉండే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలా? ఎందుకంటే వర్షంకి రోడ్ల పైన నీళ్లు జామ్ అయిపోయి మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉండే అవకాశం ఉంటది ఎక్కడన్నా.
0: అవునండి, అవును.
1: కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళే అలా వెళ్ళే వాళ్ళైతే.
0: అవునండి, ఎందుకంటే అక్కడ మ్యాన్ హోల్ ఉంటే తెలియదు,
1: గుంతు ఉన్నది తెలియదు, కనిపించదు కదా, వాటర్ తో ఉంటది రోడ్ అంతా.
0: అవునండి,
1: కొంచెం జాగ్రత్తగా మామూలుగా అంటే మెయిన్ రోడ్ పైన వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నం చేయాలంటే. అంటే ట్రాఫిక్ ఉందని కొంతమంది ఏం చేస్తారు, షార్ట్ కట్లు వెతుక్కుంటారు కదా, అలాంటి దగ్గర జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే తెలియని రూట్ లో వెళ్తున్నప్పుడు ఇంకా అప్రమత్తంగా ఉండడం మంచిది. అవునా? చెప్పండి, మరి ఏ పాట విందామని చేసిండ్రు? చాలా చక్కగా పాడుతున్నారు కూడా మీరు. పాట వస్తుంది విందాం మరి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ధృవ చిత్రం నుండి పాట నిన్నరు. ఇంతటితో ఇయల్టి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పూజామట్ల 5 గంటలకు ప్రసారమవుతుంది. ఇక ఇప్పుడు ఫోన్లు కలవాలని వాళ్ళు రాత్రి 7:45 హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి హుషారైన పాటలను అడిగి నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కతిందాం పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమం. ఇయాల్టి కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మనిషిని మార్చేది ఎవరు కథ, అట్లనే స్నేహితులు కథల సంపుటి నుండి తగిన శాస్తి కథలను వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మనకు తెలియని మనం చూడని ఎన్నో విషయాల గురించి తెలుసుకునే మార్గమే కథలు. గతంలో జరిగిన ఘటనలు పరిస్థితులు అప్పుడుండే ఆచార వ్యవహారాలు ఇలా ఎన్నో తీర్ల విషయాలను కథల ద్వారా తెలుసుకోవచ్చు. పిల్లలకు కథల వల్ల మస్తు అంశాల పట్ల అవగాహన ఏర్పడుతుంది. నీతి కథలు, విజ్ఞానం, వినోదం అందించే కథలు, పురాణాలకు సంబంధించిన కథలు, ఇట్లా వాళ్లకు ఇష్టాన్ని బట్టి కథలు చెప్పాలే గాని ఊగొట్టుకుంటా ఇంటనే ఉంటారు. మరి అసింటి కథలు ఎట్లా చెప్పాలా అంటారా? వెంటనే 100.2 ఎఫ్ఎంని ట్యూన్ చేయండి, పసందైన కథల్ని మీ చిన్నారులకు వినిపియండి. ఇలాంటి కథల్ని షురు చేద్దామా? ముందుగా ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మనిషిని మార్చేది ఎవరు కథను విందాం. రచన చంద్రప్రతాప్ కంతేటి, కథ చెప్తారు ఈ వరలక్ష్మి.
2: ఒక ఊళ్ళ్యా 10 ఏళ్ల వయసున్న రంగడు లింగడు అనే ఇద్దరు పశువుల కాపర్లు ఉంటుండే. వాళ్ళిద్దరికి మంచి దోస్తాని. ఒక్క మాటలా చెప్పాలంటే ఒక్కోళ్ళంటే ఒక్కోళ్ళకు మస్తు పానం. ఇద్దరు కలిసి మందలను అడవికి తోలుకొని పోయి సాయంత్రం దాకా మేపుకొని వస్తుండే. అడవిలా అవి గడ్డి మేసుకుంటుంటే వీళ్ళిద్దరూ మంచిగా ఆటలు ఆడుకుంటుండే. వాళ్ళు ఎంబడి తీసుకుపోయిన సద్దిల్ని మధ్యాహ్నం పూట తింటూ మంచిగా కబుర్లు చెప్పుకునేటోళ్ళు. ఒకరోజు అడవిలాళ్ళిద్దరు ఆడుకుంటుండగా రంగనికి గడ్డిలా ఒక బంగారు నాణం విలమిలా మెరుస్తూ కనబడుతుంది. అబ్బా, బంగారు నాణం దొరికిందిగా నాకు అని మస్తు సాంబారు పడిపోతాడు రంగడు. ఆ సంతోషంలా ఆటను కూడా ఆపేసి షెట్టు కింద కచ్చి కూసోని ఆలోచించుకుంటుంటాడు. ఈ నాణం నమ్మితే మస్తు డబ్బులస్తాయి. ముందు నా కోసం 2-3 జతల బట్టలు కొనుక్కుంటా. రోజు గివ్వే శినిగిన బట్టలు వేసుకుంటే నా మీద నాకే అసహ్యం అనిపిస్తున్నది. గంతేకాదు, నాకు ఒక చెప్పుల జత కూడా కొనుక్కుంటా. వట్టి కాళ్ళతో అడవిలో నడుచుకుంటుంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇంకా అమ్మా నాన్నకు బట్టలు కొనాలా. పాపం, వాళ్ళకు కూడా చిరిగిన పాంచెలు చీరలే కదా ఉన్నాయి. అన్నట్టు నాకిష్టమైన మిఠాయిలు కొనుక్కొని కడుపు నిండా తినాలా అని ఇట్లా మస్త ఆలోచనలు తిప్పుకుంటుంటాడు రంగడు. ఇక పక్కనున్న దోస్తు విషయం కూడా మర్చిపోతాడు. లింగడు కూడా దోస్తును చూసుకుంటా ఏమైంది దీనికి, ఇగో గిట్లా చేస్తున్నాడు. నాన్నం దొరికినప్పటినుంచి రంగడు ఏదో ఆలోచనలో పడిపోతాడు. ఆటకి రమ్మన్నా కూడా రాడు. అబ్బా, ఏమన్నా గాని నేను మస్త అదృష్టవంతుణ్ణి అని అనుకుంటాడు రంగడు లోపల. ఎంత పిలిచినా కూడా

0: ఇంగన మాటకు సమాధానమయ్యాడు రంగడు. అలా దోస్తు మాట సుఖ పట్టించుకోకుండా సాయంత్రం కాకముందే ఆవుల్ని ఇంటికి తొలకపోతాడు. ఏమైంది అబ్బినికి అంత పిసపిస వేస్తున్నాడు, నేను పిలిచినా వలగుతలేడు, ముందుగాలనే ఆవుల్ని ఇంటికి తీసుకపోతున్నాడు, ఏమైందో ఏమో రంగనికి అనుకుంటాడు లింగడు. రంగని భయం ఏమంటే, అబ్బో ఈ నానమ్ని గనక చూపించిందనుకో దీన్ని అమ్మంగచ్చిన డబ్బులల్లా వాట ఏడ అడుగుతాడు ఏమో లింగడు, అందుకేనికి చెప్పొద్దు అనుకొని అస్సలు మాట్లాడకుండా ఆట కూడా ఆడకుండా ఎందుకు ఎల్లెం పోతున్నావురా అంటే కూడా చెప్పకుండా ఎల్లెమెల్లెం ఇంటికోతాడు. ఇక ఇంటికెళ్ళి అమ్మకు నానం చూపియాలా అని ఆత్రమాత్రంగా ఇంటికోతాడు. ఇంటికి రాగానే, అమ్మా అమ్మా ఏడున్నవే ఎల్లేం రా, నీకొకటి చూపించాలా అనుకుంటూ అరుస్తాడు. తల్లి చేతులు కడుక్కుంటచ్చి, ఏమైందిరా ఏమైందిరా రంగా, గట్ల ఆగమాగం చేస్తున్నావు, ఏమైంది చెప్పు అనుకుంటా బయటకొస్తుంది. కళ్ళు మూసుకోయే అమ్మను, కళ్ళు మూసుకో, నీకొకటి చూపిస్తానే అమ్మ, కళ్ళు మూసుకోయే అని అంటాడు. అనుకుంటా జేబులో చెయ్యి పెడతాడు. ఏమున్నది, ఒక్కసారి గులిక్కి పడతాడు. పాపం జేబుకు షిల్లి ఉంటుంది, అది మర్చిపోయి నానెంని ఆ జేబుల్ని వేసుకొని దబదబా ఇంటికొచ్చేస్తాడు. అంతే, ఇక నానెం పోయిందని అర్థమైపోయింది రంగనికి. ఇగేమున్నది భోరమని ఏడుస్తున్నాడు, అమ్మా అమ్మా అని అంటాడు. ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, ఏమైందా అమ్మా, అరే ఏడు పాపరా ఏమైందో ముందు చెప్పు అని అనగానే ఏడుచుకుంటా తల్లికి జరిగిందంతా చెప్తాడు. ఆమె కూడా మస్తు బాధపడుతుంది. పోనీలే, మనకు ఎంతున్నదో అంతే ప్రాప్తం అనుకోలా, బాధపడకు అనుకుంటా సంధాయిస్తుంది. అంతల్నే బయట రంగా రంగా అనుకుంటా ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. ఏడుపు మొహంతోనే బయటకొస్తాడు రంగడు. అతని తల్లి కూడా బయటకొస్తుంది. పిలిచింది ఎవరో కాదు లింగడే. ఏందిరా చెప్పకుండానే వెళ్ళిపోయినావు, కొంచెం సేపు అయినాక నేను కూడా నీ వెనకనే వచ్చినా, ఇగో దారిలా గీ నానం దొరికింది, ఇందాక నీకు దొరికింది గిది అనుకుంటా చూడు అనుకుంటా జేబులో దీసి రంగన చేతిలో పెడతాడు. అబ్బా లింగా నీకెంత నిజాయితీన్నదిరా అని అనుకుంటాడు రంగడు మనసులా. ఆయన నిజాయితీని చూసి రంగనికి రంగన్ తల్లికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఒక్కసారిగా రంగడు లింగాన్ని కౌగులించుకుంటాడు. నీకు దొరికిన నానం కదరా ఇది, మళ్ళీ నాకెందుకు ఇస్తున్నావు, నువ్వే ఉంచుకోవచ్చు కదా అంటాడు రంగడు. నానం దొరికినాక ఇందాక నీ అందులో వచ్చిన మార్పు నాకు అస్సలు మంచిగా అనిపించలేరా, మస్తు బాధ అనిపించింది, నన్ను వదిలేసినావు, నీ ధారణ నువ్వైనావు, మనిషిలా స్వార్థాన్ని వెంచగీ నానం నాకు అద్దురా, ధనం మంచి ధనం నీ వెంచాలా గాని ప్రేమ అనురాగాల్ని నాశనం చేస్తుందంటే అది నాకు అస్సలు అద్దురా అనుకుంటా వెళ్ళిపోతాడు. రంగడికి అతను చేసిన తప్పు అర్థమైతుంది. గిదివరదంక నా చేతుల నానం ఉంటే లింగాన్ని అస్సలు పట్టించుకోలే, సగం ఏడు అడుగుతుడో పైసలు అనుకొని ఆయనకి చెప్పకుంటనే వచ్చిన అనుకొని మస్తు బాధపడతాడు. ఇక ఆ నానంని అమ్మంగచ్చిన పైసలతోని అతను అనుకున్నట్టే అతనికి బట్టలు, వాళ్ళ అమ్మకు బట్టలు, నాన్నకు బట్టలు, గట్లనే లింగానికి కూడా బట్టలు మిఠాయిలు కొని స్నేహధర్మాన్ని కాపాడుకుంటాడు. గందుకే దోస్తుల మధ్యలో దాపరికాలు ఉండద్దంటారు.
1: ఇప్పటిదాకా చంద్రప్రతాప్ కంతేటి రచించిన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మనిషిని మార్చేది ఎవరు కథను విన్నారు. కథ చెప్పినరు ఈ వరలక్ష్మి.

0: కథిందాం కార్యక్రమంలో ఇప్పుడు స్నేహితులు కథల సంపుటి నుండి తగిన శాస్తి కథను విందాం. రచన కన్నెగంటి అనసూయ, కథ చెప్తారు బి సంధ్యలీల.
1: అనగనగనగా పూర్వం పండరీపురం అనే ఊర్ల్యా పుండరీకుడనే వడ్రంగుండేటోడు. అతను అడవిలా చెట్లను నరుక్కొనొచ్చి సామాన్లు తయారు చేసి అమ్మంగచ్చిన సొమ్ముతోటి జీవనం గడిపేటోడు. అయితే ఒకనాడు కావలి కోసం అడవికి పోయిన పుండరీకునికి చెట్టు కింద ఒక ఆయన మూలుక్కుంటగానొస్తాడు. అతన్ని చూడంగానే జాలనిపించి, నీ పేరేంది, ఎందుకు గిట్లా మూలుగుతున్నావు అని అడుగుతాడు. దానికి ఆ మనిషి, నా పేరు రాముడవు, ఆకలై మూలుగుతున్నా అంటాడు మూలుక్కుంటని. మూలుగుతే ఆకలి తీరుతదా, పనిచేసుకోవాలా, పైసలు సంపాదించాలా, గప్పుడు కదా ఆకలి తీరేది, నాతోట్రా అన్నం పెడతా అంటాడు పుండరీకుడు. మస్తు ప్రయత్నం చేసినా యాడా పని దొరకలేదు అంటాడు మూలుక్కుంటని. నీ చుట్టూ మస్తు పనున్నది, చేసుకోవాలా, గంతే, ఎండిన పుల్లలేరి కట్టగట్టు, నీ ఆకలి ఎట్లా తీరదో నేను చూసుకుంటా అంటాడు. సరే అని అప్పటికప్పుడు చేతికందిన పుల్లలన్నీ ఏరి కట్టగడతాడు రాముడు. ఆ కట్టెల మూపుతోటి రాముణ్ణి తన ఇంటేసుకొని తీసుకొని పోయి తెలిసినోళ్ళు అవిటిని కొనేటట్టు చేసి కొంత సొమ్ము కూడగట్టుకునేలా చేస్తాడు. గంతేకాదు, రాముడికి తనింట్లా ఆశ్రయం కల్పించి పని నేర్చుకోమంటాడు. గిదేదో మంచిగుందనుకుంటాడు రాముడు. పగలంతా బయటికి పోకుండా ఇంటి పట్టునే ఉండి పని నేర్చుకొని రాత్రులల్లా అడవికి పోయి కట్టెలు తెచ్చుకొని అమ్ముకునేటోడు. అడవికి రాత్రులల్లద్దు, పురుగు పుట్ర పెద్ద పెద్ద జంతువులుంటాయి అని ఎన్నిసార్లు చెప్పినా ఇనేటోడు కాదు రాముడు. సరిగదా, పగలంతా నీకు పనిలా సహాయం చేస్తా, గింత సహాయం చేసినా నిన్నొదిలేసి పగలు వెళ్ళలేను, నాకు జంతువులంటే భయం లేదు అని అంటాడు. రాముని మంచితనంకు సంతోషపడి నీకు తోచినట్టే చెయ్యు అని అంటాడు పుండరీకుడు. అయితే ఒకనాడు రాముడు అడవి నుంచి నరికి తెచ్చిన చెట్ల మొదలల్లా వజ్రాలతోటి నిండున్న సంచి దొరుకుతుంది. దాన్ని ఎట్లున్నది గట్ల తీసుకపోయి రాజుగారికి అప్పగించాలని నిర్ణయించుకుంటాడు పుండరీకుడు. అందుకు ససేమీ ఒప్పుకోడు రాముడు. సరిగదా, అడవి నుంచి చెట్టును కొట్టి తెచ్చినోన్ని నేనవు, గందుకని అలా సగం వజ్రాలు నాయే, నా భాగం నాకియ్యు, అవిడితోటి నేను హాయిగా బతుకుతా, నీకంతగా రాజుగారికి ఇయ్యాలనుకుంటే నీ భాగం ఇచ్చుకో అని అంటాడు రాముడు. రాముని మాటలకు తెల్లబోతాడు పుండరీకుడు. చూడు రాముడు, మనం కష్టపడి బతికేటోళ్ళం, మన కష్టంలా నిజాయితున్నది, అప్పనంగా అన్యాయంగా ఎంత వచ్చినా అది మనది కాదు, మన దగ్గర నిలవది, మన కష్టం వల్ల వచ్చిన సొమ్మే మనదవు, గందుకని ఇది రాజుగారికిచ్చుడే ధర్మం. నువ్వన్నట్టు నువ్వు తెచ్చుడుతోటి నీకు చెందితే నిన్ను పనిలో పెట్టుకున్నందుకు మొత్తం నాకే చెందాలి కదా, గందుకని నీకు నాకు ఓళ్ళకద్దు, రాజుగారికి అప్పజెప్దాం అనంటాడు నిజాయితీ కొద్ది. అయితే చూసుకుంటా చూసుకుంటా అంత ధనం వదులుకోవాలని అనిపించది రామునికి. అప్పటికప్పుడు కుట్ర వన్నుతాడు రాముడు. పైకి మాత్రం పుండరీకుని నిర్ణయాన్ని ఒప్పుకున్నట్టు నటించుకుంటా, నీ నిర్ణయం మస్తు మంచిగున్నది, ఇంత మంచి మనిషి దగ్గర నన్ను చేర్చిన ఆ భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటందుకు కొన్ని రోజులు పుణ్యక్షేత్రాలు దర్శించుకొని వస్తా అని చెప్పి తీర్థయాత్రలకు పోతాడు రాముడు. గదేనాడు ఆ వజ్రాలు తీసుకొని పోయి రాజుగారికి అప్పజెప్పి అంతా చెప్పి ఇంటికచ్చి హాయిగా నిద్రపోతాడు పుండరీకుడు. అయితే ఈ విషయం తెలివని దుష్టుడైన రాముడు పుండరీకుని దగ్గర ఉన్న వజ్రాలను దొంగిలిస్తే జీవితాంతం ఏ పనిచేయకుండా హాయిగా బతకచ్చని ఆ రోజు రాత్రి ఓళ్ళకు అనుమానం రాకుండా మారు వేషంలా పుండరీకుని ఇంట్లోకి జొరబడతాడు. గట్లా సప్పుడు కాకుండా వజ్రాల కోసం లెంకుకుంటున్న రాముణ్ణి అకస్మాత్తుగా రాజభటులు చుట్టుముడతారు. అల్లం చూసి తెల్లబోతాడు రాముడు. విలువైన వజ్రాల్ని అంత తేలికతోటి నువ్వు వదులుకోవని మాకు గుర్తే,

0: ఎందుకంటే గతంలో దొంగతనం నేరం మీద ఎన్నో ఏళ్ళు జైలు శిక్ష అనుభవించినావు. నువ్వు ఈ విషయాన్ని అతనికి చెప్పకుండా దాచినవు. అమాయకుడైన పుండరీకుడు నీ మాటలు నమ్మి నీకు ఆశ్రయమిచ్చిండు. వజ్రాలను అందజేసుకుంటా పుండరీకుడు జరిగిందంతా చెప్పినప్పుడే మేం నీ గురించి వాకబు చేసినాం. మాకంతా గుర్తే. తీర్థయాత్రలని చెప్పి పోయినట్టు నటించి అవిటికోసం తిరిగేస్తావని మేము ఊహించినాం. ఈ విషయం పుండరీకునితో చెప్తే భయపడతాడని చెప్పలేదు. పా నడు జైలుకు. ఓహో, ఇందుకేనా రాత్రులల్లా సంచరించదందుకు ఏమాత్రం భయపడటోడు కాదు. ఎంత నమ్మక ద్రోహం, ఇంత మోసమా. ఆశ్చర్యపోతూ చూస్తుండిపోయిండు. అప్పుడే నిద్రలేచి గిదంతిన్న పుండరీకుడు చేసిన తప్పుకు సిగ్గుతోడు తలవంచుకొని న్యాయాధిపతి వెంట నడుస్తాడు రాముడు.
1: ఇప్పటి వరకు స్నేహితులు కథల సంపుటి నుండి తగిన శాస్తి కథను విన్నారు. రచన కన్నెగంటి అనసూయ, కథ చెప్పినరు మీ సంధ్యలీల. ఇంతటితో ఇయాల్టి కథిందాం కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా రోజు పొద్దుమట్ల 5:30 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట్ల 5:30 కథిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి పొగరుబోతు బలికి తగిన శిక్ష, అట్లనే స్నేహితులు కథల సంపుటి నుండి మంచి దొంగ కథలను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రూపకం ఆదివాసీల నిత్య చైతన్య దీప్తి కొమరంభీం ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు. రూపకల్పన సుమనస్పతి రెడ్డి, దూర్వ భూమన్న.
3: అదిగో

అడవి నీడలో స్వతంత్రంగా తరతరాలుగా సాగిన ఆదిలాబాద్ ఆదివాసీలు వారి జీవన క్రమం ఆధునిక కాలంలో అనేక రకాల అన్యాయాలకు దోపిడీకి గురయ్యాయన్నది అందరికీ తెలిసిన సత్యమే. బ్రిటిష్ పాలకుల నిర్దేశంతో అప్పటి నిజాం ప్రభుత్వం అటవీ ప్రాంతాల నుండి ఆదాయం పెంపొందించుకోవాలని, బయటివారిని అక్కడి వ్యవసాయానికి, ఇతర ప్రకృతి వనరులను సమీకరించడానికి, వెలికి తీయడానికి పెద్ద ఎత్తున ప్రవేశపెడుతూ 20వ శతాబ్దం మొదటి దశాబ్దంలో తీసుకున్న చర్యలతో ఆదివాసీల జీవితాల్లో గడబిడ మొదలయ్యింది. జంగ్లాత్ లేక అటవీ విభాగం ఉద్యోగులు, వ్యాపారస్తులు, వడ్డీ వ్యాపారస్తులు, జమీందారులు, పెద్ద భూస్వాములు వీరి ఆధ్వర్యంలో చొరబడిన నూతన అధికార పాలక వ్యవస్థ వల్ల ఆదివాసీలు తమ భూములను, గూడాలను, జీవికను, కొన్నిసార్లు జీవితాలను కూడా కోల్పోయారు. అడవిని శుభ్రం చేసి వ్యవసాయ భూమిని రాజ్గోండ్, కొలాం, నాయక్పూడ్ ఆదివాసీలు సృష్టిస్తే ఆ భూమి పట్టా హక్కులు మాకున్నాయని, లేక అది ప్రభుత్వ భూమి అని ప్రకటించి ఆదివాసీలను అక్కడి నుండి తరిమివేయడం క్రింది స్థాయి ప్రభుత్వోద్యోగుల విపరీతమైన అవినీతి, భూస్వాముల ఆగడాలు, ఇవన్నీ ఆ దోపిడీ ముఖ్య స్వరూపంగా చెప్పవచ్చు. '1939-40లో ఇప్పటి ఆసిఫాబాద్ జిల్లా కెరమిరి కొండల్లో మారుమూల ప్రాంతమైన బాబేఝరిలో జోడేఘాట్లో అడవిని నరికి కొత్త వ్యవసాయ భూములను సృష్టిస్తే అటవీ రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో కొమరం భీం జల్ జంగల్ జమీన్ నీరు అడవి భూమి అన్న నినాదంతో ప్రభుత్వపు రాయబారాలకు లొంగకుండా స్వతంత్ర పాలన కోసం సాయుధ తిరుగుబాటు చేశాడు.

అతి త్వరలోనే నిజాం ప్రభుత్వ సాయుధ దళాలతో జరిగిన ఘర్షణలో కుమ్రం భీం మరో 15 మంది 27 అక్టోబర్ 1940 నాడు హతులయ్యారు. అప్పటి నుండి ఆదివాసీల అధికారాలు, హక్కులు, వాటి పరిరక్షణ విషయంలో నిరంతర స్ఫూర్తిగా, చైతన్య దీప్తిగా నిలుస్తూ మరింత ప్రభావవంతమైన శక్తిగా రూపొందుతూ వస్తున్నాడు కుమ్రం భీము.

కొన్ని దశాబ్దాలపాటు దాదాపు మరుగున పడిపోయిన కొమరంభీము వీరమరణస్థలి ఒక స్మృతి కేంద్రంగా మారి, అక్కడ గోండుల సంప్రదాయ పద్ధతిలో మరణించిన వ్యక్తికి చేసే పూజాక్రతువులు చేయడం 1974లో మొదలయ్యింది.

0: ప్రతి ఏడాది ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి అంటే దసరా తర్వాత వచ్చే పున్నమిని గోండులు సానలీర పునక్ అంటారు. అంటే పూర్వీకుల పున్నమి. ఆ పున్నమి నాడు చేసే తంతు వివరాలు తెలియజేస్తున్నారు గోండి భాషలో కుమరం భీం మనుమడు కుమర
1: సోనేరావు.
2: నేను కుమరా సోనేరావు ఉదయం నుంచి పూజలు చేస్తూ ఉన్నాను. ధూపమిచ్చి ఊద్బత్తీలు అంటించి పూజలు చేశాను. మేకలను బలిచ్చినాను. అనంతరం సాంప్రదాయ జెండాలను ఆవిష్కరించినాను. ఇతర కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వచ్చేవారు పెద్దలున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్ అందరూ వస్తారు. కుమరం భీము విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొడతారు. ఇంకా అతిథులు వచ్చిన తర్వాత దర్బార్లో వెళ్లి మాట్లాడతాం. కుమరం భీము జల్ జంగల్ జమీన్ కోసం తన ప్రాణాలను అర్పించారు. అతని స్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కుమరం భీము జల్ జంగల్ జమీన్ కోసం తన ప్రాణాలను అర్పించారు. అతని స్ఫూర్తితో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.
1: అదే కార్యక్రమం.

0: 1970-80ల దశకాల్లో ఆదిలాబాద్ అడవుల్లో వామపక్ష నక్సలైట్ ఉద్యమం పెద్ద ఎత్తున చెలరేగిన కాలంలో కొమరం భీమును ఆదివాసీల పోరాట ప్రతీకగా నిలిపారు. సాహు అల్లం రాజయ్యలు రచించిన చారిత్రక నవల కొమరం భీము 1983లో అచ్చయి గొప్ప సంచలనాన్ని సృష్టించింది. కొమరం భీమును మళ్లీ ఆదివాసీల అంతఃకరణంలో గొప్పగా ప్రతిష్టాపించింది. తర్వాత ప్రభుత్వం కూడా కొమరం భీమును గోండులకు సంబంధించిన గొప్ప చారిత్రక వ్యక్తిగా గుర్తించింది. 1986 నుండి ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూరు ఆధ్వర్యంలో కొమరం భీం వర్ధంతి కార్యక్రమాలు జరుపుతున్నారు. కొమరం భీము నేటి ప్రాసంగికత తన దృష్టిలో ఏమిటో ఇలా చెప్పుకొచ్చారు ఇప్పటికీ 7 ముద్రణాలు పొందిన కొమరం భీము నవల రచయితల్లో ఒకరైన అల్లం రాజయ్య.
1: నిజానికి ఆ రోజుల్లో మేము రాసేటప్పటికి నా మట్టుకు నాకు లేదా నా సాహు గాని మైదాన ప్రాంతాలలో జరిగిన పోరాటాలు రైతులు రైతాంగ పోరాటాల గురించి తెలుసు గాని అక్కడ ఉండే సమాచారం అంతా సేకరించిన తర్వాత అప్పుడున్న అధికారులు కొమరం భీము మీద రాసిన నివేదికలు చదివిన తర్వాత కొమరం భీము మిగతా అందరికన్నా కూడా భారతీయ సమాజం యొక్క మౌలిక సమస్యల్ని బాగా అర్థం చేసుకున్నట్టు కనిపించింది. ముఖ్యంగా ఆదివాసీ సమాజంలో బతకడానికి అడ్డంకిగా ఉన్న అన్ని రకాల అవరోధాలు, ముఖ్యంగా ప్రభుత్వము, జంగల అధికారులు, వడ్డీ వ్యాపారం, వీటన్నిటికీ సంబంధించి తప్పనిసరిగా వాటిని ఎదుర్కోక తప్పదు ఆదివాసీ బతకాలంటే. చట్టాలను కూడా

0: ఎదుర్కోక తప్పదు అని ఆయనకి అవగాహనలోకి వచ్చింది. అంటే అప్పటికి ఆదివాసీ గోండు సమాజాలు, గోండు రాజ్యాలు దాదాపుగా ప్రత్యామ్నాయంగా భారతదేశ వ్యాప్తంగా 1860 దాకా, 1860 దాకా కూడా 1/3 గా ఉండే ఆదివాసీ సమాజాల గురించిన సమాచారము కూడా మీకు తెలుసు. ఆ సమాజాలల్లా ఉత్పత్తి చేసిందల్లా అందరూ సమన్యాయంతో తినాలి, పంచుకోవాలి, సాధ్యమైనంత వరకు మనం బతకాలి, ఇంకొకరిని బతకనివ్వాలి అనే దానికి కట్టుబడి ఉన్న విషయాలు. ఎప్పుడైతే వీళ్ళు అంటే రకరకాల కారణాల చేత ప్రజలు బ్రతకలేని పరిస్థితులు వచ్చినాయి, అయితే వేడుకున్నా వాటిని ఎవరో వచ్చి ఇక్కడ ఈ మార్పులని చేయలేరు, తాము మాత్రమే చేసుకోవాలి అనే అవగాహన కొమరంభీం కలిగింది. ఈ కలగడం మూలకంగా తమ మాత్రమే చేసుకోవాలి అనేది మామూలుగా మాట్లాడినంత ఈజీ కాదు, దానికి సంబంధించిన నిర్మాణం చేసుకోవాలి. ఆ నిర్మాణంలో తను మాత్రమే చేయలేడు, తన చుట్టూ ఉన్న ప్రజల్ని అందులో లీనం చేయాలా, వాళ్లతోటి ఏదైనా సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది అనే ఉద్దేశం కలిగిన ఒక సమిష్టి జీవితానికి సంబంధించిన విషయం తెలిసిన అతను. ఎప్పుడైతే మనుషులకి మౌలిక వసతులు అందవో వాళ్ళు తప్పనిసరిగా అతి ఉన్నతంగా తప్పనిసరిగా పోరాడక తప్పని పరిస్థితి ఒకటి ఉంటుంది.
1: ఇప్పటి వరకు ఆదివాసీల నిత్య చైతన్య దీప్తి కొమరంభీం రూపకం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఇంతటితో రూపకం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇయాల్టీ రేపటి కార్యక్రమాలు ఇయల్ల ఇప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా, అట్లనే రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. మరికొద్దిసేపట్లో 6:20 గిరిపదం కార్యక్రమంలో సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్సింగ్ బృందం పాడిన శ్రీకృష్ణుడి పాటలు, ఇంకా చెప్లా నాయక్ తాండకు చెందిన రాథోడ్ దూల్సింగ్ బృందం పాడిన సేవాలాల్ భజనలను వింటారు. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రాత్రి 7:15 తేనెటీగల పెంపకం లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట, అట్లనే సమగ్ర సస్యరక్షణలో అంతర పంటల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సందేరానితో ముచ్చటను వింటారు. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 58వ భాగం ప్రసారమవుతుంది. చెవికింపు కార్యక్రమంలో గణేష్ కుమారేష్ స్వర రచనలు రాత్రి 9:45 వింటారు. రాత్రి 10:00 మావా కార్యక్రమంలో గుడియత్తూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మర్సకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం 4వ భాగం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపొద్దుగల్లా 6:10 ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ సాయిబాబా భక్తి గీతాలను వింటారు. అంబటాల సంగతుల కార్యక్రమంలో రేపొద్దుగల్లా 7:15 పానం 10 శీర్షికన మోకాళ్ల నొప్పులు నివారణ ఉపాయాల గురించి ఆదిలాబాద్ వైద్యుడు డాక్టర్ దీపక్ పుష్కర్తో ముచ్చట, ఇంకా న్యాయం చట్టం శీర్షికన సైబర్ నేరాలు శిక్షల గురించి ఆదిలాబాద్కు చెందిన సీనియర్ న్యాయవాది మహమ్మద్ గౌస్తో ముచ్చట, ఇంకా రవిశాస్త్రిగా ప్రసిద్ధులైన రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గురించి రచయిత నిఘంటుకర్త జిఎస్ చలం వ్యాఖ్యను వింటారు. రేపు పొద్దుమట్ల 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ బృందం పాడిన శంకరుడి పాటలు, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదార పొచ్చుబాయ్ బృందం పాడిన శంకరుడి పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్ నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన చర్యల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మల్లేష్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి వరి పసుపు మక్క నువ్వుల పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిల్వర్పూర్ మండలం లోలం గ్రామానికి చెందిన యువ రైతు బొల్ల అభిలాష్తో ముచ్చటను వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట
2: ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడు అన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. సాంకేతికత మానవ సృజనాత్మకతను మరింత పెంపొందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైడ్రాపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు చేసిన వ్యాఖ్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నాణ్యతా లోపాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి ఏర్పడిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రామంతపూర్లోని దూరదర్శన్ కేంద్రాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత మానవ సృజనాత్మకతను మరింత పెంపొందించాలని అన్నారు. దూరదర్శన్లోని సాంకేతిక విభాగాలను ఆయన పరిశీలించారు. దూరదర్శన్ అందిస్తున్న విశ్వసనీయమైన ప్రజాసేవలను ప్రశంసిస్తూ నషాముక్త భారత్ ప్రచారానికి మద్దతుగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఏక్ పేడ్ మాకే నామ్ పర్యావరణ ఉద్యమంలో భాగంగా మొక్కను నాటారు. హైడ్రాపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు చేసిన వ్యాఖ్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోసిపుచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ వర్షాకాలం 30% వర్షపాతం లోటు ఏర్పడిందని పేర్కొన్నారు. 6 తడి పంటలు ఆయిల్ పామ్ సాగు చేసేలా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని అన్నారు. ప్రజల సమస్యలను విని పరిష్కరించేందుకు గాంధీభవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. జాతీయ గీతం జనగణమనతో పాటు వందేమాతరంకు సమానమైన చట్టబద్దమైన రక్షణ కల్పిస్తూ జాతీయ గౌరవ నిరోధక సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఆమోదం తెలిపింది. జాతీయ గీతాన్ని అవమానిస్తే గరిష్టంగా 3 ఏళ్లు జైలు శిక్ష లేదా జరిమానా, కొన్ని సందర్భాల్లో 2 విధించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, స్వతంత్ర పోరాట ఉద్యమాన్ని గౌరవించడమేనని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావును విమర్శించారు. వారి ప్రభుత్వ హయాంలో జరిగిన నాణ్యతా లోపాల వల్లే బ్యారేజీలకు ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ

0: కేవలం 2-3 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాల్సిన బ్యారేజీలో గత ప్రభుత్వం 10 టీఎంసీల నీటిని ఎందుకు నిల్వ ఉంచిందని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా నిపుణుల సాయంతో బ్యారేజ్ మరమ్మతులను త్వరగా పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాప్రభుత్వం సంక్షేమం, అభివృద్దిలతో ముందుకు సాగుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో సింధు క్యాన్సర్ ఆసుపత్రి భాగస్వామ్యంతో 2 రోజుల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. వ్యాధిని ముందుగా గుర్తించవలసిన ఆవశ్యకతను ఆయన తెలియజేశారు. అత్యాధునిక పరీక్షా పరికరాలతో కూడిన మొబైల్ స్క్రీనింగ్ సౌకర్యాన్ని 40 ఏళ్లు పైబడిన మహిళలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్యల వల్ల సింగరేణి సంస్థ తన అస్తిత్వాన్ని, ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సింగరేణిని పక్కన పెట్టి ఎలాంటి అనుభవం లేని టీఎస్ జెన్కో చేత వేలంలో బిడ్లు వేయించడం ద్వారా బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వ భూముల రక్షణ, వాటి వివరాలపై స్పష్టత ముఖ్యమని, ఎలాంటి నిర్లక్ష్యాలకు తావు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. నేడు కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామ పరిధిలో గతంలో స్వతంత్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా 6 తడి పంటలను సాగు చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాత్ సూచించారు. జిల్లాలో నిర్వహించిన విత్తనాల మేళాలో ఆయన మాట్లాడుతూ, ఆయిల్ పామ్, పశుగ్రాసాల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను గురించి వివరించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 15 రైతు వేదికలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు విత్తన మేళాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. మేళాలో కంది విత్తనాలు అధికంగా అమ్మకాలు జరిగినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో మొత్తం 280,000 ఎకరాలకు పైగా సాగుభూమి ఉండగా వాటిలో 172,000 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేస్తున్నారని అన్నారు. మిగిలిన 110,000 ఎకరాల్లో కంది, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనె గింజల సాగుకు ప్రణాళికలు సిద్దం చేశామని తెలియజేశారు. రానున్న 36 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, విద్యుత్ పునరుద్ధరణ వంటి అంశాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ మాట్లాడుతూ, గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాచి వడబోసిన నీటినే తాగాలని సూచించారు. వసతి గృహాల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భీమా నాయక్ మాట్లాడుతూ,
1: అంతర్జాతీయ పుల్ల దినోత్సవ కార్యక్రమం సందర్భంగా సదస్సు నిర్వహించడం జరిగింది. మన యొక్క భద్రాద్రి సర్కిల్ లో 2 ఎకోటూరిజం సర్క్యూట్స్ వస్తున్నాయి. ఒకటి ఏదైతే మన గుబ్బల మంగమ్మ, పులిగుండాల, వైల్డ్ లైఫ్ కిన్నర్సాని, ఇక్కడ 2వ సర్క్యూట్ మనము పాకాల్, అదే విధంగా ములుగు జిల్లాలో కొన్ని టూరిజం స్పాట్ కలిపి 2వ సర్క్యూట్ డెవలప్ చేయడం జరుగుతుంది.
0: జీవ వైవిధ్య సంరక్షణలో భాగంగా పులులు, సింహాల వంటి జంతుజాతాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నల్గొండ జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా నల్గొండ రేంజ్ పరిధిలోని గొల్లగూడ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ వద్ద పులుల సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ప్రజా అవగాహన బైక్ ర్యాలీని డీఎఫ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ

0: వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హనుమకొండ, కరీంనగర్తో సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, హైదరాబాద్ సహా మరో 19 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ స్కూటర్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో 1200 ఈ స్కూటర్ల పంపిణీకి గాను 28045 ఆన్లైన్ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. తహసీల్దార్ దళ నేతృత్వంలోని మండల కమిటీలు, ఆర్టీఏ అధికారులు దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేస్తారని అన్నారు. వీరరత్న ఫౌండేషన్, తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ సంయుక్తంగా వీరనారీమణులు, వారి కుటుంబాల కోసం మహిళా సాధికారత అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 30 లబ్దిదారులు పాల్గొని సంక్షేమ పథకాలను గురించి తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి నిరంతరాయంగా వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ కె హరిత, జిల్లా ఎస్పీ నితికా పంత్ వరద ప్రాంతాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2 ఫ్రిడ్జులు, అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

0: గిరిపదం ఆదివాసీ గిరిజన సంగీత కార్యక్రమం. ఇయాల్టి గిరిపదం కార్యక్రమంలో సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్ సింగ్ బృందం పాడిన శ్రీకృష్ణుడి పాటలు, ఇంకా చెప్లా నాయక్ తాండకు చెందిన రాథోడ్ ధూల్ సింగ్ బృందం పాడిన సేవాలాల్ భజనలను వింటారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ముందు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
5: నేను ఇక్కడే ఉన్నా.
6: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
5: బుర్రని చార్జ్ చేయి.
7: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
5: చూసావా?
6: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
7: ఇప్పుడు ఎలా మరి?
6: ఉందిగా ఫ్రీ వైఫై.
5: బుర్రని వాడు కాస్త.
7: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
6: అంటే మోసాలకి చెప్పే బై బై.
7: ఆర్బీఐ అంటోంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2.

0: మనసు నిండా. గిరిపదం కార్యక్రమాన్ని వింటున్నారు. ప్రకృతితో మమేకమై పర్యావరణమే తమ ఆవాసంగా మార్చుకుని భిన్నమైన జీవనశైలి కలిగి తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందినరు ఆదివాసీలు. వీరి ఆటలు, పాటలు, సంగీత పరికరాలు అన్నీ భిన్నంగానే ఉంటాయి. అలాంటి ఆదివాసీ గిరిజనుల సంస్కృతులు, సాంప్రదాయాలను అందరికీ తెలియజేస్తున్న సంగీత కార్యక్రమమే గిరిపదం. ఇయాల్టి కార్యక్రమంలో ముందుగా విందాం సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్సింగ్ బృందం పాడిన శ్రీకృష్ణుని పాటలు.
1: శ్రీకృష్ణ భజనము పాడేటోళ్ళు జాదవ్ రామ్సింగ్ మహారాజ్, గ్రామం సైద్పూర్, మండల్ బేలా, జిల్లా ఆదిలాబాద్, రాఠోడ్ తిరుపతి, చవాన్ రామ్లాల్, రాఠోడ్ శివలాల్, చవాన్ ఉల్లాస్, జాదవ్ లక్ష్మణ్, చవాన్ కృష్ణ, జాదవ్ పాండురంగ్.
2: శ్రీకృష్ణ గోకులాష్టమి రోజున అర్ధరాత్రి కృష్ణుడు జన్మిస్తాడు కాబట్టి మేము అందరూ కలిసి ఈ భజనలు చేస్తాము. కృష్ణుడు దొంగతనం చేసి అడగకుండా వెన్నే తింటాడు.

రెండవ భాగంలో ఏ గోపిక దృష్టి తలగడం వల్ల కృష్ణుడు నిద్రలో నుంచి లేచాడు. లేచిన తర్వాత శ్రీకృష్ణుడు వాళ్ళ అమ్మ ఎవరిది దృష్టి తలిగిందో అని గోపికలకు తిట్టుతుంది. తర్వాత వాళ్ళ ఇంటి తిరిగి మా శ్రీకృష్ణుడు నిద్రలో ఉన్నప్పుడు మీరు ఎవరెవరు వచ్చిందో మీ దృష్టి తలిగిందని తిట్టడం జరుగుతుంది.

0: फरफरम फरफरम केरी हंडी फोड़ केरी मात फोड़ भाई करे करे पेंदिया बड़ी राम भाई सोबत ले लो दही दूध नून खाले ताने कृष्णा फोटो आओगो खिड़की बाहर निकलोगो बाहर
1: निकलो।
2: సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్ సింగ్ బృందం పాడిన శ్రీకృష్ణుని పాటలను విన్నారు.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్దిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి

0: వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరింటున్నారు గిరిపదం కార్యక్రమం. ఇప్పుడు విందాం చెప్లా నాయక్ తాండాకు చెందిన రాథోడ్ ధూల్ సింగ్ బృందం పాడిన సేవలాల్ భజనలు.
2: మై ధూల్ సింగ్ మహారాజ్ బంజారా కవి హరిభక్త పారాయణ్ సాతీదార్ మండల్ విష్ణు ఛోటు పవార్ మోహన్ చవాణ్ శంకర్ చవాణ్ చేతక్ ధూల్ సింగ్ రాథోడ్ అని మారో సాతీదార్ మండలస్ అని లగేజ్ అబ గణపతి రే గణేష్ సురుచ గణ

ఇప్పటి వరకు చెప్లా నాయక్ తాండక్ చెందిన రాథోడ్ ధూల్ సింగ్ బృందం పాడిన సేవాలాల్ భజనలు విన్నారు. ఇంతటితో ఇయాల్టి గిరిపదం కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో పొజ్జామట్ల 6:20 ప్రసారమవుతుంది. ఇక రేపు పొజ్జామట్ల 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ బృందం పాడిన శంకరుడి పాటలు, అట్లనే ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన శంకరుడి పాటలను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

విద్య ఉద్యోగ సమాచారం. విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధికి సంబంధించిన సమాచారాన్ని అందించే కార్యక్రమం ఇది. ముందుగా ఒక సమాచారం. ఇచ్చోడ మండల కేంద్రంలోని కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్టుకు దరఖాస్తులు కోరుతున్నట్లు కేజీబీవీ ప్రత్యేకాధికారి మల్లిక ఒక ప్రకటనలో తెలిపినారు. మహిళా అభ్యర్థులే ఈ పోస్టుకు అర్హులు. కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులై 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉండాల. ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులను చేసుకోవచ్చు. మరో సమాచారం. కాగజ్ నగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి మాధవి ఒక ప్రకటనలో తెలిపినారు. 2027 సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశం కోసం ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలా?

మరో సమాచారం, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 244 ఉన్నాయి. పోస్టులు అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, యూడీసీ, స్టెనోగ్రాఫర్. కావాల్సిన అర్హతలు, పోస్టులను బట్టి కనీసం 60% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్, స్టెనోగ్రఫీ ఉండాల. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులు చేసుకోవాల్సిన చివరి తేదీ 16 మిగతా వివరాల కోసం https://www.isro.gov.in వెబ్సైట్ ను సందర్శించవచ్చు. వెబ్సైట్ వివరాలు మరొకసారి https://www.isro.gov.in.

ఇంకో సమాచారం. ఉట్నూర్ ప్రాంత ఎస్సీ ఎస్టీ మరియు బీసీ విద్యార్థినులకు జీఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు హైదరాబాద్ మెడికల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కోర్సు కోఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలిపినారు. 100% ఉద్యోగావకాశం గల కోర్సు ఇది. ఇంటర్ పూర్తయిన బాలికలు జూలై 31వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎంసెట్ లేకుండా బీఎస్సీ నర్సింగ్ సీట్స్ గవర్నమెంట్ ఫీజుకు ఉంటాయి. చిరునామా నారాయణగూడ, ఇమెయిల్ అడ్రస్ admissions666@gmail.com, ఫోన్ నంబర్ 9121866254. ఇది ఇయాల్టి విద్య ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోల సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో 6వ రోజున భారత బాక్సర్ సాక్షి చౌదరి మహిళల 51 కేజీల విభాగంలో 5-0తో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లారు. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలలలోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీటు దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణను ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణను తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: Reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్, యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువ అని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred, this was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
0: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. గాంధీ తన వ్యాఖ్యలకు సభలో క్షమాపణ చెప్పారు.

0: చేసుకోవాలని రిజిజు డిమాండ్ చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీని కేవలం బిల్లుపైనే మాట్లాడాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని కోరారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలో సభ 2 సార్లు స్వల్పంగా వాయిదా పడింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు జాతీయ గీతం అవమానాల నిరోధక చట్టం 1971ని మరింత సవరిస్తుంది. ప్రతిపాదిత చట్టం జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరంకు కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించాలని కోరుతోంది. వీటిపై నేరాలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా ఈ రెండూ విధించబడతాయి. ఈ బిల్లుపై జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, ఈ బిల్లులోని సవరణ కేవలం ఒక శాసనపరమైన మార్పు మాత్రమే కాదని, ఇది దేశ ఆత్మ, సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర పోరాటాల ఆదర్శం పట్ల సామూహిక నిబద్దతను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలున్నాయో, వందే మాతరంను ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారికి కూడా అదేవిధంగా శిక్ష విధించబడుతుందని రాయ్ స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభ ప్రత్యేక ప్రస్తావనలు చేపట్టింది. ఇందులో సభ్యులు అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యలను ప్రస్తావించారు. ఆ తర్వాత రాజ్యసభ రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు 1 కోటి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా పాల్గొనే వారంతా మత్తు పదార్థాల విముక్తి ప్రతిజ్ఞ చేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచారం అనేది దేశవ్యాప్తంగా 100 వారాల పాటు సాగే ఒక జన భాగస్వామ్య ఉద్యమం. యువత మత్తు పదార్థాల వ్యసనానికి దూరంగా ఉండేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం యువత నేతృత్వంలో అవగాహన కార్యక్రమాలు, కమ్యూనిటీ ర్యాలీలు, నషాముక్త్ ప్రతిజ్ఞలు నిర్వహించబడతాయి. ఈ ప్రచారంలో యువతను భాగస్వాములను చేసేందుకు మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. దీనిలో భాగస్వాములు కావాలనుకునేవారు మై భారత్ ప్లాట్ఫామ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో భారతీయ సాంప్రదాయ కళారూపాలకు చెందిన ఒక కళాకారుల బృందాన్ని కలుసుకుని వారి కళాఖండాలను వీక్షించారు. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాం కింద బనారస్ మురళి, ఢాంకా నాయక, కేరళ మురళి, బసోహిలి, సుర్పుర్, మైసూర్ వంటి సాంప్రదాయ కళారూపాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది కళాకారులు ప్రస్తుతం రాష్టపతి భవన్లో బస చేస్తున్నారు. ఈ కార్యక్రమం భారతదేశ కళా సాంప్రదాయాల స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది, అలాగే సాంస్కృతిక గుర్తింపును కాపాడడంలో భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తుంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఢిల్లీ, కొంకణ్, గోవా, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ సాక్షి చౌదరి 51 కేజీల విభాగంలో సెమీఫైనల్స్కు దూసుకెళ్లి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. నేటి మ్యాచ్లో సాక్షి 5-0 తేడాతో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి చివరి దశకు చేరుకున్నారు. అంతకుముందు పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించడం ద్వారా భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్లో ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో హర్జీందర్ కౌర్ రజత పతకం సాధించారు. హర్జీందర్కు కామన్వెల్త్ గేమ్స్లో ఇది వరుసగా రెండవ పతకం. గతంలో 2022 బర్మింగ్హామ్స్లో గేమ్స్లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో గ్లాస్గో గేమ్స్లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 12 చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం. రైతులకు అక్కిరకచ్చే వాతావరణ సూచనలు, కాలానుసారం వ్యవసాయంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు, కలుపు చీడపీడల నివారణ, నూతన వ్యవసాయ విధానాలు, ఇలా ఎన్నో తీర్ల విషయాల గురించి రైతు శ్రోతలకు అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సలహాలు సూచనలను అందించే కార్యక్రమం ఇది. ఇయల్టీ ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో తేనెటీగల పెంపకం లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట, ఇంకా సమగ్ర సస్యరక్షణలో అంతర పంటల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్ర వ్యవసాయాధికారిని ఈ సందేరానితో ముచ్చట ప్రసారమవుతుంది.

వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండి వర్షం పడ్డది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 21 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైనాయి. గాలిలో తేమ 89%, గాలి గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇక వచ్చే 24 గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండి వర్షం పడే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మనయాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు ఇల్లు వ్యవసాయం కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా తేనెటీగల పెంపకం లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో కేలెనిన్ పెట్టిన ముచ్చటను విందాం. ప్రకృతి నుండి సహజంగా లభించే అమూల్యమైన వరం మధురం, అదేనండి తేనె. ఆయుర్వేదంలో తేనెను దివ్య ఔషధంగా పేర్కొంటారు. అడవుల నుండి అతి కష్టంగా తేనెను సేకరించడం ఎప్పటి నుండో ఉన్న ప్రక్రియ. కానీ మారు

0: కాలంతో పాటు తేనె వినియోగం పెరిగింది. దీంతో తేనెటీగల పెంపకం పెరిగింది. తేనెటీగల పెంపకం వల్ల ఎంతోమంది స్వయం ఉపాధిని పొందుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. మరి తేనెటీగల పెంపకం ద్వారా లాభాలను ఎలా పొందాలో ఈ ముచ్చట్లో విందాం.
1: నమస్కారం కుమారస్వామి గారు.
2: నమస్కారం.
1: ముందుగా ఈ తేనెటీగల పెంపకం అంటే ఈ తేనెటీగల పెంపకం గురించి చెప్తారా?
2: ఈ తేనెటీగలను శాస్త్రీయ పద్ధతిలో పెంచి తేనె, మైనము, పుప్పొడి, రాయల్ జెల్లీ వంటి ఉత్పత్తులను పొందడాన్ని తేనెటీగల పెంపకం లేదా ఇంగ్లీష్లో ఎపికల్చర్ అంటారు.
1: అయితే ఇప్పుడు ఈ తేనెటీగల పెంపకం చేపట్టినప్పుడు చూసినట్లయితే మన దేశంలో సాధారణంగా పెంచే తేనెటీగలు ఏ జాతులు అయి ఉంటాయి, అవి ఏమి చెప్తారు?
2: మన దేశంలో ప్రధానంగా రెండు రకాల జాతులు పెంచుతుంటారు సార్ ఈ ఎపికల్చర్ లో భాగంగా. అది ఒకటి ఏపీస్ సెరేనా ఇండికా, మరొకటి ఏపీస్ మెల్లిఫెరా సార్.
1: అయితే ఇప్పుడు ఈ తేనెటీగలు మనం చూస్తుంటాం సహజ సిద్ధంగా చెట్లలో, అడవుల్లో అక్కడక్కడ కనిపిస్తాయి కదా. ఒకవేళ దీన్ని మన తెలంగాణలో పెంపకం చేయాలి అనుకుంటే అవకాశాలు ఉన్నాయా పెంచడానికి?
2: తెలంగాణలో మామిడి తోటలు, పత్తి, నువ్వులు, అడవి పుష్పాలు మరియు అనుకూల వాతావరణం ఉండడం వల్ల తేనెటీగల పెంపకానికి మంచి అవకాశాలు ఉన్నాయి.
1: అయితే ఇప్పుడు ఈ తేనెటీగలు అంటే ఏమి, తేనెటీగల పెంపకం దీనికి ఉన్న అవకాశాల గురించి చెప్పింది కదా, అసలు ఈ తేనెటీగల పెంపకం యొక్క ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా చెప్పండి, ఈ తేనెటీగల పెంపకం అనేది ఎందుకు ముఖ్యమైనది?
2: ఇది ఎందుకు ముఖ్యమైనది అంటే ఇది తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చును దీన్ని, అలాగే ఇది అదనపు ఆదాయం, వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం పొందడానికి పనికొస్తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇది కొంత అధిక ఉపాధిని కల్పించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది మహిళలకు ఉపాధి కల్పిస్తుంది, అలాగే పంటల దిగుబడిని కూడా పెంచుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ తేనెటీగలు పంటలకు ఎట్లా ఉపయోగపడతాయో చెప్తారు?
2: తేనెటీగలు పరపరాగ సంపర్కం, పాలినేషన్ ద్వారా పంటల దిగుబడిని పెంచుతాయి. తేనెను సేకరించే క్రమంలో ఇవి పరపరాగ సంపర్కానికి కృషి చేయడం వల్ల ఆటోమేటిక్ గా మనకు పంటల దిగుబడి పెరుగుతుంది. కూరగాయలు, అలాగే మనకి సన్ఫ్లవర్, ఇంకా పండ్ల తోటల్లో వీటిల్లో దిగుబడి దాదాపు 15-30% పెరగడం మనం గమనించవచ్చు.
1: అయితే ఇప్పుడు ఈ చిన్న రైతులు కూడా ఈ తేనెటీగల పెంపకాన్ని చేపట్టవచ్చా?
2: అవును సార్, కేవలం 10 పెట్టెలతో కూడా చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. భూమి అవసరం చాలా తక్కువగా ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ తేనెటీగల పెంపకం రంగంలో మహిళలకు కూడా అవకాశాలు ఉన్నాయా?
2: అవునండి, ఈ మహిళలు కుటుంబ ఆధారిత ఉపాధిగా తేనెటీగల పెంపకాన్ని నిర్వహించి మంచి ఆదాయం పొందవచ్చు.
1: అయితే ఇప్పుడు తేనెటీగల పెంపకం చేపట్టాలంటే ఎటువంటి వాతావరణం ఉండాలి, ఎలాంటి ప్రాంతాలైతే అనుకూలం, వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా తేనెటీగల పెంపకానికి ఎటువంటి వాతావరణం అవసరమో చెప్తారా?
2: దీనికోసం మనకి మితమైన ఉష్ణోగ్రత, అలాగే మంచి పుష్ప సంపద ఉండడం, తక్కువ కాలుష్య ప్రాంతం కలిగి ఉండడం, మన ఆదిలాబాద్ జిల్లా లాంటి ప్రాంతము, అలాగే పొడి వాతావరణము ఉంటే తేనెటీగల పెంపకానికి చక్కగా ఉంటుంది.
1: అయితే ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మన రాష్ట్రంలో ఏ జిల్లాలు ఈ తేనెటీగల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి?
2: మన తెలంగాణలో చూసినట్టయితే ప్రధానంగా మొదటి స్థానంలో ఉన్నది ఆదిలాబాద్ జిల్లా, తర్వాత నిర్మల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు చాలా అనుకూలంగా ఉన్నాయి.
1: అయితే ఇప్పుడు ఈ తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఒక యూనిట్ ని స్థాపించాలంటే ఏమేమి అవసరమవుతాయి?
2: ఇప్పుడు ఈ తేనెటీగల పెంపకం స్థాపించాలనుకున్న వాళ్ళకి మొదటగా దీంట్లో ముఖ్యమైనవి ఏంటంటే తేనెటీగ పెట్టెలు, అలాగే కాలనీలు, అలాగే రక్షణ దుస్తులు, అలాగే ఒక స్మోకరు, అలాగే హానీ ఎక్స్ట్రాక్టర్, ఫీడర్లు, నిల్వ డబ్బాలు అవసరం.
1: అయితే ఇప్పుడు మనం ప్రారంభించేటప్పుడు మొదట్లో ఎన్ని పెట్టెలతో మొదలు పెట్టాలి?
2: ప్రారంభ రైతులకు ఒక 10-20 పెట్టెలు సరైనవి. సో ఈ 10 పెట్టెల యూనిట్ స్థాపనకు ఎంత ఖర్చు అవుతుందంటే సాధారణంగా పెట్టెలు, కాలనీలు, పరికరాలు, రక్షణ సామాగ్రితో కలిపి దాదాపు 70,000-1,15,000 వరకు ఖర్చు అవుతుంది. అలాగే 20 పెట్టెల యూనిట్ కు ఎంత పెట్టుబడి అవసరం అవుతుందంటే సుమారు 1.5-2.5 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ పెట్టెలు కాకుండా తేనెటీగల్ని పెంచాలంటే ఇంకేమైనా ముఖ్యమైన పరికరాలు అవసరం అవుతాయా, ఉంటే అవి ఏమి, వాటి గురించి?
2: వీటితో పాటు మనకు ముఖ్యమైన ఇందులో ఈ తేనెటీగల పెంపకంలో ముఖ్యమైనవి అని చెప్తే స్మోకరు, హానీ ఎక్స్ట్రాక్టర్, మనకు రక్షణ దుస్తులు, అలాగే హైవ్ టూల్స్, అలాగే ఫీడర్లు ముఖ్యమైనవి.
1: అయితే ఇప్పుడు ఈ తేనెటీగల పెంపకం చేపట్టినప్పుడు దీన్ని నిర్వహించేందుకు ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది?
2: మనకు నిర్వహణ ఖర్చు చూసినట్టయితే చక్కెర ఫీడింగ్, రవాణా, కాలనీ నిర్వహణ, కార్మిక వ్యయం వంటి ఖర్చులతో సంవత్సరానికి దాదాపు 40,000-90,000 వరకు ఖర్చు అవుతుంది. అలాగే ప్రొడక్షన్ మరియు ఇన్కమ్ వివరాలు చూసినట్టయితే ఒక పెట్టె నుండి మనకి 15-20 కిలోల తేనె ఒక సంవత్సరానికి వస్తుంది. అలాగే మంచిగా నిర్వహించినట్టయితే అది 40 కిలోల వరకు కూడా సాధ్యమవుతుంది. అలాగే 10 పెట్టెల యూనిట్ ద్వారా మనకి ఎంత ఉత్పత్తి అవుతుందంటే సుమారు 150-300 కిలోల వరకు తేనె ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేయగలుగుతాం.
1: అయితే ఇప్పుడు తేనె ధర ఎట్లా ఉన్నది?
2: ఇప్పుడు మనం తేనె ధర వివరాలు చూసినట్టయితే సాధారణ తేనె మామూలు క్వాలిటీ అయితే 250-400 రూపాయలు కిలోకు ఉంది.

0: అలాగే ఆర్గానిక్ తేనె కనుక ఉత్పత్తి చేయగలిగితే మనకి 500 నుంచి 1000 రూపాయలు ఒక కిలోకి ఉంది. దీని ద్వారా 20 పెట్టెల నుంచి మనం అపికల్చర్ స్టార్ట్ చేసినట్టయితే మనకు సంవత్సరానికి 2.5 నుంచి 3 లక్షల రూపాయల ఆ వార్షిక ఆదాయం వస్తుంది. అలాగే నికర ఆదాయం మన పెట్టుబడి ఖర్చులు అన్ని తీసేసిన తర్వాత దాదాపు 1.5 నుంచి 2 లక్షల వరకు నికర లాభం పొందవచ్చు కేవలం 20 పెట్టెల అపికల్చర్ నుండి.
1: అయితే ఇప్పుడు ఈ తేనెతోనే కాకుండా ఇంకా మనకు అదనంగా ఆదాయం పొందాలంటే ఈ తేనెతో పాటు దాంట్లో ఏమేమి అమ్మవచ్చు?
0: మన ఎపికల్చర్ వల్ల కేవలం తేనె ఉత్పత్తి కాకుండా సార్, మనం దీంతో పాటు బీస్ వ్యాక్స్, బీ వ్యాక్స్ తయారవుతుంది, దాన్ని కొన్ని రకాల పదార్థాలు తయారు చేయడానికి వాడతారు. అలాగే బీ పోలెన్ మనకి లభిస్తుంది, అలాగే రాయల్ జెల్లీ లభిస్తుంది. దీంతో పాటు మనకి క్వీన్ బీస్, అలాగే పాలినేషన్ సర్వీసెస్ ద్వారా అంటే వేరే వాళ్ళ ఎపికల్చర్ మనం పాలినేషన్ సర్వీసెస్ అందించడం ద్వారా కూడా మనం ఆదాయం పొందవచ్చు.
1: అయితే ఇప్పుడు మనం ఈ తేనెటీగల పెంపకం ఏ రకంగా ప్రయోజనకారు చెప్పిండ్రు, తర్వాత దీని నిర్వహణ ఖర్చు, దీని ప్రయోజనాలు, దీని ఆదాయం ఎట్లా వస్తాయని చెప్పిండ్రు కదా. ఒకవేళ తేనెటీగల్ని గిట్ట మనం పెంచాలి అనుకుంటే దానికి కొంత నైపుణ్యం అవసరం ఉంటుంది. అయితే ఈ తేనెటీగల పెంపకానికి ఎటువంటి నైపుణ్యాలు అవసరం? మరి దీనికి కూడా శిక్షణ అవసరమా?
0: ఇప్పుడు తేనెటీగల పెంపకానికి తప్పకుండా శిక్షణ అవసరము. ఎందుకంటే శిక్షణ లేని వాళ్ళు కూడా మన ఉత్పత్తి చేయగలుగుతారు, కానీ వాళ్ళకి అధిక ఖర్చు, ఇబ్బందికరం, కొంచెం కష్టతరంగా ఉంటుంది. అదే మంచి స్కిల్ ట్రైనింగ్ తీసుకున్నట్టయితే మనకి దాంట్లో ఏమిస్తారంటే కాలనీలు ఎలా నిర్వహించాలి, రాణి తేనెటీగను ఎలా గుర్తించాలి, అలాగే వ్యాధి నియంత్రణను ఎలా చేయాలి, తేనె సేకరణను ఎలా జరపాలి, అలాగే పెట్టెల మార్పిడి వంటి నైపుణ్యాలు మనకు అవసరం. అలాగే శిక్షణ అవసరమా అంటే తప్పకుండా సరైన శిక్షణ తీసుకుంటే తేనెటీగల పెంపకం అనేది విజయవంతంగా నిర్వహించవచ్చు.
1: అయితే ఇప్పుడు ఈ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించేటందుకు ప్రభుత్వం ఏమైనా సబ్సిడీలు అంటే రాయితీలు ఏమైనా ఇస్తుందా? ఒకవేళ ప్రభుత్వం ఇచ్చే రాయితీల్ని పొందాలంటే ఎవరిని సంప్రదించాలి, ఎట్లా, దాని గురించి చెప్తారా?
0: ప్రభుత్వం చాలా సహకారాలు అందిస్తుంది సార్ ఈ తేనెటీగల పెంపకానికి. ప్రభుత్వం సబ్సిడీలు ముఖ్యంగా ప్రభుత్వం దేనికంటే పెట్టెల కోసము, పరికరాల కోసం, అలాగే ట్రైనింగ్ శిక్షణ కోసం, అలాగే మహిళా సంఘాలకు సాయం ప్రత్యేకంగా అందిస్తుంది. ఇక ఎవరిని సంప్రదించాలంటే మనకి నేషనల్ బీ బోర్డు కానీ, లేదా మన దగ్గరలో ఉన్న ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారిని కానీ, ఇది ప్రతి జిల్లాలో ఒక కేంద్రం ఉంటుంది, అలాగే రాష్ట్ర ఉద్యాన శాఖ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గానీ, అలాగే స్థానిక కేవీకే కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇవన్నీ కూడా మన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మనకు ఉన్నాయి. వీరిని సంప్రదించడం ద్వారా మనం మరింత సబ్సిడీ వివరాలు పొందవచ్చు సార్.
1: అయితే ఇప్పుడు ఈ తేనెటీగల పెంపకంలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఆ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే?
0: తేనెటీగల పెంపకం చేపట్టాలనుకున్నప్పుడు మనం లాభాలతో పాటు ఏమన్నా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందా కూడా తెలుసుకోవడం వల్ల మనం మరింత జాగ్రత్తగా మనం ఈ ఉత్పత్తిని చేయగలుగుతాము. అందులో ప్రధానమైనది ఏంటంటే పురుగుల మందుల ప్రభావం. మనం పెస్టిసైడ్స్ కనుక దగ్గర సమీప ప్రాంతాల్లో ఎక్కువగా వాడే వాతావరణ పరిస్థితులు ఉన్నట్టయితే దాని ప్రభావము వ్యతిరేకంగా ఈ తేనె ఉత్పత్తి పైన పడుతుంది. అలాగే వాతావరణంలో మార్పులు, అలాగే చీమలతో కొంత సమస్య ఉంటుంది, అలాగే వ్యాక్స్ మాత్ అనే ఒక ఇన్సెక్ట్ వల్ల, అలాగే మైట్స్ వంటి సమస్యలు కొంతవరకు ఈ తేనె ఉత్పత్తిని మనకి అవరోధపరుస్తాయి.
1: అయితే ఇప్పుడు ఈ పురుగు మందులు కొంత వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి అంటున్నారు కదా, మరి ఈ పురుగు మందుల ప్రభావాన్ని ఎట్లా తగ్గించచ్చు?
0: ఈ పురుగుల మందు మనం ఏంటంటే పెస్టిసైడ్ పిచికారీ చేసే సమయంలో పెట్టెలను దూరంగా ఉంచాలి, మరియు రైతులతో సమన్వయం చేసుకోవాలి. అంటే మనం ఈ ఎపికల్చర్ ఎక్కడైతే మనం నిర్వహిస్తున్నామో దాని దగ్గర పట్ల పెస్టిసైడ్లు ఎటువంటి స్ప్రేలు చేయకుండా మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ తేనెటీగల పెంపకం విజయవంతంగా కొనసాగాలంటే ముఖ్యంగా ఎట్లాంటి అంశాల మీద దృష్టి పెట్టాలి, ఏమేమి అవసరం ఉంటుంది?
0: ముఖ్యంగా మనం మన దృష్టిలో ఉంచుకోవాల్సినది ఏంటంటే విజయవంతంగా తేనెటీగల పెంపకానికి మంచి కాలనీలను క్లియర్ కట్ గా ఏర్పాటు చేసుకోవడము, అలాగే మంచి శిక్షణ తీసుకుని ప్రారంభించడము, అలాగే దగ్గరలో మనకి పూల తోటలు, పుష్ప సంపద, హార్టికల్చర్ తోటలు ఉన్నట్టయితే అది మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా డిసీజ్ వస్తే వెంటనే కంట్రోల్ చేసే మెకానిజము, వ్యాధి నియంత్రణ, అలాగే మంచి మార్కెటింగ్ సౌకర్యం ఉన్నట్టయితే మనం ఇది చాలా విజయవంతంగా నిర్వహించవచ్చు.
1: మనం ఇప్పటి వరకు తేనెటీగల పెంపకం యూనిట్ నిర్వహణ, తర్వాత ఉత్పత్తి, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా. ఉత్పత్తి చేసిన తేనెని అమ్మాలంటే మార్కెటింగ్ అవసరం. మరి ఈ మార్కెటింగ్ కు సంబంధించి ఈ తేనెని మనం ఎక్కడ అమ్మవచ్చు, ఏ రకంగా మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయి, వాటి గురించి చెప్తారు?
0: మనకు ఇప్పుడు ఇందులో ప్రధానమైన భాగం మార్కెటింగ్. మనం విజయవంతంగా ఉత్పత్తి చేసిన తర్వాత మార్కెటింగ్ లేకపోయినట్టయితే మళ్ళీ మనకు అనుకున్నంత లాభం రావు. కాబట్టి మార్కెటింగ్ గురించిన అవగాహన కూడా చాలా అవసరం. మనకి మార్కెటింగ్ తేనెకి స్థానికంగా మార్కెట్ లో అమ్మవచ్చు, సూపర్ మార్కెట్ల వాళ్ళకి మనం బైబ్యాక్ అగ్రిమెంట్ ద్వారా కూడా మనం ఉత్పత్తి చేసి వాళ్ళకి సరఫరా చేయవచ్చు. అలాగే ఆన్లైన్ లో కూడా ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి విపరీతంగా పెరిగినాయి. చాలా మంది కస్టమర్లు ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళు మనకి ఇండెంట్ పెట్టి కొనుక్కుంటారు. అలాగే ఆయుర్వేద దుకాణాల వారు, అలాగే రైతు ఉత్పత్తిదారుల సంఘాల వారు ద్వారా కూడా మనం అమ్మవచ్చు.
1: అయితే ఇప్పుడు మన తెలంగాణలో చూసినట్లయితే ఈ తేనెటీగల పెంపకం సంబంధించి భవిష్యత్ ఎట్లా ఉంటుంది?
0: తెలంగాణలో మనకి పుష్ప సంపద, హార్టికల్చరు, ఫ్లోరికల్చరు అలాగే బాగుండడము, అలాగే వ్యవసాయం మంచి విస్తీర్ణంలో, ఎక్కువ విస్తీర్ణంలో చేపడుతుండడం.

0: ఉండడము, అలాగే మంచి మార్కెట్ అవకాశాలు, కొనుగోలుదారులు కూడా అధిక సంఖ్యలో ఉండడము, ఇవన్నీ కూడా మనకి తేనెటీగల పెంపకానికి మంచి ఆశాజనకమైన వాతావరణాన్ని మనకు తెలియజేస్తాయి.
1: అయితే ఎవరైనా ఆసక్తి ఉన్న రైతులు ఈ తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించాలి అనుకుంటే వాళ్లకు మీరు ఇచ్చే సూచన?
0: ఆసక్తి ఉన్న రైతులకు మనం మేము మెయిన్ గా చెప్పేది ఏంటంటే, ఒక 10 నుంచి 20 పెట్టెలతో ప్రారంభించండి. దాన్ని ఒక పరీక్షలాగా ఒకేసారి పెద్ద ఎత్తున కాకుండా 10 నుంచి 20 పెట్టెలతో మీరు మొదలు పెట్టినట్టయితే, అలాగే శిక్షణ తీసుకొని ప్రారంభించండి. అలాగే ప్రభుత్వ సబ్సిడీలు కూడా వినియోగించుకొని మంచి మార్కెటింగ్ ఏర్పాటు చేసుకుని మంచిగా ఫ్లోరికల్చరు, హార్టికల్చరు చుట్టుపక్కల ఉన్న దగ్గర మనం ఇది ప్రారంభించినట్టయితే మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది.
1: చివరగా ఈ తేనెటీగల పెంపకం ఆదిలాబాద్ ప్రాంతానికి ఏ రకంగా అనుకూలమైంది, ఏ రకంగా లాభదాయకం అవుతుంది చెప్తారా?
0: ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి ఈ తేనెటీగల పెంపకం ఎపికల్చర్ చూసినట్టయితే ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది సార్. మనకి ఇది చాలా అనుకూలమైనది మరియు లాభదాయకమైన ఉపాధి కార్యక్రమంగా మారే అవకాశం కూడా ఉంది ముందు ముందు భవిష్యత్తులో కూడా. ఎందుకంటే ఈ జిల్లాలో అడవి ప్రాంతాలు, అలాగే మామిడి తోటలు, అలాగే పత్తి మరియు ఇతర పుష్ప సంపద చాలా ఎక్కువగా ఉండడం వల్ల తేనెటీగలకు కావాల్సిన ఆహారం సహజంగానే లభిస్తుంది. చిన్న మరియు సన్నకారు రైతులు తక్కువ పెట్టుబడితో కేవలం 10 నుంచి 20 పెట్టెలతో కూడా ఈ కార్యకలాపాన్ని ప్రారంభించవచ్చు. దాని ద్వారా తేనె ఉత్పత్తితో పాటు పంటల యొక్క పరపరాగ సంపర్కం పెరుగు, వ్యవసాయ పరంగా కూడా మనకు దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, మహిళలు మరియు గ్రామీణ యువత కూడా ఈ పనిలో పాల్గొని అదనపు ఆదాయం పొందవచ్చు. మనకి సరైన శిక్షణ, ప్రభుత్వ సబ్సిడీలు మరియు మంచి మార్కెటింగ్ సదుపాయాలతో ఆదిలాబాద్ జిల్లాలో తేనెటీగల పెంపకం స్థిరమైన గ్రామీణ ఉపాధి మరియు మంచి ఆదాయ వనరుగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
1: చాలా సంతోషం కుమారస్వామి గారు. ముఖ్యంగా ఈ తేనెటీగల పెంపకం ప్రాముఖ్యత, వాటి ప్రయోజనాలతో పాటు ఏ రకంగా తేనెటీగల యూనిట్ నిర్వహించాలి, దానికి ఏమేమి అవసరం అవుతాయి, అట్లాగే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి కూడా సవివరంగా తెలియజేసింది. మరి ఎవరైతే రైతులు ఆసక్తి ఉన్నవారు ఉన్నారో ఈ తేనెటీగల పెంపకాన్ని కూడా ఒక అవకాశంగా మలుచుకొని ఈ రంగాన్ని కూడా ఎంచుకుని రానున్న రోజుల్లో ఆర్థికంగా లాభపడతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: తేనెటీగల పెంపకం లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో కేలినిన్ వెట్టిన ముచ్చటను విన్నారు. ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వ్యవసాయ ముచ్చట్లను వింటున్నారు. ఇప్పుడు విందాం సమగ్ర సస్యరక్షణలో అంతర పంటల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయాధికారిని ఈ సంధ్యారాణితో ఈ వరలక్ష్మి పెట్టిన ముచ్చట. సాగు చేస్తున్న పంటల్లో ఎసుంటి చీడపీడలు, తెగుళ్ళు ఆశించకుండా ఉండాలి అంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల. అందులో ముఖ్యంగా పంటను కాపాడడంతో పాటు పర్యావరణంకు హాని చేయని అంతర పంటలు పండించాల. మరి ఎసుంటి అంతర పంటలు సాగు చేస్తే మంచిదో ఈ ముచ్చట్ల విందాం.
3: నమస్కారం సంధ్యారాణి గారు.
4: నమస్కారం అండి.
3: ముందుగా ఈ అంతర పంటలు అంటే ఏమి, సమగ్ర సస్యరక్షణలో అంతర పంటల ప్రాముఖ్యతను చెప్పుర్రి.
4: ఇప్పుడు సాధారణంగా రైతులు మామూలుగా ఒక పంట కాలంలో ఒక పొలంలో ఒకే పంటను వేస్తుంటారు జనరల్గా. అయితే ఈ వేసినటువంటి పంట కొన్నిసార్లు ఏమైతుందంటే మనకు అతివృష్టి, ఎక్కువ వర్షం గల కానివ్వండి, అనావృష్టి, వర్షం లేకపోవడం వల్ల, లేదు అంటే కొంచెం చీడపీడల ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు, అట్లాంటి పరిస్థితులలో మనకు చాలాసార్లు పంట నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అట్లాంటి పరిస్థితులలో మనము ఒక పంట కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటల్ని మనం సరైన అవగాహనతో కనుక వేస్తే కనీసం ఏదో ఒక పంట అయినా కూడా దక్కుతుంది. అంటే మనకు ఒక పంట కాకుండా ఒకటి కన్నా ఎక్కువ పంటలను ఒకే కాలంలో వేయడాన్ని మనం ఈ అంతర పంటలు లేదంటే మిశ్రమ పంటలని అంటూ ఉంటాము. అయితే ఈ సమగ్ర సస్యరక్షణలో తీసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా మన రాష్ట్రంలో వ్యవసాయం ఎక్కువగా వర్షాధారంగానే ఉంటుంది. అంటే వాతావరణ పరిస్థితులు పంట సాగుకు అనుకూలంగా ఉంటే తప్ప మనకు దాదాపుగా ఆశించినటువంటి దిగుబడులు సాధ్యపడే అవకాశం లేదు. ఇట్లాంటి పరిస్థితులలో మనము ఒకవేళ అంతర పంటలు వేసుకున్నట్టయితే ఏదో ఒక పంటని మనము పొందవచ్చు. అయితే మళ్ళీ ఇంకా దీనివల్ల ఏమైతుందనంటే సమగ్ర సస్యరక్షణలు తీసుకున్నట్టయితే ఇది ఒక ముఖ్యమైన యాజమాన్య పద్ధతి. ఎందుకు అనంటే దీంట్లో మనకు అంటే ఇప్పుడు మనం 2-3 పంటలు వేసుకున్నప్పుడు లేదంటే 2 పంటలు ఒక నిర్దిష్ట వ్యవధిలో వేసుకున్నప్పుడు ఒకటి ప్రధాన పంట అయితే ఇంకొకటి అంతర పంట అనుకుంటున్నాము. సో దీంట్లో మనము మంచి యాజమాన్య పద్ధతులతో చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా మనం ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే 2 పంటల దిగుబడి కూడా పొందవచ్చు. లేదు ఒక పంట మనం కోల్పోయినా కూడా ఇంకో పంట ద్వారా మనము దిగుబడిని రైతు పొందడానికి అవకాశం ఉంటుంది.
3: ఈ అంతర పంటల ఎంపికల ఎసుంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది?

0: లో కూడా తేడా ఉంటుంది. సో పంటల మధ్యన ఎట్లాంటి తేడా ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు మనం కంది, మొక్కజొన్న ఇట్లాంటి పంటలను కలిపి మనం అంతర పంటలుగా వేసుకోవచ్చు. అట్లనే మళ్ళీ ఇంకొకటి మనము ఈ అంతర పంటల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే, ఒక పంటపై ఆశ్రయించేటటువంటి ఈ పురుగుల్ని మనం నిర్మూలించడానికి ఇంకొక పంటపై సహజంగా మనకి మిత్ర పురుగులు ఏర్పడాలన్నమాట. అంటే ఒక పంటపై ఏదైనా పురుగులు ఏర్పడుతున్నాయి అని అంటే సహజ శత్రువులు వృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి పంటను మనము వేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ప్రధాన పంట మళ్ళీ అంతర పంటల మీద ఒకే రకమైనటువంటి పురుగులు ఆశిస్తే ఏమైతుందంటే రెండు పంటలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి తీసుకున్నట్టయితే పత్తిలో మనం పెసర లేదంటే మినుము, కొర్ర, సోయా చిక్కుడు ఇట్లాంటి పంటలను మనం వేసుకుంటే ఏమైతుందంటే పత్తిపై ముఖ్యంగా వచ్చేటటువంటి రసం పీల్చే పురుగులు ఉంటాయి కదా, సో వాటిని తినడానికి ఉపయోగపడేటువంటి అక్షింతల పురుగు కానివ్వండి, సాలీళ్లు వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లా చూసుకొని మనము ఈ అంతర పంటల్ని తీసుకోవాలి. అట్లనే మళ్ళీ ఈ ప్రధాన పంట మరియు అంతర పంట ఈ రెండింటికి పక్వానికి వచ్చే సమయంలో మనము కనీసం ఒక నెల రోజులు తేడా ఉండేటటువంటి చూసుకొని ఎంపిక చేసుకోవాలి. సో ఇట్లాంటి జాగ్రత్తలు మనము అంతర పంటలను ఎంపిక చేసుకునేటప్పుడు తీసుకోవాలి.
1: మరి బాగా మంది పత్తి పంటలో అంతర పంటగా కందిని ఎక్కువగా వేస్తారు, మరి అంతర పంటగా కంది ప్రాముఖ్యతను గురించి చెప్పండి.
0: అయితే అంతర పంటల్లో తీసుకున్నట్టయితే మనకు కందికి ఒక ప్రత్యేకత ఉంది మిగతా పంటలతో పోలిస్తే. ఎందుకంటే కంది యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క వేర్లు లోతుగా పోయి భూమిలో ఉన్నటువంటి తేమను కానివ్వండి, పోషకాలు అనేది చాలా నేల యొక్క లోపలి పొరల నుండి తీసుకుంటది కంది పంట. అట్లనే మన కంది నుంచి ఎక్కువగా లీఫ్ షెడ్డింగ్ అంటే ఈ ఆకులు ఎక్కువ రాలుతా ఉంటాయి. సో అది మళ్ళీ మనకు సేంద్రియ పదార్థంగా మారి భూమికి ఉపయోగపడుతుంది. అట్లనే ఇది పప్పు జాతి పైరు కాబట్టి భూసారాన్ని పెంచుతుంది. ఎందుకంటే దీంట్లో నత్రజని స్థిరీకరణ జరుగుతుంది కాబట్టి భూసారం పెరుగుతుంది. అట్లనే మళ్ళీ మామూలుగా కంది ఒక 5-6 నెలల ఉన్నటువంటి దీర్ఘకాలిక పంట అయినప్పటికీ కూడా అది మొదటి 2-3 నెలల్లో దాని యొక్క పెరుగుదల అనేటువంటిది నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి ప్రధాన పంటపై మనకు నీడపడేటువంటి అవకాశం ఉండదు. అట్లనే మళ్ళీ మనం ఒకసారి ప్రధాన పంటని తీసుకున్న తర్వాత అప్పుడు కంది ప్రధాన పంటగా మారుతుంది. అట్లే ఇప్పుడు మనం మెట్ట సేద్యం అంటే వర్షాధారంలో తీసుకున్నట్టయితే మొదటి పంటగా మనం ఏ పైరు వేసుకున్నప్పటికీ కూడా కందిని అంతర పంటగా వేసుకోవచ్చు. సో ఇట్లాంటి చాలా వరకు లాభాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంతర పంటలో కంది అనేటువంటిది దాని యొక్క ప్రాముఖ్యత సంతరించుకుంది.
1: అంతర పంట సాగులో గమనించాల్సిన ప్రత్యేక అంశాలు ఏంటి?
0: అంటే మనము కొన్ని విషయాలు తీసుకున్నట్టయితే ఉదాహరణకి ఇప్పుడు తొలకరి కంది తీసుకున్నట్లయితే తొలకరి కందిలో మనము ఈ పెసర కానివ్వండి, వేరుశనగ అవి వేసుకోవడానికి ఉంటుంది అంతర పంటలుగా. అట్లనే రబీ కందిలో తీసుకున్నట్టయితే పెసర, ధనియాలు, దోస పంటలు ఇవి వేయడం వల్ల ఏమైతుందంటే పురుగుల ఉధృతి కొంతవరకు తగ్గుతుంది. అట్లనే మనం వేరుశనగలో తీసుకున్నట్టయితే అలసంద కానివ్వండి, పొద్దుతిరుగుడు ఇట్లాంటి పంటల్ని వేసినప్పుడు ఈ వేరుశనగలో వచ్చేటటువంటి ఆకుముడత కూడా మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. అట్లనే శనగలో ధనియాలు వేసుకున్నప్పుడు ఈ శనగలో వచ్చేటటువంటి శనగ పచ్చపురుగు యొక్క ఉధృతి కూడా తగ్గుతుంది. మళ్ళీ పత్తిలో వేరుశనగ కానివ్వండి, అలసంద, పెసర, సోయా చిక్కుడు, చిక్కుడు ఇవి వేసినప్పుడు ఏమైతుందంటే మిత్ర పురుగుల సంఖ్య బాగా వృద్ధి చెందుతుంది. సో దాంతో మనము చాలా వరకు ఈ శనగ పచ్చపురుగును కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి కొన్ని పంటలకి ఏం వేసుకుంటే మనకి ఎట్లాంటి లాభాలున్నాయి అని గమనించి వేసుకోవాల్సి ఉంటుంది.
1: మరి ఈ అంతర పంటల ప్రయోజనం ఏంటి?
0: అంటే మనము మొదట్లోనే చెప్పుకున్నాం అంతర పంట అంటే ప్రధాన పంట ప్లస్ అంతర పంటలు రెండు ఉంటాయి. దీంట్లో మనకు ఒకవేళ వాతావరణ పరిస్థితులు గాని అనుకూలంగా ఉండి అన్ని సవ్యంగా ఉంటే మనము ఈ రెండు పంటల నుంచి కూడా మనం దిగుబడిని పొందవచ్చు. లేదు ప్రతికూల పరిస్థితులలో ఏమైతుందంటే ఒక పంట నుంచైనా దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లనే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకంటే మనము ఒక పంటను లోతుగా వేరు వ్యవస్థ ఉన్నది తీసుకుంటున్నాం, ఇంకోటి పైన పైన తీసుకుంటున్నాం. సో మనం భూమిలో ఉన్నటువంటి పోషకాలను సమర్థవంతంగా వినియోగించుకున్న వాళ్ళం అయితే. అట్లనే మనకి కలుపు మొక్కల బెడద తగ్గుతుంది. ఎందుకంటే భూమి సాళ్ళకి సాళ్ళకి మధ్య ఇంకో పంట వస్తుంది కాబట్టి కలుపు పెరగడానికి చాలా వరకు అవకాశం ఉండదు. మళ్ళీ అట్లనే నేల కోత అరికట్టబడి భూసారం కూడా సంరక్షించబడుతుంది. నేల కోత అంటే వర్షాలకు వచ్చే నేల కోత కూడా మనకు నివారించుకోవచ్చు. మళ్ళీ ఈ పప్పు జాతి పైర్లను వేయడం వల్ల భూసారం పెరుగుతుంది. ఎందుకంటే నత్రజని స్థిరీకరణ జరుగుతుంది కాబట్టి భూసారం పెరుగుతుంది. అట్లనే మళ్ళీ మనము ఈ భూమిలో అన్ని పొరల నుండి ఎట్లనైతే పోషకాలను వినియోగించుకున్నట్టే తేమను కూడా మనము అన్ని పొరల నుండి వినియోగించుకోవచ్చు. అట్లనే ప్రధాన పంటలపై ఆశించే చీడపీడలు కొంతవరకు మనము అరికట్టవచ్చు. కొన్ని అంటే ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇంతకు ముందు చెప్పుకున్నాము. సో వాటి వల్ల మనకు మిత్ర పురుగుల యొక్క ఉనికి పెరుగుతుంది. తర్వాత మనము 2-3 పంటలు ఒకటే చేన్లో ఉన్నప్పుడు ఈ కీటకాలకు ఏమైతుందంటే కన్ఫ్యూజన్, అంటే వాటి ఆహారం ఏది అన్నది గుర్తించడం కొంచెం కష్టమయ్యి మనకు చాలా వరకు వాటి యొక్క

0: విడద కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అట్లనే సహజ వనరులైనటువంటి నేల, నీరు, సూర్యరక్ష్మిని మనము చాలా వరకు కూడా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. అట్లనే మనం ప్రధాన పంట మధ్య ఉన్న ఖాళీని కూడా వేరే పంటలో వేస్తున్నాం కాబట్టి ఆ భూమి కూడా మనకు కలిసి వస్తుంటే సద్వినియోగపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం మొక్కలతో పొలం దాదాపు మొత్తం కూడా కప్పి ఉన్నట్టే ఉంటది కాబట్టి ఈ నీరు వృధా కాకుండా కూడా మనము అంటే ఆవిరి వల్ల నీరు వృధా కాకుండా అరికట్టుకోవచ్చు. అట్లనే తేమ నిల్వ కూడా పెరుగుతుంది. సో ఏది ఏమైనా కూడా మనకు ఒకటి కన్నా ఎక్కువ పంటలు వేసుకోవడం వల్ల రైతుకు ఒక పంట నష్టపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంకో పంట ద్వారా కొద్దిగైనా కూడా ఆదాయం పొందవచ్చు. అంటే ఒకే పంట వేసినప్పటికంటే మనం ఈ అంతర పంటలు కానివ్వండి, మిశ్రమ పంటలు వేయడం వల్ల చాలా వరకు కలుపును నివారిస్తూ, కీటకాలను నివారిస్తూ, భూసారాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని మనం ఒక పంట కన్నా కూడా మంచి లాభాలు పొందేటటువంటి అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది.
1: రైతన్నలకు ఇంత చక్కగా సమగ్ర సస్యరక్షణలో అంతర పంట ప్రాముఖ్యతల గురించి, ఎలాంటి అంతర పంటలను ఎంచుకుంటే బాగుంటుందో చెప్పినందుకు ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు సమగ్ర సస్యరక్షణలో అంతర పంటల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయాధికారిని ఈ సందరాణితో ఈ వరలక్ష్మి పెట్టిన ముచ్చటను విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయం పాటను విందాం.

0: టేక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన యవసం పాటను విన్నారు. ఇంతటితో ఇయాల్టి ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఈ యవసం ముచ్చట్లను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిరు, అస్సలు మరకుండ్రి. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన చర్యల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మల్లేష్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి, వరి, పసుపు, మక్క, నువ్వుల పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిల్వర్పూర్ మండలం లోలం గ్రామానికి చెందిన యువ రైతు బొల్ల అభిలాష్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోల సమయం 7:45 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే
1: పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథులు. తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: దేశ పురోభివృద్ధికి ప్రాథమిక పునాది ప్రజా ఆరోగ్యం. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే భారత ప్రభుత్వం ప్రజా ఆరోగ్య పరిరక్షణ, మహిళా సాధికారతను అత్యంత కీలకమైన బాధ్యతలుగా గుర్తించి అనేక సంక్షేమ పథకాల అమలుతో వాటిని సుస్థిరం చేస్తోంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ సంస్కృత శ్లోకాన్ని బట్టి మన సంస్కృతిలో ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు అర్థమవుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం కుటుంబానికి ఆనందాన్నిస్తే, ప్రజా ఆరోగ్యం దేశానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. అందుకే దేశ ప్రజలందరికీ కూడా నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజా ఆరోగ్య రక్షణ కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం వరకు ప్రతి దశలోనూ ప్రజలకు భరోసా కల్పించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి పేద కుటుంబాలు వైద్య ఖర్చుల వల్ల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య మిషన్ వంటి అద్భుతమైన ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పేద ప్రజలు ఉచితంగా నాణ్యమైన చికిత్సలు పొందే వీలును కల్పిస్తున్నాయి. ఇవే కాక కొన్ని ప్రాణాంతక వ్యాధులను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది టీబీ ముక్ భారత్ అభియాన్. ఈ పథకం గురించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారి ద్వారా.
3: శ్రోతలందరికీ నమస్కారం. ఈ రోజు మన దేశంలో అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తున్న టీబీ ముక్త భారత్ అభియాన్ గురించి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవాలని అనుకుంటున్నాను. క్షయవ్యాధి టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులకు ప్రభావితం చేస్తుంది. అయితే మెదడు, ఎముకలు, మూత్రపిండాలు, లింఫ్ గ్రంథులు వంటి ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేయవచ్చు. టీబీ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు గాలిలోకి వ్యాపించే సూక్ష్మక్రిముల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే టీబీ పూర్తిగా నయం చేయగల వ్యాధి. సరైన సమయంలో గుర్తించి పూర్తిగా చికిత్స తీసుకుంటే టీబీని పూర్తిగా నిర్మూలించవచ్చు. టీబీ ముక్త భారత్ అభియాన్ అంటే ఏమిటి? భారత ప్రభుత్వం జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ద్వారా టీబీ ముక్త భారత్ అభియాన్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని క్షయవ్యాధి రహిత దేశంగా మార్చడం. దీనిలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజాప్రతినిధులు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ముఖ్య లక్ష్యాలు ఏమంటే, ప్రతి టీబీ రోగిని గుర్తించడం, అనగా 2 వారాలకు పైగా దగ్గుతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని టీబీ పరీక్షలు చేయించడం, అధిక ప్రమాదంలో ఉన్న ప్రజలకు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించడం, టీబీ మరణాలు తగ్గించడం, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభించడం, నాణ్యమైన మందులు, సరైన పర్యవేక్షణ, పోషకాహారం అందించడం ద్వారా ఈ టీబీ మరణాలను తగ్గించడం, టీబీ రోగులతో కలిసి నివసించే కుటుంబ సభ్యులకు అవసరమైన టీబీ నివారణ చికిత్స అందించడం, టీబీ ప్రివెంటివ్ థెరపీ, ప్రజల భాగస్వామ్యం. టీబీ నిర్మూలనకు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి. ఇతర వ్యాధులను గుర్తించడం,

0: టీబీతో పాటు మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, పోషకాహార లోపం, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా గుర్తించి చికిత్స అందించడం. టీబీ లక్షణాలు మరి ఏమంటే, 2 వారాలకు పైగా దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, కఫంలో రక్తం రావడం. టీబీని ఎలా నిర్ధారణ చేస్తారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్న పరీక్షలు కఫం పరీక్ష, ఛాతీ ఎక్స్రే, ట్రూనాట్, సిబినాట్ వంటి నాట్ పరీక్షలు, ఔషధ నిరోధక పరీక్షలు, ఇవి అతి వేగంగా ఖచ్చితంగా వ్యాధిని గుర్తిస్తాయి. టీబీ చికిత్స. టీబీకి ప్రభుత్వం పూర్తిగా ఉచిత చికిత్స అందిస్తోంది. రోగి తప్పకుండా ప్రతిరోజు మందులు వాడాలి. వైద్యులు చెప్పినంత కాలం చికిత్స పూర్తి చేయాలి. మధ్యలో మందులు ఆపకూడదు. మందులు మధ్యలో ఆపితే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వచ్చే ప్రమాదం ఉంటుంది. నిక్షయ పోషణ యోజన. టీబీ రోగుల ఆరోగ్య పునరుద్ధరణ ప్రభుత్వం నిక్షయ పోషణ యోజన ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. పోషకాహారం తీసుకోవడం వలన చికిత్స ఫలితం మెరుగుపడుతుంది. నిక్షయమిత్ర కార్యక్రమం. స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, సేవా సంస్థలు, దాతలు టీబీ రోగులకు పోషకాహారం, అవసరమైన సహాయం అందించేందుకు నిక్షయమిత్రాలుగా నమోదు కావచ్చు. ఇది ప్రజల భాగస్వామ్యానికి ఒక మంచి ఉదాహరణ. టీబీ నివారణకు మనం చేయాల్సిన పనులేమి? దగ్గినప్పుడు నోరు, ముక్కు కప్పుకోవాలి. ఇంట్లో గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులకు అవసరమైన పరీక్షలు చేయించాలి. వైద్యులు సూచించిన నివారణ చికిత్స తీసుకోవాలి. టీబీపై అపోహలు తొలగిద్దాం. చాలా మంది టీబీ అంటే భయపడుతున్నారు. ఇది నిజం కాదు, గుర్తుంచుకోండి. టీబీ పూర్తిగా నయమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితం. టీబీ రోగులకు దూరం పెట్టుకోకుండా వారికి ధైర్యం చెప్పాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. టీబీ నిర్మూలనలో ఆశా కార్యకర్తలు, ANMలు, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలి. ప్రియమైన శ్రోతలారా, మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు 2 వారాలకు పైగా దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు చేయించుకోండి. టీబీకి ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. టీబీకి పరీక్షలు ఉచితం, చికిత్స ఉచితం, టీబీ పూర్తిగా నయం అవుతుంది. మనమందరం కలిసి ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి టీబీ రోగికి అండగా నిలిచి టీబీ ముక్త భారత్, ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణానికి మనవంతు సహకారం అందిద్దాం.
1: ఆరోగ్యవంతమైన పౌరుడే నవభారత నిర్మాణానికి ప్రధాన శిల్పి. అయితే ఆరోగ్యకరమైన సమాజానికి ఆర్థిక భద్రత కూడా అంతే ముఖ్యం. అందులోనూ మహిళా సాధికారత అనేది దేశ ప్రగతికి అత్యంత కీలకం. ఒక దేశం లేదా సమాజం ఎంతవరకు అభివృద్ధి చెందింది అని అంచనా వేయడానికి ఆ సమాజంలోని మహిళల స్థితిగతులే ప్రధాన కొలమానం. స్త్రీ కేవలం ఒక కుటుంబానికే కేంద్ర బిందువు కాదు, నవ సమాజ నిర్మాణానికి కూడా ఆమె అత్యంత కీలకమైన భాగస్వామి. అందుకే స్త్రీలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించి స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళల రక్షణ, ఆరోగ్యం, విద్య, ఆర్థిక ఉపాధిని పెంపొందించడానికి అద్భుతమైన యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఒకవైపు ఆరోగ్య భారతాన్ని నిర్మించే దిశగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వైద్య విప్లవం, మరొకవైపు మహిళలను ప్రగతి శిఖరాల వైపు నడిపిస్తున్న DRDA సంక్షేమ పథకాలు, మన గ్రామీణ ప్రాంతాల ఆర్థిక, సామాజిక రూపురేఖల్ని ఇవి పూర్తిగా మార్చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళల జీవన ప్రమాణాలను పెంచడానికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
2: నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనేది భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక ప్రధాన పేదరిక నిర్మూలన కార్యక్రమం. ఈ పథకం పేద కుటుంబాలకు లాభదాయకమైన స్వయం ఉపాధి మరియు నైపుణ్యంతో కూడిన వేతన ఉపాధిని పొందేలా సహాయపడటం ద్వారా గ్రామీణ పేదరికాన్ని తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో సర్ప ఆధ్వర్యంలో జీవనోపాధుల విభాగం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా రైతుల కోసం, ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతుల

0: ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 2000 మంది మహిళా రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని సమైక్యపరుస్తూ 20 మండలాల్లో 20 ఎఫ్పిఓలు అంటే మహిళా రైతు ఉత్పాదక సంస్థలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 20 ఎఫ్పిఓల్లో 23484 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 7 మండలాలని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్స్ అంటే సమీకృత వ్యవసాయ క్షేత్రాలుగా ఏర్పాటు చేసి దానిలో సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. వీరి ద్వారా మహిళా రైతులకు విభిన్న జీవనోపాధులు ఏర్పాటు చేసుకుని తద్వారా ఆదాయాలు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మిశ్రమ పంటల సాగు వలన రైతుకి ఒక పంటలో నష్టం వచ్చినప్పటికీ మిగతా పంటల్లో లాభం చేకూరే అవకాశం ఉంది. అలాగే 20 మండలాల్లో మహిళా రైతుల సామర్థ్య అభివృద్ధి పెంపొందించడానికి శిక్షణలు ఇవ్వడము, జీవన ఉపాధుల సేవా కేంద్రాలు అంటే లైవ్లీహుడ్ సర్వీస్ సెంటర్స్ అంటాము, LSCలు ఏర్పాటు చేయడము, అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ CHCs అంటాము, వాటిల్లో వ్యవసాయ పనిముట్లని మనం కొనుగోలు చేసి వాటిని తక్కువ రేటుకి మన FPG మెంబర్స్ అందరికి కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అలాగే మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయము, చేపల పెంపకము, మేలు రకం పశువుల పెంపకము, బ్యాంబూ కల్టివేషన్, అలాగే కోళ్ల పెంపకం వంటి బహుళ ప్రయోజన వ్యవసాయ కార్యక్రమాలని సర్ప ఆధ్వర్యంలో మనం కాకినాడ జిల్లాలో DRDA తరఫు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 1000 మంది వెదురు సాగు చేయడానికి మహిళా రైతులను మేము గుర్తించడం జరిగింది. అలాగే సర్క్యులేటరీ ఎక్వా సిస్టమ్ ద్వారా మరి జిల్లాలో 200 మంది మహిళా రైతుల్ని కొరమైన చేపల పెంపకానికి గుర్తించడం జరిగింది. అలాగే మహిళా రైతు ఉత్పాదక సంస్థల FPOల ద్వారా కొనుగోలు చేయబడిన ఉత్పత్తులకు గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ చేయడము, వాల్యూ ఎడిషన్, అలాగే మార్కెటింగ్ సౌకర్యం కల్పించడము, ఇవన్నీ కూడా ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం మీద ఈ FPOకు సంబంధించి కాకినాడ జిల్లాలో రివాల్వింగ్ ఫండ్ నిమిత్తము 2 కోట్ల రూపాయలు, అలాగే 20 కస్టమ్ హైరింగ్ సెంటర్స్ నిమిత్తం 3 కోట్ల రూపాయలు, అలాగే ఈ సీడ్ క్యాపిటల్ ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకునే మహిళలకి మొదట విడతగా 40,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్, అలాగే సక్రమ నిర్వహణ జరిగిన తర్వాత వాళ్ళకి 2వ విడతగా 75,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 80,000 మంది మహిళల్ని మనం లఖపతి దీదీలుగా గుర్తించడం జరిగింది. ఇలాంటి ఆర్థిక వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మహిళలు మరియు మహిళా రైతులు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగడానికి అవకాశం ఏర్పాటు చేసినటువంటి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషను మరి కాకినాడ జిల్లాలో మహిళల్లో పేదరికాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
1: స్వయం సహాయక సంఘం అనేది కేవలం ఒక సముదాయం మాత్రమే కాదు, అది మహిళల జీవితాన్ని మార్చే ఉద్యమం. స్వయం ఉపాధి మహిళల స్వాభిమానానికి దర్పణం. వివిధ పథకాల ద్వారా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూతతో నేడు గ్రామీణ మహిళలు అసాధారణమైన ప్రతిభను కనబరుస్తూ సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆధునికతను ఆహ్వానిస్తూ తాము కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో లఖపతి దీదీలుగా అవతరించి ప్రగతి పథంలో దిగ్విజయంగా ముందుకు సాగుతూ మహిళా శక్తిని యావత్ ప్రపంచానికి చాటుతున్నారు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ N. వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి. శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి BN. పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 8:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಹುಷಾರು. ಜೋರ್ದಾರ್ ಸಿನಿಮಾ ಪಾಟಲ ಶಿಕಾರು. ಮಸ್ತು ಮಸ್ತು ಮಾಟಲು, ಹುಷಾರೈನ ಪಾಟಲತೋ ಸರದಾಗಾ ಸಂದಡಿಗಾ ಸಾಗೇ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಎಂಟನೇ ಫೋನ್ಲು ಜೇಸುಡು ಶುರು ಜೈನ್ರಿ. ಅಟ್ಲನೇ ನಚ್ಚಿನ ಪಾಟಲು ಅಡುಗುತೂ ಅಂದರ್ಕು ಮೆಚ್ಚೆ ಮುಚ್ಚಟ್ಲನ್ನು ಚೆಪ್ಪುನ್ರಿ. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2 ఈ కోడ్ ని జత చేసి 2950801 మరొక నంబర్ 2300081. ఇక ఆలస్యం చేయకుండా ఏం చేయాలో ఎరకనే కదా, ఫోన్లు పట్టాలా, నంబర్ కొట్టాలా, నచ్చిన పాటలను అడిగి వినాలా. ఇప్పుడైతే హుషారు కార్యక్రమాన్ని అవార చిత్రంలోని పాటతో షురూ చేద్దాం.

0: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమానికి ఓ శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో
1: మేడం గారు.
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: విద్యానగర్ ఆదిలాబాద్ మేడం.
0: పేరు?
1: బాబారావు.
0: బాబారావు.
1: అవును.
0: ఏం చేస్తుంటారు బాబారావు?
1: మేడం నాకు జాబ్ ఉన్నారు మేడం, మన మున్సిపాలిటీ
0: ఆఫీస్ లోనా?
1: అవును మేడం.
0: చెప్పండి.
1: విఆర్ఓ నుంచి వచ్చిన.
0: ఏంటండి?
1: విఆర్ఓ రెడ్ బస్.
0: హలో, సరిగ్గా వినిపించట్లేదు, ఏ పాట విందని చెప్పండి.
1: ముట్టు నుండి మేడం, కిరాణా కిరాణా.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్న పాట వస్తుంది, విందాం మరి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చేస్తుంటారు పవన్? మీరేం చేస్తుంటారు? ఇంటి దగ్గరనేనా? అవునవును, ఇంటి దగ్గరనే చేస్తారా లేకుంటే ఆదిలాబాద్ వస్తారా? షాప్ లో చేస్తారా? చెప్పండి మరి, హుషారు కార్యక్రమానికి వేసిన ఏ పాట వింటారు? పాట పాట ఏది కావాలి చెప్పండి. చెప్పండి, ఏ పాట వింటారు? శ్రీరాములయ్య సినిమా నుండి. తప్పకుండా అండి, మీకోసం మీరు కోరుకున్న పాట వస్తుంది, విందాం మరి. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లో 0873 ఈ కోడ్ని జత చేసి 2950 081 మరొక నంబర్ 2300 081.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, హుషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏంటండి, ఆదిలాబాద్ నుండి ఎవరు? షారూక్ ఖాన్. ఏం చేస్తుంటావు షారూక్ ఖాన్? సరిగ్గా వినిపించట్లేదు. మీరు స్పీకర్ ఏమన్నా ఆన్లో పెట్టుంటే ఆఫ్ చేసి మాట్లాడండి. సిగ్నల్ ఉన్న దగ్గర ఉండి మాట్లాడండి. ఏం చేస్తుంటారు అన్నారు? ఏం చేస్తుంటారు మీరు? ఏ పాట విందని చెప్పండి మరి. తప్పకుండా అండి, పాట వస్తుంది, విందాం.

0: ఇది మీ మా మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నింట. శ్రోతలు, హుషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
1: హలో,
0: నమస్తే అమ్మ. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, మాది విద్యానగర్. నా పేరు కావేరి మేడం.
0: ఏం చేస్తుంటావు కావేరి?
1: స్టిచింగ్ వర్క్ చేస్తుంటా.
0: ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు?
1: అంటే మామూలుగా నడుస్తా, అంతే ఏం లేదు.
0: అయినా కానీ చేస్తున్నారు కదా, ఏదో ఒక పని అయితే చేస్తున్నారు. అవునా? ఖాళీగా ఉండే కన్నా మీకంటూ ఒక స్వయం ఉపాధిని అయితే ఏర్పరచుకున్నారు. అభినందించాల్సిన విషయమే, దానికి మొహమాట పడాల్సింది ఏమీ లేదు. చెప్పండి మరి, మీ అయితే మీరు కుట్టుకుంటారు కదా. చాలు, ఆ ఖర్చు తగ్గింది మీ ఆయనకి, అంతేనా? చెప్పండి మరి, ఏ పాట విందాం హుషారు కేసిండ్రు? హలో హలో హలో, వినిపిస్తుందా? ఫోన్ లైన్ మధ్యలో కట్ అయింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ చిత్రం నుండి పాట వస్తుంది, విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: సంగారెడ్డి జిల్లా ఆత్మూర మండలం సిద్ధుల నాగారం నుండి అండి.
1: మీ పేరు?
2: దొడ్ల దుర్గేష్.
1: ఏం చేస్తుంటారు దుర్గేష్?
2: గ్రానైట్ డిజైన్ వర్క్ చేస్తాం మేడం.
1: గ్రానైట్ తోనా? రోజు ఉంటది అన్నట్టు మీకు పని మరి? అంటే మీకు సొంతగా షాప్ ఉందా, లేకుంటే వేరే దగ్గర చేస్తారా, పనికి వెళ్తారా? సొంతముంది. అయితే ఇప్పుడు అది బిజినెస్ బాగా నడుస్తుంది గ్రానైట్? ఎందుకంటే ఎక్కువ అదే ఉపయోగిస్తున్నారు కదా, కలప అనేది తగ్గింది. అవునా
2: మేడం?
1: కలపను ఉపయోగించడం తగ్గింది, గ్రానైట్ ఉపయోగమే పెరిగింది అంటున్నా. చెప్పండి, హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి ఏ పాట విందాం?
2: సింహాసనము సినిమా నుండి ఆకాశంలో ఒక తార నాకోసం.
1: మీకోసం మీరు కోరుకున్న పాట వస్తుంది, విందాం మరి.
2: ఓకే మేడం.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి చివరగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నంద్యాల జిల్లా బానుముక్కుల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ అంటారు మేడం.
0: బానుముక్కుల
1: బృందానికి ధన్యవాదాలు మేడం.
0: సంతోషం. మీ ఊరు పేరు బానుముక్కుల అన్నారా? భలే ఉందండి మీ ఊరు పేరు.
1: గురుగోవి శుభాకాంక్షలు మేడం. మనం చేసినట్టు గారికి, మీ బృందానికి అందరు మంచిగా చేయతనిచ్చి చాలా చక్కని కార్యక్రమాలు అందించినందుకు ఆనందమే పరమాత్మ. అందరికి జయాలు విజయాలు కురిపిస్తున్నారు. చాలా సంతోషం మేడం.
0: చాలా సంతోషం అండి, చక్కని మాటలు చెప్పినారు మా గురించి. మరి ఏ పాట వింటారు?
1: చల్లని చిరు గాలి నాకు ఒక సంగతి తెలుపాలి.
0: ఏ సినిమా అండి? సినిమా పేరు
1: మా దైవం.
0: తప్పకుండా అండి, ఈ చిత్రం నుండి మీరు కోరుకున్న పాట వస్తుంది, విందాం మరి.
1: అందరికి వింటున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే.

మీరు విన్న పాటతో ఇయాల్టి హుషారు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. రేపటి హుషారు కార్యక్రమంలో మరిన్ని హుషారైన పాటలతో మిమ్మల్ని అలరిస్తారు మా ఆకాశవాణి దోస్త్. ఇక రాత్రి 10:30కు మధురిమలో హాయ్ అయిన పాటల్ని వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 8:45. మరి కొద్దిసేపట్లో సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా నవలతో చక్కటి తెలుగు సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం ఇయాల్టి నవలతో. కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 58వ భాగం విందాం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తున్నవారు సుమనస్పతి రెడ్డి.
1: రాత్రంతా నిద్ర లేకుండా ప్రయాణం చేసొచ్చారు. ఈ మధ్య ఒక్క స్టేషన్లో కూడా ఆయుధాలు లేకుండా జాగ్రత్త పడుతోంది ప్రభుత్వం. ఇదే నిరుత్సాహపరుస్తోంది. చొక్కా జేబులో నుంచి గడియారం తీసి చూసుకున్నాడు రామరాజు. అప్పటికే సమయం 7 గంటలైపోతోంది. అక్కడున్న కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచించడం మొదలుపెట్టాడు రామరాజు. అప్పుడే లోపలికి వచ్చి చేతులు జోడించి అన్నాడు నరసింహమూర్తి, నమస్కారం. ఆ నిస్త్రాణ చిరాకు ఎక్కడికి పోయాయో మరి, మళ్లీ చక్కని చిరునవ్వుతో అన్నాడు రామరాజు. నమస్కారం. తను ఎవరో చెప్పాడు మూర్తి. రాక కారణం కూడా చెప్పాడు. మూర్తి అంటే ఎవరో తెలియదు. అయినా ఎదురుగానే ఉన్న మరో కుర్చీలో కూర్చోబెట్టి తన ఉద్దేశం, తన పంథ, ఆలోచన అన్నింటి గురించి ఓపిగ్గా సమాధానం చెప్పాడు రామరాజు. తరువాత అరగంటసేపు స్నానం చేశారాయన. కొద్దిసేపు జపం చేసుకున్నారు. ఆపై సబ్ ఇన్స్పెక్టర్, పోస్ట్ మాస్టర్, డిప్యూటీ తహసీల్దార్ ఆహ్వానాల మేరకు వాళ్ల ఇళ్లకు వెళ్లాడు రామరాజు. అక్కడికి అనుసరించారు జనం. ఆ ఇంటి ఇల్లాళ్ళు ఆయన కాళ్ళు స్వయంగా కడిగారు. చాలామంది కొత్త బట్టలిచ్చారు. కొందరు డబ్బు కూడా చేతిలో పెట్టారు. ఆ వెంటనే మెట్లెక్కి అనుచరులతో సహా రత్నగిరి పయనమయ్యాడు. ఆ నడకలో ఎంతో వేగం. ఇక్కడ చూసి కన్ను మూసి తెరిచేలోగా అంత దూరంలో కనిపిస్తున్నాడు. వెనక ఉన్నవాళ్లు కూడా అంతే వేగంగా అనుసరించడానికి కష్టపడుతున్నారేమో కూడా. కాశీ నుండి తెచ్చి శ్రీమత్ త్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని, విష్ణు పంచాయతన పూర్వకంగా ప్రతిష్ఠించిన ఆ ప్రదేశాన్ని దర్శించుకున్నారు. రేకులతో నిర్మించిన పందిట్లో ఉంది. బయటకు వస్తుంటే ఆదరాబాదరా తన కోసం వస్తున్న మరో యువకుణ్ణి చూసి ఒక్క నిమిషం నిలబడ్డారు రామరాజు. అతడు నమస్కరించి అన్నాడు, నా పేరు ఆవంస వెంకటరామారావు, శంఖవరం నుండి వచ్చాను. మా నాన్నగారు వెంకట్రావు గారు తమర్ని మా ఊరికి ఆహ్వానించాలని ఆయన కోరిక. అప్పుడు సమయం 9 అవుతోంది. ఇంకో గంటలో ఇక్కడికొచ్చే రైలు ఏదో ఉంది. సంగతి తెలిసిన బలగాలు ఆ రైల్లో వచ్చే అవకాశమే ఎక్కువ కూడా. ఒక్క నిమిషం పాటు ఆలోచించి నడవండి అన్నాడు రామరాజు ఆ యువకునితో. విస్తుపోయాడతడు. స్టేషన్లో ఆయుధాలు దొరకలేదు. కాని తన మీద, తన ఉద్యమం మీద మైదాన ప్రాంత తెలుగు ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో రుజువు దొరికింది. కొండదలం, అన్నవరం వచ్చిన సమాచారం కొద్ది సమయంలోనే చాలా దూరం విస్తరించవచ్చునన్న రామరాజు అంచనా తప్పలేదు. 10 PM అన్నవరం చేరుకోవలసిన మద్రాస్ మెయిల్ ఎక్స్ప్రెస్ను పిఠాపురంలో దాదాపు గంటపాటు నిలిపివేశారు. కారణం, అన్నవరంలో రామరాజు దళం ఉంది. ప్రయాణీకులంతా ప్లాట్ఫామ్ మీదకు దిగిపోయి ఆ విషయమే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అందరితో పాటు ఆ యువకుడు కూడా దిగాడు. శ్రీరామరాజు వీరోచిత కృత్యాలు అతణ్ణి దాదాపు రోమాంచితం చేస్తున్నాయి. ఆ కథలకు మిగిలిన వాళ్లు పులకించిపోతున్నారు. ఆ యువకుడు మాత్రం ఉప్పొంగిపోతున్నాడు మనసులో. దానికి కారణం ఉంది. అతడి గమ్యం కలకత్తా. అక్కడ నుంచి వెతుక్కుంటూ వెళ్ళి బెంగాల్ తీవ్ర జాతీయవాదులతో కలిసి పనిచేయడం. అతణ్ణి అగ్గిరాజు అంటారు. అంతా ఆవేశపరుడు కావడం వల్ల కొందరు మిత్రులు ముద్దుగా ఆ పేరు పెట్టారు. అసలు పేరు వేగిరాజు సత్యనారాయణరాజు. 25 ఏళ్లుంటాయి. ఎంత ఆవేశపరుడో అంత ధర్మవర్తనుడు కూడా. అందుకే అతడికి అంతా విలువనిస్తారు. భీమవరం దగ్గరి కుముదవల్లి గ్రామం నుంచి వస్తున్నాడు. తండ్రి లేడు. చదివింది 4వ తరగతి. తల్లి తను. ఇల్లు గడవడానికి పాలేరు తనం చేసేవాడు. అక్కడి నుంచి ఖద్దరు ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, భీమవరం కాంగ్రెస్ శిబిరంలో స్వచ్ఛంద సేవకుడు, ఇలా ఎదిగి వచ్చాడు. అడవి బాబురాజు వంటి రచయితలు, విద్యావంతులతో అనుబంధం పెరిగింది. కానీ గాంధీజీ పిలుపు మేరకు ప్రజలు అహింసాయుతంగా ఉద్యమిస్తున్నారు. పోలీసులు మాత్రం రెట్టించిన హింస

శంఖవరంలో ఆవంస వెంకట్రావు గారింటికి వెళ్ళింది రామరాజు దళం. అన్నవరానికి 4 మైళ్ళు. తన కోసం నేయించి పెట్టుకున్న ఖద్దరు పెంచను వెంకట్రావు గారు రామరాజుకు బహూకరించారు. అందరికీ భోజనాలు పెట్టారు. గ్రామంలో వసూలైన కొంత పైకం కూడా ఇచ్చి పంపించారు. ఆ సాయంత్రమే వెంకట్రావు గారింటికి పోలీసులు వచ్చారు. ఆయన్ను అరెస్టు చేసి తీసుకుపోయారు. రామరాజు శంఖవరం రావడం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ బ్రేకన్ అన్నవరంలో దిగడం దాదాపు ఒకేసారి జరిగాయి. రామరాజు సత్కారాల గురించి తప్ప ఇంకేమీ తెలియలేదు. కొండల్లో పోలీస్ స్టేషన్లను కొట్టిన తరువాత రామరాజు ఇప్పుడు మైదాన ప్రాంతాల స్టేషన్ల మీద దృష్టి సారించాడా? ఆ ప్రశ్న వేసుకుంటేనే వణుకు పుడుతోంది. అతడు మన్యం దాటి వస్తే ముప్పే, గట్టిగా తీర్మానించుకున్నాడు బ్రేకన్. తరువాత అన్నవరం శంఖవరాల మీద 4,000 రూపాయల సామూహిక శిక్షాశుంకం విధించాడు. ఆ రోజు ఏప్రిల్ 21, 1923 శనివారం. చాలామందికి గుర్తుండిపోయిన రోజు. అన్నవరంలో రామరాజు ఇచ్చిన ఇంటర్వ్యూను ఆంధ్రపత్రిక ఆ రోజునే ప్రచురించింది. ఆ ఇంటర్వ్యూ చదవని తెలుగువాడంటూ లేడంటే అతిశయోక్తి కాదు. ఏప్రిల్ 17వ తేదీన రామరాజుతో మాట్లాడిన నరసింహమూర్తి మరునాడే ప్యాసింజర్ రైల్లో కాకినాడ వచ్చాడు. అక్కడ ఆంధ్రపత్రిక విలేకరిని వెతికి పట్టుకుని సంభాషణ అంతా ఇచ్చాడు. అదే అచ్చయింది. శ్రీరామరాజు హృదయాన్ని చాలా వరకు ఆవిష్కరించిన ఇంటర్వ్యూ మరి. ఆయన పట్ల మరింత గౌరవాన్ని పెంచిన ఇంటర్వ్యూ. ఇంకా చెప్పాలంటే పత్రికల్లో ఇంతకాలం వచ్చిన ఉద్యమ వ్యతిరేక వార్తలన్నింటికీ, ఊహాగానాలన్నింటికీ, అర్ధసత్యాలన్నింటికీ సమాధానం అన్నట్టుంది. కొంచెం ఆలస్యంగా కావచ్చు, అయినా ఎక్కడ్లేని ఆసక్తితో చదువుకుంటున్నారు కృష్ణదేవిపేట వాసులు రామరాజు ఇంటర్వ్యూను. ఊరిలోకి పోలీసు శిబిరాలు వచ్చిన తర్వాత ఆంధ్రపత్రిక కూడా బహిరంగంగా చదువుకోవడానికి ధైర్యం చాలడం లేదు ఊరివాళ్లకు. అందుకే భాస్కరుడు గారింట్లో అంతా చేరి చదువుకుంటున్నారు. ఒకసారి భాస్కరుడు గారు చదివి వినిపించారు. చాలామందికి తృప్తి కలగలేదు. ఇప్పుడు 2వ సారి చదువుతున్నాడు దాలినాయుడు. భాస్కరుడు గారి ఇంటి వెనక పెరడంతా కిక్కిరిసిపోయింది. ఎప్పుడూ లేనిది సోమమ్మ, మరికొందరు మహిళలు కూడా వచ్చి వింటున్నారు. రాజుగారికి అద్భుత శక్తులు కలవను వదంతులు అధికముగా నుండుటచే ఆ వదంతులను విని ప్రజలు విస్తారముగా నచటికి వచ్చి ఆయనకు దండములు పెట్టుచుండిరి. సత్యనారాయణమూర్తి వారికి మొక్కులు చెల్లించుటకు, వ్రతము చేయుటకు ఇతర గ్రామముల నుండి వచ్చిన యాత్రపరులు కూడా రాజుగారికి నమస్కరించుటకు వచ్చిరి. పిమ్మట నాకును రాజుగారికిని ఇట్లు సంభాషణ జరిగింది. నరసింహమూర్తి: మీరిచట నెంతసేపు ఉండెదరు? రామరాజు: 2 గంటల సేపుండెదను. 10 గంటలకు సరికి బయలుదేరి వెళ్లదము. పోలీసులు, ఇన్స్పెక్టరు నర్సీపట్నమునకును, కాకినాడకును తంతి వార్తలు నంపుటకొక 1/2 గంట ఆలస్యము కాకమానదు. పిమ్మట అటనుండి పోలీసువారు మోటారు బండ్లలో బయలుదేరి వచ్చెదరు. వారుగూడా 10 గంటల ప్రాంతముననే ఈ గ్రామము చేరగలుగుదురు. నరసింహరాజు: మీరెక్కడకు వెళ్లదలచితిరి? రామరాజు: నేనట్లు ముందు మకాములను నిర్ణయించుకొనలేదు. నరసింహమూర్తి: ఇక్కడకు మీరేలవచ్చితిరి? రామరాజు: నా అనుచరులు నా ఉత్తర్వులను సరిగా గ్రహింపజాలక దారిలో తుపాకులను కాల్చిరి. గాన నా జాడ తెలిసిపోవునేమోయని నేను నా ప్రయాణమును మార్చి తటాలున నిచటికి వచ్చితిని. నరసింహమూర్తి: మీరే సంకల్పముతో ఫితూరీని నడుపుతున్నారు? రామరాజు: ప్రజలకు స్వాతంత్ర్యము లభించుటకే. నరసింహమూర్తి: ఏ సాధనము వలన? రామరాజు: దౌర్జన్యము వలననే. యుద్ధము చేసిన గాని మనకు స్వరాజ్యము రాదు. నరసింహమూర్తి: స్వాతంత్ర్యము బడయుగలుగుదు నన్ను నమ్మకము మీకు గలదా? రామరాజు:

0: రెండేండ్లలో స్వరాజ్యము తప్పక లభించున నమ్మకము నాకు కలదు.
1: నరసింహమూర్తి:
0: రెండేండ్లలో స్వరాజ్యము ఎట్లు లభించును? మీరవలంబించుచున్న పద్ధతి వలనే స్వరాజ్యము వచ్చునా?
1: రామరాజు: వచ్చును, తప్పక వచ్చును.
0: నాకు అనుచరుల సంఖ్య అత్యధికముగానున్నది. జనము లోటేమీయూ లేదు, కాని తుపాకులను మందుగుండును కావలెను. వాని కొరకే సంచారము చేయుచున్నాను.
1: నరసింహమూర్తి:
0: దౌర్జన్యముతో కూడిన యుద్ధముల వలన, జన నష్టముల వలన ప్రపంచము విసుగు చెందియున్నది. దౌర్జన్యము కూడదను సిద్ధాంతమునే ఇప్పుడు ప్రపంచములోని అన్ని దేశముల వారు ఆదరించుచున్నారు. జర్మనీ వారు కూడా సాత్విక నిరోధమునే ప్రారంభించిరి. గాంధీ మహాత్ముడు బోధించిన దౌర్జన్య రాహిత్య శాంతి సాధనములందు మాత్రమే మాకు నమ్మకము కలదు. బోధించుటకు దేవదూత గాంధీ మహాత్ముని రూపమున వచ్చినని ప్రపంచము వారందరూ నమ్ముచున్నారు.
1: రామరాజు:
0: నాకు దౌర్జన్య రాహిత్యమునందు నమ్మకము లేదు. దౌర్జన్యము వలననే స్వరాజ్యము బడయగలుగుదుమని నేను గట్టిగా నమ్ముతున్నాను.
1: నరసింహమూర్తి:
0: దౌర్జన్యము వలన ప్రాణనష్టమును వినాశనమును కలుగును. శాంతి సాధనముల వలననే స్వరాజ్యము లభించును. ఇంతకు పూర్వము మీకును పోలీసు వారికిని జరిగిన యుద్ధములందు మీ స్థితి ఎట్లుండెను?
1: రామరాజు:
0: మొదటి 5 యుద్ధములలోనూ నేను సులభంగానే జయమును బడసితిని. 6వ యుద్ధమునను, కడపటి యుద్ధమునను మేము నిద్రపోవచుండగా పోలీసు వారు హఠాత్తుగా తలపడిరి. వారు దూరము నుంచి మరతుపాకులను కాల్చసాగిరి. అరగంట సేపటుల విడవకుండా వారు కాల్చిన పిమ్మట మా జట్టులోని వారికి మెలకువ వచ్చినది. మరి 2 నిమిషములకు నాకునూ మెలకువ వచ్చెను. నేను లేచి చూచుసరికి పోలీసుల సంఖ్య విస్తారముగా నుండెను, మావారి సంఖ్య తక్కువగా నుండెను. తుపాకీ రవ్వలు తగిలి నా పరుపంతయు చిల్లులు పడియుండెను, గాని నాకొక్కటియును తగులలేదు. నేనంతటా మావారితో కూడా తప్పించుకుని పోతిని.
1: నరసింహమూర్తి:
0: ఈ 4 నెలలును మీరేమి చేయుచుంటిరి?
1: రామరాజు:
0: నేను తపము చేయుచుంటిని.
2: ఇప్పటి వరకు ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 58వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించింది సుమనస్పతి రెడ్డి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంతటితో ఇయాల్టి నవలతో కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం బుధవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:30 బాస రుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు వచన రచనల నుండి ఒక కండిక, ఇంకా ప్రముఖ కవి మలయశ్రీ రాసిన పద్యాలు వింటారు.
4: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా చెవికింపు. లలిత వాద్య

సంగీతాన్ని వినిపించే కార్యక్రమం. ఇయాల్టి చెవికింపు కార్యక్రమంలో గణేష్, కుమరేష్ స్వర రచనలను వింటారు. గణేష్ మరియు కుమరేష్ ఇద్దరు ప్రసిద్ధ భారతీయ కర్ణాటక వయోలిన్ కళాకారులు. వీరు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జన్మించిన్రు. తండ్రి శ్రీ టిఎస్ రాజగోపాలన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవారు. తండ్రి మార్గదర్శకత్వంలోనే చిన్న వయసులోనే బాల మేధావులుగా సంగీత ప్రయాణం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా వందలాది కచేరీలు చేసిన్రు. ఇద్దరు కలిసి చేసే వయోలిన్ కచేరీలను శ్రోతలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ కర్ణాటక సంగీతంతో పాటు జాజ్, ఇతర సమకాలీన సంగీత ప్రక్రియలతో ప్రయోగాలు చేసేవాళ్ళు. వయోలిన్ నాదంలో వైవిధ్యాన్ని చూపించడానికి రాగ ప్రవాహం అనే ప్రత్యేక భావనను పరిచయం చేసిండ్రు గణేష్ మరియు కుమరేష్. వీరు ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా సినిమాలకు మరియు నృత్య ప్రదర్శనలకు సంగీతం కూడా సమకూర్చిండ్రు. డ్యాన్స్ లైక్ ఏ మ్యాన్ మరియు చంద్రికై వంటి చిత్రాలకు సంగీతం అందించిండ్రు. వీరి సంగీత శైలి అయిన రాగ ప్రవాహం భారతీయ రాగాలు మరియు తాళాలలోని సూక్ష్మ నైపుణ్యాలను అన్వేషిస్తుంది. ఇప్పుడు చెవికింపు కార్యక్రమంలో గణేష్, కుమరేష్ స్వర రచనలను విందాం.

ఇప్పటి వరకు చెవికింపు కార్యక్రమంలో గణేష్ కుమారేష్ స్వర రచనలను విన్నారు. ఇది ఎల్టీ చెవికింపు కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం రాత్రి 9:45 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:45 ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటల్ని వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మావా ఆదివాసీ గిరిజన జానపద కథా గానాలను వినిపించే కార్యక్రమం. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి. గట్లనే వాళ్ళ యొక్క జీవన శైలి సుఖ మస్తు వేరుగా ఉంటుంది. జిల్లాలోని గోండ్, కొలామి, నాయక్పోడ్, లబానా గిరిజన తెగల సాంప్రదాయాలను కథలు పాటల రూపంలో వినిపించే కార్యక్రమమే మావా. ఇయల్టీ మావా కార్యక్రమంలో గుడియత్తూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మర్సకూల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథ గానం 4వ భాగం విందాం.

आणि बदबुदी आश्रम आणि सियुंग वर्षनाथ पेडी सियुंग वर्षन पेडी आतानी नाटे नगुटे स्वतानी ताना चोकनंग पेकिन संदिन मेरी की तैंद्राय रानी आणि झाय जो अमराय वाडीते पेकिन पिशिवाता सिंगार वाडीते आणि मरका पांडी कोयता జామ పండి కేరే పండి పేకిన్ పిసి సూడ భాన్ కోయసరమంత కేవడే పండి రేవడే పండి కోయిత చంప పుంగాక్ ముగ్రే పుంగాక్ కేవడే పుంగాక్ రేవడే పుంగాక్ సంది కోయితని పేకిన్ పిసి భాన్ వాసరమంత ఆమ్రాయ్ బాగ్నే మక్వల్ కర్సంత పత్తలో పత్తలో కర్సరమంత కర్స్తని దెఠా బాయి రోందా కటితని పేకిన్ పిసి రోన్ వాతని సంది పేకిన మీరికిసి పండి పలవూర్ తింజరే అట్వల్ పండినే అట్సరే అవెన్ జేవున్ సీసరే తన తింజరే కర్సరమంత ఇంద్రాయి రాని కర్ష్ణకే రాజల్ సూడుతురని వారేవా నా మీయాడ్ నాకు సిల్వ సిల్వ ఉంది మీయాడ్ పుడతబతి హీరాత్ మోడిత జల్మాత నా పేడిన బత సోబత నామియాడ్ మానమోతి కుషియాత చక్కటి మోహన్ బాల్ కుషియాతురని మీయాడ కర్షణిక సూడసేరవు తెలు సుడతాన్ అస్కైన్ తొర్ రాజాల్ రాణి హీను వెలుస్తేక బహనాయర్ ఈ తల్ చిక్ల కర్స్వాల్ దుబ కర్స్వాల్ తోడి తెచ్చివాల్ ఇది తల్ బతల్ ఖరల్ మంత వెయిలో ధంద కరుసన రాణి మీయడు నూజర్ వెచ్చర్ మంతోర్ సుడ రాజా

చెప్పుల నాయక్ తాండకు చెందిన రాథోడ్ ధూల్ సింగ్ బృందం పాడిన భజన పాటను విన్నారు. ఇంతటితో ఎల్టీ మావా కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం శనివారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో దేవేంద్ర మురుదేశ్వర్ వేణుగానం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ మధురిమ మనసును మైమరిపించే పాటల సరిగమ. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం అంతన్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఆర్డి బర్మన్, మణిశర్మ.

మహాభారతంలోని పాత్రల ఆధారంగా తెరకెక్కిన చిత్రం మాయాబజార్. కేవి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప సినిమాగా ఆవిష్కరించబడింది. కథ మరియు ఇందులోని నటించిన నటీనటుల వారి అభినయ ప్రదర్శన అద్భుతమని చెప్పొచ్చు. ఈ సినిమాకి మరో అందం సంగీతం, సాహిత్యం. పింగళి నాగేంద్రరావు కలంతో చేసిన మాయకు సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు స్వరాలు మంత్రం వేశాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఈ చిత్రం నుండి ఘంటసాల పీలీల గలంలోని ఓ యుగల గీతం మాధురిమలో మీకోసం.

శ్రోతలు మీరు ట్యూన్ చేసుకొని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న మధురిమ కార్యక్రమంలో హాయి అయిన పాటల్ని. ఈ కార్యక్రమంలో ఇప్పుడు విందాం కోకిలమ్మ చిత్రం నుండి పాట. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన ఆచార్య ఆత్రేయ.

ప్రేమికుడు తమిళ అనువాద చిత్రమైనప్పటికీ తెలుగులో మంచి గుర్తింపు పొందిన సినిమా. ముఖ్యంగా ఇందులో పాటలు, అలాగే ఆ పాటలకు ప్రభుదేవా మాస్టర్ వేసిన స్టెప్పులు ఎప్పటికీ మర్చిపోలే అనుభూతి. ఏఆర్ రెహమాన్ స్వరాలు ఈ చిత్రానికి వరమైతే నూతన గాయకుడిగా ఉన్నికృష్ణన్ పాడిన పాట శ్రోతల మనసును హత్తుకుందనే చెప్పచ్చు. రాజశ్రీ రాసిన ఆ గీతం ఇప్పుడు విందాం.

మీరు విన్న ఈ పాటతో ఇయాల్టి మధురిమ కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 10:30 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి మధురిమలో మరిన్ని హాయిన పాటలతో మిమ్మల్ని అలరిస్తారు మా ఆకాశవాణి దోస్త్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా.

వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండి వర్షం పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 21 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 87%, గాలి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు.

ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. రేపొద్దుగల 6:10 ప్రార్థన కార్యక్రమంలో శ్రీ సాయిబాబా భక్తి గీతాలను వింటారు. ఎన్నో విశేషాలను అందించే అంబటాల సంగతుల కార్యక్రమంలో పొద్దుగల 7:15 పానం పదిలం శీర్షికన మోకాళ్ళ నొప్పులు నివారణ ఉపాయాల గురించి ఆదిలాబాద్ వైద్యుడు డాక్టర్ దీపక్ పుష్కర్తో ముచ్చట, ఇంకా న్యాయం చట్టం శీర్షికన సైబర్ నేరాలు శిక్షల గురించి ఆదిలాబాద్కు చెందిన సీనియర్ న్యాయవాది మొహమ్మద్ గౌజ్తో ముచ్చట, అట్లనే రవిశాస్త్రిగా ప్రసిద్ధులైన రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గురించి రచయిత నిఘంటుకర్త జిఎస్ చెల వ్యాఖ్య ఇంటరు. రేపొద్దుమట్ల 5:30 కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి పొగరుబోతు బలికి తగిన శిక్ష, ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి మంచి దొంగ కథలు ప్రసారమవుతాయి. పల్లె పదాలు కార్యక్రమంలో పొద్దుమట్ల 6:20 నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ బృందం పాడిన శంకరుడి పాటలు, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన శంకరుడి పాటలు ప్రసారమవుతాయి. కిసాన్ వాణి కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 ఎల్ నినో పరిస్థితుల్లో ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన చర్యల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ మల్లేష్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి వరి పసుపు మక్క నువ్వుల పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలం లోలంగ్ గ్రామానికి చెందిన యువ రైతు బొల్ల అభిలాష్తో ముచ్చట ప్రసారమవుతుంది. బాసరుచులు కార్యక్రమంలో రాత్రి 9:30 ప్రముఖ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు వచన రచనల నుండి ఒక అండిక, ప్రముఖ కవి మలయశ్రీ రాసిన పద్యాలు ఇంటారు. రాత్రి 10:00 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో దేవేంద్ర మురుదేశ్వర్ వేణుగానం ప్రసారమవుతుంది. ఇవే కాకుండా పాటల కార్యక్రమాలు కూడా ఉంటాయి. పొద్దుగల 8:45 సింగిడి, పొద్దుమట్ల 5:00 మాట చెప్పుండ్రి పాట ఇనుడి కార్యక్రమం, రాత్రి 8:00 హుషారు కార్యక్రమాలు ఉంటాయి. ఇలా ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని కోరి నేర్చు. ఇక రాత్రి 10:30 మధురిమలం ఆయన పాటల్ని వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. స్టూడియోల సమయం 11:01 దాటి 38 సెకండ్లు. ఇంతటితో ఇయాల్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 5:50 వంద పాయింట్ 2 MHz FM పై ఇంకా ప్రసార